ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948, జ్యేష్టమాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026, మే నెల 27వ తేదీ, బుధవారం. 100.2 MHz ఎఫ్ఎం బ్యాండ్పై నేటి ప్రసారాలు ప్రారంభం. ఈ ప్రసారాల్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్పై కూడా వినవచ్చు. స్టూడియోల సమయం 5:56.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6 గంటలు కావస్తున్నది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

సమయం 6:10 దాటి 15 సెకండ్లు. ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం.

అద్వైతామృతాన్ని భరతవర్షంలో చిలికించిన ఆదిశంకరాచార్యులు ఈ మహాగణాధిపతికి పంచరత్నాలతో నీరాజనాలర్పించారు. గణపతి జీవన్ముక్తి ప్రదాత, భక్తుల ప్రార్థనలు ఆమోదించి మోదాన్ని కలిగించే మోదకప్రియుడు, విఘ్నాలను తొలగించి విజయాలను కలిగించే విఘ్నేశ్వరుడు, దుష్టత్వాన్ని రూపుమాపి తన సహజ క్షమా సహన గుణాలతో శిష్టమార్గాన్ని అనుభవింపచేసే లంబోదరుడు, ఆర్తిని కడిగి పరమార్థాన్ని నింపే జ్ఞానమూర్తి వినాయకుడు.

ఇంతవరకు శ్రీ గణేశ పంచరత్నమాల విన్నారు. ఇంతటితో ఈలటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: స్టూడియోల సమయం 6:39 దాటి 20 సెకండ్లు. ఇయాల్టి కార్యక్రమాలు. మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ఇప్పటి నుంచి పొద్దుకి 11:00 ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రసారంలో ఏడుంబావుకు అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన కీళ్లవాతం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జక్కుల నరేందర్ ప్రసంగం ఉంటుంది. ఇంకా భేటీ శీర్షికన కవ్వాల్లో సవారీ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తాళ్లపేట అటవీ రేంజ్ అధికారి సుష్మారావుతో ముచ్చటుంటది. రోళ్లు పగిలే రోహిణి ఎండలు బి మురళీధర్ ప్రసంగం కూడా వినవచ్చు. 8:00 హిందీలో వార్తలు, 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలాధారావాహిక పఠనం 39వ భాగముంటది. రచన గోపరాజు నారాయణరావు, చదివి వినిపి

0: స్తారు సుమనస్పతి రెడ్డి. సింగిడిలో సినిమా పాటలు వినొచ్చు పొద్దుగల 8:45 నుంచి 10:00 దాకా, 10:00 నుంచి పగటికి 3:00 దాకా వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. మధ్యలో 12:30 1:10 తెలుగులో వార్తా ప్రసారం ఉంటుంది. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:30 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. పగటికి 3:00 నుంచి 5:00 దాకా హిందీ వివిధ్ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 5:00 మాట చెప్పునరి పాట ఇనుండ్రిలా మీ మాటలు మీకోసం పాటలు ప్రసారమవుతాయి. కతిందాం కార్యక్రమంలో 5:30 గరిపెల్లి అశోక్ రచించిన సరికొత్త ఆవు పులి కథల సంపుటి నుంచి సహజత్వం అనే కథను వినిపిస్తారు జీ జ్యోతి. ఆ తర్వాత కన్నెగంటి అనసూయ రచించిన స్నేహితులు అనే కథల సంపుటి నుంచి మారిన దోస్తు అనే కథను వినిపిస్తారు బి సంధ్యలీల. 5:45 గోదావరి తీరంలో చారిత్రక గ్రామం బాదన్కుర్తి రూపకం ప్రసారమవుతుంది. సమర్పణ టి శ్రవంతి. 6:20 ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన సాబ్లే జగ్లీబాయ్ బృందం పాడిన గురుదేవ్ బాబా పాటలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన బస్సీ నానక్రామ్ బృందం పాడిన భజనలు కూడా వినవచ్చు. పొద్దుకి 7:30 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పచ్చిరొట్ట పంటల సాగు ప్రయోజనాలు ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారాణితో ముచ్చటుంటది. ఇంకా శనగ విత్తన నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చటుంటది. వికసిత్ భారత్ 7:45 హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. 8:00 నుంచి 8:45 దాకా హుషారుల హుషారైన తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. హిందీలో వార్తలు 8:45 ఆంగ్లంలో వార్తలు 9:00 స్పాట్లైట్ 9:05 ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం నవలాధార వాహిక పఠనం 40వ భాగం 9:30 వినవచ్చు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. చెవికింపు కార్యక్రమం 9:45 ప్రసారమవుతుంది. 10:00 మావా కార్యక్రమంలో బోధ్ మండలం బాబెరతాండ గ్రామానికి చెందిన జాదవ్ కిషన్ బృందం చెప్పిన లింబాజీ మహారాజ్ కథాగానం 2వ భాగం వినవచ్చు. మాధురిమలో హాయైన పాటలింటారు. పొద్దుకి 10:30 ఇవి ఇయల పొద్దునిండా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి ఆదిలాబాద్, సమయం 6:45 అవుతున్నది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ

0: వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రైతులు పండించే కూరగాయలు, పండ్లను నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లో కొత్త వ్యూహాలు అమలు చేయాలని సూచించారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసార పరీక్షల వివరాలను రైతులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని, వ్యవసాయ యాంత్రీకరణను విస్తరించాలని సూచించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో నిర్వహించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల కోసం ప్రతి నెల ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా చట్ట సవరణలు చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం రాజోలు గ్రామ పంచాయతీలో పన్నుల ఆన్లైన్ వసూలు విధానాన్ని ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పాలనలో సాంకేతికత వినియోగంతో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయిని పారదర్శకంగా వినియోగిస్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ నగరాన్ని రక్షించే చర్యల్లో భాగంగా ఎనికేపాడు వద్ద భూగర్భ సొరంగం సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడు వద్ద బుడమేరు డ్రైన్పై జరుగుతున్న భూగర్భ సొరంగం నిర్మాణ పనులను మంత్రి నిన్న పరిశీలించారు. బుడమేరు డైవర్షన్ కాలువ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్లకు పెంచేలా 120 కోట్ల రూపాయలతో లైనింగ్ పనులు కొనసాగుతున్నాయని పేర్కొంటూ,
1: ఈ ఓల్డ్ ఛానల్ తో పాటు బుడమేరుకు సంబంధించినటువంటి డైవర్షన్ ఛానల్ అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి 11 కిలోమీటర్లు కూడా అందులో ఇప్పుడే 120 కోట్ల రూపాయలు పెట్టి 8.8 కిలోమీటర్ల వరకు కూడా లైనింగ్ పనులు కూడా మొన్ననే ప్రారంభించుకుని పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ యొక్క బుడమేరు డైవర్షన్ ఛానల్ కు సంబంధించి ఇప్పుడు 17,800 క్యూసెక్ల సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో ఆ లైనింగ్ పనులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతే అక్కడ కూడా మనం మరి 35,000 క్యూసెక్ల నీరుని కృష్ణానదికి తీసుకెళ్ళి
0: కొత్త సాంకేతికతలపై యువత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ లబ్బీపేటలో నిర్వహించిన కనెక్ట్ ఏపీ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ, కేబుల్ ఆపరేటర్లు, ఓటీటీ, ఇంటర్నెట్, డ్రోన్, హార్డ్వేర్ రంగాలకు చెందిన సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఇటువంటి ఎక్స్పోల ద్వారా ప్రజల్లో సాంకేతిక అవగాహన పెరగడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు, ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థలు, వ్యూహాత్మక వాటాదారుల భాగస్వామ్య కార్యశాల, మెడిటెక్ ఛాలెంజ్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మెడ్టెక్ రంగంలో ఆవిష్కరణలు, డిజిటల్ హెల్త్ పరిష్కారాల అభివృద్దికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి

0: తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తిరుపతి జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. పీఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థికంగా మేలు చేసిందని తిరుపతికి చెందిన అమర్నాథ్ పేర్కొంటూ,
1: కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా నేను లబ్ది పొందాను. సుమారు అందులో నేను 120,000 రూపాయలు తీసుకుని నేను రైతుని కాబట్టి అందులో దాని ద్వారా నేను సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో అయితే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఏదైతే అప్పు తీసుకుని భారీ వడ్డీ చెల్లిస్తూ వచ్చిన ఆదాయాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగిపోతుంది. పీఎం కిసాన్ క్రెడిట్ ద్వారా నేను నేరుగా ప్రభుత్వం ద్వారా నేను అప్పు తీసుకుని ఈ రోజు ఆ ప్రైవేట్ వ్యక్తుల వద్ద నుంచి నేను సురక్షితంగా ఉండడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
0: అలాగే ముద్రా లోన్ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయని లబ్ది పొందిన ఇందిరా తెలిపారు.
2: నేను సప్తగిరి గ్రామీణ బ్యాంకులో ముద్రా లోన్ 100,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా షాప్ పెట్టుకున్నాము. తద్వారా నేను ఉపాధి పొందుతూ అలాగే ఇద్దరు ముగ్గురికి ఉపాధి కూడా కలుగుతున్నాను. మహిళా సాధికారత ద్వారా నేను ఉపాధి పొందడం జరిగినది. మహిళలను అభివృద్ధి పరిచే పథకం ద్వారా మేము కూడా అందులో భాగంగా పాల్గొన్నాము. కాబట్టి మాకు ముద్రా లోన్ తీసుకుని షాప్ ను డెవలప్ చేసుకున్నాము. దీనికి కేంద్ర ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
0: రైతులు పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలయదున్నాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పంట వ్యర్థాలను దగ్దం చేయడం వల్ల భూసారం దెబ్బతిని నేలలోని పోషకాలు తగ్గిపోతాయని మంత్రి నిన్న ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఉపగ్రహ సాంకేతికత ద్వారా పంట అవశేషాల దహనాన్ని గుర్తిస్తున్నామని తెలిపారు. పంట అవశేషాలను కాల్చినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర్య పోరాటంలో జాతిపిత మహాత్మాగాంధీతో పాటు ప్రముఖ పాత్ర వహించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి ఈరోజు. తొలి ప్రధానమంత్రిగా దేశ పురోగతికి ఆయన పటిష్టమైన పునాది వేశారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. వాతావరణం. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నిన్న గుంటూరు జిల్లా ములుకుదురులో 47.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా గురజాలలో 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. 14 జిల్లాల్లోని 125 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఈ రోజు 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో 42 నుంచి 45 కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
3: పూర్వ ఐపీఎస్ అధికారి ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రభాత్. అథ వార్తాః. కేంద్రేణ అనుప్రవేశేణ అన్యైః కారణైః చ జనసాంఖ్యకీయ పరివర్తనస్య సమాహ్వానాన్ నివారణాయ ఉచ్చస్తరీయ సమిత్యాః నిర్మాణం విహితం. సామాజికాంతర్జాలీయే పటలే కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ ह्यः अवदत् यत् सर्वोच्च न्यायालयस्य पूर्व न्यायाधीशः प्रकाश प्रभाकर नावलेकरः समित्याः अध्यक्षः भविष्यति। जनगणना आयुक्तेन सह पूर्व आईएएस अधिकारी दुर्गा शंकर मिश्रा, पूर्व आईपीएस अधिकारी बालाजी श्रीवास्तवः, अर्थशास्त्री डॉक्टर समीका रवि इत्येषा च समित्याः सदस्य रूपेण नियुक्तः अस्ति। गृहमन्त्रालयस्य संयुक्त सचिवः एकः वैदेशीयः समित्यां सदस्य सचिव रूपेण कार्यं करिष्यति। गृहमन्त्रिणा अमितशाहेन उक्तं यत् ड्रोन यन्त्रैः मादकद्रव्याणां शस्त्राणां च तस्करणं निवारयितुम् अग्रिमेषु षण्मासेषु एव सर्वकारः ड्रोन अवरोध प्रणाल्याः नियोजनं प्रचालयिष्यति। राजस्थानस्य बीकानेर जनपदस्य सांचू सीमा पोस्ट इत्यत्र बीएसएफ सैनिकान् सम्बोधयन् सः अवदत् यत् यद्यपि सीमापारात् उद्भूताः विभीषिकाः महत्वपूर्णानि एव सन्ति, तथापि देशस्य अन्तः एतादृशानां विभीषिकानां साहाय्यं कुर्वताम् आन्तरिकतत्त्वानां विषयेऽपि समानं ध्यानं दातव्यम्।
4: ड्रोन और अन्य उपकरणों के लिए भारत सरकार ड्रोन रोधी संयंत्र लगाने की शुरुआत अगले 6 माह में ही कर लेगी, परंतु ड्रोन उतरता तो भारत की भूमि में है, कौन इसके अंदर के मटेरियल को देश विरोधी कार्यों के लिए उपयोग करता है, इस पर हमारी पैनी नजर होनी चाहिए और इसके न्यूट्रलाइजेशन के लिए सिविल अथॉरिटी और डिस्ट्रिक्ट पुलिस से हमारा जीवंत संपर्क होना चाहिए और परिणाम लक्षी कार्यवाही भी हमने करनी पड़ेगी।
3: ऑस्ट्रेलिया देशस्य विदेश मंत्रिणा पेनी वोंगह इत्येषा ह्यः नवदिल्ल्यां प्रधानमंत्रिणा नरेन्द्र मोदिना सह मिलितवती। श्रीमोदी रक्षा व्यापार प्रौद्योगिकी इत्यादिषु क्षेत्रेषु वर्धमानस्य भारत ऑस्ट्रेलिया व्यापक सामरिक सहभागित्वस्य विषयेऽपि आपूर्ति श्रृंखलायाः स्थितिस्थापकतायाः विषये च चर्चितवान्। प्रधानमन्त्री अवदत् यत् भारत ऑस्ट्रेलिया देशौ स्वतन्त्रं मुक्तं सुरक्षितं समृद्धं च हिन्द प्रशान्त क्षेत्रस्य कृते निरन्तरं कार्यं करिष्यतः। विदेशमन्त्री डॉ एस जयशंकरः सुश्री वोंग इत्यनया सह 17वें विदेशमन्त्रिणां फ्रेमवर्क संवादेत्यस्य सह अध्यक्षतां कृतवान्। सामाजिकान्तर्जालीये पटले डॉ जयशंकरः अवदत् यत् ते हिन्द प्रशान्त प्रदेशे पश्चिम एशियायाः स्थितिम् अन्येषु क्षेत्रीय वैश्विक बहुपक्षीय विषयेषु च मतानाम् आदान प्रदानं कृतवन्तः। भाजपेति दलाध्यक्षः नितिन नवीनः ह्यः नवदिल्ल्याः दलस्य मुख्यालये नो बीजेपी इति उपक्रमस्य अन्तर्गतं 12 देशानाम् अभियानप्रमुखैः सह वार्तालापम् अकरोत्। श्रीनवीनः ब्राजील, जर्मनी, इण्डोनेशिया, मलेशिया, मॉरिसस, न्यूजीलैण्ड, सेशेल्स, सिंगापुर, दक्षिण अफ्रीका, श्रीलंका, थाईलैंड, वियतनाम इत्यादीनां देशानां प्रतिनिधीनां स्वागतम् अकरोत्। तथा च भाजपेति दलस्य यात्रायाः विचारधारायाः संघटनात्मक शक्तेः लोकसेवायाः प्रतिबद्धतायाः च विषये अवधानं प्रदत्तवान्। केन्द्रीय वाणिज्योद्योग मन्त्री पीयूष गोयलः दृढविश्वासं प्रकटितवान् यत् भारत कनाडा आर्थिक सहभागित्वस्य अग्रिमः अध्यायः विश्वासेन प्रेरितः भविष्यति, येन द्वयोः राष्ट्रयोः संयुक्त समृद्धिः भविष्यति। गतरात्रौ कनाडा देशस्य टोरेण्टो नगरे राजनैतिक पुनरुत्थापनात् वाणिज्यिक वितरण पर्यन्तम् इति मन्त्रिस्तरीय पूर्ण सम्मेलनस्य उद्घाटन सत्रं सम्बोधितवान् इति वार्ताः।
5: आकाशवाणी हैदराबाद केंद्रम మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమాచార లేఖవిందం అందిస్తారు శ్రీ ఎంవీఆర్ శర్మ.
6: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని 15 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా జాప్యం జరగకుండా జిల్లా కలెక్టర్ మను చౌదరి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. జిల్లాలోని 15 కేంద్రాలకు 15 ప్యాడీ క్లీనర్ మిషన్లు అందించాలని సివిల్ సప్లై అధికారులకు కలెక్టర్ సూచించారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలకు పంపించాలని, తూకంలో తేడాలుండకూడదని, లారీ రవాణాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ జరిగేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డేటా ఎంట్రీ ఆన్లైన్ చేసి రైతు ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జవహర్ నగర్ బిట్స్ పిలానీ సమీపంలోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో జరుగుతున్న స్కూల్ నిర్మాణం పనులను టీజీఈ డబ్ల్యూఐడీసీ సూపరింటెండింగ్ ఇంజనీర్ విజయ్ భాస్కర్ రెడ్డి, డీఏఈ వెంకటేష్ పరిశీలించారు. 2 ఏళ్లలో పాఠశాలను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనులు పూర్తి చేస్తామన్నారు. కీసరగుట్టలో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని గొప్ప పర్యాటక క్షేత్రంగా అభివృద్ది చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మను చౌదరి వెల్లడించారు. చారిత్రక పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాల్లో హెరిటేజ్ వాక్ నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ ఈ క్షేత్రాన్ని సందర్శించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కీసరగుట్ట నంది విగ్రహం నుంచి కొండపై ఉన్న ఆలయం వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఎంపీఓలు, పలువురు ప్రజాప్రతినిధులు ఈ హెరిటేజ్ వాక్ లో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారుడికి చేరేలాగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దుళ్ల శ్రీధర్ బాబు సూచించారు. మంత్రి అధ్యక్షతన ఇటీవల మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన వసతులు, సఖీ కేంద్రాల పర్యవేక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మరమ్మతులు, సీలింగ్ లీకేజ్ సమస్యలను వర్షాకాలానికి ముందే పరిష్కరించాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అత్యాధునికంగా రూపుదిద్దుకుంటోంది. అమృత్ భారత్ రైల్వే పథకంలో భాగంగా 28 కోట్ల రూపాయలతో దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ ఈ స్టేషన్ అభివృద్ది పనులు చేపట్టింది. 3 ప్లాట్ఫామ్లపై 3 ఎస్కలేటర్లు, 3 లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రవేశ నిష్క్రమణ ద్వారాలను రాజస్థానీ శైలిలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. సర్క్యులేట్ ఏరియాతో పాటు ప్లాట్ఫామ్ల విస్తరణ, యాక్సెస్ రోడ్ల పనులు పూర్తిగా వచ్చాయి. బుకింగ్ కార్యాలయంలో పోర్టికో, ఫాల్స్ సీలింగ్, దివ్యాంగుల కోసం ర్యాంపుల ఏర్పాటు పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం నిర్మిస్తున్న పారడైజ్ షామీర్పేట్ ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. సుమారు 2,232 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 18.15 కిలోమీటర్ల మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును చేపడుతోంది. ఇందుకోసం దాదాపు 197 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఇందులో 113 ఎకరాల భూమి రక్షణ శాఖ పరిధిలో ఉంది. మిగిలిన 84 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందింది. ప్రైవేట్ ఆస్తులకు ఆయా ప్రాంతాల విలువను బట్టి గరిష్టంగా గజానికి 110,000, కనిష్టంగా 90,000 రూపాయలు పరిహారం ధరను నిర్ణయించారు. ప్రభుత్వ పథకాల అమల్లో కేంద్ర రాష్ట ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. ఇటీవల మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ సమాపేశ మందిరంలో ఎంపీ ఈటల రాజేందర్ అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమాపేశం జరిగింది. ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్న ఈ సమాపేశంలో ఎంపీ రాజేందర్ శాఖల వారీగా సమీక్ష చేశారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించాలని, గర్భిణీలు పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో రాజీ పడకూడదని సూచించారు. గృహహింసకు గురవుతున్న మహిళలకు అండగా ఉండేందుకు సఖీ కేంద్రాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి పరిసర ప్రజలు దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న వంతెన నిర్మాణం ఎట్టకేలకు సాకారం కాబోతోంది. మియాపూర్ గండిమైసమ్మ మార్గంలోని బాచుపల్లి చౌరస్తాలో 4.5 ఏళ్ల క్రితం చేపట్టిన పై వంతెన త్వరలోనే అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రారంభోత్సవం చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం నాటికి వంతెన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దాదాపు 30 కోట్ల రూపాయల వ్యయంతో 1.13 కిలోమీటర్ల పొడవు మేరకు ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. తుది మెరుగులు దిద్దుకున్న వెంటనే దీనికి ప్రారంభోత్సవం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
5: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 ఇప్పుడు తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. సురక్షితమైన సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్ ఆస్టేలియా దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీ

0: ఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ నిన్న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమాపేశమయ్యారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత పునరుద్దరణ వంటి రంగాల్లో భారత్ ఆస్టేలియాల మధ్య అభివృద్ది చెందుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. స్వేచ్ఛ, బహిరంగ, సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే జపాన్ విదేశాంగ మంత్రి తొషిమిట్సు మొటెగ్గితో కూడా ప్రధానమంత్రి సమాపేశమయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడంలో భారత్, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని మోదీ పునరుద్ఘాటించారు. భారత్, కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతోందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. నిన్న రాత్రి కెనడాలోని టొరంటోలో జరిగిన మంత్రుల ప్లీనరీ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ ఆయన, రెండు దేశాల మధ్య కొత్త వాణిజ్య, పెట్టుబడి అవకాశాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, ఇరుపక్షాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
1: Free trade agreement, of course, will help with reducing barriers to trade, tariffs and non-tariff. It will open up a plethora of investment opportunities. But more significantly will be the messaging that will go out with the free trade agreement or the comprehensive economic partnership. We will achieve a very good, fair, equitable and balanced agreement which will define the roadmap as the two economies.
0: కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్తో కలిసి 17వ విదేశాంగ మంత్రుల సదస్సుకు సహాధ్యక్షత వహించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం, పశ్చిమాసియా పరిస్థితి, ఇతర ప్రాంతీయ, ప్రపంచ బహుపక్ష అంశాలపై తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, స్థిరమైన పురోగతిని కూడా వారు సమీక్షించారు. అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన యురేనియం సరఫరాలతో సహా ఇంధన రంగంలో సహకారం విస్తరిస్తోందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అలాగే ఇరు దేశాలు కీలకమైన ఖనిజాల రంగంలో భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
2: Trusted and transparent partnerships. Over the past several months, our officials have advanced collaboration across key core and open Indo-Pacific. The region must remain a driver of global growth and stability.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పీఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామ స్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ను బలోపేతం చేయడం ఈ పీఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్బంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ, ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర

0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్ లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్ పోస్ట్ లో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం, అప్రమత్తమైన పౌరులతో కూడిన నాలుగంచెల వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమన్నారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే 162 పరుగులకు ఆలౌట్ అయింది. 33 బంతుల్లోనే నాటౌట్ గా 93 పరుగులు చేసిన రజత్ పటీదార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మొహాలీలోని న్యూ చండీగఢ్ లో ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్ తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో చోటు దక్కించుకుంటుంది. ఈరోజు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని కూడా ఐఎండీ పేర్కొంది. మరోవైపు ఆదివారం వరకు బీహార్, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 3 రోజుల్లో కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్య మహారాష్ట, మరట్వాడ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. 2036 ఒలింపిక్స్ కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే వచ్చే నెల 4 నుండి 8 వరకు అహ్మదాబాద్ లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్, ఆస్టేలియా దేశాలు కలిసి పనిచేస్తుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్, కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది 2 దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోలో సమయం 7:15 దాటి 20 సెకండ్లు. అంబటాళ్ల సంగతులు. చిన్న పెద్ద అందరికీ ఉపయోగపడే, అలాగే రైతులకు, విద్యార్థులకు, గృహిణులకు అందరికీ ఉపయోగపడే ఎన్నో అంశాలను ప్రసారం చేసే అంబటాళ్ల సంగతులు కార్యక్రమానికి స్వాగతం.

ఈయలటి అంబటాల సంగతుల కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన కీళ్లవాతం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జక్కుల నరేందర్ ప్రసంగం, భేటీ శీర్షికన కవ్వాల్లో సఫారీ సవారీ, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తాళ్లపేట అటవీ రేంజ్ అధికారి సుష్మారావుతో ముచ్చట, రోళ్లు పగిలే రోహిణి ఎండలు బి మురళీధర్ ప్రసంగం మొదలైన అంశాలుంటాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఈయలటి తిథి వార నక్షత్రాలు స్వస్థస్త్రీ ప్రాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఏకాదశి తిథి, హస్త నక్షత్రం బుధవారం. వాతావరణం. జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండి ఎండగా ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెంటీగ్రేడ్గాను, తక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెంటీగ్రేడ్గాను ఉంటుంది. గాలిలో తేమ 47% ఉంటుంది. గాలి నాణ్యత 85 పాయింట్లతో సంతృప్తికరంగానే ఉంది.

ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈ ప్రసారాన్ని మీరు రేడియో సెట్లపైనే కాకుండా మీ మొబైల్ ఫోన్లోనే వినవచ్చు. అది కూడా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా నేరుగా ఈ ప్రసారాన్ని వినాలంటే న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అది తెరిచిన తర్వాత పైన కనిపించే లైవ్ రేడియో అనే మీట నొక్కి కింద వచ్చే కేంద్రాల పట్టికలోంచి ఆకాశవాణి ఆదిలాబాద్ అనే మీటని నొక్కితే ఈ ప్రసారాలు మీకు వినిపించడం మొదలవుతాయి. విదేశాల్లో ఉన్న మీ మిత్రులకు బంధువులకు కూడా ఈ విషయాన్ని మీరు తెలియజేయండి. అంబట్యాల సంగతుల కార్యక్రమంలో ఇప్పుడు కొద్దిసేపు మధురమైన వాద్య సంగీతం విందాం.

0: గొంతుబాపు వ్యాధి అనేటువంటిది ఎక్కడ ఏ ఏరియాలో వస్తుందో మనము ప్రతి సంవత్సరం కూడా మనము సర్వే చేస్తుంటాం. ఈ గొంతుబాపు వ్యాధి ఒక పల్లెలో వచ్చింది అనుకుందాం. ఆ పల్లెటూళ్ళలో మనము ఎన్ని పశువులు అయితే ఉంటాయో అన్ని పశువులకు అదేవిధంగా దాని చుట్టుపక్కల 3 కిలోమీటర్ల రేడియస్ లో ఎన్ని గ్రామాలు ఉంటాయో అన్ని గ్రామాల్లో ఉన్న పశువులకు గొంతుబాపు వ్యాధి టీకా అనేటువంటిది వేయడం జరుగుతుంది. అంటే ఎండమిక్ ఏరియాస్ అంటాం దీన్ని. ఈ ఎండమిక్ ఏరియాలలో మనం టీకాలు వేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ అనేటువంటిది దగ్గరలో ఉన్న పశు వైద్యశాలలో మనకు అందుబాటులో ఉంటుంది. దాన్ని బట్టి మనము ఈ టీకాలు అనేటువంటివి వేస్తుంటాం ప్రతి సంవత్సరం కూడా. సంవత్సరానికి ఒకసారి వేయవలసిన అవసరం ఉంటుంది. 3 సంవత్సరాలు కంటిన్యూగా మనం ఈ టీకా వేసినట్లయితే తర్వాత 4వ సంవత్సరం నుంచి ఈ వ్యాధి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా టీకాలు వేపించేటప్పుడు 3 నెలల పైబడినటువంటి ప్రతి పశువు కూడా వేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే అడ్వాన్స్ ప్రెగ్నెంట్ ఉంటుందో అంటే 1 నెల రోజుల లోపల ఈనే పశువులకు ఈ టీకా వేయకపోవడం మంచిది. ఎందుకంటే ఈ టీకా ద్వారా కూడా ఈ వ్యాధి అనేటువంటిది స్ట్రెస్ లో ఉండి పిండం యొక్క మరణం అనేటువంటిది సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అడ్వాన్స్ ప్రెగ్నెంట్ దాంట్లో వేయకుండా ఉండడం అనేటువంటిది జాగ్రత్త పడాలి.
1: పశువుల్లో గొంతువాపు వ్యాధి నివారణ టీకా గురించి పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ చెప్పిన యోసం సలహా అది.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.

0: टेलीलॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇది మనయాసా మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు May 27th. ఈరోజుకున్న విశేషాలని ఒకసారి గమనిస్తే, ప్రముఖ చరిత్రకారుడు బిపిన్ చంద్ర జయంతి, మాజీ క్రికెట్ ఆటగాడు రవిశాస్త్రి పుట్టినరోజు, సినీ రచయిత కేవి విజయేంద్ర ప్రసాద్ పుట్టినరోజు, అలాగే నటి అంకిత పుట్టినరోజు ఈరోజు. బిపిన్ చంద్ర సుప్రసిద్ధ చరిత్రకారుడు, జాతీయోద్యమ సమకాలీన చరిత్ర మతతత్వ వ్యతిరేక ఉద్యమాలపై రచనలు చేసిన వ్యక్తి. ఈయన హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా వ్యాలీలో ఇదే రోజున అంటే May 27th 1928 జన్మించారు. 1993 యూజీసీ సభ్యునిగా పనిచేశారు ఈయన. 2002-2012 మధ్య నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మన్గా విధులు నిర్వహించారు. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చరిత్ర ప్రొఫెసర్గా పనిచేశారు. భారత స్వాతంత్రోద్యమంపై బిపిన్ చంద్రకు ఎనలేని పాండిత్యం ఉంది. మహాత్మాగాంధీపై ఈయన సాధికారత సాధించారు. చరిత్ర పుస్తకాలు పాఠశాలల, కాలేజీల సిలబస్లో చోటు సంపాదించుకున్నారు. ఈయన రచనలు చోటు సంపాదించుకున్నాయి. ఈయన రచించిన చరిత్ర పుస్తకాలు పాఠశాలలో, కళాశాలలో సిల

సిలబస్గా కూడా ఉన్నాయి. ఈయన రచనల్లో కొన్ని ద మేకింగ్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఫ్రమ్ మార్క్స్ టు గాంధీ, ఇంకా ద ఇండియన్ లెఫ్ట్ క్రిటికల్ అప్రైజల్, ద రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ఎకనమిక్ నేషనలిజం, ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ, జేపీ మూమెంట్ అండ్ ది ఎమర్జెన్సీ. 2010లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మభూషణ్ పురస్కారాన్నిచ్చి గౌరవించింది.

0: ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో ఎదురయ్యే సమస్య కీళ్లవాతం. ముఖ్యంగా వయసు పైబడిన వ్యక్తులకు ఈ కీళ్లవాతం సమస్య ఎక్కువగా వస్తుంది. ఈ కీళ్లవాతం గురించి వివరిస్తూ, కీళ్లవాతం వచ్చిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జక్కుల నరేందర్. పానం పదిలం శీర్షికన.
1: ఆయుర్వేదంలో సుమారు 80 రకాల వాత వ్యాధుల గురించి వివరించడం జరిగింది. అందులో మనం ఈరోజు 3 ముఖ్యమైనటువంటి కీళ్ల వాతాలు రాకుండా మనం ఏమేమి పాటించాలి వాటి గురించి మనం తెలుసుకుందాం. దీంట్లో మొదటిది సంధివాతం. సంధివాతం అంటే మోడర్న్ మెడిసిన్ లో ఆస్ట్రియో ఆర్థరైటిస్ అని అంటారు. ఆమవాతము అంటే రుమాటిక్ ఆర్థరైటిస్, గౌట్ వాతరక్తము అని అంటారు. దీంట్లో సంధివాతం అనేటువంటిది మనకు ఎముకలలో కాల్షియం అనేటువంటి తగ్గడం వల్ల వస్తుంది. మిగిలిన 2 రకాలైనటువంటి వాతాలు మనం అసంబద్ధమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించడం వల్ల వస్తున్నాయి. దాంట్లో వాతరక్తం గాని తర్వాత ఆమవాతం గాని సరి అయినటువంటి ఆహార విహారాలు అనేటువంటివి పాటించినట్లయితే ఈ 2 రకాలైనటువంటి వాతాలను కూడా మనం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మనకు ఈ వాత వ్యాధులు అనేటువంటివి రాకుండా ఉండాలంటే అందరం ఖచ్చితంగా 4 రకాలైనటువంటి నియమాలను మనం పాటించాలి. అందులో మొదటిది బరువును నియంత్రించుకోవడం, వెయిట్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. రెండవది సరి అయినటువంటి వ్యాయామాన్ని చేయాలి. మూడవది సరి అయిన ప్రమాణంలో నీళ్లను మనం తాగాలి. నాలుగవది సరి అయినటువంటి ఆహార నియమాలను పాటించాలి. దీంట్లో బరువుని నియంత్రించుకోవడం, మనకు ఈ వాత వ్యాధులు అనేటువంటి వాటిలో మేజర్గా బరువుని మనం ఎందుకు నియంత్రించుకోవాలంటే, మనకు శాస్త్రీయ పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, ఒక మనిషి తన ఎత్తుకు తగిన బరువు కన్నా 1 కేజీ అనేటువంటిది ఎక్కువ ఉన్నట్లయితే అతని మోకాళ్ల మీద 5 రెట్ల ఒత్తిడి అనేటువంటిది పడుతుంది అని చెప్తుంది. ఉదాహరణకు మనం గమనిస్తే ఒక వ్యక్తి 165 సెంటీమీటర్లు ఉన్నాడు అనుకోండి, అతని ఐడియల్ వెయిట్ ఎంత ఉండాలంటే 65 కేజీలు. ఇప్పుడు 65 కేజీల కన్నా 1 కేజీ అనేటువంటిది ఎక్కువ పెరిగినా గాని అతని మోకీళ్ల మీద 5 రెట్ల బరువు అనేటువంటిది పడుతుంది. కాబట్టి ఈ బరువు అనేటువంటిది పడడం వల్ల మనకేమవుతుంది, ఎముకల లోపల నొప్పి వాపు అనేటువంటిది సంభవించి ఈ ఆర్థరైటిస్ అనేటువంటిది వచ్చే ఆస్కారం అనేటువంటిది ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా బరువుని నియంత్రించుకోవాలి. తర్వాత రెండవది సరి అయినటువంటి వ్యాయామాన్ని చేయాలి. ఈ కీళ్ల వాతంలో మేజర్గా ఏమవుతుందంటే జాయింట్స్ లోపల కదలికలు అనేటువంటివి తగ్గుతాయి. కాబట్టి మనం తేలికపాటి వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి. వ్యాయామంలో మనము ముఖ్యంగా సైక్లింగ్ అండ్ వాకింగ్ అనేటువంటిది చేయాలి. ఇలా చేయడం వల్ల మనకు ఎటువంటి ఈ ఆర్థరైటిస్ గాని ఇలాంటి కీళ్ల నొప్పులు మనకు దరిచేరవు. తర్వాత ఒకవేళ మనం ఆర్థరైటిస్ తో బాధపడుతున్నా గాని మనం ఖచ్చితంగా వాకింగ్ అనేటువంటిది చేయాలి. ఎందుకు అనంటే వాకింగ్ చేయడం వల్ల, సైక్లింగ్ చేయడం వల్ల మనకు మోకీళ్ల మధ్యలో ఉండేటువంటి సైనోవియల్ ద్రవం అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాకింగ్ అనేటువంటిది నొప్పులున్న వాళ్ళు చేయాలి. కాకపోతే ఈ స్క్వాట్స్ అని అంటారు, స్క్వాట్స్ అంటే ఏంది, గుంజీలు తీయడం, గుంజీలు తీయడం అనేటువంటివి మాత్రం చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే గుంజీలు తీసేటప్పుడు మనము కీలు అనేటువంటిది 90 డిగ్రీల కన్నా ఎక్కువ అంచడం వల్ల మనకు ఈ పటెల్లో ఫీమోరల్ కంపార్ట్మెంట్ లో ఒత్తిడి అనేటువంటిది ఎక్కువ పడడం వల్ల నొప్పి అనేటువంటిది పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనము స్క్వాట్స్ అంటే గుంజీలు అనేటువంటివి ఈ నొప్పులు ఉన్న వాళ్ళు చేయకూడదు. తర్వాత కొందరు అధికమైనటువంటి బరువు ఉంటారు, బరువు ఉండి వాళ్ళు పద్మాసనం అనేటువంటి చేయడానికి ప్రయత్నిస్తారు, అలాంటివి కూడా మనము చేయకూడదు. దీని ద్వారా కూడా మనకు ఈ పటెల్లో ఫీమోరల్ కంపార్ట్మెంట్ లో మనకు ప్రెజర్ అనేటువంటిది పెరిగి మనకు నొప్పి అనేటువంటిది వచ్చేటందుకు ఆస్కారం ఉంటుంది. స్తబ్దమైనటువంటి జీవన విధానాన్ని మనం మానేయాలి. అంటే ఒకే చోట కూర్చొని ఎక్కువగా ఉండకూడదు, కంప్లీట్ గా రెస్ట్ అనేటువంటిది కూడా తీసుకోకూడదు. ఎందుకు అని అంటే ఖచ్చితంగా మనకు ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటిది పెరగాలి అంటే మనం కీళ్ల యొక్క కదలికలు అనేటువంటివి చేస్తూ ఉండాల్సిందే. తర్వాత మూడవది సరి అయిన మోతాదులో నీళ్లు తాగడం. చాలా మంది ఈ నీళ్లు తాగడాన్ని వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా నీళ్లు అనేటువంటివి సరి అయిన మోతాదులో తాగాలి. ఎందుకు తాగాలి అని అంటే నీళ్లు అనేటువంటివి తాగడం వల్ల శరీరం లోపల జీవక్రియలు అనేటువంటివి సరి అయిన రీతిలో జరిగి మనకు ఈ కీళ్ల చుట్టూ ఉన్నటువంటి కండరాల లోపల జీవక్రియల వేగం అనేటువంటిది పెరిగి కండరాలు ఉత్తేజితమై కండరాలు బలవర్ధకమై కీళ్ల వాతం అనేటువంటి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు మనం గమనిస్తే రుమాటిక్ ఆర్థరైటిస్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. మనము సరి అయిన మోతాదులో నీళ్లనేటువంటివి తాగినట్లయితే ఈ యూరిక్ యాసిడ్ అనేటువంటిది మూత్రం ద్వారా బయటకు పోవడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. నాలుగవది సరి అయినటువంటి ఆహార నియమాలు అనేటువంటివి పాటించాలి. మరి ఈ కీళ్ల వాతం రాకుండా ఎటువంటి ఆహారాలను మనం తీసుకోవాలి? వీటిని మనం గమనించినట్లయితే మనం తీసుకునే ఆహారంలో ముఖ్యంగా రెండు రకాల పదార్థాలు అనేటువంటివి ఉండేటట్లు చూసుకోవాలి. దాంట్లో మొదటిది సల్ఫర్ యాపో కాంపౌండ్స్, రెండవది యాంటీ ఆక్సిడెంట్స్. ఈ సల్ఫర్ యాపో కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే ఇవి మన మోకాళ్లలో గుజ్జు ఏర్పడడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇది సైనోవియల్ ఫ్లూయిడ్ ను కూడా పెంచుతుంది. రెండవది యాంటీ ఆక్సిడెంట్స్. మనము రోజువారీ చేసేటటువంటి పనుల వల్ల మనం గుర్తించలేనంతగా ఎముకల లోపల చిన్న చిన్న చిన్న చిన్న పొలుసులు అనేటువంటివి రాలుతూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు కొత్తవి తయారవుతూ ఉండాలి. దీన్ని మనం ఏమంటామంటే రీమోడలింగ్ ప్రాసెస్ అని అంటాం. ఈ రీమోడలింగ్ ప్రాసెస్ అనేటువంటిది జరగాలి అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి అవసరం. కాబట్టి ఖచ్చితంగా మనం తినే ఆహారంలో ఈ సల్ఫర్ యాపో కాంపౌండ్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఉండేలాగా చూసుకోవాలి. మరి ఇవి ఏవి తింటే మనకి దొరుకుతాయి అనేది మనం చూస్తే మేజర్గా పిండి పదార్థాల్లో మనకు బ్రౌన్ రైస్ మరియు ఓట్స్, వీటిని తీసుకున్నట్లయితే మనకు ఈ సల్ఫర్ యాపో కాంపౌండ్స్ అనేటువంటివి దొరుకుతాయి. తర్వాత కూరగాయల్లో బ్రకోలీ, క్యాబేజీ వీటిని ఎక్కువగా తీసుకోవాలి. మనకు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి పండ్లల్లో ఎక్కువగా ఈ సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, నిమ్మ, నారింజ, కమలా పండ్లు, వీటి లోపల యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ తర్వాత స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వీటి లోపల కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి విరివిగా లభిస్తాయి. మనము ఇంకా చూసినట్లయితే ఇప్పుడు ఉసిరికాయ అనేటువంటిది ఉంటుంది. ఈ ఉసిరికాయను కూడా మనం డైలీ తిన్నట్లయితే మనం యాంటీ ఆక్సిడెంట్స్ పొందవచ్చు. ఇప్పుడు ఈ ఉసిరికాయను డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేకపోతే మనకు ఆమ్లా చూర్ణ అని, తర్వాత ఆమ్లా క్యాండీ అని, ఆమ్లా చట్పట అని, తర్వాత చవన్ ప్రాష్ లేహము, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రూపాలలో మనకు మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. కాబట్టి వీటిని మనం డైలీ తినడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత మనకు తిప్పతీగ అనేటువంటిది ఒక మంచి ఆయుర్వేదిక్ ఔషధం అనేటువంటిది ఉంటుంది. ఈ తిప్పతీగనే గిలోయ్ అని అంటారు. ఈ గిలోయ్ అనేటువంటిది మనకు మార్కెట్లో గిలోయ్ గన్వటి అని, తర్వాత అశ్వగంధతో కలిసి గిలోయ్ అశ్వగంధ టాబ్లెట్స్ అని దొరుకుతున్నాయి. వీటిని కూడా వాడినట్లయితే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి మన శరీరంలో ఎక్కువ పొందడానికి అవకాశం ఉంటుంది. సుగంధ ద్రవ్యాలలో మనకు అల్లము, వెల్లుల్లి, పసుపు వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి దొరుకుతాయి. మరి మాంసాహారులు వేటిని తీసుకున్నట్లు

0: అయితే కీళ్ళు అనేటువంటివి ఆరోగ్యంగా ఉంటాయి, కీళ్ళ వాతం అనేటువంటిది తగ్గించుకోవచ్చు. అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి పదార్థాలు, ముఖ్యంగా చేపలు, వీటిని తీసుకున్నట్లయితే మనకు కీళ్ళ యొక్క ఆరోగ్యం అనేటువంటిది మెరుగుపడుతుంటుంది. తర్వాత మనం అందరం చేసే తప్పేందంటే ఈ గ్రీన్ టీ అనేటువంటి తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి పెరుగుతాయి. అదే మనము ఈ పాల ఛాయ తాగినట్లయితే ఆ పత్తిలో ఉండేటువంటి నికోటిన్ అనేటువంటి పదార్థం వల్ల కీళ్ల లోపల అరుగుదల అనేటువంటిది పెరిగే ఆస్కారం ఉంటుంది. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ ఇవి మనం ఎక్కువగా తీసుకోవాలి. ఆల్మండ్, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ అనేటువంటివి ఎక్కువగా తీసుకున్నట్లయితే కీళ్ల లోపల కాల్షియం అనేటువంటిది పెరిగి మనకు నొప్పులు అనేటువంటిది తగ్గే ఆస్కారం ఉంటుంది. ఓట్స్ మరియు రాగి, వీటి లోపల కాల్షియం అనేటువంటిది ఎక్కువ మోతాదులో ఉంటుంది, కాబట్టి వీటిని కూడా తీసుకోవాలి. మనము వంటకు వాడేటటువంటి నూనెలలో ముఖ్యంగా మనం ఆలివ్ ఆయిల్తో వంట చేసుకుంటే ఈ కీళ్ల వాతం అనేటువంటి సమస్య నుంచి మనం బయటపడవచ్చు. ఎందుకు అంటే ఆలివ్ ఆయిల్లో ఒలియో కాంతాల్ అనేటువంటిది ఉంటుంది. ఇది సేమ్ మనకు పారాసెటమాల్ ఎట్లనైతే వర్క్ చేస్తుందో అదే విధంగా ఈ ఒలియో కాంతాల్ అనేటువంటిది పనిచేస్తుంది. కాబట్టి ఆలివ్ ఆయిల్ అనేటువంటిది మనం వంటలో కనుక యూజ్ చేసినట్లయితే మనకు నొప్పులు అనేటువంటివి తగ్గే ఆస్కారం ఉంటుంది. మనం ఛాయలో గ్రీన్ టీ అనేటువంటి తాగడం ఉత్తమం. ఎందుకనంటే గ్రీన్ టీ లోపల యాంటీ ఆక్సిడెంట్స్ విరివిగా లభిస్తాయి. వాతం నొప్పులతో బాధపడేటటువంటి వాళ్ళు ఎటువంటి మాంసాహారాన్ని తీసుకోవాలి? దీంట్లో మనం చూసినట్లయితే ఎరుపు రంగులో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి మాంసాన్ని మనం తీసుకోవద్దు. ఎందుకు అంటే వీటి లోపల ప్యూరిన్ అనేటువంటిది ఉంటుంది. ఈ ప్యూరిన్ అనేది యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని పెంచి మనకు వాతాన్ని పెంపొందిస్తుంది, నొప్పులను వాపుని కూడా కలిగిస్తుంది. కాబట్టి ఎరుపు రంగులో ఉన్నటువంటి ఎటువంటి జంతు సంబంధమైనటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. మనకు చేపలు, వీటి లోపల ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటివి ఏం చేస్తాయంటే మనకు ఈ కీళ్ల లోపల ఉన్నటువంటి వాపుని తగ్గిస్తాయి. కాబట్టి మనము ఎక్కువగా చేపలు వీటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మద్యపానాన్ని ఖచ్చితంగా మానేయాలి. ఎందుకు అంటే ఈ మద్యపానం తాగడం వల్ల రక్తం లోపల యూరిక్ యాసిడ్ అనేటువంటిది పెంచుతుంది. దీని ద్వారా గౌట్ ఆర్థరైటిస్ అనేటువంటి సమస్య వచ్చేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
1: ఇంతవరకు కీళ్ల వాతం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయుర్వేద వైద్యులు జక్కుల శ్రీకాంత్ ప్రసంగం విన్నారు. శ్రోతలారా, ఈ ప్రసంగం మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. దాన్ని మీరు మళ్ళీ మళ్ళీ వినవచ్చు, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయవచ్చు కూడా. మా యూట్యూబ్ ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మేము ఉంచిన కార్యక్రమాలని వింటూ ఉండండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
5: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
4: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 FM వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాన్ని. ఈరోజు ప్రముఖ మాజీ క్రికెటర్ అలాగే క్రికెట్ వ్యాఖ్యాత, ప్రొఫెషనల్ క్రికెటర్ మరియు భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ ప్రధాన కోచ్ అయినటువంటి రవిశంకర్ జయద్రిత శాస్త్రి, అంటే రవిశాస్త్రి గారి పుట్టినరోజు. ఆటగాడిగా ఈయన 1981 నుంచి 1992 వరకు భారత జాతీయ క్రికెట్ జట్టు తరపున టెస్ట్ మ్యాచ్లు మరియు వన్డే ఇంటర్నేషనల్స్ రెండింటిలోనూ ఆడారు. ఈయన తన కెరీర్ను ఎడమ చేతి స్పిన్ బౌలర్గా ప్రారంభించినప్పటికీ తర్వాత బ్యాటింగ్ ఆల్రౌండర్గా మారారు. 1983 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో రవిశాస్త్రి సభ్యులుగా ఉన్నారు. ఈయన 2024 భారత క్రికెట్ జట్టు వార్షిక అవార్డుల కార్యక్రమం నమన్లో సికే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
1: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలీ ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్ ల్యాండ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: భాషలైన గోండి, కొలామి, లంబాడా లేక బోర్మాటి మధుర భాషల్లో ప్రాచీన పౌరాణిక జానపద పాటలను వినిపించే కార్యక్రమం గిరిపదం. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారం. వినడం మర్చిపోకండి. గిరిపదం, ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఇది మంచిర్యాల కుమరమిహిం ఆసిఫాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భేటీ శీర్షికన కవ్వాల్లో సఫారీ సవారీ. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తాళ్లపేట అటవీ రేంజ్ అధికారి సుష్మారావుతో ముచ్చట విందాం. వారితో ముచ్చటిస్తున్నారు కేలెనిన్.
1: పచ్చని చిక్కని అడవులు, ఆ అడవుల మధ్య స్వేచ్ఛగా విహరించే వన్యప్రాణులు, ఇవి చూస్తూ ఉంటే ఆ అనుభూతి వేరు. అలాంటి అనుభూతిని పంచడానికి కవ్వాల్ అభయారణ్యంలో సందర్శకుల కోసం అటవీ శాఖ ఎన్నో వసతుల్ని ఏర్పాటు చేసింది. ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ సఫారీలు. అడవంతా తిప్పి వారిని సందర్శకులకి అటవీ అందాల్ని దగ్గరుండి చూపించడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది అటవీ శాఖ. మరి ఈ అటవీ శాఖ చేపట్టిన ఏర్పాట్లను గురించి, అట్లాగే పర్యాటకులకు కల్పిస్తున్న సౌకర్యాలను గురించి మనతో పంచుకునేందుకు ఇప్పుడు తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుష్మారావు గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
2: నమస్తే అండి.
1: ముందుగా చెప్పండి, ఇప్పుడు ఈ కవ్వాల్ అడవి ఏదైతే ఉందో దీనికి సంబంధించిన విస్తీర్ణం ఏ రకంగా ఉంది, ఇందులో ఏ రకాల చెట్లు, ఏ రకాల వన్యప్రాణులు ఉన్నాయి?
2: యాక్చువల్లీ నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తాళ్లపేట అని జన్నారం చేస్తున్నానండి. ఫారెస్ట్ రేంజ్ తాళ్లపేట వచ్చేసి మనకు 11,500 హెక్టార్లు అలా ఉంటుంది. జన్నారం 9,000 హెక్టార్లుగా ఉంటుంది. సో దీంట్లో చూసినట్టయితే మనకు బైసన్లు, స్పాటెడ్ డీర్స్, చింకారాలు, నీల్గై, సాంబార్ ఇలాంటి రకరకాల జంతువులు, రకరకాల పక్షులు ఉన్నాయి. సో ఈ మధ్యలో మనము అంటే 1-2 ఇయర్స్ బ్యాక్ నుంచి మనం సఫారీ స్టార్ట్ చేయడం జరిగింది. అది చాలామంది చక్కగా రిసీవ్ చేసుకున్నారు. చాలా మంది సందర్శకులు వచ్చేసి మన కవ్వాల్ టైగర్ రిజర్వ్ అందాలని తిలకించడం జరుగుతుంది.
1: అయితే ఇప్పుడు ఎన్ని సఫారీ వాహనాలు ఉన్నాయి, ఆ సేవల్ని పొందాలంటే సందర్శకులు ఎవరిని సంప్రదించాలి, ఏ రకంగా అంటే భౌతికంగా ఇక్కడికి వచ్చి టికెట్ల రూపంలో వాళ్ళు కొనుగోలు చేయవచ్చా, లేదా ఆన్లైన్ లో కూడా? ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి అన్ని వ్యవహారాలు, ప్రత్యుత్తరాలు, కాబట్టి అలాంటి వెసులుబాటు సౌకర్యం కూడా ఏమైనా ఉందా?
2: ఉందండి. ఇప్పుడు మేము ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక పేజ్ క్రియేట్ చేశాము, కవ్వాల్ టీఆర్ జన్నారం అని. అది మీరు ఫాలో అవ్వచ్చు. మా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా మీరు చూడొచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు 5 మనకు లగ్జరీ వెహికల్స్ కొనుగోలు చేయడం జరిగింది. సో 3,500 రూపాయలకు గాను 6 దాంట్లో వెళ్ళవచ్చు. సో రెగ్యులర్ డేస్ లో అయితే మనకు 3,500 ఉంటుందండి. అదే వీకెండ్స్ లో అంటే లైక్ ఫ్రైడే టు సండే వరకు 4,000 రూపీస్ ఉంటుంది. సో ప్రతి ఎక్స్ట్రా పర్సన్ కి అంటే 6 మినహా అంటే ఇంకా మిగతా ఎక్స్ట్రా పర్సన్ కి 500 రూపీస్ ఉంటుందండి.
1: అయితే ఈ సఫారీల ద్వారా మామూలుగా అడవి అందాలు అంటే మనకు చెట్లు, పక్షులు, అక్కడ ఉండే వన్యప్రాణులు ఇవే ఉంటాయి. కానీ ఇక్కడ ఈ కవ్వాల్ అభయారణ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఏ ఏ అందాలు చూడడానికి వీలవుతుంది? ఇంకా ప్రత్యేకంగా కొన్ని కుంటలు, తర్వాత కొన్ని టవర్స్ ఇట్లాంటివి కూడా చేపట్టారు, ప్రత్యేక నిర్మాణాలు, వాటి గురించి చెప్తారా?
2: ఇప్పుడు మనం సఫారీ ట్రాక్ లో చూసినట్టయితే నీల్గై కుంట, బైసన్ కుంట, గోండుగూడ బేస్ క్యాంప్ మీరు చూడొచ్చు, అలాగే మల్లియాల్ వాచ్ టవర్ చూడొచ్చు. ఇవన్నీ మీరు తిలకించవచ్చు. అండ్ సఫారీ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6:30 ఉంటుందండి, 9:30 ఉంటుంది అండ్ 3:30 ఉంటుంది. సో 6:30 to 8:30 మార్నింగ్, నెక్స్ట్ షిఫ్ట్ వచ్చేసి 9:30 to 11:30 ఉంటుందండి, తర్వాత 3:30 to 5:30 ఉంటుందండి. 3 షిఫ్ట్ లో సఫారీస్ 5 వెహికల్స్ మనకు ఉన్నాయి. అన్ని కొత్త వెహికల్స్, చాలా కంఫర్ట్ గా ఉన్నాయని కూడా సందర్శకులు చెప్పడం జరిగింది. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంటారు. వాళ్ళకు 2-2 అవర్స్ మేము ఇవన్నీ చూపిస్తుంటాము. ఫారెస్ట్ వర్క్స్ కావచ్చు, గ్రాస్ ప్లాట్స్ కావచ్చు, మన వాచ్ టవర్లు ఇవన్నీ చూపిస్తుంటాం.
1: అంటే ఇప్పుడు ఈ సందర్శనకు ఏడాది పొడుగునా రావచ్చా, లేకపోతే సఫారీలు ఒక నిర్దిష్ట కాల పరిమితి కోసమే నడిపి తర్వాత మధ్యలో ఏమైనా విరామం అట్లా ఉంటుందా? ఏ సమయం అయితే సందర్శకులకు ఇక్కడికి రావడానికి, తిలకించడానికి మంచిది, అనువైనది అని సూచిస్తారు?
2: యాక్చువల్లీ అండి, మనకు టైగర్ రిజర్వ్లు అన్నిటికీ 3 అది టైగర్ రిజర్వ్ లో, ప్రతి టైగర్ రిజర్వ్ లో ఇండియాలో 3 మాత్రం క్లోజ్ ఉంటాయండి సఫారీస్ అన్ని. అవి వచ్చి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ క్లోజ్ ఉంటాయండి. మనకు అక్టోబర్ లో మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో ఎక్కువగా మనకు చూడాలంటే అక్టోబర్ నుంచి బాగుంటుందండి, అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు బాగుంటుంది. తర్వాత కొంచెం ఫైర్ సీజన్ లాగా ఉంటుంది. దెన్ మళ్ళీ మనకు మనం జూన్ చూడొచ్చు, జూన్ లో కూడా బాగానే ఉంటుంది. సో ఈ మంత్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది.
1: అంటే ఇప్పుడు ఈ

0: తాళ్లపేట రేంజ్ కానీ ఇటు జన్నారం కానీ ఈ ప్రాంతంలో ఒక కారిడార్ లాగా ఎట్లా అయినా ఉందా? అంటే ఏ వైపు నుంచి తిప్పి చూపిస్తారు? అంటే ఎంత రేడియేషన్ పరిధిలో తిప్పుతారు మీరు సందర్శకులు? అంటే ఎంతవరకు మనకు అనుమతి ఉంటుంది?
1: ఒక సుమారుగా ఒక 20 కిలోమీటర్లు అండి మనకు సఫారీ ట్రాక్ ఉంది. సో కొన్ని సఫారీ ట్రాక్స్ పెంచడం కూడా జరిగింది. అంతకుముందు ఒక 15-16 కిలోమీటర్స్ ఉంటే ఇప్పుడు 20-25 దాకా కూడా మనము ఎక్స్టెండ్ చేశాము. సో దీంట్లో మలయాళ్ వాచ్ టవర్ అనేది చాలా చాలా అంటే ఎవరైతే చూడడానికి వస్తారో వాళ్ళందరి ఫేవరెట్ గా మనకు బైసన్ కుంట కావచ్చు, మలయాళ్ వాచ్ టవర్ కానీ చాలా బాగుంటుంది. మలయాళ్ వాచ్ టవర్ నుంచి చూసినట్లయితే మనకు ఆసిఫాబాద్ అడవులు కూడా కనిపిస్తుంటాయి. అక్కడ నిల్చొని చూసినట్లయితే చుట్టూ ఫారెస్ట్ కంప్లీట్ గా మొత్తం రేడియస్ లో ఫారెస్ట్ ఉండి ఒక వాచ్ టవర్ మీద మనం ఉండి చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది. సన్సెట్ కానీ సన్ రైజ్ వ్యూస్ బాగుంటాయి. అంటే కంప్లీట్ గా ఇంటీరియర్ లో దాన్ని కట్టడం జరిగింది. సో అది మోస్ట్ అట్రాక్టెడ్ స్పాట్ గా చెప్పొచ్చు.
0: అయితే ఇప్పుడు ఇక్కడ చూడడానికి సుదూర ప్రాంతాల నుంచి సందర్శకులు పర్యాటకులు వస్తూ ఉంటారు కదా, ఒకవేళ వాళ్ళు విడిది చేయాలి అంటే వాళ్ళకి ఏ రకమైన ఏర్పాట్లు ఉన్నాయి? అంటే శాఖ పరంగా కానీ ప్రైవేట్ గా కానీ అందుబాటులో ఏమైనా వసతి సౌకర్యాలు ఏమైనా?
1: సో యాక్చువల్లీ ఇప్పుడైతే ఏమీ లేదండి. ఇప్పుడు మనకు వచ్చేసి హరిత వాళ్ళ రూమ్స్ మాత్రమే ఉన్నాయి, హరిత రిసార్ట్ ఒకటి ఉంది. సో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏమీ లేదండి. అండ్ ఫ్యూచర్ లో ఐ థింక్ FD మన కార్పొరేషన్ నుంచి మన కన్స్ట్రక్షన్ జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. సో అది స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ సంఖ్యలో మనము అకామిడేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
0: అయితే ఇప్పుడు ఈ కవ్వాల్ అభయారణ్యం ఈ ప్రాంతాన్ని పచ్చటి ప్రాంతం, దీని పర్యావరణ హితం కోసం అనండి ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా మార్చడానికి మీ శాఖ కృషి చేస్తుంది. ఈ కృషి ఎట్లా ఉంది? దీనికి సందర్శకుల తోడ్పాటు ఎట్లా ఉంది? వాళ్ళలో అవగాహన ఎట్లా ఉంది?
1: మన కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్లాస్టిక్ ఫ్రీగా డిక్లేర్ చేయబడిందండి. సో మేము ఎవ్రీ శుక్రవారం ఒక డ్రైవ్ లాగా మా బేస్ క్యాంప్ వాచర్స్ కానీ స్టాఫ్ కానీ అందరము ఈ ప్లాస్టిక్ ని తీసివేయడం జరుగుతుంది. అలాగే మేము లోకల్లో ఉన్న పబ్లిక్ కి కానీ లేకుంటే ఇక్కడ ముఖ్యంగా బస్సులో నుంచి వచ్చే వాళ్ళు చెత్త వేస్తూ ఉంటారు. సో బస్సులో ముఖ్యంగా ఈ బస్ స్టాండ్ లో కావచ్చు, బస్ డిపోలో కూడా కావచ్చు, అతి త్వరలో ఒక డ్రైవ్ రూపకంగా లేదంటే సడన్ గా మేము బస్ ఏదైనా సరే ఎక్కి అందులో ఉన్న ప్యాసింజర్స్ కి కానీ వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడానికి పూర్తిగా ప్లాన్ చేస్తున్నామండి. అండ్ యాక్చువల్లీ మనకు వచ్చేదంతా ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చిన ప్లాస్టిక్ అనేది ఎక్కువ ఉంది. సో మిగతా ఇక్కడ అన్ని స్కూల్స్ కి మేము ప్రతి అంటే ఇక్కడ ఉన్న చిన్న చిన్న షాప్ లో ప్రతి షాప్ లో మేము అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఎక్కువ మనకు వచ్చేది మన బస్సులో నుంచి విసిరివేసిన ప్లాస్టిక్ ఎక్కువగా ఉంది. సో వాటి గురించి కూడా మేము ఒక డ్రైవ్ కూడా కండక్ట్ చేయబోతున్నాం.
0: ఇంకా ప్రత్యేకంగా మనం ఈ కవ్వాల్ అభయారణ్యంలో ప్రవేశించగానే ముందుగా మనకు దర్శనమయ్యేటి కోతులు, కోతి అనగానే ఆ వాటి చేష్టలు వాటి కవ్వింపులు ఒక రకంగా అట్రాక్ట్ చేస్తాయి ప్రయాణికులని. కొంతమంది వాహనదారులు వాటికి ఏవో వేయడం, రోడ్డుపైకి రావడం, ఇట్లాంటి క్రమంలో ఒక్కోసారి ఆ కోతులు ప్రమాదాలకు కూడా గురయ్యే అవకాశం ఉంది. అట్లాంటి కోతుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తారు ప్రయాణికులకు?
1: యాక్చువల్లీ అండి కోతుల పాపులేషన్ అనేది చాలా ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతూ ఉంది. సో దీని గురించి మనం ఆలోచించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోతులు అనేవి వాటి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నాయి. సో అంతకుముందు వచ్చేసి మన అడవులలోనే ఉండి అడవులో ఉన్న ప్రతి పండుని ఆకుని అవి తినేవి, కానీ ఇప్పుడు వాటి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడానికి కారణం కూడా మనమే. ఎందుకంటే ప్రతి టెంపుల్లో మనం కొబ్బరి చిప్పలు లేకుంటే పులిహోర లేకపోతే ఇంకేదో బనానాస్ అలా ఇవ్వడం వల్ల అవి రోడ్డు మీదే ట్రాప్ అయిపోయి వాటి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసేసుకుని అంటే ఒకప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు జొన్న రొట్టెలు రాగి సంగటి తిన్నారు. ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ వచ్చి ఫుడ్ ఎలా మారిపోయిందంటే ఆ ఫుడ్ ఎవరు తినట్లేదు. ముఖ్యంగా న్యూ జనరేషన్స్ అన్ని పిజ్జాస్ బర్గర్ అలా తింటున్నారు కాబట్టి సో మన ఫుడ్ హ్యాబిట్స్ మారినట్టుగానే కోతులే కూడా మారి అవి రోడ్డు మీద ట్రాప్ అవడానికి మనమే కారణమవుతున్నాం. సో దానివల్ల అవి రోడ్డు మీద ట్రాప్ అయిపోయి అవి అగ్రెసివ్ గా బిహేవ్ చేయడం, వచ్చే ప్రయాణికుల్ని బెదిరిస్తూ ఏం పెడుతున్నావు అన్నట్టుగా బెదిరించడం, అలా అలా ఉండడం, అక్కడే ఉండడం. సో దానివల్ల ఏమవుతుందంటే అది ఖచ్చితంగా రోడ్డు మీద ఉండడం వల్ల ఏదో ఒక ప్రమాదానికి అయితే గురి అవుతుంది. సో ఫుడ్ అనేది మనము అసలు కోతులకు కానీ వాటికి అసలు వేయకూడదు. సో వాటి ఫుడ్ హ్యాబిట్ మార్చింది మనమే కాబట్టి ఇప్పటికైనా ఫుడ్ అనేది కోతులు వేయకుండా ఉంటే చాలా హెల్ప్ అవుతుంది.
0: అయితే ఎవరైనా సందర్శకులు కవ్వాల్ అభయారణ్యం అందాన్ని తిలకించేందుకు వచ్చేటప్పుడు సఫారీలో ప్రయాణించేటప్పుడు వాళ్ళు వాళ్ళ వెంట తీసుకువెళ్లాల్సినవేమి, తీసుకుపోకూడనివేమి, వాటి గురించి చెప్పండి.
1: సందర్శకులు ఏం తీసుకురావాలంటే వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి, బట్ ప్లాస్టిక్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ టైగర్ రిజర్వ్.

0: అలాంటివి తెచ్చుకోవచ్చు. అగ్గిపెట్టెలు ఇలాంటివి ఎటువంటి హానికరకమైనవి తీసుకురాకూడదు. తినుబండారాలు ఏమన్నా తీసుకొచ్చినా కూడా బట్ డస్ట్బిన్లో వేయాలండి.
1: ఇంకా ఏమైనా మీరు శాఖ పరంగా సందర్శకులకు సూచించాల్సిన సూచనలు కానీ జాగ్రత్తలు కానీ ఏమైనా ఉంటే చెప్పండి.
0: అడవిని రక్షించే బాధ్యత అందరిది. సో అందరం కవ్వాల్ని ఒక బ్రాండ్ లాగా తీసుకెళ్లాలంటే ఇది నా కవ్వాలనే ఒక ప్రేమతో ఇక్కడున్న ప్రతి జీవిని మనం ప్రేమిస్తూ మనం భగవంతుణ్ణి ఎంతగా భక్తిగా చూస్తామో ఆయన సృష్టిని కూడా అంతే గౌరవించాలని. మనం మనుషులం ఒకరమే, ఒక స్పీషీస్, ఒక జాతి. అలాగే ఆ దేవుడు, అంటే ఆ దేవుడు సృష్టించిన అన్ని జాతులకి అదే రెస్పెక్ట్ ఇస్తూ అదే గౌరవం ఇస్తూ దేవుణ్ణి ఎంత నమ్ముతున్నామో ఆ సృష్టికి కూడా అంతే నమ్ముతూ అంతే గౌరవం ఇస్తూ మనందరము ఈ పర్యావరణ కాపాడే బాధ్యత అందరికీ ఉందని నేను అనుకుంటున్నాను.
1: రోజువారీ జీవితంలో ఉద్యోగం అయితేనేమి, వృత్తి అయితేనేమి, ఒక రకమైన ఒత్తిడి ఘర్షణకు లోనైన క్రమంలో మానసికంగా ఆహ్లాదం కోసం ఈ అడవి అందాల్ని ఆస్వాదించడం వల్ల ఒక రకమైన సాంతన చేకూరుతుంది. అలాంటి అందమైన అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకోవాలంటే ఒకసారైనా కవ్వాల్ అభయారణ్యాన్ని సందర్శించాల్సిందే. అలా సందర్శించి ఈ అందాల్ని ఆస్వాదించడమే కాకుండా ఈ అందాల్ని, ఈ అడవుల్ని పరిరక్షించడం కోసం ప్రతి ఒక్క పర్యాటకుడు చేయూతను అందిస్తారని ఆశిస్తూ ఈ కవ్వాల్ అందాల్ని ఏ రకంగా తిలకించాలి, ఇక్కడికి వచ్చే సందర్శకులకు అటవీ శాఖ ఏ రకమైన సహాయ సహకారాలని, తోడ్పాటును అందిస్తుంది, ఆ వివరాలన్నింటినీ చక్కగా మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: భేటీ శీర్షికన కవ్వాల్లో సఫారీ సవారీ. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తాళ్లపేట అటవీ రేంజ్ అధికారి సుష్మారావుతో ముచ్చటినారు. వారితో ముచ్చటించారు కేలినిన్. శ్రోతలారా, ఈ కార్యక్రమం మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది. దాన్ని మీరు మళ్ళీ వినాలి లేదా మీ మిత్రులకు బంధువులకు వినిపించాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఉన్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు వింటూ ఉండండి. విజ్ఞానాన్ని, వినోదాన్ని పొందుతూ ఉండండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలు కావస్తున్నది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఆ తర్వాత 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: Vidad was adjudged the player of the match. Today, Sunrisers Hyderabad will face Rajasthan Royals in the eliminator in New Chandigarh, Mohali at 7:30 p.m. And now, for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Pramod. Quad announces energy initiative, Fiji Port Project, headlines the Hindustan Times. While the Tribune headlines, committed to free and open Indo-Pacific, Quad unveils energy security initiative. And the Asian Edge headlines, Quad unveils four key initiatives, expands energy, maritime ties. Another major story covered in most newspapers is the U.S. self-defense strikes casting shadow on Iran peace talks. The Asian Age headlines, talks under strain as U.S. strikes Iran, Tehran to retaliate. While the Tribune headlines, deal to end war may take a few days, says Rubio as U.S. strikes Iran again. The government-forming panel on demographic changes caused due to infiltration is also a major story covered on the front page of most newspapers. The Times of India headlines, government panel to examine demographic changes. And the Hindu says, panel set up to study demographic change. The Indian Express headlines, HDFC Bank camouflaged crores as marketing spent to pay higher interest to state firm. The paper adds that violating RBI and bank norms, 45 crore extra interest was paid to Maharashtra State Road Development Corporation as sponsorship for road safety drive. The Indian Express in its editorial titled, India First Can Converge with America First, writes that against the backdrop of an uneasy phase in India-US relations over the past year or so, US Secretary Marco Rubio's visit to India signaled reassurance to New Delhi that Washington remains committed to a long-term strategic partnership. During his joint press conference with Rubio, Indian Foreign Minister Jaishankar acknowledged that the Trump administration has been forthright about pursuing an America First policy and said that Delhi too is guided by an India First approach. Convergence of interests may sustain cooperation, but India standing in a fractured world will ultimately rest on the strength it builds at home, the paper concludes. And with that, it's back to you, Pramod.
0: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Center forms high-level committee to study demographic change caused by infiltration and other reasons. Supreme Court to deliver its verdict today on petitions challenging special intensive revision of electoral rolls. CBSC rejects claims circulating on social media about breach of its on-screen marking system, saying it was only testing site and not actual platform. IMD issues red alert for severe heatwave conditions in Madhya Pradesh, Uttar Pradesh and Vidarbha today. And in IPL cricket, Royal Challengers Bengaluru storm into final, beating Gujarat Titans by 92 runs in qualifier 1 at Dharamshala. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani Adilabad, 100.2 FM, Manasu Ninda.
3: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
6: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
5: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా. నిలయంల సమయం 8:31 దాటి 30 సెకండ్లు. నవలతో తెలుగు సాహిత్యంలోని చక్కటి నవలల్ని ఎన్నుకొని వినిపించే కార్యక్రమం ఈ నవలతో కార్యక్రమంలో. గత కొద్ది వారాలుగా ఆకుపచ్చ సూర్యోదయం అనే నవలా ధారావాహిక పునఃప్రసారమవుతోంది. ఇది మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి గాథ. ఈ చారిత్రక నవలా ధారావాహిక రచించిన వారు డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తున్నారు సుమనస్పతి రెడ్డి. విందాం ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక పఠనం 39వ భాగం.
7: బాబు, మమ్మల్ని చంపకండి, బతిమాలుతున్నట్టు అన్నాడు ఆ కానిస్టేబుళ్లల్లో కాస్త పెద్ద వయస్సువాడు. అప్పుడే రామరాజు ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు. అంతా పక్కకి తప్పుకొని దారీస్తుంటే లోపలికి నడిచాడు ఆయన. వెనకే మల్లు, గంతన్న, ఎండుపడాలు, సంకోజి పండడు, కన్నిగాడు, ఎర్రేసు కూడా వెళ్లారు. 4 గదులున్నాయి లోపల. వాటిలో 2 తాళాలున్నాయి. వాటిని పగలగొట్టి అన్నీ వెతికారు. రామరాజు స్వయంగా ఎస్ఐ టేబుల్ మీద ఉన్న స్టేషన్ డైరీ వెతికి పట్టుకున్నాడు.
8: ఎన్ని దొరికాయి పడాలు? అడిగాడు రామరాజు.
7: 11 తుపాకులు, 5 కత్తులు, 14 బయనెట్లు, ఇంకా తూటాలు లెక్కబెట్టాలి.
8: సరే, లెక్కబెట్టండి అంటూ 2 ఆలోచించి స్టేషన్ డైరీ తెరిచాడు రామరాజు.
7: 10 ఉన్న ఆ మందుగుండును అంతా కలిసి లెక్కబెడుతున్నారు. 2 ఆలోచించి అక్కడే ఉన్న ఊటకలంతో ఇలా రాశాడు రామరాజు. అల్లూరి శ్రీరామరాజు అను నేను నా సహచరులతో ఈ పోలీస్ స్టేషన్ను ముట్టడించి సెంట్రీని ఆయుధాగారం గది తాళాలు అడిగాను. తాళాలివ్వడానికి అంగీకరించలేదు. స్టేషన్ స్తంభానికి సెంట్రీని కట్టివేసి తాళాలు తీసుకున్నాను. ఆయుధాలు సేకరింపబడినాయి.
8: సామి, 1390 తూటాలు చెప్పాడు గంతన్న.
7: అది కూడా ఉత్తరంలో పొందుపరచి కింద అల్లూరి శ్రీరామరాజు అని సంతకం చేసి లేచాడు రామరాజు. దీనికంతా గంటకు పైగానే పట్టింది. అప్పటికే చింతపల్లి ప్రజలు కొందరక్కడికి చేరుకున్నారు. కొందరు స్టేషన్ తగలబడుతూ ఉంటే చూసి ఆనందించాలని వచ్చారు. అదేమీ పైశాచిక ఆనందం కాదు, పోలీసుల మీద ఉన్న పగ. పోలీస్ స్టేషన్ అంటే వాళ్ల పాలిట ఒక పులి నోరు. ఇంత సులభంగా పోలీసులను లొంగదీసిన ఆ సాములూరిని చూద్దామని ఇంకొందరొచ్చారు. పూర్వకాలం ఎవరో గూడెం పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారని వినడమే గాని చూసినవాళ్లు లేరు. ఇప్పుడు చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద జరిగిన దాడిలో తాము ఉన్నామన్న విషయం గుండెను ఉప్పొంగింపజేస్తోంది శబరికొండ నుంచి రామరాజు వెంటే వస్తున్న వాళ్లకు. గొప్ప కోలాహలంగా ఉందక్కడ.
9: ఆ సాములే, శ్రీరామరాజు గారు
7: ఎవరో అరిచారు. అప్పుడే లోపల నుంచి వస్తున్నాడు రామరాజు. వెంట వచ్చారు మల్లు, గంతన్న, పడాలు, మిగిలిన వాళ్ళు. అందరి భుజాల మీద తుపాకులు. గోకిరి ఎర్రేసు కత్తులు పట్టుకొనొచ్చాడు. తేగ గ్రామస్థుడు సుంకరి పోతయ్య పోలీసుల యూనిఫారాలు మూటగట్టి తెస్తున్నాడు. చివరన ముందు నడుస్తున్నాడు రామరాజు. ఈ బక్క పలచటి మనిషికి ఇంత శక్తి ఉందా? అతడు మెట్లు దిగి వస్తుంటే ఒక మహావిజేతను చూసినట్టే ఉంది వాళ్లందరికీ. తొలిదాడి ఇంత శాంతియుతంగా సంపూర్ణంగా విజయం సాధించడం రామరాజు కూడా గొప్ప ఆనందంగా ఉంది. అది ముఖంలో కనిపిస్తోంది. ఆ జనాన్ని చూసి రామరాజే స్వయంగా నినాదమిచ్చాడు.
9: వందే మాతరం.
7: ఎప్పుడూ మౌనంగా నిబ్బరంగా మాట్లాడే రామరాజు నోటి నుంచి ఆ నినాదం రావడం అక్కడ గుమిగూడిన వారిలో గొప్ప ఉత్సాహాన్ని నింపింది. దిక్కులు పిక్కటిల్లేటట్టు స్పందించారు.
9: మనదే రాజ్యం అంటూ గాంధీజీకి
7: మళ్లీ రామరాజే అన్నాడు.
9: జై
7: అన్నారంతా. మళ్లీ మల్లుదొర నినాదమిచ్చాడు.
9: అల్లూరి శ్రీరామరాజు గారికి జై.
7: అంతా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ప్రతి నమస్కారం చేస్తూనే వేగంగా ప్రాంగణం నుంచి బయటకు వచ్చాడు రామరాజు. అంతా ఆయనను అనుసరించారు. ఆ క్షణంలో ఒక వాస్తవం చాలామందికి సులభంగానే అర్థమయ్యింది. పోలీస్ స్టేషన్ దగ్ధం కాలేదు గాని తూర్పు కనుమల్లో పోలీసుల ప్రతిష్ట తొలిసారి బూడిదయ్యింది. ఎదురుగానే ఎత్తుపల్లాలతో కనిపిస్తోంది చింతపల్లి లంబసింగి రోడ్డు. అడవి బిడ్డల కొత్త చరిత్రకు తొలివాక్యం రాస్తున్న మహాహస్తములా

కనిపించింది రామరాజుకు. అతి రాయిలాంటి కొండ ప్రజల ఆత్మగౌరవాన్ని వాళ్లు ముక్కలు చేసి రోడ్డు వేస్తే, తొలిదాడికి అదే రోడ్డును ఉపయోగించి వాళ్ల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినవాడి నువ్వు అంటూ దీవించడానికి చాచిన చేయిలా ఉంది రోడ్డు. పెద్దవలస రంపులఘాటి వెళ్లే రోడ్డు వైపు తిరిగాడు రామరాజు. ఆయన ముందే ఉన్నాడు జెండా పట్టుకున్న యువకుడు. సాయంత్రపు గాలికి మరింతగా రెపరెపలాడుతోంది ఆ పతాకం. ఆగస్టు 23, 1922 మధ్యాహ్నం 2 గంటల వేళ కృష్ణదేవిపేటలో హఠాత్తుగా కలకలం. కొన్ని నెలల క్రితం సంతలో గోకిరి ఎర్రేసు కన్నిగాడు చెప్పిన మాట నిజమేనన్నమాట. మరో ఫితూరీ మొదలయ్యింది. దీనికి నాయకుడు అల్లూరి శ్రీరామరాజు. ముందురోజు చింతపల్లి పోలీస్ స్టేషన్ను కొల్లగొట్టిన ఫితూరీ దండు ఇప్పుడు కృష్ణదేవిపేట మీద పడబోతోందట. శ్రీరామరాజు అంటే ప్రత్యక్ష దైవం, కాని ఫితూరి అంటే భయం. గత అనుభవం అలాంటిది. అందుకే ఊరంతా ఆ కలకలం. కొద్ది దూరంలోనే ఉన్న మాకవరంలోనే దండు ఉందని కబురందింది ఊళ్ళో. నిన్న మధ్యాహ్నం చింతపల్లి స్టేషన్ను కొట్టిన తరువాత రంపులఘాటి నుంచి శరభన్నపాలెం వెళ్ళిందట. దారిలో అంటే రంపులఘాటి మీద నడింపాలెం దగ్గరగా పెహరా కాస్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్ కనిపిస్తే వాళ్లను ఆపి 2 తుపాకులు 5 తూటాలు కూడా లాక్కున్నారట ఫితూరీదారులు. శరభన్నపాలెంలో ఉదయమే పెరుగు అన్నం పెట్టించారట ముఠాదారు. తరువాత మాకవరం మీదుగా కృష్ణదేవిపేట వస్తున్నారట. మధ్యతరగతి కుటుంబాలు, చిన్ని చిన్ని ఉద్యోగులు, గ్రామాధికారులు తలా ఒక సంచి పుచ్చుకొని ఇళ్లకు తాళం పెట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. షేక్ మహమ్మద్ ఈసీబు తన బట్టల దుకాణం కూడా మూసేసి ఎటో వెళ్లిపోయాడు. మరో చిన్న కిరాణా దుకాణం కూడా మూతపడింది. ఇలా వెళ్లిపోయిన వాళ్లల్లో భాస్కరుడిగారి కుటుంబం కూడా ఉంది. భాస్కరుడుగారే ప్రయాణమైనప్పుడు మనం ఉండడం క్షేమం కాదని ఇంకొందరు బయలుదేరారు. భాస్కరుడుగారి కుటుంబం ఊరి శివార్లల్లో ఉన్న రైతు ఇంటికి చేరుకుంది. ఏపుగా పెరిగిన గంటి చేల మధ్య ఉంది ఆ తాటాకుల ఇల్లు. కాని ఆ స్థలం, ఆ పొలం గురించి అంతకాలం గ్రామంలో ఉన్న శ్రీరామరాజుకు తెలియదని భాస్కరుడుగారు ఎందుకనుకున్నారో అది మాత్రం అర్థం కాదు. కాని లోపల అందరికీ ఒక నమ్మకం, రామరాజు అరాచకాలు చెయ్యరు. కొద్దిమంది మాత్రం ఊరి పొలిమేరకు కూడా వచ్చి రామరాజు రాక కోసం ఎదురుచూస్తున్నారు. సాయంత్రం 4 గంటలవుతోంది. సాయంత్రపు ఎండలో ఎర్రటి దుమ్ము లేచింది దూరంగా. కొన్ని నిమిషాలకే ఆ 3 సమూహాలు ఊరివైపు రావడం గమనించారు పొలిమేరలకు వెళ్లిన వాళ్లు. ఆ క్షణంలోనే వాళ్ల అపోహలన్నీ దూదిపింజల్లా ఎగరగొడుతూ కనిపించింది ఆ దృశ్యం. కదిలి వస్తున్న ఆ దండుకు ముందే ఉన్నాడు ఆ యువకుడు త్రివర్ణ పతాకంతో. దళంలో ఉద్రేకం లేదు, ఉత్సాహం తప్ప. దారిలో ఎవరిని హింసించినట్టు సమాచారం కూడా లేదు. అందుకే ఇది ఫితూరీ దండు కాదు అని నిర్ధారించుకున్నారు కృష్ణదేవిపేట ప్రజలు. ఏరి స్వాములవారు అంటే శ్రీరామరాజు ఎక్కడా? అందరిలోనూ ఇదే ప్రశ్న. ఆ సమూహానికి కొద్దిగా ముందు నడుస్తున్నారు 10 మంది ఖాకీ దుస్తులతో. నిఠారుగా అయ్యారంతా, ఎందుకంటే వారి భుజాల మీద తుపాకులు. అవేమీ నాటు తుపాకులు కాదు, పోలీసులు ఉపయోగించేవే. ఆ 10 మంది కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత పరికించి చూసిన వారికి కనిపించాడు రామరాజు. విస్తుపోయారంతా. ఎంతలో ఎంత మార్పు! స్వామిని ఇలా చూస్తామని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. ఆ మీసం, గడ్డం వల్ల గుర్తుపట్టగలిగారు. ఖాకీ నిక్కరు మీద ఖాకీ చొక్కా ధరించాడు ఆయన. 2 జేబులు, వాటి పైభాగాలు మూసున్నాయి. మెడలో తూటాల పట్కా, దీనిని చొక్కాకు అమర్చడానికి భుజం మీద ఏర్పాటు. ఆయన ఒంటికి ఆ బట్టలు కొద్దిగా పెద్దవిగానే ఉన్నాయి. భుజం మీద తుపాకీతో ఆయన్ను చూడ్డం మరీ మరీ వింతగా ఉంది. కాళ్లకు చెప్పులు మాత్రం లేవు.
ఒక కొత్త అవతారాన్ని చూసినట్టు దిగ్భ్రాంతికి గురయ్యారు అంతా. మల్లు, గంతన్న, పడాలు, బోనంగి పోతరాజు, సంకోజి పండడు, కొటికల బాలయ్య, కర్రి కన్నిగాడు, ఇంకో ఇద్దరు ముగ్గురు ఖాకీ బట్టల్లో భుజాన తుపాకీతో ఉన్నారు. ఎంతో ఉత్సాహంగా ఉన్నారంతా. వారి వెంటే జనం నడిచారు. హుందాగా పేరు పేరునా పలకరిస్తూ వాళ్లను ఆశ్చర్యం నుంచి తేరుకునేటట్టు చేస్తూ నేరుగా రామాలయం దగ్గరికి వెళ్లాడు రామరాజు. ఆయన అంతరంగం గ్రహించిన ఒక అనుచరుడు చేతిలో తుపాకీ అందుకున్నాడు భక్తిగా. తలుపులు తెరిచే ఉన్నాయి. దీపం వెలుగులో బయటకే కనిపిస్తోంది రాములవారి ప్రతిమ. కళ్ళు మూసుకొని మనసారా ప్రార్థించాడు రామరాజు. అంతా అదే పనిచేశారు. అక్కడ్నుంచి చావడి దగ్గరకు నడిచాడు. ఎవరో మరి నులకమంచం వేసి తెల్లని వస్త్రం పరిచారు. దానిమీద కూర్చున్నాడు రామరాజు. ఒక్క నిమిషం తర్వాత వెనక్కు విశ్రాంతిగా మోచేతుల మీద వాలారు. ఆ క్షణంలో యుద్ధ శిబిరంలో సేద తీరుతున్న యోధుడిలా ఉన్నాడు ఆయన. ఆయన చుట్టూ కొద్ది దూరంలో నిలబడ్డారు సాయుధులు. దగ్గరగా వచ్చి పలకరించడానికి కూడా ఊరివాళ్లు సంకోచించడం, చాలామంది అక్కడ కనిపించకపోవడం వంటి సంగతులతో ఏం జరిగిందో ఊహించాడు రామరాజు. ముందు ఊరి బారికకు కబురు పంపాడాయన, డప్పుతో సహా రమ్మని. తక్షణమే వచ్చాడు అతడు. ఈ ఊరి జనాన్ని చూడాలనుంది, వారి దర్శనం కావాలి అని నా మాటగా చాటింపు వేయమని చెప్పాడు రామరాజు. మొలకి ఒక్క గోచి తప్ప ఇంకేం లేవు ఒంటిమీద. కానీ స్టాకింగ్స్ లేకుండా కాళ్లకు బాగా పాలిష్ చేసిన పోలీసు బూట్లు, ఆ చింపిరి జుట్టు నెత్తిమీద పోలీసు టోపీ, అదే ఎర్రబుట్ట, చేతిలో పోలీసులు తిప్పే పెద్ద కత్తి. సంత జరిగే చోట ఈ వేషధారణతో ఇర్రేసు చేస్తున్న విన్యాసాలకు పిల్లలు పడిపడి నవ్వుతున్నారు. బారిక చాటింపు వేయడానికి ఊరిలోకి వెళ్లగానే ఎర్రేసు ఈ విన్యాసాలు ఆరంభించాడు. నర్సీపట్నంలో జరిగే ఊరేగింపుల్లో ముందు నిలబడిన పెద్ద పోలీసు కత్తి ఎలా తిప్పుతాడో అనుకరించి చూపించాడు ఒకసారి. పెద్ద ఇంగ్లీషు పోలీసు వచ్చినప్పుడు వాడి ముందు తెలుగు పోలీసు కవాతు చేస్తూ కాళ్ళు బాగా పైకి ఎత్తడానికి ప్రయత్నించి జారి పడబోయి ఎలా నేలకు కాళ్ళు గట్టిగా తాటిస్తాడో చూపించాడు ఇంకోసారి. పోలీసుల బూట్లు బాగా బరువైనవి. అవి ధరించిన వెంటనే ఎంత చలాకీగా ఓపిగ్గా ఉంటారో, గంటలు గడిచే కొద్దీ వాటిని మోయలేక కాళ్ళు తేలిపోతుంటే ఎలా నడుస్తారో ప్రదర్శించి చూపించాడు ఇంకోసారి. పోలీసులు సెల్యూట్లు చేసినప్పుడు ఎన్ని రకాలుగా నిలబడతారో చెప్పి కడుపుబ్బా నవ్వించాడు ఎర్రేసు. ఎండలో చెప్పులు లేకుండా నడుస్తున్నట్టు వడివడిగా వచ్చి సెల్యూట్ కొడతారట కొందరు. కొందరు కండచీమల పుట్టమీద అడుగేసి అవి కుట్టడం మొదలెట్టాక దూరంగా వెళ్లడానికి పాదాలు తొక్కేసుకుంటున్నట్టు నడుస్తూ వస్తారట. కొందరు నడుస్తుంటే మారాం చేస్తున్న పిల్లలు కాళ్లు నేలకేసి కొట్టుకుంటున్నట్టు ఉంటుందట. గుదిబండ వేసిన ఎద్దు కాళ్లు ఎడంగా వేస్తూ వేగంగా నడవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంటుందట కొందరి నడక. హిందీలో, ఇంగ్లీష్ భాషల్లో వాళ్లు ఇచ్చే ఆదేశాలు ఏ జంతువుల అరుపులను పోలి ఉంటాయో, ఆ అరుపుల సందర్భాలు ఎలాంటివో కూడా చెప్పాడు.

ఇంతవరకు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలాధారావాహిక పఠనం 39వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించారు సుమనస్పతి రెడ్డి. ఈ నవల 40వ భాగాన్ని ఈరోజు రాత్రి 9:30 వినవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8:00.

సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి పదిగొట్టేదాకా కొనసాగుతుంది. మీరు కూడా ఫోన్ చేసి మాట్లాడవచ్చు, మీకు ఇష్టమైన పాటల్ని వినవచ్చు, మీకు తెలిసిన మంచి విషయాల్ని శ్రోతలందరితో పంచుకోవచ్చు. అయితే మా ఫోన్ నెంబర్లు 2300081, మరో నంబర్ 2950081. ఆదిలాబాద్ కోడ్ 0873 జత చేసి ఫోన్ చేయాలి. ఫోన్ నెంబర్లు మరోసారి 2300081, 2950081, ఆదిలాబాద్ కోడ్ 0873.

0: సింగిడికి మొదటి ఫోన్ కాల్ వచ్చేసింది. ఎవరో చూద్దాం. హలో.
1: హలో, నమస్కారం అండి. కమలాకరన్న గారికి, ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రానికి నమస్కారం.
0: నమస్కారం అన్నగారు. మీ పేరు అన్నగారు?
1: నా పేరు పరిగె గట్టన్న. మాది హుజూరాబాద్ సార్, కరీంనగర్ జిల్లా.
0: జీ హుజూర్. చెప్పండి చెప్పండి చెప్పండి, ఏంటి విశేషాలు?
1: మాకు శ్రీరాస్తు శుభమస్తు పెళ్లి పుస్తకం సినిమా పాట కావాలండి సార్.
0: తప్పకుండా వినిపిస్తానండి. ఇంకా ఏంటి విశేషాలు? హుజూరాబాద్ లో ఎండలు ఎలా ఉన్నాయి?
1: అబ్బో, ఎండలు చాలా బాగున్నాయి సార్. మేము సోమనాథ యాత్ర, శ్రీకృష్ణ ద్వారక యాత్ర కూడా చేయొచ్చాం సార్.
0: ఎట్లా వెళ్ళిండు మరి?
1: ట్రైన్ కి వెళ్ళాం సార్. ఇంకొక ముచ్చటా సార్?
0: చెప్పండి చెప్పండి.
1: మా పాట కోరుకున్న శ్రోత సార్, బరిగె ఉమాదేవి, రమేష్, రాజయ్య, లల్లి, ఓదవ్వ, రమేష్, మాధవ్, తిరుమల, బాలరాజు, భాషమైన రమేష్, భాషమైన గాయత్రి, బరిగె మౌనిక, నాగరాజు, మణి, మాధవ్ చెవుల వనక్క, ఎర్రన్న, తిరుపతి, పద్మ, మళ్ళా అట్లనే జక్కుల సంపత్, ఉమా రమాదేవి, అట్లనే వచ్చే శ్రీరాము, లక్కీ, వజ్జే రాజవ్వ, వీరన్న.
0: మీ కుటుంబంతో పాటు కాలనీ పేర్లు మొత్తం చెప్తున్నట్టున్నారు ఘటన గారు. ఇంకా ఉన్నాయా?
1: బావు మల్లయ్య, బావు పద్మ, మాధవరాణి, మాధురి, మయూరి.
0: సరేనండి, అలా వాళ్ళందరి కోసం మీరు అడిగిన పాట వస్తుంది, విందాం. నమస్తే నమస్తే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు సింగిడి వింటున్నారు. సింగిడిలో మీరు పాటలు వినడమే కాకుండా మీకు తెలిసిన మంచి విషయాల్ని శ్రోతలందరితో పంచుకోవచ్చు. నాకు ఫోన్ చేసి మా నెంబర్లు 2300-08-295-01 ఈ నెంబర్లలో ఏదైనా ఒక నెంబర్కు ఫోన్ చేయవచ్చు. ఆదిలాబాద్ కోడ్ 08732. ఫోన్ నెంబర్లు 2300-08-291, 2950-81.

0: సింగిడికి మరో శ్రోత హలో అంటూ ఫోన్ చేశారు, ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో మాట్లాడండి, ఫోన్ చేశారు కదా. ఓకే, మీ పేరేంది, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అర్లీ బి అంటే ఇక్కడ ఆదిలాబాద్ పక్కనే లాండసాంగి దగ్గర కదా. అవు, ఏం చేస్తారు మీరు ఆడ?
1: ఏమి సార్ వ్యవసాయం చేస్తాం సార్. మొన్న జొన్నలు పోయినాయి సార్.
0: ఎట్లా పోయినాయి మరి, ఏమైంది?
1: మన గవర్నమెంట్ కి
0: పోయినాయి అంటే అమ్మిన్రా, నేను ఖరాబ్ అయినాయేమో మరి అని నేను అనుకుంటున్నా. పైసలు వచ్చినాయి మరి జొన్నల పైసలు?
1: పళ్ళే సార్, మొన్న పళ్ళు.
0: పడతాయి ఎట్లన్నా, గవర్నమెంట్ కాబట్టి ఎట్లన్నా పడతాయి ముందు వెనుక. ఇప్పుడు ఏం నడుస్తున్నాయి పనులు మరి? హలో హలో, మీ ఫోన్ లైన్లో ఏదో ఇబ్బంది ఉందా లేకపోతే సిగ్నల్ లేదా మీకు? ఇప్పుడు ఇప్పుడే పడుతుంది మీ మాట. ఇప్పుడు ఏం పనులు నడుస్తున్నాయి వ్యవసాయ? తుక్కేరుతున్నారా చేన్లా? ఏం మరి ఏం పెట్టాలనుకుంటున్నారు ఇప్పుడు మెరుగైనాక? అనవడ్డంకనే కానీ, అనవడ్డంక ఏమి పెట్టాలనుకుంటున్నారు మరి? గింజలు గింజలు తెచ్చుకున్నారా ఏమన్నా?
1: పత్తి సోయలు వద్దామన్నట్టున్నది.
0: మంచిది, మరి ఫోన్ చేసిండ్లు, ఏం చెప్తారు, ఏం పాట వినిపిస్తారు? మంచిది, పాతది ఏమంటారా? పాతది మంచి పాట కావాలి మీకు. ఎట్లా రేడియోలో వింటున్నారా, ఫోన్లు వింటున్నారా మరి మా ప్రసారాలని పాటల్ని? ఫోన్లోనే వింటారా? ఇనుండ్రి మరి, మీకోసం పాతది మంచి పాట వేస్తున్నా, ఇనుండ్రి. రామ్ రామ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
4: ఇది మన యాస, మన భాష, మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈ సంవత్సరం ఏం నడుస్తుంది అంటే, ఏదో యాడ్లో చెప్పినట్టు ఎండలు నడుస్తున్నాయి అని చెప్పొచ్చు బహుశా. ఎందుకంటే ప్రతి సంవత్సరం కన్నా కొద్దిగా ఎక్కువనే ఎండలు ఉన్నాయని అందరు అంటున్నారు. అది వాస్తవం కూడా కావచ్చు. రాత్రి 7 అయినా కూడా బండి మీద పోతుంటే ముఖంకు దగడు కొడుతున్నది, దగడు. అయితే ఎండలల్లా మనం మనుషులం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. మంచిగా నీళ్ళు తాగుతాము, క్యాబ్ పెట్టుకుంటాము, నెత్తికి టవల్ కట్టుకుంటాం లేదా ఛత్రీ పట్టుకుంటాం, జ్యూసులు, మజ్జిగ ఇవన్నీ తాగుతూ ఉంటాము, నీడ పట్టున ఉంటాం. అయితే మనుషులమే కాకుండా మన బండ్లు, మనని మోసే బండ్లు, కార్లు, వీటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనిషికి ఏదైనా అనిపిస్తే పక్కోళ్ళకి చెప్తారు, ఇక ఇట్లా అనిపిస్తున్నది, జర హాస్పిటల్ అన్నా తీసుకపో, ఏమన్నా చెయ్యు అని. కానీ నోరు లేని మూగజీవాల్లాగా నోరు లేని వాహనాలు కూడా ఎండ తాకిడికి గురై ప్రమాదాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం మన బండ్లను నీడలో పెట్టే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా పెట్రోల్ వాహనాలు అయితే కనుక, పెట్రోల్ తొందరగా మండే గుణం ఉంటుంది కాబట్టి పెట్రోల్ వాహనాలని ముఖ్యంగా నీడలో పెట్టాలి. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాటరీ హీట్ అయ్యి అది ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. అలాగే డీజిల్ వాహనాలని కూడా మనం నీడలో పెట్టి, అంటే నీడలో పెట్టడం అంటే నడుపుతున్నప్పుడు పెట్టలేము నీడలో, కానీ దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మధ్యలో కాస్త విరామం ఇచ్చి ఎక్కడో చెట్టు కింద రోడ్డు పక్కకు ఆపుకొని కొద్దిసేపు మనం కూడా రెస్ట్ తీసుకొని దాన్ని కూడా చల్లబరిచే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కార్లలో అయితే కూలెంట్ ఉందా లేదా చూసుకోవాలి. కూలెంట్ని ఎప్పటికప్పుడు టాపప్ చేస్తూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మనం. మనము కారు లోపల చల్లగా ఏసీ వేసుకొని ఉంటాం, కానీ కారు ఎంత వేడవుతుంది దాన్ని గమనిస్తూ ఉండాలి. అలాగే హీట్ మీటర్ అని ఉంటుంది కారులో, అది ఎన్ని బార్లు చూపిస్తుంది, ఎంత హీట్ అయింది ఇంజన్ అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఎక్కువ హీట్ అయిందంటే ఎక్కడన్నా ఆపుకొని మెకానిక్ని ఫోన్ చేసి అడగడమో లేదా అది చల్లబడి వరకు ఆగడమో చేస్తూ ఉండాలి. అయితే ఇలాంటి జాగ్రత్తలు మీరు కూడా చెప్పవచ్చు, నేనే కాదు మీరు కూడా శ్రోతలందరితో మీ గొంతు ద్వారా వినిపించవచ్చు. 2300-801 లేదా 2950-801 ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసే ముందు కోడ్ జత చేయాలి. ఆదిలాబాద్ కోడ్ 0872.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

0: చెప్పండి అమ్మా కళావతి గారు, ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నాం. మీరు బాగుంటే మేము అందులో మేము బాగున్నట్టే.
0: అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటారు.
1: అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
0: ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు?
1: ఇక్కడ చెరువులు ఉన్నాము. ఉపాధి ఏం పనికి వచ్చిన 350 మంది ఉంటారు సార్ ఇక్కడ.
0: ఇప్పుడు 350 మంది అక్కడ పని చేస్తున్నారు చెరువులో?
1: పని చేస్తున్నారు.
0: అంటే చెరువులో మట్టి తీస్తున్నారా, పూడిక తీస్తున్నారా?
1: మట్టి లొందల పని చేస్తున్నాము.
0: ఇక వర్షాలు పడ్డాక మంచిగా నిండి భూగర్భ జలాలు కూడా మంచిగా పెరుగుతాయి. తోడిన మట్టిని ఎటు పోస్తున్నారు మరి?
1: ఇక్కడ కుప్ప పోస్తున్నాం. ఎక్కడోళ్ళం అక్కడ పని చేసి లాడికి కట్ట పోస్తున్నాం పైన.
0: ఇప్పుడు మరి పొద్దున ఎన్ని గంటలకు వచ్చిండ్రు, ఎప్పటి దాకా ఉంటారు? ఎండ ముదురుతుంది కదా, ఇంకా కొద్దిసేపు అయితే
1: 5:30 సార్ అక్కడికి వెళ్ళి. ఇక దగ్గరనే ఉన్నదే కాబట్టి 5:30, లేకుంటే 6 గంటలకు ఎక్కడనే ఉండబడుతుండే గుట్ట పోయిన పని. ఎప్పుడు 6 గంటలకు అక్కడ ఏరుకుంటుంటే మేము 5:30 వెళ్తే, మేము ఒక్కొక్కరు 5 గంటలకు వెళ్తుండ్రి గుట్టకాయ పని నడిచినప్పుడు. నడిచిపోవాలంటే లేట్ అయితే.
0: గుట్టకాయ పని ఇప్పుడు ఉపాధి హామీది ఏం చేస్తారు మరి గుట్ట దగ్గర పని?
1: ఇట్లా ఇద్దరికి 3 మీటర్లు ఇస్తారు, వెడల్పేమో మీటర్ ఇస్తారు. మీటర్
0: అంటే కోతకు గురి కాకుండా కందకాల లెక్క తీస్తారా? ఏంది
1: 4 ముళ్ళలు అన్నట్టు.
0: మంచిది. మరి ఏ పాట వింటారు మీ 350 మంది ఉన్నారు అక్కడ? కనీసం ఒక 20 మంది అయితే వింటారు పాట.
1: మా దగ్గరనే ఉన్నారు 20 మంది.
0: అదే అదే, 20-30 మందికి వినిపిస్తుంది మీరు వినిపించే పాట. ఏ పాట కావాలి మీకు?
1: భక్త సిరియాల అన్నది ఒకటేంది మంచిది.
0: భక్త సిరియాల సినిమాలో ఒక పాట కావాలంటారు.
1: అందరిగా ఎండలకు కొంచెము చెట్లకి కూర్చోండి, పని చేసిన తర్వాత ఒకదమ్ము పని చేస్తాము, కొంచెం కూర్చుంటాము.
0: తాగేట్లు తీసుకుపోతున్నారా మరి?
1: టిఫిన్ తెచ్చుకుంటున్నాం సార్.
0: టిఫిన్ తీసుకుపోతారు, నీళ్లు తీసుకుపోతారు. మంచిది. ఇంకా పాట వస్తుంది మరి, ఎక్కడ ఫోన్లోనే వింటారా, రేడియో కన్నా తీసుకుపోయిన ఆడికి?
1: ఇంటికాడ రేడియో ఉన్నది, ఇక్కడ ఫోనే ఉన్నది సార్.
0: ఇనుండ్రి మరి ఫోన్ల వినిపిస్తున్న పాట భక్త సిరియాల.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. రస్నా బేబీగా పేరొందిన అంకితా ఝవేరి పుట్టినరోజు ఈరోజు. ఈమె తెలుగు సినీ నటి. చిన్నతనంలో రస్నా వంటి ఉత్పత్తుల ప్రకటనలో నటించారు. కథానాయికగా ఈమె మొదటి చిత్రం వైవిఎస్ చౌదరి నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో. ఆ తర్వాత ఈమె సింహాద్రి వంటి 1-2 విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే కొత్త కథానాయికల వెల్లువలో ఈమెకు అవకాశాలు తగ్గడంతో ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యారు. ఈమె నటించిన సినిమాల్లో ముఖ్యమైనవి లాహిరి లాహిరి లాహిరిలో సింహాద్రి, స్టేట్ రౌడీ, విజయేంద్రవర్మ, సీతారాముడు, అనసూయ, వినాయకుడు, సునామీ మొదలైనవి. ఇప్పుడు ఈమె నటించిన లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమాలోని ఒక పాట విందాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఏమన్నా సార్, చాలా రోజుల తర్వాత?
2: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
1: అరే అంతేనండి, 60 రూపాయలే.
2: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
1: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
2: మరి రెండోది?
1: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
2: బాబోయ్, బతికించింది యూపీఐ.
1: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
4: ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇంతకుముందు వాహనాల విషయంలో ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కొంత చెప్పాను నేను. అలాగే వాహనాలతో పాటు మూగ జీవాలకు కూడా మనం సహాయం చేయాలి. మనవంతుగా మానవత్వం చాటుకోవాలి. మనుషులు ఎలాగో జాగ్రత్తలు పాటిస్తారు, మనుషులకు మనం ఎట్లాగో సహాయం చేస్తూ ఉంటాం. చలివేంద్రాలు వెలుస్తాయి, కొందరు మజ్జిగ పంపిణీ చేస్తారు మనుషుల కోసం. కానీ మూగజీవుల కోసం చాలా తక్కువ మంది ఈ ఎండాకాలం సహాయం చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో మీరు కూడా కండి. మంచి ఉన్నతమైన మనస్సు కలవారు మీరు అందరూ. మూగజీవాలకు సహాయం చేయాలి. ఎట్లా అంటే, మనం పెంచే జంతువులతో పాటు మనం పెంచని జంతువులు కూడా, జంతువులు, పక్షులు, ఇలాంటి వాటికి మనం సహాయం చేస్తూ ఉండాలి. పెంపుడు జంతువులు అయితే పశువులకు ఎప్పటికప్పుడు నీళ్లు పెడుతూ ఉంటాము. వాటికి చల్లటి పందిళ్ళు కూడా వేస్తూ ఉంటారు పల్లెటూళ్ళలో, ఎండలకు అవి తట్టుకునేలా చేయడం. ఇంతకు ముందు అయితే అసలు చేన్లలో పెద్ద పెద్ద పందిళ్ళు వేస్తుండే, అది వేరే సంగతి, అది గత వైభవం అనుకోండి. మనం పెంచుకునే కుక్క పిల్లలు, పిల్లులు, ఇలాంటి వాటికి కూడా మనం సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటికి నీడనివ్వాలి, వాటికి ఎప్పటికప్పుడు మంచినీళ్ళు అందిస్తూ ఉండాలి, కొంత చల్లటివి. వీటితో పాటు పక్షులు మన బాల్కనీల్లోకి లేదా మన ఇంటి పరిసరాల్లోకి, మన ఇంటి దగ్గర చెట్లు ఉంటే చెట్ల మీదకి వస్తుంటాయి, అక్కడ కొన్ని మంచినీళ్ళు పెడితే అవి తాగి మన వైపు ఒక చూపు చూస్తాయి. చూడండి, ఆ చూపులో ఉన్న ఆనందం ఇంకా ఎక్కడా ఉండదు. అలాగే పశువులకు కూడా, వీధిలో తిరిగే పశువులు, కుక్కలు కానివ్వండి, వాటన్నిటి కోసం ఇంటి ముందర ఏదైనా సిమెంట్ తొట్టి కానీ, ఏదైనా మనకి ఇంట్లో పనికిరాని ఒక పాత్ర ఉంటే దాన్ని బయట పెట్టి అప్పుడప్పుడు నీళ్లు నింపుతూ ఉంటే కనుక అవి వచ్చి తాగిపోతుంటాయి, మనల్ని నిజంగా మనసులో ఆశీర్వదిస్తూ ఉంటాయి. ఇలాంటివి చేస్తూ ఉండండి, మానవత్వాన్ని చాటుకుంటూ ఉండండి.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. సింగిడి వింటున్నారు. ఈరోజు కేవి విజయేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు. ఈయన ప్రసిద్ధ తెలుగు సినీ రచయిత. వీరి పూర్తి పేరు కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్. సుప్రసిద్ధ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈయన కుమారుడే. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2022 జూలై 6న రాజ్యసభకు వీరిని నామినేట్ చేసింది. విజయేంద్ర ప్రసాద్ బ్రిటిష్ రాజ్యమైన మద్రాస్ ప్రెసిడెన్సీలోని కొవ్వూరులో 1941 సంవత్సరం May 27 తేదీన జన్మించారు. వీరు కథనందించిన, దర్శకత్వం వహించిన సినిమాల్లో కొన్ని శ్రీవల్లి అనే సినిమా, ఈయన దర్శకుడుగా వ్యవహరించారు దీనికి, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలకు కథనందించారు ఈయన. అలాగే హిందీ సినిమా బజరంగీ భాయ్జాన్ అనే సినిమాకు కథనందించారు విజయేంద్ర ప్రసాద్. నాగార్జున నటించిన రాజన్న సినిమాకు కూడా సంభాషణ ప్లస్ దర్శకుడు కూడా ఈయన. మగధీర, మిత్రుడు, యమదొంగ, విక్రమార్కుడు, ఛత్రపతి, సై, సింహాద్రి, సమరసింహారెడ్డి, ఘరానా బుల్లోడు, బొబ్బిలి సింహం, జానకిరాముడు, మణికర్ణిక అనే హిందీ సినిమాకు కూడా ఈయన కథనందించారు. ఇప్పుడు వీరు కథనందించిన బాహుబలి సినిమాలోని ఈ పాట విందాం.

మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలీ ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9992-7979. నిర్మల్ వండర్ ల్యాండ్. ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2. మనస్సు నిండా సింగిడిలో చివరి పాట వచ్చేస్తోంది, విని ఆనందిద్దాం. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు వస్తాయి.

இன்றைத்து எல்லட்டி சிங்கிடி சினிமா பாட்டுல காரியக்கிரமம் சமாப்தம். మరికొన్ని సినిమా పాటల్ని పొద్దమటూ ఐదుగుట్టంగా మాట చెప్పుండ్రి పాట అయినుండ్రిల పొద్దుకి ఎనిమిది గుట్టంగా హుషారుల పదిన్నరకు మాధురిమల వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొద్దిసేపట్లో వార్తల ముఖ్యాంశాలు, ఆ తర్వాత తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

వెలువరించనుంది. ఎస్ఐఆర్ చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా భాగ్జీలతో కూడిన ధర్మాసనం గతంలోనే వాదనలు విని జనవరి 29న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు తమ తీర్పును వెలువరించనుంది. రాష్టంలో త్వరలో చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఓటర్ పేరు ఓటర్ జాబితాలో ఉండేలా, అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలో రైతు ఘోష బీజేపీ భరోసా యాత్ర 3వ రోజుకు చేరింది. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని మార్కెట్ యార్డులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇవాళ బీజేపీ నేతలు పరిశీలించనున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని అధికారులను రాష్ట కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. జూన్ 2 నుంచి 12 వరకు రాష్ట వ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలను నిర్వహించాలని, పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. రాష్టంలోని 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. భారత్ కెనడా దేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు యత్నిస్తున్నాయని, ఆ ఒప్పందం ఇరు దేశాల ఉమ్మడి శ్రేయస్సును ఆకాంక్షిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు. కెనడాలో పర్యటిస్తున్న పీయూష్ గోయల్ టొరంటోలో రాత్రి ఓ సమావేశంలో పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య నమ్మకం కొత్త వాణిజ్య పెట్టుబడి అవకాశాలను అందిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. నేపాల్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, ఆయన సతీమణి మాజీ విదేశాంగ మంత్రి అర్జున్ రాణా దేవుబాలను అరెస్టు చేయవద్దని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐపీఎల్లో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేషన్.

యునైటెడ్ మ్యాచ్ జరగనుంది. న్యూ చండీగఢ్ లో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్లో స్థానం కోసం శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2 గుజరాత్ టైటాన్స్ తో తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11:00 మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సినీ నటి శ్రీమతి తాళ్లూరి రామేశ్వరి గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము జరిపే ముచ్చట్లు విందాం.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి సంబరాలలో భాగంగా ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం. కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకు. మావి చిగురు తిని కోయిల పలికేనా, కోయిల గొంతు విని మావి చిగురు తొడిగేనా అంటే ఎవరు చెప్తారు? కొన్ని ఊహలకు పరిమితులుండవు. బంగారానికి సింగారం తోడైతే అంటే నవ్వుకుంటాం. ఎంత మంచి ఊహ అనుకుంటాం, నిజమైతే ఎంత బాగుండు అనుకోకుండా ఉండగలమా? ఇక ఆ సింగారాల బంగారం కూసింత నవ్వితే పున్నమి కాయదా? కాసింత ఓరచూపు చూస్తే ఇంకేముంది, కడలి కూడా పొంగుదా? అలా చూసి నవ్వే సింగారాల బంగారం ఇక మాట్లాడితే ఆకాశవాణి శ్రోతల మనసు పరిమళించకుండా ఉంటుందా? అయితే ఇక ఆలస్యం ఎందుకు, మాట్లాడేద్దాం. తెలుగువారి సీతాలతో బోలెడు కబులు చెప్పుకుందాం. రండి, మనతో మన స్టూడియోస్ లో ఉన్నారు మనందరి సీతామహాలక్ష్మి గారు, తాళ్లూరి రామేశ్వరి గారు.

0: నమస్కారం తాళూరు రామేశ్వరి గారు.
1: నమస్కారం అమ్మ లావణ్య గారు. శ్రోతలందరికీ నమస్కారం. ఈవిడ మొత్తం లాజిక్తో మొదలుపెట్టారండి. మీరు గమనించారా, అసలు కోయిల ముందు కూసిందా లేకపోతే మావి చిగురు ముందు వచ్చిందా అక్కడి నుంచి మొదలెట్టి దానిలో నా పొగడ్తను కూడా ఇమర్చి ఈవిడ ఇంత చక్కగా ఒక కవిత్వం చెప్పింది. చాలా చాలా నేను మీ 90 ఏళ్ల మీ ప్రయాణాన్ని ఇంకా ఎంతో 90 ఏళ్ళు కాదు, ఈ వీలైతే 900 ఏళ్ళు ఇలాగే కొనసాగాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. ఎందుకంటే నేను చాలా పెద్ద వయసు దాన్ని. అండ్ దెన్ అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, మధ్య మధ్యలో ఇంగ్లీష్లో మాట్లాడినందుకు మీరు క్షమించాలి నన్ను.
0: తప్పకుండా మాట్లాడండి మేడం. అయితే మా ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాలు మరింత శోభ అందుకున్నాయి మీ రాకతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ కమింగ్. అయితే ఫస్ట్ 1978లో సీతామాలక్ష్మితో మీరు వెండి తెరకు పరిచయం అయ్యారు. అయితే 1973లోనే పూణే ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యారు. మరి అప్పటిలో అసలు ఆడపిల్లల చదువే చాలా కష్టంగా ఉండేది అంటే ఆ ఎరాలో, కానీ మీరు అప్పట్లోనే పూణే ఇన్స్టిట్యూట్లో దట్టు ఈ యాక్టింగ్ కోర్సుకి జాయిన్ అయ్యారు అంటే దీని వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందండి?
1: ఇది నేను అనుకోవడం చాలా మంది దురభిప్రాయం అమ్మ. ఆ కాలంలో అమ్మాయిలు చదవట్లేదని నేను అనుకోను. ఎందుకంటే ఎస్పీడబ్ల్యూ కాలేజీలో 3000 మంది అమ్మాయిలు చదువుతున్నారు అంటే దాని అర్థమేంటి అందరూ చదువుతున్నారని. ఆ కాలం ఏ చదువులేని కాలం కాదు, మంచి ఇంటెలెక్చువల్ థాట్ ఆఫ్ మైండ్ జరుగుతున్న కాలం. ఎందుకంటే వీళ్ళంతా ఒకప్పుడు గాంధీలు నెహ్రూయిట్స్, వీళ్ళందరికీ కూడా ఆడపిల్ల మగవాళ్ళకి తక్కువ కాదు బహుశా ఎక్కువే అనే రకంగా పెంచిన వాళ్ళే. మా నాన్నగారు కూడా తనకు ఒక ఆడపిల్ల ఉంటే చాలు అనుకున్నారట. నేను ఐ వాజ్ సపోజ్ టు బి ఎన్ యాక్సిడెంట్, సరే, కానీ దానివల్ల నాకేం తక్కువ జరగలేదు. మా ఇంట్లో అసలు ఆ మాటే లేదు, ఎప్పుడు జరగలేదు మగపిల్లలని ఆడపిల్లలని, ఆడపిల్లలు ఇచ్చేయచ్చు మగపిల్లలు అలా చేయొచ్చు ఈ మాటలే లేవు. నేనే కాదు నా ఉద్దేశంలో నా చుట్టుపక్కల ఎక్కడైనా నేను చూడలేదు. నేను అనుకోవడం ఏంటంటే మోసి ఈ కాలం వాళ్ళు చాలా దురభిప్రాయంగా ఇది పెట్టుకున్నారు. అది ఆ ఏజ్ చూసారా, అది నేను అనుకోవడం 47 తర్వాత మన కంట్రీ బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ 47 ముందే ఎన్నో మంచిలు జరిగాయి, దుర్గాబాయి దేశ్ముఖ్ ఇట్లాంటివన్నీ ఎప్పుడు జరిగాయి, ఇవన్నీ 47 ముందే జరిగాయి కదా. అంటే దాని అర్థమేంటి, అప్పటికే ఈ థాట్స్ అన్ని మొదలయ్యాయి అనమాట. ఏది ఆడపిల్లలంటే వాళ్ళని చదివించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఇవన్నీ మొదలయ్యాయి. కాకపోతే ఎందుకో ఈ మధ్య కొంచెం దురభిప్రాయం పెరిగింది. ఆ కాలం మనం చాలా వెనుకబడి ఉన్నామని, మనం ఏమీ లేకుండా ఉన్నామని.
0: అంటే ఈ పూణే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాలనే ఆలోచన మీదేనా?
1: ఆలోచన నాదే, కానీ ఆలోచన వెనక అతను మాత్రం కొంచెం కథ ఉంది. ఆ కథ ఏంటంటే తిరుపతిలో మేము చదువుకున్న చోట మా అక్క మెడికల్ కాలేజ్ చదువుతోంది, దానిలో తన క్లాస్మేట్ శివప్రసాద్ ఉండేవాడు. ఇంకా మా అక్కకి చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళలో ఒక మంచి ఫ్రెండ్. మా నాన్నగారు కూడా ఫ్రెండ్ అయిపోయారు. ఎప్పుడు ఏదో ఒక సార్ మీరు ఇది చేయండి సార్ అంటే వాళ్ళ నాన్నగారు కూడా మేము అంటే చాలా ఇష్టపడేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళడం మేము అట్లా. ఆయన ఎక్కడో ఆఫీసర్గా ఉండేవారు, ఏదో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ టైప్గా ఉండేవారు ఆయన. తనకి సినిమా పిచ్ బాగా ఉండేది, మాకు ఇష్టమే, అదేమి ఇది కాదు. కానీ తనకి బాగా ఆ సినిమాల్లో చేరాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్ వల్ల బహుశా అక్కడ కోడిలాగానే ఓ సినిమా షూటింగ్ నడుస్తుంది. ఆ షూటింగ్ వెళ్ళిపోవాలని తన ఆతురేవాడు. సరే సరే కృష్ణ మనం కూడా వెళ్దాం, మనం కూడా వెళ్దాం అని మా అక్కని భవిష్యత్ ఎదురు చేస్తుంటాడు. అక్క ఎదుర్కొంటున్న నా కాలేజ్ ఉంది, నేను అప్పుడు ఇంటర్మీడియట్ పూర్తి చేస్తున్నాను, ఇంటర్మీడియట్లో ఉన్నాను. సరే సరే భుజి నువ్వు కూడా వద్దా అంటే నేను కూడా వచ్చాను. మేమంతా షూటింగ్ చూడడానికి వెళ్ళాం. వెళ్తే అక్కడ లక్ష్మి గారు, శోభన్ బాబు గారు, చంద్రమోహన్ గారు, చంద్రకళ గారు వీళ్ళంతా పనిచేస్తున్నారు. వాళ్ళంతా చాలా అపేయంగా పలకరించారు మమ్మల్ని, ఏంటో పెద్ద తెలిసినట్టు. ఆ టైంలో కో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. నేను అనుకోవడం ఏంటంటే శివప్రసాద్ గారు వెళ్ళి తన్నే అప్రోచ్ చేసి ఉంటారు, ఇది మాకేమైనా రోల్స్ దొరుకుతాయని ఏదో నేను అనుకోవడం, నాకు తెలియదు నిజం. ఆయన ఏంటంటే డెఫినెట్ గా ఇక్కడ నాకు స్టూడెంట్స్ కావాలి. ఇప్పుడు స్టూడెంట్స్ అక్కడి నుంచి వచ్చారు, మద్రాసు నుంచి, చెన్నై నుంచి వచ్చారు, కానీ వాళ్ళు స్టూడెంట్స్ లా అనిపించట్లేదు. నాకు స్టూడెంట్స్ లో ఉండే వాళ్ళు కావాలి, ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా వస్తారా అని నన్ను అక్కడ అడిగారంట. అయితే మా నాన్నగారి దగ్గర చెంచగిరి చేస్తుండేవాడు కదా శ్రీ శివప్రసాద్ గారు. ఆయన ఇంటికి వచ్చి అక్కల్ అక్కల్ ఏం ప్రాబ్లం ఉండదు నేను ఉంటాను కదా వెళ్తా అంటారు అలాగే వెళ్ళండి. ఆయనకి అసలు పట్టింపులు ఉండేవి కాదు. అకార్డింగ్ టు హిమ్ వీ డూ నో రాంగ్. మా ఆయన ఉద్దేశంలో మాకేంటి మేము ఏది కరెక్టర్ మాకు తెలుసు, మేది ఏది తప్పో మాకు తెలుసు. కాకపోతే మీరు కాలేజ్లో ఎగ్గొట్టి వెళ్తాను అనుకోవద్దు, అది సాటర్డే సండే టైప్ ఏదైనా ఉంటే వెళ్ళొచ్చు అని చెప్పారు. ఆ రకంగా మేము ఆ షూట్ చేసాం. షూట్ చేస్తున్నప్పుడు చాలా మంచి అనుభవం. రాఘవేంద్రరావు గారు, వాళ్ళ నాన్నగారు కేఎస్ ప్రకాశ్రావు గారు మమ్మల్ని ఎట్లా ట్రీట్ చేశారంటే, ఏదో చిన్నపిల్లలు మన ఇంటి నుంచి వస్తారే అమ్మా ఇక్కడ జాగ్రత్త కూర్చోండి, జింజర్ బిస్కెట్లు తిన్నారా ఎప్పుడున్నా జింజర్ బిస్కెట్లు మా కోసం, ఎంత చక్కగా ట్రీట్ చేశారంటే వి థాట్ ఇట్స్ డివైన్. అదే కాకుండా అక్కడ కులమత భేదాలు కనిపించలేదు మాకు. ఆ రకంగా పెంచారు మా నాన్నగారు కూడా మమ్మల్ని. కులమత భేదాలు ఉండకూడదు, జెండర్ తేడాలు ఉండకూడదు, ఒక మగ ఒక ఆడ ఆ గొడవ లేదు. కాకపోతే మనం ఎంత అప్రోప్రియేట్ గా డ్రెస్ అవ్వాలో మనకు తెలియలేదు.
0: నాన్నగారి పేరు చెప్పండి.
1: మా నాన్నగారి పేరు భాస్కరుడు గారు.
0: ఓకే.
1: భాస్కరుడు గారికి ఇప్పటికి ఆయన ఫ్యాన్ క్లబ్ ఉంది. ఆయన పోయిన ఎన్నాళ్ళకి
0: బ్రాటప్ అనేది చాలా ఇంపార్టెంట్.
1: ఆయన ఒక పెద్ద హీరో మా జీవితంలో, పెద్ద హీరో. మా అమ్మ కూడా హీరోయినే. ఎందుకంటే ఏ రకంగా చదువు రాకపోయినా సరే షీ లివ్డ్ అప్ టు హిజ్ ఇమేజ్. ఇవన్నీ థాట్ ప్రాసెస్ అంటే ఇప్పుడు నేను ఆలోచిస్తే నేను క్లియర్ గా చెప్పగలుగుతున్నా. అప్పుడు బహుశా ఇదంతా ఇట్ కుడ్ హావ్ బీన్ ద బ్యాక్ గ్రౌండ్ నేను
0: అనుకోవడం.
1: సబ్ కాన్షియస్ లో ఉండొచ్చు. అదే టైంలో స్టార్ ఇన్ స్టైల్ లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. వాళ్ళు షూటింగ్ చూసి వెళ్ళిపోయారు, మాకు ఎగ్జామ్స్ అని ఏదో మొదలయ్యా, ఏదో గొడవగా ఉంది. అది వస్తే దానిలోనే అప్లై చేశా. అక్క కొడుతా అంటే అక్కే నాకు హెల్ప్ చేసింది. నేను అప్లై చేయను అంటే చేయి చేయి చేయి చేశాను. చేస్తే నాకు రెండు మూడు నెలల తర్వాత నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఇంటర్వ్యూ కాల్ అడియార్లో, అంటే మెడ్రాస్. సరే అప్పుడు ఏం చేయాలి తెలియలేదు, ఎందుకంటే నాన్నగారికి ఏం చెప్పలేదు. మేము నాన్నగారు ఒప్పుకుంటారో లేదో అనే విషయం మేము మాకు అర్థం కాలేదు. అమ్మ కూడా తెలియదు. అక్క దగ్గర బాగా డబ్బులు ఉండేవి. ఎట్లా అంటే తనకి ప్రతి దానికి కూడా తనకి ఏ డబ్బులు అవసరం ఉంటుందని చెప్పేసి నాన్నగారు ఎప్పుడు తన చేతిలో ఉండేది. అక్క మెడికల్ చదువుతుంది కదా, తనకి బహుశా వెళ్ళడానికి రావడానికి ఇచ్చే డబ్బులు అవంతా అసలు కూడబెట్టేది. నేనేమో ఇంట్లో ఏమైనా పని చేస్తే, ఇంట్లో పెయింట్ చేసినా సరే నేను పెయింట్ చేసి నేనే చేస్తాను, నాన్న గొడవ పెట్టి పెయింట్ చేసి ఆ డబ్బులు నేను తీసేసుకుని ఎటు వచ్చి నన్ను కడగడానికి మా అమ్మకి ఓ 2 గంటలు పెట్టేది. ఈ రకంగా మా ఇద్దరి దగ్గర డబ్బులు ఉండేవి. డబ్బులకి ఏమి ఉండు. తను ఫారెన్సిక్ మెడిసిన్ ఎగ్జామ్ చేసింది, దానిలో తను ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ వస్తే మా అందరికి బాగా సంతోషం వేసింది. అక్క అంది నెమ్మదిగా, మాకేం తోచట్లేదు, ఒక 2-3 రోజులు మేము మద్రాసు తిరిగి రావా అంది. మాకు చుట్టాలు ఉండేవాళ్ళు, దూరపు చుట్టాలు. సరే వెళ్ళేంటి దానిదే ఉంది, వెళ్ళాం. వెళ్ళడం మేము రాఘవేంద్రరావు గారి చుట్టుపక్కలకే వెళ్ళాం. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆ అడయారు ఎక్కడుందో, ఏది ఎక్కడుందో మాకేం తెలియదు కదా. సరే అని మాకు బాగా హెల్ప్ చేశారు. అక్కడే కాకుండా దానిలో శారద గారు ఇంటర్వ్యూకి వచ్చారు. శారద గారితో ముందే మాట్లాడి మాకు తెలిసిన అమ్మాయి అండి కొంచెం చూడండి అని అంతే, అందుకంటే ఇంకేమి లేదు. ఆ రకంగా హెల్ప్ చేశారు. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ మొట్టమొదటి రోజునంతా మామూలు ఆడిషన్, మామూలుగా మాట్లాడతారు, ఏం గొడవ లేకుండా అయిపోయింది. వాళ్ళు నన్ను నెక్స్ట్ లెవెల్ కి చేశారు. అది ఆడిషన్ అంటే అది స్క్రీన్ టెస్ట్ లాగనమాట. దానిలో ఏంటి, వాళ్ళు తప్పనిసరిగా మనం హిందీలో చేయాలి. మనకి హిందీ ఏమాత్రం రాదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. ఏదో నాకు తెలిసింది ఏదో నేను కష్టపడి ట్రై చేశాను. కాస్త హిందీ ముక్కే చూడవచ్చు. చాలా ఎమోషనల్ పీస్. నేను ఎమోషనల్ పీస్ లో చాలా తొందరగా విడుస్తా. కళ్ళం నీళ్ళు అది వస్తే మా అక్కన్న దరిద్రంగా ఉందా మా చూడడానికి, ఏడుపు కుటుంబంలో ఉంది, చెయ్యొద్దు అంటే ఓహో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు అన్నారు పోనీ మా దగ్గర ఉండి పీసెస్ తీసుకోండి, అవి చూసేది ఏది సూట్ అవుతా. చదవడమే చేత కావట్లేదు నాకు, అది హిందీలో ఉంది. సరే ఎట్లాగోలో కూడబోలకు చదివి ఏదో చేస్తే మొత్తం స్క్రీన్ టెస్ట్ మొదలైందమ్మా. వాళ్ళతో కాస్త మేకప్ కూడా చేశారు. ఆ స్క్రీన్ టెస్ట్ లో ఏంటి, చాలా ఒక అమ్మాయి, ఒక మీనా కుమారి అనే పెద్ద గ్రేట్ యాక్ట్రెస్ కి పెద్ద ఫ్యాన్. ఆవిడ ఎప్పుడు టెలిఫోన్ ఆపరేటర్ అనమాట ఈ అమ్మాయి. ఎప్పుడు కూర్చుని మీనా కుమారికి ఎప్పుడు ఫోన్ చేస్తే ఎంత బాగుంటుంది అనుకుంటూ ఉంటుంది. ఆ రోజు ఆవిడ ఎవరినో వెతుక్కుంటూ ఈ టెలిఫోన్ ఆపరేటర్ కి స్టూడియోలో ఫోన్ చేసింది. ఈ అమ్మాయి పిచ్చకపోద్ది, ఎలా మాట్లాడో తెలియదు. సరే అది నేను నాకు వచ్చిన హిందీలో, అక్కడ రాసిన హిందీలో నేనేం మాట్లాడాను నాకే తెలీదు. కాస్త సగం తెలుగు సగం ఇంగ్లీషు, ఇంకెందుకు ఇంకా హిందీ ఈ రకం అన్ని భాషల్లో మాట్లాడేసి అది ఒక పెద్ద కామిక్ పీస్ అయిపోయింది. ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఎ కామెడీ సీన్. ఇప్పుడు జానీ లివర్ వీళ్ళంతా చేస్తారే అట్లా, అది పెద్ద హిట్ అయిపోయింది. అది అనుకోకుండా, అది చేసి అది ఏమన్నా అవుతుందని మేము అనుకోలేదు. పెరకెళ్ళిపోయాం, అక్కడ ఎగ్జామ్స్ మొదలయ్యాయి, మన చదువుకుంటున్నాం. అది హఠాత్తుగా ఒక రోజు టెలిగ్రామ్ వచ్చింది, యు మే జాయిన్ ఆన్ పర్టికులర్ డేట్, జూన్ జూలైలో ఏదో డేట్ ఉంది. ఇంకా టెలిగ్రామ్ వస్తే ఇంకా ఇప్పుడు ఏం చేయాలి తెలియదు. హఠాత్ అనుకోకటి జరిగింది ఇది, ఎలా ఎవరితో మాట్లాడారు ఎవరితో నాన్నగారు తట్టి చెప్పేది. ఇప్పుడు అది మేము టేబుల్ మీద పెట్టి దాని మీద ఆయన మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది అది దాని మీద పెట్టి మేము సినిమా చూడడానికి వెళ్ళిపోయాం. ఏంటంటే మేము వెనక్కి వచ్చేసరికి ఆయన అదే చూసుంటారు, తప్పకుండా నీళ్లు తీయడానికి ఆ గ్లాస్ తీస్తారు చూస్తారు. ఇవన్నీ మేము ప్రిజెంప్షన్స్ అనేసుకున్నాం. అలా పెట్టేసి మేము సినిమా చూడడానికి వెళ్ళిపోయి రాత్రి రోజు చూస్తే ఆ గ్లాస్ అలాగే ఉంది దాని మీద. అది ఏంటి మంచినీళ్ళు కూడా తాగలేదా ఏంటి? సరే మా అమ్మ నాన్న ఏంటి మంచినీళ్ళు ఏమోనో నాకు తెలీదు, ఏంటి అసలు అది ఏం పెట్టి కాగితం పెట్టారేంటి అక్కడ ఉంది అంటే, అమ్మ నేను అక్కడికి వెళ్ళాం కదా అప్పుడు ఆవిడ చెప్పి అమ్మతో అంతా ఆయన
2: తెలియకుండా
1: ఇలా జరిగింది అంటున్నా. అయ్యా ఏంటి అసలు తప్పుడు పదిది, నాన్నగారు చెప్పండి ఎందుకు చేశారు అని తిట్టింది. అంటే నాకు చెప్పకుండా అని కాదు నాన్నగారు చెప్పకుండా. సరే కరీం సీట్ రావడం చాలా కష్టం అంటే వస్తలేదు దానికే ఉందిలే, ఆవిడకి ఏం గొడవలేదు, అదేం అక్కర్లేదు, ఏముందు అస్సలు చదవడం మానేసావు నువ్వు, పుస్తకం ముట్టుకోవడానికి రెండు తిట్లు పడ్డాయి అయిపోయింది. ఇంకా రెండో రోజు పొద్దున్నే ఆయన ఆఫీస్కి వెళ్లే ముందు మేము ఎరుగెళ్ళి, నాన్న నువ్వు అక్కడ టెలిగ్రామ్ చూసావా అంటేనా, నేను చూడాలని పెట్టారు మీరు అన్నారు. అంటే నువ్వు చూస్తావుని నువ్వు ఎదుర్కొంటే పెట్టి దాని మీద గ్లాస్ పెట్టి అంటే, లేదు నేను చూడాలని అనుకుంటే నా చేతికి ఇవ్వాలి కానీ ఆ తలక మాసిన పనులు ఎందుకు చేశారు, దానికి ముందు తిట్లు పట్టాయి. ధైర్యం లేనప్పుడు ఇలాంటి పని ఎందుకు చేశారు? మీకు ధైర్యం లేకుండా ఇంత పని చేసేతే ఆ తర్వాత ధైర్యం, నాకు చెప్పే ధైర్యం కూడా లేకపోతే మీరు ఎట్లా పైకి వస్తారు? అది ఆయన మాట.
2: గ్రేట్,
1: ఏమి కుదరదు, ఎక్కడికి వెళ్ళం కుదరదు. నువ్వు కనీసం గ్రాడ్యుయేట్ అయితే నేను ఇంట్లోంచి నేను బయటకు పంపిస్తాను. నాన్న 20,000 మంది నేను సెలెక్ట్ అయ్యాను, నానా గొడవ ఇదేని అదని ఇంకా తర్వాత ఆయన, నేను కుదరదంటే కుదరదు, కాలేజీ టైం అవుతుంది తొందరగా తయారీ వెళ్ళు. అదే ఆయన చెప్పింది కూడా మేము కాదనే వాళ్ళం కాదు, సచ్చినట్టు తయారీ ఏడుపు కొట్టు మొహం లాగా, అసలు ఎలా వెళ్ళాను, ఆ బస్సు ఎలా పట్టుకున్నాను, ఎక్కడికి వెళ్ళాను. మా స్కూల్ అందరికి తెలుసు, ఆ కాలేజీలో వాళ్ళంతా ఏంటి వచ్చేసిన సీట్ వచ్చేసిన నానా ఇది అయిపోతున్నారు, ఎక్సైట్ అయిపోతున్నారు. నాన్నగారు ఏమో ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారు అంటున్నారు. ఏం లేదులే మనం అంతా ట్రై చేద్దాం, ఏమన్నా చేసేద్దాం, నువ్వు వెళ్ళిపోవాలి, అంత కష్టం మీద వచ్చిందంట సీటు. వాళ్ళంతా ఎక్సైట్ అయిపోతున్నారు. ఈ లోపల మా నాన్నగారు మళ్ళీ ఆయన దగ్గరికి, రోజు వెళ్ళేదాన్నమ్మా, ఇంకా ఒక 20 రోజులు ఉందన్నమాట టైం. ఆయన దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చున్నాకు ఏం కుదరదురా, నువ్వు గ్రాడ్యుయేట్ అవి తర్వాత ఏమన్నా చేసుకో. సరే ఇంక 4 రోజులు నువ్వు పంపించకపోతే నేను మొత్తం కాలేజ్ అందరి దగ్గర దండుకుని ఒక్కొక్క రూపాయి తీసుకుంటాను, తీసుకుని ఒక 3,000 పోగొతాయి, ఆ 3,000 తీసుకుని వెళ్ళిపోతాను. సరే చూసుకో ఎలా వీలవుతుందో చూసుకో, సరే సరే రేపు పొద్దున మళ్ళీ కాలేజీ లేట్ అవుతే వెళ్ళు అంటే అది మాత్రం వదలరాయన. సరిగ్గా ఇంకొక 1 రోజులు ఉండగా నాకు పెచ్చెత్తిపోయిందమ్మా, ఏం చేయాలి తెలియట్లేదు, ఎలాగా ఈయనతో మాట్లాడేది. ఆయన ఎక్కువగా తిట్టరు, కొట్టే మాటలు అసలు లేనే లేదు జీవితంలో, ఇంత నవ్వుతూ వదిలేస్తున్నారే. ఒక్క 1 రోజు ముందు ఆయన పిలిచి, ఏంటి మరి పోగయ్యా డబ్బులు 3,000 అన్నాడు. అంటున్నాను నువ్వు వద్దన్నావు కదా అన్నా, అంటే నువ్వు వద్దన్నాను మరి నేను వెళ్తానని నువ్వు అన్నావు కదా, అంటే నువ్వు వద్దన్నావు కదా ఈ రకంగా ఒక్కసేపు చేసి ఆ తర్వాత ఫైనల్ అన్నాడు. నీకేదో నువ్వు తెలివి ఉందని నువ్వు అనుకుంటున్నావు, నీకు లేదు. ఎందుకంటే తెలివి ఉంటే ఈ పాటికి ఆ 3,000 వస్తుంది ఎలా వస్తుందని నువ్వు ఆలోచించో చూడు. అదే రకంగా నువ్వు వెళ్ళడానికి ఎట్లా వెళ్ళాలి, అది ఎక్కడుంది, ఆ పూనా అనే చోట అది ఎక్కడుంది, అక్కడికి వెళ్ళాలంటే ట్రైన్ తీసుకోవాలా, ఏం తీసుకోవాలి, ఎవరైనా తెలుసా నీకు ఈ లాజిక్ అంతా మొత్తం దాని వెనకాల కావాల్సింది అంతా తెలుసా నీకు, అదంతా నువ్వు చెప్తే నువ్వు ఓకే అంటే నేను అవన్నీ నేర్చుకుంటాను అని అంటారు. అవన్నీ ముందు నేర్చుకుంటే నేను నిన్ను పంపిస్తాను. మొత్తానికి హీ హాడ్ ఆల్రెడీ బుక్డ్ టికెట్స్, హెడ్ బుక్ ద టికెట్ హి మేడ్ 5000 దానికి నాకు డ్రాఫ్ట్ చేసి పెట్టుకున్నారు నాకు అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి కూడా తెలియదు ప్రొటెక్టెడ్ గా పెరిగిన
2: వాళ్ళు
1: ఆయన అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక అక్కడ బ్యాంక్ ఎక్కడుందో తెలుసుకోవాలి దానిలో ఇది డిపాజిట్ చేయాలి అంతవరకు నీ చేతితో ఉన్నాను కానీ 200 రూపాయలు ఇస్తాం మేము అక్క కూడా నీతో వస్తే అందుకని మాకు తెలిసిన వాళ్ళు ఎవరు రాఘవేంద్రరావు గారు ఎవరు తెలిసిన వాళ్ళు పంపించారు అతను కూడా అబ్బాయి వస్తాడు అబ్బాయి ఎలా ఉంటాడో మీరు పట్టించుకోవద్దు మీ ఇద్దరు మాత్రం ఇన్స్టిట్యూట్ లోనే ఉండండి అయిపోయిన 2 రోజులు 3 రోజులకి నువ్వు తనకు వెనక్కి వచ్చేస్తే అబ్బాయి తీసుకొస్తాడు అమ్మాయిని ఇదంతా మొత్తం ఏర్పాటు చేశారని కానీ అది సరిగ్గా ఇంకో 4 రోజులు 5 రోజులు ఉండనుగా అప్పుడు చెప్పాను సో దాట్ వాజ్ మై ఫాదర్
2: ఓకే గ్రేట్ మరి అలాంటి ఫాదర్ పెంపకంలో పెరిగినప్పుడు మీరు ఇలాగే ఉంటారు కదా గ్రేట్ అంటే చైల్డ్హుడ్ చాలా ఇంపార్టెంట్ అండ్ బ్రాటప్ కూడా తల్లిదండ్రులు మీ కళ కూడా ఆయనే కన్నారు కదా వేరేస్ మీరు పూణేకి వెళ్ళాలని అనుకున్నారు కానీ కింద బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేశారు మీకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు ఇన్ కేసు ఆయన అక్కడే

0: ఎవరంటే అమ్మా తెలిసినది, ఈ అమ్మాయి ఏదో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుకుంటుందని వాళ్ళు చెప్పారంట. ఇప్పుడు తెలిసిపోయింది అందరికి ఆ ఊళ్ళో. సరే వాళ్ళు అయితే వాళ్ళని అడ్రస్ కనుక్కుని ఆయన ఇంటికి వస్తే సరిగ్గా నేను సెలవులకి ఇంటికి వచ్చున్నా, నేను నాన్నకే కలిశాను. కలిస్తేను అమ్మా సినిమాలు చేస్తామని అనుకుంటుంటావు, అందుకనే ఫిల్మ్ షూట్ వెళ్ళావు కాబట్టి మేము షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం అమ్మా, ఇంకొక నెల రోజులు ఉంటుంది, ఏ విషయం మీరు ఆలోచించి నాకు చెప్తే మనం కాస్త మన స్క్రీన్ టెస్ట్ అని మేకప్ టెస్ట్ అని ఇవన్నీ చేసుకుందాం అని చెప్తే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. కానీ నాకు అర్థం కావట్లేదు. అదే టైంలో నాన్నగారు తెలుసు, అదే సాయంత్రమే తెలిసిపోయింది నాన్నగారు వీల్లేదు, నువ్వు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుతానని వెళ్ళావు, అది కోర్స్ నువ్వు పూర్తి చేయాలి, నువ్వు అక్కడ రాసిచ్చావు ఈ లోపల నేను ప్రొఫెషనల్ వర్క్ చెయ్యను అని, సో యూ హ్యావ్ టు స్టిక్ టు దట్ రూల్. హీ డిడ్ నాట్ లెట్ మీ డూ ఇట్. ఆ తర్వాత నువ్వు పూర్తి చదువు. అట్లాగే నేను ఇంక చదవనన్నా.
1: ఎన్ని ఇయర్స్ కోర్స్ అమ్మా?
0: టూ ఇయర్స్. మధ్యలో చదవనన్నా, ఎందుకంటే నాకు హిందీ తెలియట్లేదు, నాకు హిందీ మాట్లాడాలంటే భయంకరంగా అనిపించింది. అనిపిస్తూ ఉంటే ఏంటి ఇప్పుడు వాడు వాడు పీసులు ఇచ్చేవాడు, స్పీచ్ ఉంటుంది, స్పీచ్ది ఒక పేపర్ మీద పారాగ్రాఫ్ లాగా పెద్ద పారాగ్రాఫ్ ఉంటుంది, అది మన హిందీలో ఇచ్చేవాడు. ఇస్తే ఇప్పుడు అది ఎట్లా చదివేది? ఎట్లాగో అట్లా చదివినా అది మళ్ళా నేను నేర్చుకోవడం, అది మళ్ళా నేను చెప్పడం ఫ్లూయెంట్ గా, నేను ఎట్లా చేయగలిగేదంతా. ఇలాగే చాలా ఎక్సర్సైజ్ లో నేను వెనకబడ్డం మొదలెట్టాను. అసలు ఫ్రమ్ ఎ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్ దట్ ఐ వాస్ చిన్నప్పటి నుంచి, ఆ కాన్ఫిడెన్స్ కి లోటే లేదు, ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయింది. అసలు ఎవరు చేయాలంటే క్లాస్ లో ఎవరైనా చేయాలంటే భయం వేసేది, అయ్యి బాబు ఏం చేస్తానో ఏంటో, క్లాసులు ఎగ్గొట్టడం వీలైతే అక్కడ క్లాసులు ఎగ్గొట్టిన వాళ్ళు అడిగేవాళ్ళు ఉండరు. కానీ కొంతమంది టీచర్లు ఎందుకు నేనంటే చాలా ఇష్టపడేవాళ్ళు, వాళ్ళు బలంత క్లాస్ తీసుకెళ్లేవాళ్ళు, లేదు రూమ్కి వచ్చి నన్ను తీసుకెళ్లేవాళ్ళు. సరే నేను ఇంటికి వచ్చాక నేను అన్నాను, బాబు నాకు చాలా కష్టంగా ఉంది, నేను చేయనన్నా. ఎందుకని ఎందుకు చేయను అన్నావు? అప్పుడేమో నాకు ఎంత కష్టమే, నాకు సీట్ వచ్చిందని ఎంత గొడవ పెట్టావు, మరి ఇప్పుడు ఎందుకు చేయనన్నానంటే నా హిందీ నేర్చు అంటే అదే ఆయనకి చాలా చాలా చిన్న విషయం అనిపించింది. ఏంటిది నీకు హిందీ ఎందుకు రావట్లేదు, ఏంటి చాలా ఈజీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడేవాళ్ళు కాదు కానీ ఆయన హిందీ బాగా తెలుసు, అంటే ఆయన గాంధీయులు కదా వీళ్ళంతా చదివారు హిందీ ఆ టైంలో. సరే నాకు రావట్లేదు అంటే పెద్ద చేస్తే హిందీ చందమా కొనుక్కొచ్చారు. కొనుక్కొచ్చి ఒక్కొక్క పదం నువ్వు కరెక్ట్ గా చదవడం నేర్చుకో, అది ఎక్కడ నీకు కుదరదు అంటే నన్ను అడుగు, నేను చెప్తాను. ఇదంతా తెలుగు పదాలే, సంస్కృతమే కదా, అదే నీకే అర్థమైపోద్ది చాలా ఈజీ అని. అది అయినా నేను వెనక్కి వెళ్ళేసరికి ఐ వాజ్ ఎ డిఫరెంట్ పర్సన్, ఐ వాజ్ బ్యాక్ టు మై నార్మల్.
1: గ్రేట్.
0: దానికి కూడా ఆయనే నాకు హెల్ప్ చేసింది ఓ రకంగా. ఐ థింక్ మై సిస్టర్ వాజ్ ప్రాబ్లీ యాజ్ ఫార్మిడబుల్, దాన్ని కూడా నా కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ నా నేను ఎట్లా ఎలా ప్రవర్తించాలి, ఎట్లాంటి వాళ్ళతో ఎలా సమాధానం చెప్పి తప్పించుకోవచ్చు, ఇట్లాంటివన్నీ బహుశా మా అక్క దగ్గర నేర్చుకుని ఉంటాను నేను. సో దీస్ టూ పీపుల్ వర్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ మై గ్రోయింగ్ అప్.
1: ఓకే. అయితే మరి సీతా మహాలక్ష్మి మూవీకి వచ్చేసరికి కే విశ్వనాథ్ గారు డైరెక్షన్ లో చంద్రమోహన్ గారితో వర్క్ చేయడం అప్పటికే చాలా పెద్ద డైరెక్టర్ పెద్ద యాక్టర్ ఎలా అనిపించింది?
0: అంతకుముందు నాకు నేను దులన్ వేయి చూపియామన్ భాయ్ అనే హిందీ సినిమాలో పనిచేస్తున్నా, చేస్తున్నప్పుడు నాకు యాజ్ నేను అనుకున్నట్టే రాఘవేంద్రరావు గారు నాకు మొట్టమొదటి సినిమా ఆఫర్ చేశారు. పూర్ణచంద్రరావు గారు ఆయన కూడా బొంబాయిలో మా ఇంటికి వచ్చారు. కానీ నా దురదృష్టం ఏంటంటే దులన్ వహీలో ఆ సినిమాలో అది నేను చాలా మెయిన్ క్యారెక్టర్. అప్పుడు రాజశేఖర్ ప్రొడక్షన్స్ వాళ్ళు అన్నారు, చూడమ్మా నువ్వు ఇంత మెయిన్ క్యారెక్టర్ చేస్తూ మధ్యలో నువ్వు షూటింగ్కి ఇంకో దానికి వెళ్తూ మేము కొంచెం సఫర్ అవుతాం, ఈ సినిమా పూర్తి అయిపోయిన తర్వాత నువ్వు ఏమన్నా చేసుకో. సో ఐ హ్యాడ్ టు సే నో టు దట్ ఫిల్మ్,
1: ఓకే,
0: విచ్ వాజ్ వెరీ హార్ట్ బ్రేకింగ్, ఎందుకంటే వీళ్ళంతా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు, నన్ను ఈ రకంగా తీసుకొచ్చిన, నన్ను హిందీ సినిమాల్లో పనిచేయమని ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా వీళ్ళు, అట్లాంటి వాళ్ళని నేను చేయలేకపోతున్నాను. ఆ సినిమా పెద్ద హిట్ అయింది, జ్యోతి అనే సినిమా, అది జయసుద్ధ గారితో చాలా పెద్ద హిట్. ఇప్పటికే మురళీమోహన్ గారు ఎప్పుడు కనిపించినా మొట్టమొదటి నాతో కలిసి పనిచేయాల్సిందని, నువ్వు ఫైనల్ గా ఇన్నాళ్ళకి చేయలేకపోయావు అని అంటుంటా నేను. ఆ తర్వాత నేను దులన్ వయ్యి ఇంకా అయిపోయింది సినిమా, అయిపోయిన తర్వాత వెంటనే నాకు మురారి అని ఒక ఆయన ఫోన్ వచ్చింది. ఫోన్ ఇచ్చి మీ ఫోటోలు పంపించండి రాఘవేంద్రరావు గారు మీ

0: గురించి ఏదో మాట్లాడారు, మీ ఫోటోలు పంపించండి అని వచ్చింది. సరే నేను అతను ఫోటోలు తీసుకుని పంపించాను, చీర అది కట్టుకుని పంపించాను. పంపిస్తే వెంటనే మీరు మా సినిమాలో పనిచేయాలి అని దీనిలోకి, అదే తెలుగు సినిమా మెయిన్ క్యారెక్టర్ అది రాస్తున్నది పాలవు పద్మరాజు గారు, బహుశా విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేస్తారని చెప్పారు. సరే నేను మద్రాసు రావడం జరిగింది. మద్రాసు వచ్చినప్పుడు రాఘవేంద్రరావు గారు, ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నాతో ఇంకొక ఆయన వచ్చారు, ఆయన ఎవరు, అశ్వనీ దత్ గారు, ఆయనే చెప్పారు నీకు గుర్తులేదా, మేమిద్దరు కదా నేను తీసుకెళ్ళింది అని చెప్పి. సరే వీళ్ళిద్దరు కలిసి నన్ను విశ్వనాథ్ గారింటికి తీసుకెళ్లారు, ఆయన పరిచయం చేశారు. వాళ్ళ ఆవిడ మాకు చక్కగా ఏదో పెట్టారు కూడా తినడానికి, చాలా ఎఫెక్షనేట్ గా మాట్లాడారు. అలాగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుకున్నా అని ఆయన చాలా, హీ టాక్డ్ వెరీ నైస్లీ అబౌట్ ఇట్. ఎందుకంటే ఎడ్యుకేషన్ దాంతో యాడ్ అయ్యేసరికి దానికి రెస్పెక్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది కదా. సరే అయింది అంతే, ఓకేమా సెలెక్టెడ్ అన్నారు. మురారి గారు నన్ను కలిశారు, ఏదో ఒక చెక్ ఏదో ఇచ్చారు నాకు. సరే నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఆ తర్వాత షూటింగ్ టైంలో వాళ్ళు ఫ్లైట్ టికెట్ పంపించారు, నేను వచ్చాను. నాన్నగారు ఇక్కడి నుంచి వచ్చారు. మొట్టమొదటి రోజు నేను కంగారు పడిపోయాను, ఎందుకంటే వాళ్ళు ఏదో నాకు డాన్స్ మూమెంట్స్ చూపించారు, నేను చేయలేని అనిపించింది నాకు, అది కొంచెం వల్గర్గా అనిపించింది. అంటే నేను చేయనన్నా, నేను చేయనని అంతే ఇంకేడిపోయి. మా నాన్నగారంటే నిన్ను సినిమాలు చేయమని మేము చెప్పామా, ఏడుది అసలు ఆ ఏడుపు, నేను చేయను నేను చేయనని అర్థం లేకుండా నేను వాళ్ళకి చెప్తాను నువ్వు చేయనంటున్నావని, ఏం గొడవ లేదు నువ్వు చేయనంటే చేయను. అంటేనే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నా, అంటే డబ్బు తీసుకుని ఎంత తీసుకున్నావు, 2,500, 2,500 దగ్గర ఉన్నాయి, నా దగ్గర చెక్ బుక్ ఉంది, మద్రాసులో ఆయనకి ఏదో అకౌంట్ ఉంది, నేను ఇచ్చేస్తాను వాళ్ళకి, నువ్వేం కంగారు పడుతుంది, నేను చేయనంటే అంతే గొడవ వదిలిపోయింది, నువ్వు ఏడో తిట్టాను. అసలు నా కారణం ఏంటంటే ఆ రోజు నాకు విపరీతంగా ఎందుకో తెలియదు తలనొప్పి వచ్చింది. ఆ తలనొప్పి చూడడం ఈ రెండింటితో కలిపి ఏదో చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అన్నమాట. నేను చేయలేను అని జీవితంలో చేయను ఇది, ఈ పైగా నాకు ఏమనిపించింది ఇలాంటి డాన్స్ చేయడానికి నేను వచ్చింది అనిపించింది. సరే వెళ్తే పాలగుమి పద్మరాజు గారు, ఆయన మా వైఫ్ వాడే కదా, వెంటనే చుట్టరికాలు రకరకాలుగా కలిసిపోతాయి. మా నాన్నగారితో మంచి పరిచయం, మా నాన్నగారికి రైటర్స్తో బాగా ఇష్టం ఉండేది ఆయనతో మాట్లాడడం. ఆయన నాన్నగారితో అన్నారు, మీరు ఎప్పుడన్నా విశ్వనాథ్ గారి సినిమాలు చూసారా అంటే, లేదండి నేను చూడండి. ఆయన సినిమాలు చూడటం మానేశారు, ఆయనకు తెలియదు. అంటే ఆయన చాలా, ఆయన మీద పేరుందండి మడిగట్టుకుని సినిమాలు తీస్తానని. అసలు ఆయన సినిమాలు ఏం గొడవ ఉండదు మీకు, ఎవరు మీ అమ్మాయి ఆడవడం ఏంటి, మీరెళ్ళ కంగారు పడడం ఏంటి, ఏమి జరగదు. మురారేమో అమ్మాయికి అసలు దాంత జాతకట్లేదు, పొయ్యి ఏడుస్తుంది, నేను తీసేస్తానంటే విశ్వనాథ్ గారు తిట్టి, ఆ అమ్మాయి కరెక్ట్, ఆ అమ్మాయి ఎట్లా ఉండాలో మనకి, మన క్యారెక్టర్కి ఎంత కరెక్ట్గా ఉండాలో అమ్మాయి కరెక్ట్, ఆ అమ్మాయి చెయ్యాలి, ఆయనకి తెలియదు మా వెనకాతలు ఈ గొడవ అంటే, ఆ అమ్మాయికి కూడా చెప్పండి. పాలగుమి పద్మరాజు గారేమో మా నాన్నగారికి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తానికి ఆ తర్వాత షూటింగ్ బయలుదేరామన్నమాట. లేకపోతే అంత ముందు చాలా దీనికి కూడా చాలా వచ్చే గ్లిచెస్. కానీ
1: మరి పూణేలో చదువుకున్న ఈ సబ్జెక్ట్ మీకు ఎంతవరకు ఉపయోగపడింది అంటారు సీతామహాలక్ష్మి మూవీలో?
0: యాక్చువల్ గా బహుశా నేను అనుకునే యాక్టింగ్ అంటే ఇదే అనుకునే దాన్ని దృఢపరిచింది. నేను చిన్నప్పుడు కొంతమంది యాక్టింగ్ చూసేసి నేను కంగారు పడేదాన్ని, ఏంటి వీళ్ళు చేస్తున్న పని, ఏదైనా మాట వింటున్నప్పుడు ఇలాగ తలుపు వెనకెళ్ళిపోయి ఎలా వినేయాలా ఏమిటది,
1: అంటే నేచురల్ గా కాకుండా ఆర్టిఫిషియల్ గా అనిపించింది.
0: ఏదైనా మాట వింటున్నప్పుడు కొంచెం తప్పుకొని విన్నా దానికి ఒక సెన్స్ ఉండాలి. కొన్ని కొన్ని విషయాలు క్యారెక్టర్ ఇంప్రూవైజేషన్స్ ఉండేవి, అది ఆ టైంలో మాకు అర్థం కాలేదు, ఆ వయసులో మాకు అర్థం కాలేదు. బట్ నా ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు నేను దేవరాను సినిమాలో పనిచేశాను, ఆ దానిలో ఆవిడ ఒక్క నోరు విచ్చి ఒక్క మాట మాట్లాడుతూ ఏదైనా చెప్తే దేవరాకే చెప్తుంది, లేకపోతే వరాకి చెప్తుంది, అది కూడా ఒక సెంటెన్స్, అంతకంటే ఎక్కువ లేదు. కానీ డైరెక్టర్ దాన్ని ఎట్లా విజువల్ చేశాడంటే ఆవిడ ఏం మాట్లాడదు, ఆవిడ మొహం మీద చాలా మేము రీటేకులు చేయాల్సి వచ్చింది. నా మొహం మీద ఎక్స్ప్రెషన్ వచ్చేసేది, ఎక్స్ప్రెషన్ వద్దమ్మా నాకు, ఏం ఎక్స్ప్రెషన్ లేదు, నీకు ఏం జరుగుతుందో నీకు తెలుసు ఇలా జరగబోద్దని, కాబట్టి నువ్వేం దీనికి రియాక్ట్ అవ్వకూడదు, ఎక్కడో చిన్న బాధ మీరు ఎట్లాగే చేస్తారండి మళ్ళాను అని, కానీ అది బాధ కూడా కనిపించకూడదు. సో ఇట్ బికేమ్ డిఫికల్ట్ ఫర్ మీ టు హోల్డ్ ద ఎక్స్ప్రెషన్స్ బ్యాక్ అన్నమాట. కానీ అది చేసాక ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే, దిస్ ఈజ్ వాట్ ఈస్ ఎ క్యారెక్టర్ బిల్డింగ్. మనం క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ అయితే ఇట్లా ఉంటుంది, అనే ఒక ఇది ఉంది. అది నాకు ఈ వయసుకు వచ్చాక ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం వల్ల నాకు అనుభవం వచ్చింది. ఇప్పటికి ఆ టైంలో వచ్చి ఉండేది కాదు, ఇప్పుడు వచ్చింది.
1: అండ్ నిజంలో కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు మహేష్ బాబు మదర్ లాగా.
0: అది ఆటోబ్యాక్ రోల్ అమ్మా, నేను పూర్తిగా దాన్ని ఫీలే చేస్తే సరిపోతుంది. దానికోసం నేను ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇంకేం చేయనక్కర్లే. ఐ హావ్ టు జస్ట్ ఫీల్ దట్ క్యారెక్టర్. నేను ఆ తల్లిగా నేను భావించాలి ఒక అబ్బాయికి. వాడికి ఏమైనా అయిపోకుండా నేను జాగ్రత్త చూసుకోవాలి. ఇది ఆ క్యారెక్టర్కి కావాల్సింది. దానికోసం నేను ఏదన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నా, అది అంతే. కానీ దానిలో మొత్తం హిందీలో అంటే పూరే దిల్సే కియాతో బస్ బాత్ కథ మూవీ, దిల్సే కన్నె వాలి బాత్. ఇప్పుడు నేను చేస్తుంది ఎట్లా, నేను ఒక కుమారి శ్రీమతిని ఒక సీరియల్ చేశా. అది మనం ఇందాక మనం గోదావరి గురించి
1: మాట్లాడుకున్నాం,
0: నిత్యమే. అది నేను మా కర్జీ చెప్పాను కదా మీకు, అక్కడ గేటెడ్ కమ్యూనిటీ బిజినెస్ ఉందండి. అది అక్కడ చెట్ల మధ్య తిరుగుతున్నా, తిరుగుతుంటే ఈ చెట్టు ఏదో పాడైపోతుంది, మీరు ఏం చేయట్లేదని అవుతూ దెబ్బలాడుతున్నా. అదే టైంలో వాళ్ళ ఒక అమ్మాయి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి, అమ్మ మేము ఒక వెబ్ సిరీస్ తీస్తున్నాం, ఆ సిరీస్ లో 4 విమెన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ 4 విమెన్ క్యారెక్టర్స్ లో ఎల్డెస్ట్ విమెన్ క్యారెక్టర్కి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం. అంటే అబ్బాయి వద్దండి నేను చేయను, ఎప్పుడు నాకు అంటే నాకు వెళ్ళబుద్ధి, ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లే చేయబుద్ధి కావట్లే. అంటే లేదమ్మా చూడండి, రోహిణి హతంగిడి గారు అనుకున్నాం కానీ ఆవిడ చాలా బిజీగా ఉన్నారు అని చేత మీరే చేస్తే బాగుంటుందని అవసరాలు ఆయన శ్రీనివాసరావు గారు అన్నారు. అంటే ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. నన్ను ఆయండి వచ్చండి కానీ నేను చేయడం కుదరదు అన్నా. సరే ఎప్పుడు ఎన్నాళ్ళు కావాలంటేను, ఎంతమ్మా మీరు 4 రోజులు వస్తే సరిపోతుంది, ఇప్పటికి గోదావరిలో షూట్ చేస్తున్నాను అంతే. మొత్తం నా ప్లాన్స్ అంతా వెంట ఫర్ టాస్ అనమాట. ఓ గోదావరా అంతే, ఇంకా ఉత్సాహం వచ్చేసింది అనమాట. వెంటనే వచ్చేస్తానని ప్రామిస్ చేశాను.
1: గోదావరి అంటే ఏంటో కనెక్షన్?
0: కనెక్షన్ ఎంత పిచ్చ కనెక్షన్ అంటేనండి, ఏమి లేదు. ప్రతి సంవత్సరం మా నాన్నగారు లేకుండా కూడా మా అమ్మతో నేను అక్క ట్రైన్లో కూర్చుని బిట్రగుంట ప్యాసింజర్లో పొద్దున్నే 3 4 వచ్చేవాళ్ళం. మనం ట్రైన్ తప్పినా సరే మనం మనం గట్టిగా నడిస్తే ట్రైన్ పట్టుకోవచ్చు, అంత నెమ్మదిగా నడిచేది అది. దానిలో ఎక్కేవాళ్ళం, ఎక్కి చక్కగా అమ్మ ఇడ్లీ తీసుకొచ్చేది, అవన్నీ తింటూ ఉండేవాళ్ళం బాగా నెయ్యి పోసుకుని. ఆ తర్వాత నెమ్మదిగా గోదావరి వచ్చేదండి. గోదావరి వచ్చి
1: నాన్నగారిది అమ్మది నేటివ్ ప్లేస్ గోదావరి.
0: అమ్మది కూడా కొవ్వూరు, అటు కొవ్వూరు పైన చిన్నాయిగూడు. నాన్నగారిదేమో, కానీ మా అమ్మ ఊళ్ళు మేము అంత ఎక్కువ వెళ్ళలేదు, మేము చాలా తక్కువగానే వెళ్ళాం, ఒకసారి రెండుసారి వెళ్ళాను అంతే. నాన్నగారు వాళ్ళ ఊరు మాత్రం ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం. నాయనమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు.
1: నాన్నగారు ఊరు
0: లంకలు కూడారు. సరిగ్గా గోదావరి వచ్చేది. గోదావరిలో చాలాసేపు ఆగేది. నేను గోదావరిలో దిగేసేదాన్ని, దిగేసి స్టీమ్ ఇంజిన్లు ఉండేవి అక్కడ, స్టీమ్ వదిలేవాళ్ళు వాళ్ళు. స్టీమ్కి అటువైపు వెళ్ళి ఉంచునేదాన్ని. మా అమ్మకి నేను కనిపించేదాన్ని కాదు. మా అమ్మ అయితే ప్రతి సంవత్సరం ఎందుకు కంగారు పడేది నాకు తెలియదు. ఒకసారి జరిగాక ఇంకా ఇన్సిడెంట్ తెలుసుకోవాలి కదా మా అక్కని. రేపు అమ్మ వెళ్ళి చూడమ్మా, అది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో, చిన్నది అసలు ఎక్కడ తప్పిపోద్దో ఏంటో, వెళ్ళి చూడరా మా అక్క పుస్తకాలు ఎక్కడికి వెళ్ళదు, వెనకొస్తుంది.
1: అల్లరి పిల్ల
0: కూల్ క్యారెక్టర్ మా అక్క.
1: మీరేమో అల్లరి పిల్ల చిన్నప్పుడు.
0: నేనేమో అటువైపు అటువైపు పూర్తిగా అయిపోయాక నెమ్మదిగా నడుచుకుంటూ, ఆ తర్వాత ఎదురో ఏదో టిపికల్ చిరుతిళ్ళు ఏమైనా ఉండి తినుకుంటూ నెమ్మదిగా వచ్చేదాన్ని. ట్రైనింగ్ కథలు పోతుంది అనుకున్నప్పుడు ఎక్కేదాన్ని. చిన్నగానే ఉండేదాన్ని కదా. మా అమ్మ అయితే ఈ లోపల కళ్ళము నీళ్లు నానా గొడవ అయిపోయేది అవి పాపం. సరే ఈ ఇన్సిడెంటే గోదావరికి నాకు సంబంధం, కానీ ఏమిటో అనుబంధం తెలీదు. ప్రతిసారి నేను మొట్టమొదటిసారిగా యాపిల్ కంప్యూటర్ కొన్నప్పుడు దానిలో ఎర్త్ గూగుల్లో నేను చూసింది మొట్టమొదటిది గోదావరి.
1: స్వీట్
0: గోదావరి మొత్తం ఆ లంకలు ఎట్లా ఫామ్ అయ్యారు అంతా చూశాను. ఐ వాజ్ సో అండ్ ఐ కెప్ట్ ఆన్ కాలింగ్ మై హస్బెండ్, చూడు ఇది ఎంత పెద్ద నది, చూడు ఎట్లా అయిపోద్ది, ఇది ఇట్లా అయిపోద్ది అట్లా. బాబు తల్లి నేను చూడు, మిగిలిన నదులు కూడా అలాగే ఉంటాయి, నువ్వేమి అంత గోదావరే గొప్ప. ఆ తర్వాత నేను అక్కడ కూడా గోదావరి చూశాను.
1: చైల్డ్హుడ్ మెమరీస్ కనెక్ట్ అయి ఉన్నాయి కదా, వెంటనే అక్కడికి
0: వెళ్ళిపోతుంది. కానీ అంత చిన్న ఇన్సిడెంట్, కానీ దాని వల్ల మా అమ్మ ఎక్స్ప్రెషన్, మా అక్క ఎక్స్ప్రెషన్ అవన్నీ బాగా గుర్తుండే నాకు.
1: అయితే మరి మీ హస్బెండ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి మరి పూణే ఇన్స్టిట్యూట్ లో ఇద్దరు పరిచయం ఎలా ఏర్పడింది?
0: పరిచయం ఇద్దరు క్లాస్మేట్స్ అండి. మొట్టమొదట మేము దానికి ఇంటర్వ్యూకి అని అందరూ మొత్తం ఒక రకంగా ఓరియంటేషన్ జరుగుద్ది కదా, అందరూ వెళ్ళి ప్రొఫెసర్ ని కలుస్తారు, అప్పుడు ఆ తర్వాత అందరు క్లాస్కి వెళ్తారు, అందరు ఇంటర్వ్యూ. దానికి ముందే అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పేరే విజ్డమ్ ట్రీ. దాని కింద ఉండేవాళ్ళు, నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు ఉండే విజ్డమ్ అంతా పోద్ది, కానీ దాన్ని ఎందుకో విజ్డమ్ ట్రీ అంటారు. కానీ సరే అక్కడ అందరు కలుసుకుంటారు అనమాట. సో దేర్ రివర్స్ అండ్ తన వంక చూశాను, తన కొంచెం పొడుగు ఎక్కువ. అప్పుడు
1: కొంచెం పొడుగు అంటే 6 feet ఉంటారా?
0: 6 feet అబౌట్, దట్ టైమ్ హీ వాజ్ అబౌట్ 6'1". సరే హీ వాజ్ ఆల్సో 19, నేను ప్రాబ్లీ 17 ఉంటానేమో. తను చూడగానే నాకు అనిపిస్తుంది అరే నాకు బాగా తెలిసి అయితే నవ్వరు అనిపించింది. అంటే We were not involved, but we were the best of friends.
1: Great.
0: ఆ రోజు నుంచే తను ప్రపంచంలో ఎక్కడ ఏ చెడు జరిగినా తనే రెస్పాన్సిబుల్, తన్నే బ్లేమ్ చేసేదాన్ని. ఇప్పటికీ చేస్తాను, అది వేరే విషయం. అట్లాగే తను కూడా పెద్దానికి ఏంటిది ఇలా జరిగిన ఏది సొంత వాళ్ళు తిట్టినట్టు తిట్టడం అదంతా ఉండేది. నేను అట్లాగే బిహేవ్ చేసేదాన్ని. ఆ రకమైన మంచి ఫ్రెండ్షిప్. వి వర్ నాట్ ఇన్వాల్వ్డ్, వి గాట్ ఇన్వాల్వ్డ్ ఆఫ్టర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. అంతవరకు మాకు ఆ రకమైన ఇది లేదు, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవాలి. నేను ఇంకెవరితో బయటకు వెళ్ళినా సరే వీళ్ళంతా నన్ను అప్పుడు తాళూరు అని పిలిచేవాళ్ళు. తాళూరు చల్ ఘర్ చెల్తాయి,
1: మోస్ట్లీ సర్ నేమ్ తో పిలుస్తారు.
0: తాళూరు చల్ ఘర్ చెల్తాయి అంటే ఇంకెవరితో వెళ్ళినా సరే అంత వెనక వచ్చేది, అంత ట్రస్ట్ కూడా ఉండేది అనమాట తన మీద. సో ఇట్స్ ప్రాబ్లీ ఏ వెరీ. ఆ తర్వాత నేను సినిమాలో చేస్తున్నప్పుడు ఒకళ్ళు ఇద్దరు యాక్టర్లు నేను నాతో ఇన్వాల్వ్ అవ్వడానికి కొంచెం ట్రై చేశారు. ట్రై చేస్తే నేను వాళ్ళకి చెప్పాను, చూడు బాబు ఈయనున్నాడే దీపక్ సేట్ అని అతను, ఇతనితో నేను ఎంత సీరియస్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఒకవేళ నేను మీతో ఇన్వాల్వ్ అయినా I will probably have an affair with him. So let's not get confused. Let's leave it there. Anavasaramga ee godavallo padaddu. Meeru meela undandi, nannu nalaga undane undi.
1: Right. Real ga meeku soulmate ni meet ayyaru?
0: Oh yes. I think so.
1: Mari eppudu vivaham eppudu chesukunnaru?
0: Vivaham ma nanagaru poyaka, ma nanagaru poyin tarvata amma ante oka maata andi. అమ్మ అంతే దీపక్ అంటే చాలా ఇష్టం రా మీ నాన్నకి అనుకునేవాళ్ళు, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుండేదని. ఐ సెడ్ వై డిడ్ హీ సే దట్ టు మీ? అయ్యో నేను చేసుకుంటే ఆయన ఎదురుకుంటే వెంటనే చేసుకునేవాళ్ళు, పెద్ద గొడవ ఉంది దీనికి. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎప్పుడు మా అమ్మ ప్రాణం చేస్తున్నారు అన్నాడు నుంచో
1: చేసుకోండి.
0: సరే అప్పటికప్పుడు పెళ్లి చేసుకున్నాం, నేను నేర్చుకున్నాం. హిస్ ఫ్యామిలీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఆ తర్వాత దానికి ఎవరో ఉన్నారు వాళ్ళు, ఆ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళు కూడా పెద్ద వాళ్ళు పటియాల. ఆ టైంలో పటియాల ఒరిజినల్ గా వీళ్ళంతా పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన వాళ్ళు, కానీ తను పుట్టడం అదంతా ఇండియాలోనే కదా. వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నారు వాళ్ళు కూడా పెద్ద రిలీజియస్ ఆ టైప్ కాదు, ఆర్య సమాజీ టైప్. సరే వాళ్ళు అన్నారు అది మంచి రోజు అని ఏమైనా చూద్దామా అని ఏదో కనుక్కుందామా అని ఏదో అనుకుంటుంటే మా అమ్మ కూడా మాకు తెలిసిన జ్ఞానంలో ఉంది, అదేదో నవరాత్రులు వస్తున్నాయి కదా దానిలో ప్రతిరోజు మంచిది అంటారు, దానిలో ఈరోజు చేసేసుకోండి. సరే అక్టోబర్ 2 అనుకున్నాం, సెలవు ఉంటుంది కదా
1: గాంధీ జయంతి
0: అంటే. పాపం మా హస్బెండ్ పంజాబీ ఫ్యామిలీ చాలా అప్సెట్ అయిపోయింది. సరే అందుకని అక్టోబర్ 1 చేసాం. అది కూడా ఏంటంటే మనకి డేట్ గుర్తుంటుందని, అందుకని ఇంకేం కాదు, దానికి ఏమీ కారణం లేదు, డేట్ గుర్తుంటుంది. ఆ రకంగా పెళ్ళైంది మాది. పెళ్ళైన ఒక కనీసం ఒక 20 రోజులు మేము ఒకళ్ళు అంటే ఒకళ్ళు మొహం చూసుకోవడం కూడా సిద్ధపడలేదు. ఎందుకో హఠాత్తుగా చాలా ఇది ఇతరెవరు ఇదేమిటి భర్త ఇదేంటి ఇలా ఉంటాడా భర్త అంటేను అనిపించింది. తనకు కూడా అలాగే అనిపించింది అంట. నేను ఐ కెనాట్ ప్రిజ్యూమ్, ఎందుకంటే హఠాత్తుగా బెస్ట్ ఫ్రెండ్ నుంచి ఆ పదవి మారిపోయింది. పైగా అందరూ ప్రతి వాళ్ళు మన్ని వేరేగా చూస్తున్నారు, అదేమిటో వీళ్ళు భార్య భర్త ఏమిటో దానిలో నాకు కారణం తెలియదు, కానీ సమ్ ఐ హేటెడ్ ఇట్. కానీ ఒక 15 రోజులు పోయాక 20 రోజులు పోయాక

0: అనవసరమైన చుట్టాలు అందరూ పోయి వాళ్ళ కామెంట్స్ అంతా తగ్గి అంతా అయిపోయాక, సో వి స్టార్టెడ్ బీయింగ్ అగెయిన్ ద సేమ్ థింగ్స్ ఆ బెస్ట్ ఫ్రెండ్స్ లో. అప్పుడు నేను ఒకరోజు చెప్పాను తనతో, యునో వాట్ హ్యాపెండ్ అని చెప్పాను. And he said, I felt the same. You just said, "Hey, the EMI or Majlo."
1: Where is my taluri?
0: Ado bujini kada. Na buji. Andar ki bujini aata ra. My friends ki. Okay. Debhello ostane. Aina sare nen inka bujini.
1: Mari Sita Mahalakshmi ki andulo acting chala vaividhyabharitanga. Meer annattuga మనకి ఒక ఆశ ఉంటుంది, ఒక మనలో తెలియకుండా ఒక సబ్ కాన్షియస్ గా ఒక యాక్టర్ ఉంటాడు, దానికి మీరు ఒక చక్కని నాన్నగారి డైరెక్షన్ లో దాన్ని ఒక ప్రొఫెషనల్ కోర్స్ గా కూడా చేశారు. మేబీ అందుకనే దానికి ఫిలింఫేర్ అవార్డు కూడా మీరు అందుకున్నారు. అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి?
0: బహుశా నేను దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అంత ఇవ్వలేదు అనుకుంటాను, ఎందుకంటే ఐ వాజ్ నాకు హిందీలో చాలా ఎక్కలోడ్స్ వచ్చాయి. హిందీలో దులన్ వయ్య కూడా బెస్ట్ క్రిటిక్స్ అవార్డు అని, బెస్ట్ ఇదని, బెస్ట్ అదని చాలా అవార్డ్స్ వచ్చేవి. అది పైగా కొంచెం నేషనల్ లెవెల్లో వస్తుంది కదా అని చెప్పని తెలియదు. హైదరాబాద్ నుంచి వచ్చింది, ఇప్పుడైతే సోషల్ మీడియా వల్ల ప్రతిదీ తెలిసింది, ఆ టైంలో తెలిసింది కాదు. పైగా మా ప్రొడ్యూసరు నన్ను డబ్బింగ్ చేయించలేవు, చేయించకుండా అమ్మాయికి తెలుగు రాదన్నాడు. అమ్మాయి తెలుగు మాట్లాడే తీరు చాలా అర్బన్ గా ఉంటుంది, నాకు నేను నాకు విలేజ్ ఇది ఉండాలని. నా పాయింట్ ఏంటంటే నేను ఒక యాక్ట్రెస్ ని, నేను ఒక క్యారెక్టర్ చేయడానికి వచ్చాను. ఎలాగ చెయ్యాలో డైరెక్టర్ చెప్తున్నాడు, నేను కూడా నా అవుట్పుట్స్ ఇస్తున్నా. వీటన్నిటితో కలిపి మనం ఒక పాత్రను సృష్టిస్తున్నాం. ఇప్పుడు మీరు హఠాత్తుగా నాకు ఇది లేదని నాలో ఒక సగభాగం మీరు తీసేసినట్టు, నా గొంతు నాకు
1: పెట్టకండి.
0: నేను శుభ్రంగా మాట్లాడగలను. ఆ టైంలో వచ్చి నేను బాగా చదివేదాన్ని కూడా, తెలుగు కూడా బాగా చదివేదాన్ని. ఇప్పుడు తగ్గింది, ఎందుకంటే నాకు ఆ చూపులో కూడా అంత స్టాప్నెస్ లేదు, దానివల్ల తగ్గింది. కానీ ఒకప్పుడు ముప్పాల రంగనాయకమ్మ గారిని అంత చదివిన వాళ్ళమే పురాణ సీతని చదివి ఇంత ఆడాళ్ళు ఏంటి ఇలా ఉండాలని ఒక ధైర్యం తెచ్చుకున్న వాళ్ళమే. అట్లాగే ఎద్దరపూడి సులోచనారాయణ గారి కథలు చదివి ఓహో రొమాంటిక్ హీరో అంటే ఇలా ఉంటాడా అని, అదే శేఖరం రాజశేఖరం ఏదో అతను వస్తే అతని చేతుల్లో అలా పడిపోదామని ఆ రకంగా ఊహించుకున్న వాళ్ళు, ఇవన్నీ జరిగాయి. కానీ నాకు హఠాత్తుగా తెలుగు రాదని వీళ్ళు అనేసారు. కానీ అన్నవే కాకుండా నేను నా ఖర్చులతో నేను మద్రాసు వెళ్ళాను. మద్రాసు వెళ్ళి నేనే డబ్బింగ్ చేయాలని కూర్చుంటే అతను నన్ను కలవను కూడా కలగలేదండి. హీ డిడ్ నాట్ ఈవెన్ మీట్ మీ. విశ్వనాథ్ గారు నాకు కబురు పంపించి, ఎందుకమ్మా తిక్క మనిషితో నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు, వదిలేమ్మా నీకు ఎన్నో ఛాన్స్ వస్తాయని, నువ్వు హిందీలో ఎంత బాగా చేస్తున్నావు మాకు ఎంతో ప్రౌడ్ గా ఉంది, ప్లీజ్ నువ్వు అనవసరంగా దీనికోసం నాకు ఏడుపు ఏడుపు అంత భయంకరంగా బిహేవ్ చేశాడు. అదే కాకుండా అప్పుడు వచ్చిన అవార్డుల గురించి నాకు తెలిసేది కాదు, వాళ్ళు 100 రోజుల పండగ చేసుకున్నారంట, ఆ పండగ గురించి నాకు తెలియదు, దేనికి నాకు ఇన్ఫార్మ్ చేయలేదమ్మా వాళ్ళు, నన్ను ఎట్లా వెలివేసినట్టు చేశారు. ఒక రకంగా ఆ కారణంగా నేను తెలుగు సినిమాల్లో మళ్ళా ఇంకా పని చేయలేకపోయాను.
1: మేబీ ఒక స్ట్రాంగ్ ఉమెన్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు అనుకుంటాను.
0: అది అనేశారు వాళ్ళే, అన్నారు ఏంటి అలా ఒబీడియన్స్ లేదు అమ్మాయిలో అన్నారు.
1: వాళ్ళ దృష్టిలో ఒబీడియన్స్ లేదు, లేదు అంటే
0: నేను ఒబీడియన్స్ ఎందుకు కావాలి, నేను మిమ్మల్ని నాకు ఇది కావాలని అడగట్లేదు. అద్భుతమైన క్యారెక్టర్ చేశాను, విశ్వనాథ్ గారితో పనిచేశాను. ఐ హావ్ మై గుడ్ మూమెంట్స్.
1: ఇప్పటికి సీతామహాలక్ష్మి అంటే మీ రూపం కనిపిస్తుంటది అందరి కళ్ళల్లో,
0: అది చాలు కదా. ఐఎమ్ సో హ్యాపీ,
1: మనం దానికి వెళ్ళకట్టలేదు,
0: సో బ్లెస్డ్.
1: యెస్ యెస్ ట్రూ. నిజంలో మీ దగ్గర నుంచి ఒక డైలాగ్ వినాలనుకుంటున్నాను, నా ఫేవరెట్ డైలాగ్ ఇది.
0: చెప్పండి.
1: మీరు ఒక బంగారం సేటు దగ్గరికి వెళ్తారు, మీ బంగారం అంతా పెడతారు, దీనికి ఎంత డబ్బు వస్తుందని అడగాలి. అక్కడ మీరు చెప్తారు, నేను అబద్ధాలు విని విని అలసిపోయాను, నాకు నిజం కావాలి అంటారు. మాకోసం ఒక్కసారి ఆ డైలాగ్.
0: అబద్ధాలు విని విని అలసిపోయాను బాబు, ఒక్కసారి ఒక్కసారి అన్నా కనీసం నిజం చెప్పు, దీనికి ఎంత ఇస్తావు?
1: 76,000
0: ఇక్కడ పెట్టు.
1: సూపర్. ఎలా అనిపిస్తుంది ఒక సీన్ యాక్ట్ చేసి ది బెస్ట్ ఇచ్చానన్నప్పుడు?
0: చాలా సాటిస్ఫైడ్ ఉంటుంది. మనం బెస్ట్ ఇవ్వనప్పుడు కూడా మనకు తెలిసిపోతుంది, మనం అడుగుతాం. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్ బాగానే ఉందమ్మా అంటారు,

0: వదిలేస్తాం. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ వాళ్ళ డబ్బులు ఖర్చులు అవుతున్నాయి. కానీ తేజాలు ఏంటంటే, ఇఫ్ ఐ వాంటెడ్ టు డూ అనదర్, హీ వుడ్ సే యెస్ డూ ఇట్. ఎందుకంటే హీ వాంటెడ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ క్యారెక్టర్. ఎందుకంటే ఆ సినిమాలో అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, అది ఒక రకంగా చాలా ఇన్స్పైర్డ్ గా తీశాడు అది. ఐ థింక్ అగైన్ ఐ వాస్ ఫార్చునేట్. అది ఎంతో మంది దానికి జైన్ అన్నారు, రేఖ గారు జైన్ అన్నారంట, ఇంకెవరు జయసూద్ గారు జైన్ అన్నారంట, వీళ్ళందరూ జైన్ అన్న తర్వాత నన్ను అడిగారు వాళ్ళు. సో ఐమ్ బ్లెస్డ్.
1: ఈ జర్నీ అంతటిలో, ఇప్పటికి మీరు యాక్ట్ చేస్తూనే ఉన్నారు, ఈ జర్నీ అంతటిలో వాట్ ఈజ్ లైఫ్ అంటే మీరు ఏం చెప్తారు?
0: ఐ జస్ట్ ఎంజాయ్ ద ప్రెసెంట్ మూమెంట్.
1: గ్రేట్.
0: ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? నిన్న చాలా బహుశా చెడు జరిగి ఉండొచ్చు, కానీ రేపు పొద్దున్న చెడు జరగదు, జరగదు, జరగనివ్వను నేను. ఇది రాసుందో, చాలా మంది అంటుంటారే ఇలాగే రాసుంది, నేను అంటాను లేదు. ఆ రేఖలు మనం మార్చగలం. మనం ఏం చేయాలో, మనం తప్పుడు పనులు చేయాల్సిన అవసరం లేదు జీవితంలో. ఒకళ్ళ సొమ్ము మనం తిండాలు ఇలాంటివన్నీ అనవసరం. బహుశా తక్కువ డబ్బు సంపాదించవచ్చు, కానీ దానివల్ల మనకు నష్టం రావట్లేదు. కానీ మన మనసు మాత్రం మనం భ్రష్టం చేసుకోకూడదు. అది
1: ఓకే. మీకు డ్రీమ్ క్యారెక్టర్ ఏమైనా ఉందా, ఇలాంటి క్యారెక్టర్ నేను ఇంకా చెయ్యాలి అనుకున్నది?
0: హా, ఒక క్యారెక్టర్ నాకు చెయ్యాలనిపించేది, ఇప్పుడు బహుశా అది కుదరదేమో. ఒక ఆమె చూశాను నేను, ఎక్కడ ఎక్కడ చూశానని చెప్పను, నార్త్ లో. ఆమె తన మహారాజుల కుటుంబం, ఆ కుటుంబంలో ఆమె తన దీనికంటే తక్కువ ఉండేవాడిని ఎవరిని పెళ్లి చేసుకుందా, అంటే మహారాజుల కుటుంబానికి చెందని వాడు పెళ్లి చేసుకుంది. అతను మంచివాడు కాదు, అది కుదరలేదు, వెనక్కి రావాల్సి వచ్చింది. అంటే విడాకులు అయిపోయాయి, వెనక్కి వచ్చేసింది. ఇద్దరు ఆడపిల్లలు, బాగా పెంచుద్ది, బాగా చదివిస్తుంది, బాగా నగలు, నగలకు లోటు ఉండదుగా ఆయన మహారాజుల కుటుంబాల్లో నగలున్నాయి. ఇప్పుడు ఆవిడకి నాకు వ్యవసాయం చేయడానికి స్థలం కావాలని ఆవిడ పోరాడుతుంది. ఆవిడకి ఆ వ్యవసాయం చేయడానికి నువ్వు ఎంతకాలం చేసుకుంటే చేసుకో, నీ పేరు మీద ఉండదు, అది నీకు చెందదు, ఇంకా నీకు పెళ్లి ఏడిపోయింది దాని మీద కాబట్టి నీకు చెందదు. దాని మీద ఆవిడ పోరాడుతుంది. ప్రతి పొద్దున్న ఖాదీ జాకెట్ వేసుకునేదమ్మా, మామూలు చీర, కిందేమో ఫ్లీట్ షూస్, తల మీద కొంగు, మళ్ళా జీపు, జీప్ నడుపుకుంటే పొద్దున్నే సూర్యుడు రాకముందు వెళ్ళిపోయేది. ఎందుకంటే ఆవిడ చూడకూడదు కదా, ఆవిడని ఘోష ఉండేది కదా, వెళ్ళిపోయేది. అక్కడికి వెళ్ళిపోయి మొత్తం వ్యవసాయం చూసుకుని మళ్ళీ రాత్రి అక్కడే ఉండేది. వెనక్కి వచ్చాక ఆవిడ కూర్చుని చార్మినార్ సిగరెట్లు తాగేది. చార్మినార్ టైప్ ఏదో, అక్కడ చార్మినార్ ఉండే, ఇక్కడ అయితే చార్మినార్ ఉంటే చార్మినార్ టైప్ సిగరెట్ లాగేది ఆవిడ. ఆవిడ సిగరెట్ అది చేయబడింది అనమాట, చేయబడితే ఒకడు పరిగెట్టుకుంటూ వస్తాడు, హుకుం అంటూ వచ్చి సిగరెట్ ఇస్తాడు ఆవిడకి, ఇస్తే ఆవిడ చిన్న నోట్లో పెట్టుకుంటుంది. అది వెలిగిస్తాడు, ముగ్గురు తయారుగా ఉంటారు. ఇంత ఇంత ఇంతే సిగరెట్ ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి. నాకు అది చూస్తే ఎంత వియర్డ్ క్యారెక్టర్ అనిపించింది, కానీ ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్ చూడండి. ఆవిడ ఖద్దర్ చీర, ఖద్దర్ బ్లౌజ్, తెల్ల బ్లౌజ్ వేసుకునేది యూజువల్ గా, నగలే ఉండేవి కాదు. కానీ ఒక్క నగ ఉన్నా సరే విపరీతమైన ఖరీదైన నగ ఉండేది, అది వజ్రాలు ఏదో ఉండేది. ఆవిడకి అన్ని ఉన్నాయి. ఆవిడ అడిగింది ఏంటి, నాకు 10 ఎకరాలు నా మీద నా పేరు మీద కావాలి, అది ఆవిడకి ఇవ్వట్లేదు. సో దిస్ సచ్ ఎన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. వన్ డే ఇఫ్ ఐ క్యాన్, ఇప్పుడు చూద్దాం.
1: యూ క్యాన్.
0: ఈ మధ్య కొంచెం మంచి మంచి క్యారెక్టర్స్ చేశానమ్మా. ఉప్పు కప్పురంబని చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, చాలా బాగుంది, నాకు నచ్చిన క్యారెక్టర్. ఏదో క్యాన్సర్ తో చస్తా ఉంది, కానీ నవ్వడం ఆపదు.
1: గ్రేట్.
0: ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, నవ్వుతూ నవ్వుతూ దగ్గుతూ ఉంటుంది, రక్తం కూడా కక్కుద్ది, అయినా నవ్వుద్ది.
1: అంటే ఇప్పుడున్న ఎరాలో అందరూ భయపడిపోయేది, ఎస్పెషల్లీ మన కరోనా చూసిన తర్వాత, ఆరోగ్యం గురించి ఎప్పుడుంటాం, ఎప్పుడు పోతామో అనే ఒక భయం అనిపించింది. క్యాన్సర్ అనేది ఎక్కువ వింటున్నాం, చాలా కొత్త కొత్త రోగాలు కూడా. మీరు చేసిన క్యారెక్టర్ ఇప్పుడు మేబీ కనెక్ట్ అవుతుందేమో.
0: అది యాక్చువల్లీ బ్లాక్ కామెడీ, అది ఆ సినిమా బ్లాక్ కామెడీ. ఉప్పు కప్పురం అని అమెజాన్ వాళ్ళు చేశారు. ఆ బ్లాక్ కామెడీలో ఇట్లాంటి వియర్డ్ క్యారెక్టర్ తప్పనిసరి. అది ఆవిడ ఏడుపుగుట్టుగా చేయడం, అదంతా ఆవిడ చచ్చిపోద్ది. ఆవిడ గోళంతా ఏంటి, నేను పోయాక ఓ చెట్టు కింద మీద నన్ను పాదు పెట్టాను, చెట్టు కింద మీద. ఆ చెట్టు కింద స్థలం లేదు, ఇప్పుడు అదే అనమాట ప్రాబ్లం ఆ సినిమాలో. దానికోసం కొడుకు ఎంత కష్టపడతాడు. ఆ తర్వాత నేను కూడా అది కుదరదు, కుదరపోతే ఏమవుద్దంటే ఆవిడ చోట లేకోలేక పాతి పెట్టేసి ఆ పక్కనే చెట్టు వేస్తాడు. ఆ చెట్టు అయితే పెద్దది అవుద్ది, ఆ సినిమా ఎండింగ్ లో ఆ చెట్టు చూపిస్తారు. సో ఇట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అదొకటి ఈ మధ్య గొల్ల రామవ్వ చేశాను. గొల్ల రామవ్వ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకు చేశారంటే వాళ్ళ ఎఫిషియన్సీ తెలిసింది నాకు. మన ముళ్ళపూడి వర గారు వాళ్ళ యూనిట్, రాఘవేంద్ర వర్మ గారు వాళ్ళ యూనిట్ అనమాట, 3 రోజులండి ఎంత చక్కగా ఒక ఫీచర్ ఫిల్మ్ కి ఎంత సరిపడాలో అంత ఒక అరగంటలో చెప్పగలిగారు వాళ్ళు. ఆ కథ అంత చక్కగా అల్లారు. అట్లాగే నేను ఆ క్యారెక్టర్, ఎందుకంటే ఇట్స్ లైక్ ఏ హిస్టారిక్ క్యారెక్టర్, అది చేసినందుకు నాకు చాలా గర్వంగా అనిపించింది. ఆ తర్వాత అసలు నేను కమర్షియల్ చెయ్యాలని అనిపించలేదు. ఇంకా నిన్న మొన్న డొక్కా సీతమ్మ, డొక్కా సీతమ్మ అది చేసినప్పుడు కూడా చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో దీస్ ఆర్ కమర్షియల్ చేస్తూ ఉంటాను, కానీ మధ్య మధ్యలో ఈ రకమైన చాలా అద్భుతమైన జీవితాలు మన మధ్యలో గడిచి వెళ్ళాయి, మన ముందు మన వెనకట్లా జరిగాయి. వాళ్ళ పాత్రలు నేను పోషించగలుగుతున్నానంటే ఐ థింక్ మై లైఫ్ ఈజ్ వర్ది ఆఫ్ ఇట్. ఐ మీన్ ఐ ఫీల్ వర్ది ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.
1: ఓకే, గివింగ్ బ్యాక్ టు సొసైటీ అంటే దాన్ని మీరు ఎలా అడ్రస్ చేస్తారు?
0: నేను నా తోటి మనిషికి నేను ఏమైనా చేయగలిగితే చెయ్యాలమ్మా. నేను పెద్ద, నేను సంస్థలకి ఏమి సహాయం చేయను, ఎప్పుడు చేయను. కానీ నా దగ్గర ఉండే డ్రైవర్ ఎప్పుడు బాధపడకూడదు, నా దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు బాధపడకూడదు. నేను వాళ్ళు తిడతాను, తిట్టమంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేయబోతే వాళ్ళు తిడతాను, కానీ వాళ్ళకి ఏం అవసరం వచ్చినా నేను ఉండాలి, అది నాకు ఇంపార్టెంట్.
1: ఓకే, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి?
0: ఇప్పుడు ఏం లేదమ్మా, ఒక అధీరా అని ఒక దానిలో ఇన్వాల్వ్ అయ్యాను. అదే కాక నిన్న చెప్పాను కదా ఈ డొక్కా సీతమ్మ గారి, అది ఎండ్ పోర్షన్ నేను చేశాను.
1: ఓకే,
0: ఈ అధీరా అనే సినిమాలో ఇప్పుడే షూటింగ్ మొదలైంది. సో వీ డోంట్ నో హౌ లాంగ్ ఇట్ విల్ బి. టిపికల్ కమర్షియల్ ప్రాజెక్ట్.
1: మరి 90 ఏళ్ల ఆకాశవాణి సంబరాల్లో భాగంగా మాతో మా స్టూడియోస్ లో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఆకాశవాణితో మీ అనుబంధం చెప్పండి.
0: నేను మీ తిరుపతిలో ఉన్నప్పుడు అదే శివప్రసాద్ గారు, శివప్రసాద్ గారు వచ్చి కృష్ణ కృష్ణ మనం ఒక నాటకం వేద్దాం అన్నాడు. అంటాను ఏ అంటే నాటకం అంటే అట్లే రేడియో నాటకం, రేడియో నాటకం అంటే మనం అంతా చదువుతాం అనమాట. అట్లా అంటే మరి సరే చేద్దాం, పెద్ద గొడవ ఉందనికి అంటే నెల్లూట్ల వెంకటేశ్వరరావు గారిని ఆయన రాసేవాడు. ఆయన ఆకాశవాణి తిరుపతి నుంచి ఏదో ఇట్లా డ్రామాస్ అవి కండక్ట్ చేస్తుండేవాడు. సరే వాళ్ళకి ఇంకా 2-3 కావాల్సి వచ్చింది, నన్ను అడిగారు. నన్ను అడగడం ఏంటి, నా వెనకత నేను చెప్పాలి, నేను తిరుగుతుండే వాళ్ళ వాళ్ళతోటి. సరే భుజి నువ్వు కూడా రా అన్నారు. సరే వెళ్ళాను, వాళ్ళు మాకు అది టిఫిన్ అది పెట్టారు, అది గుర్తుంది నాకు. ఆ తర్వాత నాటకం వేశాం, అది చదవమన్నారు, మేము చదివి పడేసాం, అంతే అయిపోయింది. అదే నా అనుబంధం. అది కాకుండా ఇంకా నేను దూరదర్శన్తో డెఫినెట్ గా నేను మొట్టమొదటి బొంబాయి వెళ్ళినప్పుడు నాకు మొట్టమొదటి జాబ్ నాకు దూరదర్శన్లోనే వచ్చింది. ఆ తర్వాత ఆకాశవాణి అక్కడ చాలా చేశాను, కానీ తెలుగులో ఆకాశవాణిలో ఇది మొట్టమొదటిసారిగా చేస్తున్నాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. అందుకనే మీకు ఆ రోజు చెప్పాను తప్పకుండా చేస్తానమ్మా, నేను వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను.
1: మీ హిందీలో చేసిన ప్రోగ్రామ్స్ చెప్పండి విశేషాలు, ఎందుకంటే త్రూ అవుట్ ఇండియా మనం 90 ఇయర్స్ జరుపుకుంటున్నాం.
0: అవును కదా, హిందీలో ఆకాశవాణి వాళ్ళు చాలా చేశానమ్మా, ఆకాశవాణి వివిధ భారతి, కానీ ఎప్పుడు చేశారు గుర్తులేదు.
1: ఎలాంటి ప్రోగ్రామ్స్ చేశారు?
0: ఇది ఒక పాటల విషయంలో చేశాను, సైనికులకు పాటలు చెప్పేది అవి 2-3 చేశాను. ఇంకా జనరల్ ఒక హిస్టరీ లాగా అనూ కపూర్ కూడా నా మీద ఒక ప్రోగ్రామ్ చేశాడు, అంటే నా సినిమాల పాటల మీద.
1: ఓకే,
0: అదొక ఆయన చేశాడు, అందరూ ఫోన్ చేసి చెప్పారు నాకు. కనీసం ఒక 4-5 చేసి ఉంటాను, బట్ ఐఎమ్ నాట్ అవేర్ ఎగ్జాక్ట్లీ అది ఎప్పుడు వచ్చి ఉంటాయో ఏంటో తెలియదు.
1: మరి 90 ఏళ్ల ప్రజా ప్రసార సేవలో ఆకాశవాణి కొనసాగుతుంది. మీరు ఈ సందర్భంగా ఇక్కడికి రావడం, మాతో అనేక విషయాలు పంచుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. చివరిగా శ్రోతలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
0: శ్రోతలకి నేను ఈ వయసులో కూడా ఏం చెప్పాలని అనిపిస్తుంది, ఎందుకంటే మీ అనుభవాలతో మీరే చాలా నేర్చుకుంటూ ఉంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న విషయాల మీద అనవసరంగా రెచ్చిపోయి నిజమేంటో తెలుసుకోకుండా మనం ఒకళ్ళు బాధ పెడతాం, అలా చేయకూడదు. నిజమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది నిజం సినిమాలో చేశా అని చెప్పట్లేదు, నేను నిజంగా ఇట్లా భావిస్తాను. ప్లీజ్ అండ్ ఐ జెన్యున్లీ ఫీల్ అబౌట్ ఇట్. ఏ నాణానికన్నా రెండు వైపులా చిత్రాలు ఉన్నాయి, ఆ రెండు చిత్రాలు మనం చూడాలి. ఆ చిత్రాలు వెనకాల కూడా ఇంకేదో కథ ఉంది, అది కూడా కథ మనం తెలుసుకోవాలి, ఆ తర్వాత మనం నిర్ణయం చేసుకోవాలి. అది నా బేసిక్ మోటో.
1: గ్రేట్ గ్రేట్. బ్లేమింగ్ యాక్చువల్ గా జడ్జ్మెంట్ జోన్ లోంచి బయటకు వచ్చి ఆలోచించమంటారు.
0: కరెక్ట్.
1: రైట్. థ్యాంక్ యూ సో మచ్ తాళూరి రామేశ్వరి గారు, మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి శ్రోతలతో మీ మనసులోని మాటలను పంచుకున్నారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్.
0: థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీరు నన్ను ఇన్వైట్ చేశారు, నన్ను ఎంత ఆదరంగా చూశారు. లైక్ నేను ఆల్వేస్ సే దిస్, ఐ ఫీల్ బ్లెస్డ్ దట్ ఆఫ్టర్ ఆల్ దిస్ టైమ్ ఆల్సో నన్ను ఇంకా ఇట్లా ఆదరిస్తున్నారని. థ్యాంక్ యూ సో మచ్.
1: ధన్యవాదాలు.

తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 97 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో మీరింతవరకు ప్రముఖ తెలుగు సినీ నటి శ్రీమతి తాళ్లూరి రామేశ్వరి గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ముగారు జరిపిన ముచ్చట్లు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఎస్ఐఆర్ చట్టబద్దతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం గతంలోనే వాదనలు విని జనవరి 29న తీర్పును రిజర్వు చేసింది. కాసేపట్లో తీర్పును వెల్లడించనుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. రాష్టంలోని 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సీజన్లో ఇప్పటి వరకు 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. 8 లక్షల మందికి పైగా రైతుల నుంచి ఈ ధాన్యం సేకరించింది. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 9,703 కోట్ల రూపాయలను నేరుగా జమ చేసింది. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట ప్రభుత్వం విఫలమవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు ఖర్చులన్నీ కేంద్రమే ఇస్తుందని, రాష్ట ప్రభుత్వం కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే చేస్తుందని అన్నారు. అయినా కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. పంజాబ్ హర్యానా ఢిల్లీలో జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. నేషనల్ హైవే ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలు అధికారులను మంత్రి ఆదేశించారు. శీతాకాలం ప్రారంభానికి ముందే ఢిల్లీలో కాలుష్య స్థాయిలను గణనీయంగా తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలను వేగవంతం చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఇరాన్ నౌకలు క్షిపణి స్థావరాలపై అమెరికా బలగాలు దాడులు చేయడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. దురాక్రమణ చర్యకు ప్రతీకారం తీర్చుకోకుండా అమెరికాను వదిలిపెట్టేది లేదని ఇరాన్ విదేశాంగ శాఖ హెచ్చరించింది. బీహార్, కర్ణాటక, పలు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 3-4 రోజుల్లో దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, మధ్య మహారాష్టతో పాటు తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కాంగో, ఉగాండాలో ఎబోలా వ్యాపిస్తున్న వేళ రష్యా శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. ఎబోలా వైరస్ సోకకుండా రష్యా శాస్త్రవేత్తలు కొత్త టీకాను అభివృద్ది చేశారని దక్షిణాఫ్రికాలోని రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ విషయాన్ని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురోష్కా ధృవీకరించారు. ఐపీఎల్లో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. న్యూ చండీగఢ్లో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 11:04 దాటి 23 సెకండ్లైంది.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్ట్అప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu.
2: వివిధ భారతి స్టూడియోస్ లో 11 గంటలు దాటింది అంటే ప్రతిరోజు గుర్తుకొస్తున్నాయిలో సినీ రంగ కళాకారులను గుర్తు చేసుకుంటూ ఉంటాం. మరి ఇవాళ్ళ గుర్తుకొస్తున్నాయిలో తెలుగు సినీ సంగీత చరిత్రలో ఈ పేరు వినగానే మనసుకు హత్తుకునే ట్యూన్స్ గుర్తొస్తాయి. రాసిన ప్రతి నోటు, ప్రతి స్వరం మన తెలుగు సినిమాకి కొత్త ప్రాణం పోసింది. పాటలను స్వరాల పల్లకిలో ఊరేగించే సంగీత చక్రవర్తి, మెలోడీకి మహారాజు, రిధంకి రాజు, స్వరాల చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్ కె చక్రవర్తి గారిని గుర్తు చేసుకుంటాం ఇవాళ్టి గుర్తుకొస్తున్న కార్యక్రమంలో. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో చక్రవర్తి, మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గురించి మాట్లాడుకుంటున్నాం. సంగీతం అంటే కేవలం నోట్స్ కాదు, భావాల జలపాతం, స్వరాల సాహసి, రాగాల రాజకుమారుడు మన చక్రవర్తి. గుంటూరు జిల్లాలో పుట్టిన ఈ చిన్నారి చిన్నప్పటి నుంచి సంగీతానికి దాసోహమయ్యాడు. హార్మోనియం నొక్కుతూ, తబలా తడుతూ పెరిగాడు. ఆ పిల్లాడే తర్వాత తెలుగు సినిమా సంగీతాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. వేరెవరో కాదు కోలావేముల చక్రవర్తి. సంగీతం ఆయనకు ఆక్యుపేషన్ కాదు, అది ఆయన శ్వాస, స్వరమే నా భాష అనేవారట. మ్యూజిక్ అంటే కేవలం ట్యూన్స్ కాదు, భావాల భాష అని. అందుకే ఆయన పాటల్లో శాస్త్రీయత, పల్లెగంధం, ఫోకస్, ఫోక్ మెలడీస్ అన్నీ ఉంటాయి. 70వ దశకం చివరిలో వచ్చిన సూపర్ డూపర్ హిట్లన్నీ చక్రవర్తి సంగీతాన్ని అందించినవే. ఇంకా చెప్తాను, గుర్తుకొస్తూనే వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: సినీ సంగీత దిగ్గజం, మ్యూజిక్ డైరెక్టర్ కె చక్రవర్తి గారి గురిని గుర్తు చేసుకుంటున్నాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. 1970లలో తెలుగు సినీ సంగీతం అంటే ఘంటసాల గారిపై మైమరిపించే స్వరాలు, మహాదేవన్ గారి క్లాసిక్స్. ఆ హైట్స్ లో కొత్త వ్యక్తి అడుగుపెట్టడం అంటే అంత ఈజీ మాత్రం కాదు. కానీ చక్రవర్తి గారు మాత్రం నాదమే నా ఆయుధం అంటూ ముందుకు వచ్చారు. తన మెలడీతో అందరినీ ఆకట్టుకున్నారు. మొట్టమొదటి బ్రేక్ 1972లో విడుదలైన మంత్రముగ్ధుడు సినిమా. తర్వాత ప్రతి ఏడాది వరదలా వచ్చాయి తన హిట్స్. 1970 నుండి 90 వరకు, అంటే 1990 వరకు దాదాపు 1000కి పైగా సినిమాలు తీశారు. అంటే ప్రతి సినిమాల్లో ఒక దాంట్లో ఆయన మ్యూజిక్ ఉండేదట. మరి ఆ కాలంలో ఎవరి సినిమాకైనా మ్యూజిక్ అంటే గ్యారంటీ హిట్ అనే నమ్మకం. ఒకప్పుడు చక్రవర్తి గారి కోసం అన్ని స్టూడియోస్ ఆయన కోసం వేచి ఉండేవట. మరిన్ని విషయాలు చెప్తాను చక్రవర్తి గారి గురించి. స్టే విత్ అస్.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: స్టూడియో క్లాక్ లో టైం 11:38 దాటి 15 సెకండ్లైంది. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో కె చక్రవర్తి గారి గురించి తెలుసుకుంటున్నాం. చక్రవర్తి గారి పాటలు వింటే మనసు తేలిపోతుంది. ఆయన మెలడీస్ మనలోని భావోద్వేగాలను కదిలిస్తాయి. అభిలాష, మంచుపల్లకి, అమెరికా అమ్మాయి, ఖైదీ, హీరో ఇవి సినిమాలు కాదు, మ్యూజిక్ మెరగిల్స్ అని చెప్పుకోవాలి. చిరంజీవి గారి కెరియర్ ని మ్యూజిక్ తో మలిచిన వ్యక్తి అంటే చక్రవర్తి గారే. జగదేక వీరుడు, అతిలోక సుందరులోని పాటలు, ఈ సినిమాలోని పాటలు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. ఎవర్ గ్రీన్ హిట్స్. అలాగే చక్రవర్తి సెంటిమెంటల్ సాంగ్స్ లో కూడా అత్యద్భుతమని అనుకోవాలి. ఏ దివిలో విరిసిన పారిజాతము అనే పాట వింటే మనసు ఎంత చల్లబడిపోతుందంటే ఈ ఎండాకాలంలో కూడా చల్లదనం అనేది మనకు తెలుస్తుంది ఆ పాట వింటే. చక్రవర్తి గారి మ్యూజిక్ లో ఓ మాయ ఉంటుంది. ఒక పాటలోనే మనసు నవ్విస్తుంది, కన్నీరు తెప్పిస్తుంది, ఉరకలెత్తిస్తుంది. అందుకే ఆయనని ఎమోషన్ కంపోజ్ అని అంటారు. గుర్తుకొస్తున్న వింటున్నారు ఓలియన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

స్వచ్ఛ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: పదకొండు గంటల 48 నిమిషాలు దాటి 50 సెకండ్లైంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. చక్రవర్తి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. వారి పాటల్లో మెలడీతో పాటు ఫిలాసఫీ ఉంటుంది. పాటకు లిరిక్స్ ఎంత ముఖ్యమో మ్యూజిక్ కూడా అంతే ముఖ్యం. అదే ప్రాణం అనేవారట చక్రి. ఇందుకే ఆయన పాటల్లో టైమ్లెస్ క్లాసిక్స్ అయ్యాయి. ఆయన పాటల్లో

సాహిత్యం స్వరం రెండూ కలిసి మన హృదయాన్ని తాకుతాయి. వారి ట్యూన్స్ లో విలేజ్ ఫీల్, మోడ్రన్ బీట్ రెండూ మిక్స్ అయి ఒక న్యాచురల్ మ్యాజిక్ ఉంటుంది. చక్రవర్తి గారి పాటలు లేకుండా చిరంజీవి, సుమన్, బాలయ్య లాంటి అగ్ర హీరోల పాటలు అసలు ఊహించలేవు. హిట్స్ అనేవి, వారు నటించిన సినిమాలన్నీ హిట్సే. చిరంజీవి కెరియర్ లో చక్రవర్తి గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓ సెన్సేషన్. ఒకానొక సందర్భంలో చిరంజీవి గారు అన్నారట, చక్రవర్తి గారి ట్యూన్ విన్నప్పుడు డాన్స్ చేయకుండా అసలు ఉండలేను అని. అంత కంటీజియస్ ఎనర్జీ ఉంటుంది చక్రవర్తి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో. మరిన్ని విషయాలు చెప్తాను, స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. సంగీత దర్శకులు కె చక్రవర్తి గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయిలో దాదాపు 1000 సినిమాల దాకా సంగీత దర్శకత్వం వహించిన కొత్త రికార్డు సృష్టించారు కె చక్రవర్తి గారు. 1989లో మొత్తం 95 దాకా రిలీజ్ అయితే అందులో 66 సినిమాలకు గాను మ్యూజిక్ అందించారు చక్రవర్తి గారు. అంటే సంగీతం మీద ఉన్న డెడికేషన్ అటువంటిది. చక్రవర్తి గారు సంగీతం అందించిన చివరి సినిమా అమ్మోరు. ఉత్తమ సంగీత దర్శకునిగా నేటి భారతం, శ్రావణ మేఘాల చిత్రాలకు గాను నంది బహుమతులు అందుకున్నారు. భారత తపాలా శాఖ వారు గుంటూరులో 2014 సెప్టెంబర్ 9 చక్రవర్తి గారిపై ఒక ప్రత్యేక తపాలా కవర్ విడుదల చేశారు. చక్రవర్తి గారు సినీ రంగానికి అందించిన సంగీత బాణి ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మరి ఇది ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 12 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం.

12 గంటలు దాటింది అంటే చైతన్య స్ఫూర్తిలో తెలియని విశేషాలు, ఇన్స్పైరింగ్ విశేషాలు, సోషల్ అవేర్నెస్ సంబంధించిన టాపిక్స్ మీ ముందుకు వచ్చేస్తాయి. మరి ఇవాళ్టి చైతన్య స్ఫూర్తిలో మన చేతిలో ఉన్న చిన్న స్క్రీన్, దానిలో దాగి ఉన్న పెద్ద ప్రపంచం గురించి మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అదేంటో డిజిటల్ అవేర్నెస్ గురించి మాట్లాడుకుందాం. అవునా? ప్రపంచం మొత్తం డిజిటల్ మీద నడుస్తుంది. మనం తినేది, మనం చూసేది, మనం ఆలోచించేది అన్నీ ఫోన్లోనే. అదే టెక్నాలజీ. మన స్నేహితుడు, మన శత్రువు కూడా. డిజిటల్ విప్లవం ఎంత మార్పు తెచ్చిందంటే, ఒకప్పుడు మనం ఒక చిన్న చీటీ రాసి పంపే వాళ్ళ ఏదైనా సందేశం పంపించాలి అంటే, అవునా, ఇప్పుడు ఇన్స్టంట్ మెసేజెస్, వాట్సప్, ఇన్స్టా, ట్విట్టర్, బోలెడన్ని అప్లికేషన్లు. ఒకప్పుడు బ్యాంకులో క్యూలో కట్టి నిలబడే వాళ్ళం ఏదైనా ఖాతాలో పైసలు వేయాలన్నా, లేకపోతే విత్డ్రా చేయాలన్నా, ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా, ఇప్పుడు అన్ని మన చేతిలో నడుస్తున్నాయి. ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ ఒక్క క్లిక్ ఇస్తే చాలు. ఒకప్పుడు సినిమాల కోసం క్యూలు కట్టి నిలబడే వాళ్ళం, ఇప్పుడు మొబైల్ యాప్లో కేవలం ఒక టచ్తో మన ముందుకు వచ్చేస్తాయి. ఇది మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఇక గ్రామాల్లో కూడా పిల్లలు ఆన్లైన్ క్లాసులు అంటున్నారు. సర్కారు సేవలు, డిజిటల్ ఇండియా, టెక్ స్టార్టప్లు, ఇవన్నీ మన జీవితాన్ని సులభం చేసేసాయి. డిజిటల్ అవేర్నెస్ గురించి ఇంకా చెప్తాను, వింటూనే ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టే విత్ అస్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఏడు క్లాక్ లో టైం 12:19 దాటి 46 సెకండ్లైంది. చైతన్య స్ఫూర్తిలో డిజిటల్ అవేర్నెస్ గురించి తెలుసుకుంటున్నాం. ఒక్కోసారి అనిపిస్తుంది, టెక్నాలజీ మనం వాడుతున్నామా లేదా టెక్నాలజీ మనల్ని వాడుతుందా అని డౌట్ వచ్చేస్తుంది కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉదయం లేవగానే మనం ఏం చేస్తాం దీపిక, బ్రష్ చేస్తాం అంటారు. కరెక్టే. కానీ దానికన్నా ముందు మొబైల్ చూడడం, లేవంగానే ఫస్ట్ మొబైల్ చూసేయడం, లైక్స్, ఫాలోవర్స్, కామెంట్స్, ఇవన్నీ మన మూడ్ని రిస్ట్రిక్ట్ చేసేస్తాయి. అవునా? ఎవరో డైలీ గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టాలి, పెట్టలేదు అంతే, ఇంకా ఆ నంబర్ వెతుకుతాం, దాన్ని చూస్తాం, రాలేదా, ఎందుక, ఏంటా, ముందు రోజు మెసేజ్ ఏంటి, మార్నింగ్ ఏం పెట్టాం, నైట్ పడుకునేటప్పుడు ఏం మెసేజ్ చేసాం, ఇవన్నీ చెక్ చేస్తాం. మూడ్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి. అవునా? మనమే ఫోన్ని వాడాలి, కానీ ఈ రోజుల్లో ఫోన్ మనల్ని వాడుతోంది. నిజంగా ఒక్క సెకండ్ సైలెంట్ అయిపోండి, ఒక్కసారి లేచిన వెంటనే ఏది చేయకుండా జస్ట్ ఒక్కసారి సైలెంట్గా ఉండిపోండి. ఒక చిన్న మెసేజ్ వస్తుంది, రేపు సూర్యుడు తూర్పున కాకుండా పడమన ఉదయిస్తాడు అని. మన ఒక ఫార్వర్డ్ మెసేజ్, అది కూడా ఫేక్ న్యూస్ శక్తి. ఫేస్బుక్, వాట్సాప్లో విన్న ప్రతిదీ నిజం కాదు. అలానే అబద్ధం కూడా అక్కడ పోయి ఉండొచ్చు, కానీ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అందులో ఎంత కరెక్ట్ ఉంది, ఎంత ఇన్కరెక్ట్ ఉంది, యాక్యురేట్ డేటా ఏంటి అని తెలుసుకోవడం మన బాధ్యత. డిజిటల్ అవగాహన అంటే సమాచారం మీద నమ్మకం కంటే తనిఖీ చేయడం ముఖ్యం. మనం ఒక్కసారి ఆలోచిస్తే ఎన్ని అపోహలు, ఎన్ని అబద్ధాలు వ్యాపించకుండా ఉంటాయి. మరిన్ని విషయాలు తెలుసుకుందాం డిజిటల్ అవేర్నెస్ గురించి. స్టే విత్ అస్.

స్ఫూర్తిలో డిజిటల్ అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సోషల్ మీడియా అనేది ఒక అద్భుతమైన వేదిక. దానిని సద్వినియోగం చేసుకుంటే అవగాహన, సాయం, విజయం. దుర్వినియోగం చేసుకుంటే దూషణ, అపోహలు, ద్వేషం. ఆన్లైన్లో కొత్త నైపుణ్యాలు పెంచుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్, ఫ్రీ కోర్సెస్, ఏఐ టూల్స్ ఇవన్నీ మన చేతిలోనే ఉన్నాయి. ఎందుకంటే డిజిటల్ అవగాహన అంటే వాడకం కాదు, సద్వినియోగం చేసుకోవడం. భారతదేశం డిజిటల్ రంగంలో ప్రపంచానికన్నిటికన్నా ముందుంది. యూపీఐ పేమెంట్స్, ఆధార్ సర్వీసెస్, ఈ గవర్నెన్స్ ఇవన్నీ మన దేశాన్ని స్మార్ట్ గా మార్చాయి. అందుకే ప్రతి పౌరుడు డిజిటల్ అవగాహన కలిగి ఉండాలి. టెక్నాలజీని మనం సృష్టించుకున్నాం, కానీ అది మనల్ని మాయ చేయకూడదు. డిజిటల్ ప్రపంచంలో జాగ్రత్తగా బాధ్యతతో మెలగడం చాలా చాలా చాలా అవసరం. ఆన్లైన్లో ఉంటూనే జీవితాన్ని ఆఫ్లైన్ గా మార్చుకోవడం నాట్ ఎ వైజ్ థాట్. సో స్టే సేఫ్, స్టే స్మార్ట్ అండ్ స్ప్రెడ్ అవేర్నెస్. మరి ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తిలో డిజిటల్ అవేర్నెస్ గురించి. వింటూనే ఉండాలి ఆకాశవాణి విద్యా భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. సీనియర్ ఆర్మీ అధికారులు ఆ ప్రాంతంలో జరుగుతున్న వివిధ కార్యకలాపాలను రాష్టపతికి వివరిస్తారు. బాబా హర్భజన్ సింగ్ ఆలయాన్ని ముర్ము సందర్శిస్తారు. అనంతరం గ్యాంగ్టక్లోని మనన్ కేంద్రంలో జరిగే సిక్కిం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రాష్టపతి విద్యార్థులకు డిగ్రీలు పతకాలు ప్రదానం చేస్తారు. ఎబోలా వైరస్ ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. కాంగోలో ఇటీవల వ్యాపించిన వ్యాధులకు కారణమైన అరుదైన బుండి బుగ్యో మహమ్మారిపై కూడా ఈ వ్యాక్సిన్ పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నెల 17వ తేదీన కాంగో ఉగాండాల్లో ఎబోలా వ్యాప్తిని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన సాధికార సంస్థ విమానయాన సంస్థలకు కొన్ని నిర్దేశాలు జారీ చేసింది. ఉగాండా కాంగో దేశాలకు విమాన సర్వీసులు నడిపే సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుండి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా సేకరించాలని డీజీసీఏ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా వాణిజ్య మంత్రి మణీందర్ సిద్ధుతో కలిసి భారత్ కెనడా పెట్టుబడుల రౌండ్ టేబుల్ సమాపేశానికి సహాధ్యక్షత వహించారు. కెనడాకు చెందిన ప్రముఖ పెన్షన్ ఫండ్లు, సావరీన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, కెనడా ఇండియా వాణిజ్య మండలి సభ్యులు, ఇతర భాగస్వాములతో విస్తృతంగా చర్చలు జరిపినట్టు గోయల్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక రంగ సంస్కరణలు, సులభతర వాణిజ్యంపై భారత్ ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ప్రపంచ పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వచ్ఛమైన ఇంధనం, టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధ, తయారీ రంగం, రవాణా వంటి రంగాల్లో భారత్తో భాగస్వామ్యం కలిగి ఉండాలని పెట్టుబడిదారులను మంత్రి కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జయమాల్యా బాక్చీలతో కూడిన ధర్మాసనం ఈ ఏడాది ప్రారంభంలో సుదీర్ఘ విచారణల అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ సవరణ ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం ఈసీఐకి ఉన్న అధికారాలకు మించి ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. వృద్దాప్యంలో ఆరోగ్యంగా దృఢంగా ఉండడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ఎంతో అవసరమని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ఖజురహోలో ఈరోజు జరిగిన యోగా మహోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026కు 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారతదేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగమైన యోగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో 2014లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆమోదించిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యం శ్రేయస్సు కోసం ఒక ప్రపంచ ఉద్యమంగా

రూపాంతరం చెందిందని మంత్రి గుర్తు చేశారు. వచ్చే నెల 21వ తేదీన జరుపుకోబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనేది ఇతివృత్తంగా నిర్ణయించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గుర్గ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ నుండి మొత్తం 13 మంది నిందితులను అరెస్టు చేసింది. సీబీఐ ఇప్పటి వరకు 49 చోట్ల సోదాలు నిర్వహించి పలు అక్రమ పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. మెడికల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నడుమ రద్దయిన సంగతి తెలిసిందే. భారత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు నివాళులర్పించారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ను, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పీఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ను బలోపేతం చేయడం ఈ పీఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. కాగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ప్రజలంతా ఎల్లప్పుడూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, ఇళ్ల నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీటిని వెంట తీసుకెళ్లాలని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని తెలిపింది. అలాగే హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో ఈ రాత్రిపూట కూడా వాతావరణం వేడిగా ఉంటుందని పేర్కొంది. కాగా ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, బీహార్, కర్ణాటక, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష
పేపర్ లీకేజీ కేసు

0: కేసులో సీబీఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్లీ ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:40 దాటి 20 సెకండ్లైంది.

లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వినిద్దాం. ద రాజా సాబ్ చిత్రం కోసం విశాల్ మిశ్రా, ఎస్ఎస్ ధవన్, శృతి రంజని పాడిన పాట, కృష్ణకాంత్ గేయ రచన, ఎస్ఎస్ ధవన్ సంగీతం.

0: say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
1: ఇప్పుడు విందాం నారి నారి నడుమ మురారి చిత్రం కోసం యాజిన్ నిసార్ పాడిన పాట రామజోగ శాస్త్రి గేయ రచన విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్లో

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.

0: అనగనగా ఒకరోజు చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ బృందం ఆలపించిన గీతం విన్నారు. చంద్రబోస్ రచన, మిక్కిజేమయ్య సంగీతం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
0: మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుండి భీమ్స్ మధుప్రియ పాడింది. అనంత శ్రీరామ్ గేయ్ రచన, భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: చాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట కాసర్ల శ్యామ్ రచన, మిక్కీ జెమియస్ సంగీతం.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఈ రోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఓస్టియోపోరోసిస్ ఈ అంశం గురించి డాక్టర్ ఆనంద్ నరగని గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. లేటెస్ట్ సూపర్ హిట్స్ వినిస్తున్నాం. చివరిగా ఇప్పుడు వినిద్దాం తండేల్ మూవీ నుండి జావేద్ అలీ పాడిన పాట శ్రీమణి రచన, డిఎస్పీ కంపోజిషన్లో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలాగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట ప్రభుత్వం విఫలమవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కేంద్రమే ఖర్చు భరిస్తున్న ఒడ్ల కొనుగోలుకు సమన్వయం చేయడంలో రాష్ట ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి చేతులు దొరుకుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజాపాలన ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. జూన్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. రాష్టంలో ఇబోలా కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ ప్రకటించారు. ఆయన అప్రమత్తంగా ఉండాలని, ఎవరికైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్ వార్డుకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలోని 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలాగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల ఉన్నతాధికారులతో నిన్న సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. ఐఏఎస్ అధికారులకు నిన్న సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా అలాగే జీతాలు అందాలని స్పష్టం చేశారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు అందేలా చూడాలని ఆదేశించారు. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించడానికి ప్రతి నెల 50 కోట్ల రూపాయల నిధులను ప్రత్యేకంగా మంజూరు చేస్తామన్నారు. పెన్షన్ల పంపిణీ విధానంపై కూడా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. పోస్టల్ శాఖ ద్వారా అందజేస్తున్న ప్రస్తుత విధానాన్ని మార్చి నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. అర్హులకు పెన్షన్లు అందేలా చూడాలని ఆదేశించారు. కొత్తగా అందించే పెన్షన్లలో ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ భవనం 2వ అంతస్తు నిర్మాణం పనులకు బండి సంజయ్ నిన్న రాత్రి శంకుస్థాపన చేశారు. కార్మిక ఆరోగ్య సంక్షేమ భవన పునరుద్దరణ, షెడ్ల మరమ్మత్తు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకయ్యే ఖర్చంతా కేంద్రమే భరిస్తోందన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట ప్రభుత్వం కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే వహిస్తుందని, అయినా ధాన్యం కొనుగోలులో రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని ఆరోపించారు.
1: కొనుగోలు ప్రారంభించి రైతులకు ఇబ్బంది కాకుండా కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైతులు నష్టపోకుండా ప్రతి గింజ కొంటాను మాటిచ్చి కాబట్టి ప్రతి గింజ కొనండి, బోనస్ ఇవ్వండి, ఇస్తే రైతులు సంతోషంగా ఉంటారు. ఇలా మా రాష్ట్ర అధ్యక్షుడి గారి నేతృత్వంలో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద అన్ని కొనుగోలు కేంద్రాలను ఇలా సందర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం తీసుకు సమస్య తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం.
0: ఇకనైనా భేషజాలకు పోకుండా యుద్ధ ప్రాతిపదికన రాష్ట ప్రభుత్వం ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని రాష్ట నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుందని ఆయన విమర్శించారు. రాష్ట ప్రభుత్వం మాత్రం కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. పెరిగిన ధాన్యం దిగుబడికి అనుకూలంగా రాష్ట ప్రభుత్వం రైతాంగానికి బాసటగా నిలిచిందని, తమ ప్రభుత్వం సేకరించినంత ధాన్యం బీజేపీ పాలిత రాష్టాల్లో కొనుగోలు చేయలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని రాష్ట కేబినెట్ సబ్ కమిటీ అధికారులను ఆదేశించింది. జూన్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలని, పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. నిన్న సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమాపేశం జరిగింది. గ్రామసభ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఇప్పటి వరకు నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల ప్రగతిని సమీక్షించిన కేబినెట్ సబ్ కమిటీ రాబోయే రోజుల్లో ప్రజా భాగస్వామ్యంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలున్న వ్యక్తులను ఇప్పటి వరకు గుర్తించలేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ తెలిపారు. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు సన్నద్దతపై హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి నిన్న సమీక్షించారు. ఆయన ముందు జాగ్రత్త చేగా 21 రోజుల హోం ఐసోలేషన్లో ఉంచామని వెల్లడించారు. ఈ సందర్బంగా మంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, వ్యాధి లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే గాంధీ హాస్పిటల్లోని ఐసోలేషన్ వార్డుకు తరలించాలని సూచించారు. ఎబోలా విషయంలో రాష్ట ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని మంత్రి దామోదర్ రాజు నరసింహ చెప్పారు. రాష్టంలోకి ఎబోలా ప్రవేశించకుండా ఎయిర్పోర్టులోనే ప్రయాణికులకు స్క్రీనింగ్, థర్మల్ స్కానింగ్ చేస్తున్నారని వెల్లడించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆరోగ్య వ్యవస్థ సిద్దంగా ఉందని కూడా మంత్రి స్పష్టం చేశారు. రాష్టంలో త్వరలో చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ జాబితాలో ఉండేలాగా, అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేలాగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని స్పష్టం చేశారు. నిన్న హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో తెలంగాణ రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి ఎస్ఐఆర్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నందువల్ల వారికి తగిన శిక్షణ ఇవ్వాలని ఈఆర్ఓలకు సూచించారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాపై ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నగరానికి 650 మిలియన్ గ్యాలన్ల నీరు అందుతోందన్నారు. భవిష్యత్ అవసరాల కోసం 7,000 కోట్ల రూపాయల ఖర్చుతో గోదావరి ఫేజ్ 2-3 ప్రాజెక్టు తీసుకొస్తున్నామని మంత్రి చెప్పారు. భవిష్యత్తులో కృష్ణా ఫేజ్ 4-5 ప్రాజెక్టులు చేపడతామని తెలియజేశారు. నగరంలో 14,50,000 ట్యాప్ కనెక్షన్లుంటే తాను నీటి సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని చెప్పారు. వేసవిలోనూ ట్యాంకర్ సప్లై బాగా జరుగుతోందని, 95% ట్యాంకర్లు బుకింగ్ అయిన 24 గంటల్లోనే డెలివరీ అవుతున్నాయని మంత్రి చెప్పారు. పంట వ్యర్థాల దహనం అరికట్టేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పంట వ్యర్థాలను కాల్చివేయడాన్ని పూర్తిగా నివారించే దిశగా రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పంట వ్యర్థాలు కాలిస్తే భూసారం దెబ్బతింటుందని, ఆ తర్వాత పంట దిగుబడి, పర్యావరణం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని హెచ్చరించారు. నిన్న నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పంట అవశేషాలు కాల్చకుండా కలియదున్నే పద్దతులు ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సీజన్లో ఇప్పటి వరకు 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. 8 లక్షల మందికి పైగా రైతుల నుంచి ఈ ధాన్యాన్ని సేకరించి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 9,203 కోట్ల రూపాయలు నేరుగా జమ చేసింది. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో రైతులు ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించే రోజులు గడుస్తున్నా సంచులు, లారీలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారిపై ఉదయం నుంచి ధర్నా చేయడంతో రోడ్డుకి ఇరువైపులా గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఐఏఎస్ అధికారి అబ్దుల్ హమీద్ ను మైనారిటీ సంక్షేమ శాఖ కొత్త డైరెక్టర్గా రాష్ట ప్రభుత్వం నియమించింది. సిద్దిపేట అదనపు కలెక్టర్గా పనిచేసిన అబ్దుల్ హమీద్ నిన్న కొత్త డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. రాష్టంలో హరిత పారిశ్రామిక వృద్దిని వేగవంతం చేసేందుకు తెలంగాణ ఎంఎస్ఎంఈ గ్రీనింగ్ సమ్మిట్ ర్యాంప్ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట పరిశ్రమలు వాణిజ్య శాఖల పరిధిలోని రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ నిన్న హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ సదస్సు నిర్వహించింది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంఎస్ఎంఈ గ్రీనింగ్ పోర్టల్ అసెస్మెంట్ టూల్ కిట్లను ఆవిష్కరించారు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం మొక్కజొన్నను వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రఘునాథపల్లి మండలం వెల్ది జాఫర్గూడెం గ్రామాల్లో ఐకేపీ సెంటర్లో తనిఖీ నిర్వహించారు. బాల్య వివాహాలు అరికట్టడంతో పాటు బాలికల అభివృద్దికి సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నల్గొండలో బాల్య వివాహ నిషేధ చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట ప్రభుత్వం విఫలమవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదేశించారు. రాష్టంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజన్ సింహ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 1:20 దాటి 50 సెకండ్లు అయింది. భోజనం పళ్ళాలు అలా ముందు పెట్టుకుని రేడియో ట్యూన్ చేసుకుని వివిధ భారతి ప్రసారాలు వింటున్న వాళ్ళకి చాలా ఎక్సైటెడ్ ఈ టైం. ఎందుకు చెప్పనా, మిడ్ డే మహా అద్భుతంగా సాగిపోవాలి అంటే విజ్ఞానం వినోదం మీ మా మన షో టైం. సరే, మీరు భోజనం స్టార్ట్ చేశారు కాబట్టి నేను ఒక పాట వేసేస్తా. ఈ లోపల మీరు లంచ్ చేసేసేయండి. ప్రశ్నలతో నేను రెడీగా ఉన్నాను, ఆన్సర్స్ తో మీరు కూడా రెడీ అనుకుంటున్నాను కాబట్టి ఈ పాట వినేసాక ప్రశ్న అడిగేస్తాను. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి విద్యార్థి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఒంటి గంట 28 నిమిషాలు దాటి 56 సెకండ్లు అయింది. షో టైం కి మీ అందరికి స్వాగతం. మరి మొదటి ప్రశ్న, లై హరోబా ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? మరోసారి ప్రశ్న, లై హరోబా ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? ఇప్పుడు పాట ప్లే చేస్తాను, ఆ పాట అయిపోయేలోగా మీ సమాధానాలు పంపించేసేయండి. పాట తర్వాత మీరు ఏదైతే ఆన్సర్స్ చేస్తుంటారో అక్కడికి స్టాప్ చేసిద్దాం, ఎందుకంటే మరో ప్రశ్న అడగాలి కాబట్టి. మరి ఆన్సర్స్ పంపించేసేయండి, నేనైతే ఒక కమ్మని పాట వేసిస్తాను మీ అందరికోసం. ప్రశ్న మరోసారి చెప్పేస్తున్నా, ఇప్పుడే రేడియో ట్యూన్ చేసుకున్న వాళ్ళకి, లై హరోబా ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? ఆన్సర్స్ పంపించేసేయండి. మరి

ప్రశ్న అడగగానే ఇలా టపా టపా టపా టపా సమాధానాలు వచ్చేస్తున్నాయి. మరి 1 గంట 35 నిమిషాలు దాటి 20 సెకండ్లు అయింది. ఇప్పటి వరకు వచ్చిన సమాధానాలన్నీ చదవడానికి ప్రయత్నిస్తాను. అది కూడా సరైన సమాధానాలు మాత్రమే ప్లే మీరు పంపించినైతే ఖచ్చితంగా మీ పేర్లు చదవడం జరుగుతుంది. మరి

మనకు రైట్ ఆన్సర్ పంపించిన వాళ్లలో పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, అలాగే గజ్వేల్ నుంచి అనిత గారు రైట్ ఆన్సర్ చేశారు, ఇంకా హర్షిణి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నుంచి రైట్ ఆన్సర్, గద్వేల్ సింగాటం నుంచి సేర్ల వెంకటేష్ సుగుణ రాంప్రసాద్, రాకేశ్వరి నందిపేట నుంచి రైట్ ఆన్సర్, ఎస్ఎన్ మూర్తి రాణి సురారం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా సీతాదేవిక ఏస్రావు నగర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, అలాగే ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి కూడా రైట్ ఆన్సర్ చేశారు, అలాగే బి దివాకర్ ఉమ్మడి నుండి రైట్ ఆన్సర్. పంపించిన వాళ్ళు మళ్లీ మళ్లీ పంపించకండి, ఎందుకంటే వేరే వాళ్ల పేర్లు చదవడానికి అవకాశం ఉండదు కాబట్టి. సురారం నుంచి ఎస్ రాణిమూర్తి గారు రైట్ ఆన్సర్ చేశారు, బోడుపల్లి నుంచి విజయశాంతి రైట్ ఆన్సర్, మహమ్మద్ లతీఫ్ వరంగల్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, పానిగంటి రవి గౌడ్ ఇంకా వాళ్ల ఫ్యామిలీ వాళ్ళు కూడా రైట్ ఆన్సర్ చేశారు, వీళ్లు సేలింగంపల్లి హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు, ఇంకా బింగి వార్ రవి కూడా రైట్ ఆన్సర్ చేశారు, అలాగే నిర్మల్ జిల్లా ఎడ్బిట్ నుండి మేర సాయిల్ కూడా రైట్ ఆన్సర్ చేశారు. మరిన్ని సమాధానాలు ఈ పాట అయినాక చదువుతాను. అయితే మీరు మాత్రం ఆన్సర్స్ ఇంకా పంపించకండి, 1:35 వరకు వచ్చిన సమాధానాలు మాత్రమే, అది కూడా సరైన సమాధానాలు, వాళ్ల పేర్లు మాత్రమే చదవడం జరుగుతుంది కాబట్టి ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మంచి మంచి పాటలు వచ్చేస్తుంటే వింటూనే ఉండాలి.

0: ఇందాక అడిగిన ప్రశ్నకు సరైన సమాధానాలు 1 గంట 35 నిమిషాల తర్వాత వచ్చినవి తీసుకోవడం జరగదని ముందే చెప్పున్నాను. కాబట్టి అంతకన్నా ముందుగా పంపించిన వాళ్లలో సరైన సమాధానాలు పంపించిన వారిలో దోమకొండ విజయ్ కుమార్ రైట్ ఆన్సర్ చేశారు, అలాగే తుకారాం గేట్ నుంచి గోపీనాథ్ గారు, ఇంకా కూచన శ్రీహరి జ్యోత్స్న నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు జ్యోతి కూడా, అలాగే సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, భూదాన్ పోచంపల్లి ఎలగంతల మార్కండయ్య లక్ష్మి, అలాగే ఈదునూరు లక్ష్మయ్య గొల్లేపల్లి నుంచి రైట్ ఆన్సర్, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ రైట్ ఆన్సర్ చేశారు, అలాగే చింత శ్రీనివాస్ షాపల్లి నుంచి, అలాగే విల్సన్ గోల్డెన్ బెంగళూరు నుంచి కూడా రైట్ ఆన్సర్ చేశారు వీళ్ల పేర్లు మంగమ్మ మూర్తి మంగమ్మ, అలాగే ఇంకా సిహెచ్ హనుమంతరావు గారు పాపిరెడ్డి కాలనీ నుంచి, అలాగే సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. బెంగళూరు నుంచి మనకు మెసేజ్ చేశారు డాక్టర్ శ్రీపతి బాబు రైట్ ఆన్సర్, అలాగే నందిపేట నుంచి వెంకటేష్ రైట్ ఆన్సర్, తణుకు నుంచి వెంకయ్య గారు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అలాగే శ్రీకాకుళం నుండి భాస్కర్ గారు రైట్ ఆన్సర్, వరంగల్ నుంచి పాషా రైట్ ఆన్సర్ చేశారు, ఇంకా ఆన్సర్లు టపాటప్పా పంపించేశారు, పెద్ద లిస్టే ఉంది. అలాగే బుధాన్ పోచంపల్లి శ్రోతలు భోగ మార్కండే అనిత రైట్ ఆన్సర్, అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ చేశారు, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా నుండి అనంతరావు, సాగాపురం ప్రదీప్ కుమార్ డికే రాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అలాగే రంజిత్ సంధ్య కుబేర్ రైట్ ఆన్సర్ చేశారు, అలాగే చిలక నారాయణ అనసూయ రైట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య బ్రొత్తుటూరు కడప నుంచి రైట్ ఆన్సర్ చేశారు, అలాగే సురేష్ అస్సపల్లి నుంచి రైట్ ఆన్సర్ చేశారు, నార్కట్పల్లి మండలం నెమోని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్, బాలకృష్ణ నర్సంపేట నుంచి రైట్ ఆన్సర్, అలాగే మొహమ్మద్ జైనుద్దీన్ నౌమెడ నుండి రైట్ ఆన్సర్ చేశారు, అలాగే అమ్మన గుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు రైట్ ఆన్సర్, ఇంకా కడప జిల్లా నుండి మనకు మెసేజ్ చేశారు కొండారెడ్డి. లాస్ట్ గా ఒక పేరు చదివేస్తాను ఎందుకంటే అది 1 గంట 30 నిమిషాలకు మనకు పంపించారు. శివబాబు మోతీనగర్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ నా ప్రశ్నకు కరెక్ట్ సమాధానం పంపించిన వాళ్ళందరూ వీళ్ళు. అయితే సమాధానం మణిపురి రాష్ట్రంలో ఆ జానపద నృత్యం, ఒక పురాతనమైన జానపద నృత్యం అది లై హైరోబా, ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం అని అడిగితే దానికి సమాధానం మణిపూర్. రైట్ ఆన్సర్ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మరో ప్రశ్న వేస్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రశ్న వేసేస్తున్నాను, 2 గంటల వరకే మాత్రం కాబట్టి షో టైం. అయితే మరో ప్రశ్న, సుమలత మీనా నటించిన సినిమా ఏది? మీకు అందరికీ బాగా తెలుసు ఇది. ఈ పాట అయిపోయేంత వరకు ఏవైతే సమాధానాలు వచ్చింటాయో అవి మాత్రమే తీసుకుంటాను. కాబట్టి ప్రశ్న మరోసారి, సుమలత మీనా నటించిన సినిమా పేరు?

1:50 వరకు వచ్చిన సమాధానాలు మాత్రమే, అందులోనూ సరైన సమాధానాలు మాత్రమే చదవడం జరుగుతుంది. మరి గద్వెల్ నుంచి అనితగా రైట్ ఆన్సర్ చేశారు. అలాగే పాత దానికి మళ్ళీ ఆన్సర్లు పంపిస్తున్నారు. పాత ప్రశ్న అయిపోయింది, ఇంకా ప్రశ్నకు సమాధానం చెప్పాలి, పంపించాల్సిన అవసరం లేదు, పంపించినా చదవడం జరగదు ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. కౌకూర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు సూర్యశ్రీ. ఇంకా కీసర మండలం గోధుమకుంట గ్రామం

నుండి బండి కృష్ణగౌడ్ గారు రైట్ ఆన్సర్ చేశారు. అలాగే బోర్గ మార్కండే అనిత రైట్ ఆన్సర్, భూదాన్ పోచంపల్లి శ్రోతలు. అలాగే భాను మియాపూర్ నుంచి రైట్ ఆన్సర్, బాలకృష్ణ నర్సంపేట నుంచి రైట్ ఆన్సర్, గద్వేల్ సింగాటం నుంచి సుగుణ రాంప్రసాద్ రామచరణ్ రైట్ ఆన్సర్, రాణిమూర్తి సురారం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. అలాగే సైనిక్పురి నుంచి మధు రైట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి రైట్ ఆన్సర్, ఇంకా నార్కట్పల్లి మండలం నొమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్, ఇంకా సుభాషిణి రామరాజు రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా చోడవరపు నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా అలాగే జూబ్లీ హిల్స్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు హర్షిణి. ఇంకా నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం ఎస్ రైట్ ఆన్సర్ చేశారు. పంపించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎందుకు పంపిస్తున్నారు, ఆల్రెడీ పంపించేశారు కదా. దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. బొమ్మిదిని లక్ష్మీనారాయణ గారు కూడా రైట్ ఆన్సర్ చేశారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, కిస్మత్పుర నుంచి శిరీష సుమన్ రైట్ ఆన్సర్ చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి రైట్ ఆన్సర్, ఇంకా రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి రైట్ ఆన్సర్, అలాగే కోటి హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు దోమకొండ విజయ్ కుమార్, ఇంకా భూదాన్ పోచంపల్లి శ్రోతలు ఎలగందుల మార్కండయ్య లక్ష్మి రైట్ ఆన్సరే చేశారు. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, రాజ్ కుమార్ తేజ రైట్ ఆన్సర్ చేశారు. మరిన్ని పేర్లు ఈ పాట తర్వాత.

ఒంటి గంట 50 నిమిషాల వరకు వచ్చిన సరైన సమాధానాలు కరెక్ట్ గా పంపించిన వాళ్ల పేర్లు చదివేస్తానని చెప్పాను. సో కొన్ని పేర్లు మాత్రం మిగిలిపోయినాయి. వరంగల్ జిల్లా కాసిబుగ్గ నుండి దాసి రామచంద్రం గారు రైట్ ఆన్సర్ చేశారు, అలాగే పాషా వరంగల్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్, ఇంకా పత్తింటి ఎల్లప్ప జయమ రమేష్ బాబు సుమలత రైట్ ఆన్సర్, అలాగే రామ్నగర్ నుంచి సాహితీ కూడా రైట్ ఆన్సర్ చేశారు, ఇంకా ఈదునూరు లక్ష్మయ్య గొన్నేపల్లి మండలం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. రైట్ ఆన్సర్ పంపించిన వాళ్లలో ఇంకా మరికొంతమంది కూకట్పల్లి నుంచి సంగీత సుహాసిని రైట్ ఆన్సర్ చేశారు, అలాగే పాలెంపోలయ్య ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, ఇంకా చిలక నారాయణ అనసూయ రైట్ ఆన్సర్ చేశారు, ఆర్మూరు నుండి ప్రేమ్నాథ్ కళావతి, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం నుండి కట్ట సతీష్, సుమలత నిత్య సంతోషిని రైట్ ఆన్సర్, చింతా శ్రీనివాస్ షాపలి నుంచి, అలాగే రంజిత్ సంధ్య ఫ్రం కుబీర్ అని చెప్పి మెసేజ్ చేశారు, అలాగే ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా నుండి కె అనంతరావు ప్రదీప్ కుమార్ డికే రాజు మహేష్, అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ, అలాగే ఓల్డ్ అల్వాల్ నుంచి కొండ పవన్ మెసేజ్ చేశారు, శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్ చేశారు, వరంగల్ నుంచి లతీఫ్ రైట్ ఆన్సర్ చేశారు, అలాగే నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి ఇంకా కృష్ణమ్మ రైట్ ఆన్సర్ చేశారు, విల్సల్ గార్డెన్ బెంగళూరు నుంచి కూడా రైట్ ఆన్సర్ చేశారు మూర్తి గారు. అందరూ ఎవరెవరైతే రైట్ ఆన్సర్ పంపించేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరొక పేరు మిగిలిపోయింది, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య సురేష్ రుక్మిణి కూడా రైట్ ఆన్సర్ చేశారు, అలాగే నల్గొండ జిల్లా నుండి హంసిక కూడా రైట్ ఆన్సర్ చేశారు. ఎవరెవరైతే రైట్ ఆన్సర్ పంపించేశారో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరి ఇది ఇవాల్టి షో టైమ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 1:59 దాటి 30 సెకండ్లైంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే తిరిగి 2:15 శక్తిశీలు కద్దాం. అంతవరకు వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

అధునాతన రుద్ర సాయుధ హెలికాప్టర్ను నడపడానికి అర్హత సాధించిన భారత సైన్యంలోని మొట్టమొదటి మహిళా పైలట్గా కెప్టెన్ హన్స్దా శర్మ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాల్టి శక్తిశీలిలో. జమ్మూ ప్రాంతానికి చెందిన యువతి చిన్నప్పటి నుంచే పెద్ద పెద్ద కలలు కనేదట. దేశానికి సేవ చేయాలి అనే అసాధారణ కల ఆమె మనసులో ఉండింది. అందరూ కలలు కంటారు, కానీ కొందరే ఆ కలల కోసం పగలు రాత్రి కష్టపడతారు, ఆ కలలను సాధికారత సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు శర్మగారు. కేవలం 27 ఏళ్ల వయసులోనే ఆమె సాధించిన ఈ ఘనత భారత సాయుధ దళాలకు ఇంకా రక్షణ సేవల్లో మహిళా సాధికారతకు ఒక గర్వకారణమై స్ఫూర్తిదాయకంగా ఘట్టంగా నిలిచింది. 1998 మార్చి 9న జమ్మూలో జన్మించిన కెప్టెన్ హన్సదా శర్మ బార్నాయ్లోని సెయింట్ జేవియర్స్ కాన్వెంట్ స్కూల్లో తన పాఠశాల విద్యను స్టార్ట్ చేశారు. జమ్మూలోని పెరెడ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి భారత సైన్యంలో ఎంపిక కావడానికి ముందు జమ్మూ విశ్వవిద్యాలయంలోని జంతుశాస్త్ర విభాగంలో చేరారు. ఆమె విజయ ప్రస్థానం అంత సులభం కానే కాలేదు. ఆ వివరాలేంటో చెప్తాను, వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

జమ్మూకు చెందిన కెప్టెన్ హన్సజా శర్మ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే తన విజయ ప్రస్థానం అంత సులభం కాలేదు అని చెప్పాను ఇందాకల. ఎంపిక ప్రక్రియలో ఆమె మొట్టమొదటి తాత్కాలిక టెస్టులో తిరస్కరణకు ఎదురైంది. అయితే ఆమె పట్టుదల వీడని విక్రమార్కుడిలా కేవలం 15 రోజుల్లోనే 3 గంటల పాటు ఒక శస్త్రచికిత్స చేయించుకుని వైద్య అవసరాలు పూర్తి చేసుకుని ఆలివ్ గ్రీన్ రంగు దుస్తుల్లో గర్వంగా భారత సైన్యంలో చేరింది. నాసిక్లోని కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్లో కెప్టెన్ శర్మ శిక్షణ ప్రారంభం ఒక హిస్టరీ. తన కోర్సులో అగ్రస్థానంలో నిలిచి ప్రతిష్టాత్మకమైన సిల్వర్ చీతా ట్రోఫీని అందుకున్నారు. అందుకున్న వారిలో తొలి మహిళా అధికారి కూడా శర్మగారే. ఈ మైలురాయి తనకు భారత సైనిక విమాన చరిత్రలో ఒక మార్గదర్శకురాలిగా నిలిచింది. మరిన్ని విషయాలు చెప్తాను. మీరైతే ట్యూన్ చేసుకుని ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: హంసజా శర్మ గారి సక్సెస్ స్టోరీ తెలుసుకుంటున్నాం ఇవాల్టి శక్తిశీలిలో. 2026 అంటే ఈ సంవత్సరం ఆర్మీ డే పరేడ్ సందర్భంగా హెలినా క్షిపణి వ్యవస్థను ప్రదర్శిస్తూ 251 ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్లకు నాయకత్వం వహించారు శర్మగారు. ఆమె ప్రదర్శన యుద్దరంగంలోని కీలక పాత్రల్లో మహిళా అధికారుల పెరుగుతున్న బలాన్ని చాటింది. తన విజయం తన కుటుంబం నేర్పిన క్రమశిక్షణ, కృషి, పట్టుదల వంటి విలువలను ప్రతిబింబిస్తుంది. కెప్టెన్ హంసదాస్ శర్మ స్ఫూర్తిదాయక ప్రస్థానం భారత రక్షణ దళాలలో మహిళా సాధికారత, దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది. తను సాధించిన విజయాలు దేశ యువతను గొప్ప కలలు కనడానికి, గౌరవప్రదంగా భారతదేశానికి సేవ చేయడానికి నిరంతరం ప్రేరేపిస్తుంది.

వస్తూనే ఉంటాయి. ఇలాంటి స్టోరీస్ ఉంటున్నప్పుడు అనిపిస్తుంది నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండ్ జెండర్ అనేది ఒక జస్ట్ చేంజ్ అంతే. అది మెన్ అయిండొచ్చు ఉమెన్ అయిండొచ్చు, బట్ ఉమెన్ సాధించాలి అంటే ఏదైనా ఖచ్చితంగా చిన్న సపోర్ట్ మాత్రమే అవసరం. సంకల్పం గట్టిదైతే ఎటువంటి దానినైనా ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయొచ్చు అనేది మనకు కెప్టెన్ హన్సిత శర్మ గారి సక్సెస్ స్టోరీలో తెలుసుకోవచ్చు. మరి ఇది ఇవాళ శక్తిశీలి. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

लगाते बनी मन चली, छुप के छुपा के छुपी नजरें बचा के चुप चुप चली।

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలకు శుభ సాయంత్రం. సమయం 5:33. పొద్దుగల 10 గొట్టించింది, పగటికి 3 గొట్టేడు దాకా తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కలి అట్లనే 3 గొట్టిస్తుంది. సాయంత్రం 5 గొట్టేడు దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం కలి ఇన్న. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గొట్టేడు దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలు వినిపిస్తాం. నేను మీ రేడియోనిస్తాం సురకుంటే మమత. శ్రోతలు మా కార్యక్రమాలని 100.2 FM రేడియో సెట్ల ఇంకా న్యూస్ ఆన్ ఏరియాపై కూడా వినొచ్చు. ఇక ఇప్పటి సంధ్య 6 గంటల వరకు ఉండే కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఇంకా కొంచెంపట్లో మాట చెప్పుండ్రి పాట అయిన మీ మాటలు మీకోసం పాటలుంటాయి. ఐదు గొట్టి 30 నిమిషాలకు కథిందాం సరికొత్త ఆవుపులి కథల సంపటి నుండి సహజత్వం కథ, ఇంకా స్నేహితులు కథల సంపటి నుండి మారిన దోస్తు కథ వినొచ్చు. 5:45 గోదావరి తీరంలో చారిత్రక గ్రామం బాదనకుర్తి రూపకం వినొచ్చు. 11:00 దాకా ఏమేం కార్యక్రమాలుంటాయో 6:05 ఇయ్యాలి రేపటి కార్యక్రమాలలో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నింట. మాట చెప్పుండ్రి పాట ఎనుండ్రీ.

మాట మీదైతే పాట మాది అర్ధగంట సేపుండే ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయొచ్చు. నంబర్లో 2300 8912 2950 08 087 732 ఇది కోర్ నంబర్. ఇక మాట పాటలతో సాగే ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా కూడా మీరు మీకు నచ్చిన పాటలు అడగచ్చు. మీరు పోస్ట్ కార్డ్ ద్వారా పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 504001. ఈ కార్యక్రమాన్ని షురూ చేద్దాం. ఖైదీ కాళిదాసు చిత్రంలోని ఈ పాటతో

0: है द टेली लॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినుండులో సినిమా పాటలు. శ్రోతలకు ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 087-3-2 కోడ్ నంబర్ను జత చేసి 2950-081-2300-01 నంబర్కు ఫోన్ చేసి పాటలు అడగచ్చు.

0: హలో
1: హలో,
0: నమస్తే. పేరు ఊరు?
1: ఏం తన్విక, నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాం.
0: చెప్పు తన్విక, ఏం చేస్తావు నువ్వు?
1: 8th క్లాస్.
0: 8th క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు 8th ఆ? 7th అయిపోయి 8th ఆ? 8th అయిపోయి 9th ఆ?
1: 7th అయిపోయి
0: 8th. 8th వచ్చేసినావా? చెప్పు, ఫోన్ చేసినావు మరి, ఏం సంగతులు?
1: రాజు రంబాయి మూవీ నుంచి రంబాయిని చూద్దాం.
0: పాడతావా? ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు తన్విక?
1: సోనాలలో.
0: ఓ, నిజామాబాద్ సోనాల. ఎవరుంటారు సోనాలలో? అమ్మమ్మ వాళ్ళది సోనాల, మీది నిజామాబాద్. సెలవులకు వచ్చినావా అమ్మమ్మని కలవడానికి? ఎండలు బాగున్నాయి మరి తన్విక, ఇంట్లోనే ఆడుకుంటున్నావా బయటకు వెళ్తున్నావా? వింటున్నావా? అమ్మమ్మని తాతని సతాయించట్లేవు కదా, మంచిగా ఆటలు ఆడుకుంటున్నారా? ఎవరెవరు ఉన్నారు? ఒక్కదానివే ఉన్నావా, ఇంకెవరన్నా ఉన్నారా? తమ్ముడు, అన్న, చెల్లె, అక్క? ట్విన్సా? మీరు ఏం పేరు మీ అక్క పేరు? తన్విక, తనిష్క. బాగున్నాయి మీ పేర్లు. నువ్వు అడిగిన పాట వినిపిస్తా తన్విక, వినేసి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
4: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు, ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 2950-81-2301 ఈ రెండు నంబర్లలో కలిసి దేనికైనా ఒకదానికి 087-32 కోడ్ నెంబర్ నిజత చేసి ఫోన్ చేయొచ్చు. ఇప్పుడే ఒక ఉత్తరం వచ్చింది. ఇది బోత్ మండల్ తేజాపూర్ నుంచి స్వాతి శ్యామ్ సుందర్ సంపత్ కుమార్ పంపించారు. వారి కోసం పాట అడుగుతున్నారు. సింహాసనం చిత్రం నుంచి పాటని పూర్తిగా వినిపించండి అని కోరుతున్నారు వారి కోసం ఈ పాట. శ్రోతలు, మీరు కూడా గిట్ల ఉత్తరాల ద్వారా పాటలు అడగాలనుకుంటే పోస్ట్ కార్డు ద్వారా పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ 504-001.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా.

0: గింతటితోని ఇయలటి మాట చెప్పండి, పాట అయినండ్రి, అయిపోయింది. రేపు పొద్దున్న 8 గంటలకు మాట చెప్పండి, పాట అయినండ్రి మా రేడియో నేస్తాం, మరిన్ని పాటలు వినిపిస్తారు. ఇంకా ఇయ్యాల రాత్రి 8 గంటలకు షార్క్ ఫోన్ చేసి మాట్లాడచ్చు, హుషారైన పాటలు కోరచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా. ఆవు పులిక గరపల్లి అశోక్ చెప్తున్నది జీ జ్యోతి. స్నేహితులు కథల సంపటి నుండి మారిన దోస్తు కథ రచన కన్నగంటి అనసూయ. కథ చెప్తున్నది సంధ్యలీల. అనగనగా ఒక రాజు ఉండేవాడని ప్రారంభించి వెనకటితరం అమ్మమ్మ నానమ్మ తాతయ్య బామ్మలు తమ మన్మలు మన్మరాన్లకు ఆసక్తికరమైన కథలు చెప్పేటోళ్ళు. కథలతో పాటు రామాయణం, భారతం, పోతన పద్యాలు, వేమన, సుమతి శతకాలు పెద్దోళ్ళు చెప్తే పిల్లగాళ్ళు వినేటోళ్ళు. ఇప్పటి పిల్లగాళ్లకు ఇన్నదందుకు ఓపిక లేదు, పెద్దోళ్లకు సమయం లేదు కాబట్టి మనల్ని ఆదుకోదందుకు ఆకాశవాణి ముందుకొచ్చింది. ఇయ్యల్లటి కథ ఇందాంలా, సరికొత్త ఆవుపులి కథల సంపుటి నుండి సహజత్వం కథ ఇందాం. రచన గరిపెల్లి అశోక్ చెప్తున్నది జీ జ్యోతి.
5: వింధ్యారణ్యం అనే పెద్ద అడవి, గాడవిలా మస్తు జంతువులు.

0: నివాసముంటున్నాయి. ఆ అడవికి రాజు సింహం. ఆ అడవిలో ఏం జరుగుతుందో ఎవ్వలకి తెలియదు. మనుషులు అడవి బయట గల షెట్లు, ఎండిన కొమ్మలు, రెమ్మలు తమ అవసరాల కోసం కొట్టుకొని పోయేటోళ్ళు. లోపలికి పోయేటందుకు ఓళ్ళు సాహసం చేయలే ఇప్పటిదాకా. ఆనల్ లేకపోవుడుతోటి నీటికి మస్తు కరువు ఏర్పడి షెట్లు శిగురించకపోగా ఎండిపోయినాయి. గాలి దుమారాలకి కొమ్మలు రెమ్మలిరిగి చెత్తాకులు మొత్తం రాలిపోయి ఎండిన మోడుల వలె కనబడుతున్నాయి. అడవి లోపల నీటి కొరతను చూసి జంతువులు గుంపులు గుంపులుగా తలో దిక్కుకు బయటకెళ్లేందుకు సిద్ధమైపోయినాయి. పులులు మాత్రం మస్తు దూరం ప్రయాణం చేసినాయి. దగ్గర్లోని కుంటలోని నీళ్లు దాగి పక్కనే ఉన్న చింత చెట్ల కింద వాడుకున్నాయి. అలసిపోయి ఎండలు మస్తున్నాయని ఒక్క పులి మాత్రం పడుకోలే. షెట్టు మీదికి, కిందకి, పక్కలకి అటూ ఇటూ చూస్తా కూసున్నది. ఇంతలా దూరంకెళ్లే ఆవులు, ఎద్దులు, ఏవో జంతువులు గిక్కుంటవైపు వస్తున్నట్లు గమనించి షెట్టు షాటున దాక్కొని చూస్తున్నది. ఇక మిగతా పుల్లన్నీ పడుకోవడం వల్ల చిన్న చిన్న గుబుర్ల వల్ల బయటకు గనవళ్లే అయన్నీ కూడా. ఆవులు, ఎద్దులు, దూడలు అన్నీ కలిసి 20 దాకుంటాయి. ఆటి వెంబడి ఇద్దరు మనుషులు కర్రలు పట్టుకొనున్నారు. ఆవులు, ఎద్దులు, దూడలు నీళ్లు తాగతందుకు కుంటలోకి దిగి కొన్ని నీళ్లు దాగినాయో లేవో షెట్టు షాటుకెళ్లే పులి ఒక్కసారి పరిగెత్తుకొనొచ్చి ఇళ్ల ముందు దూకింది. దాన్ని చూడంగానే ఒక్కదాని వెనకొకటి షెట్టు పుట్ట లెక్క చేయకుండా దమ్మున్నంత దూరం ఉరుకుతూ పోయినాయి. మనుషులు కర్రల్ని వడేసి ఆళ్ళు లంఘించిండ్రు. పాపం రమా అనే ఆవు ఉరకలేక సొమ్మసిల్లి కింద పడిపోంగనే పులి ఒక్క ఉదుటిన దాని దగ్గరికచ్చి, ఎక్కడికి పోతావ్, ఎట్లా తప్పించుకుపోతావ్, నా కంట్ల పడితే కైవల్యం చెందినట్లే, కైలాసంకి ఓడే అని అనుకుంటా ఆవలిస్తూ ఆవువైపు నోరు తెరిచి ముందటకాలు జాసి చూస్తున్నది. అయ్యా పులిరాజా, నీకు ఎలాగూ దొరికినా నాలో శక్తిలేక ఉరకలేనేను. నీ నుండి తప్పించుకోలేనిప్పుడైతే నేను పచ్చి బాలింతరాల్ని. నన్ను వదిలిపెట్టు, ఇంటి దగ్గర నా బిడ్డున్నది, ఒక్కసారి చూసొస్తా అని అన్నది. అంటే లేదు లేదు అని అన్నది పులి. అయ్యా ప్రాణాంతక శిక్ష దగ్గర పడ్డప్పుడు కూడా శివరి కోరికను అడుగుతారు. నేను నీకు ఆహారంగా మారడం ఖాయం, ఒక్క అవకాశమియ్యుండ్రి అని ఆవెంత వేడుకున్నా పులీనలే. ఇది సత్యహరిశ్చంద్రుడి కాలం కాదు, సత్యానికి కట్టుబడి ఉన్నారా ఒళ్ళన్నా? అట్లనే ఇది కలికాలం. ఆనాటి అసత్యమాడని పులిని నేను కాదు, ముందు ఆకలి తీర్చుకుంటా, నరకంలా శిక్షలు పడితే పడని అని అనుకుంటా ఆవెంత వేడుకున్నా కనికరం చూపకుండా తన పంజాని సిరింది పులి. గా బాధల్ని భరించలేక, బిడ్డా బిడ్డా, ఇక నీకు దేవుడే దిక్కు, నా బతికింతే అని అనుకుంటా ఆకాశం వైపు చూస్తూ, మా తాతల దగ్గరికి నేను పోతున్నా అని అంటూ తలవాల్చింది ఆవు.
1: సరికొత్త ఆవు పులి కథలు కథల సంపుటి నుండి సహజత్వం కథ విన్నారు కదా. రచన గరిపెళ్లి అశోక్, కథ చెప్పింది జి జ్యోతి. ఇప్పుడు స్నేహితులు కథల సంపుటి నుండి మారిన దోస్తు కథ ఇందాం. రచన కన్నిగంటి అనసూయ, చెప్తున్నది బి సంధ్యలీల.
2: అనగనగనగా రంగాపురం అనే గ్రామంలా రామయ్య అనే తేనె వ్యాపారి ఉండేటోడు. తను తేనె కోసం రోజు పొద్దుగల్లని లేచి అడవికి పోయి తేనె తెట్టెలు యాడున్నా లెంకీ లెంకీ పట్టుకొని అతి కష్టం మీద తేనె సంపాదించుకునేటోడు. వారం రోజుల పాటు గట్ల సంపాదించిన తేనెని ఆ రాజ్యంలా వారం శివర్ల జరిగే అంగడికి తీసుకొని పోయి అమ్ముకుంటా పిల్లం బిడ్డల్ని పోషించుకునేటోడు. అయితే రామయ్యకు గంగయ్య అని ఒక చిన్నప్పటి దోస్తుండేటోడు. ఇద్దరి ఇండ్లు పక్కపక్కకే, కాని గంగయ్యకు బద్ధకం ఎక్క. ఏ పని చేసేటోడు కాదు, ఏ పని శాతగాకపోతుండే. ఎప్పుడైనా ఒకనాడు పని చేసినా కూడా 2 రోజుల పండ్లకు పోకుండా పనెగ్గొట్టేటోడు. ఇక అతని సోమరతనంతోటి ఇంట్లో పిల్లం పిల్లగన్లు తినతందుకు తిండి లేక అల్లాడేటోళ్ళు. మస్తుసార్లు రామయ్య కుటుంబమే అల్లని ఆదుకుంటుండే. గట్లా సమయాన్ని వృధా చేసుకోవద్దని, కష్టపడి పనిచేస్తే సుఖపడచ్చని ఎన్నోసార్లు రామయ్య గంగయ్యకు హితబోధ చేసేటోడు. అయినా అతను తలకెక్కేది కాదు.

0: అయితే గంగయ్య భార్య బిడ్డల బాధ చూడలేక ఎట్లయినా గంగయ్యను ఒక పనిమంతుని చేసి అతని కుటుంబాన్ని ఆకలి బాధ నుంచి బయటపడేయాలనుకుంటాడు రామయ్య. ఇకొకనాడు తేనెట్ల వట్టాల్లో నేర్పిద్దామని బల్మితోటి గంగయ్యను అడవికి తీసుకొని పోతాడు. రామయ్యతోటి పోయిన గంగయ్య తేనె తెట్టెల్ని చూసి అవి తనెక్కడ గుడతాయో అని ఆ మడ దూరం వాడిపోతాడు. గంగయ్య భయం చూసి రామయ్య మారాలోచన చేస్తాడు. గంగయ్య చిన్నప్పటి సంధి తన దోస్తవు, పైగా పక్క పక్కకే ఉంటారు, ఇరుగు పొరుగు ఖుషీగుంటేనే మనమందరం ఖుషీగుంటాం అనుకుంటాడు రామయ్య. గంగయ్యకు ఎట్లయినా ఉపాధి చూపించాలని ఒకనాడు గంగయ్యతోటి గిట్లంటాడు. గంగయ్య, తేనెటీగలంటే నాకు భయం లేదు, అలవాటైపోయింది, కాని నువ్వు అవంటే భయపడుతున్నావు, గందుకని ఒక ఆలోచన చేసిన. గదేందంటే నేను అడవులకు పోయి తేనె తీసుకోనొస్తా. నేను అంగడిలో అమ్మే ధర కంటే కొంచెం తక్క ధరకు నీకు అమ్ముతా. అది నువ్వు అంగడికి తీసుకొని పోయి రోజు నేనమ్మే ధరకు అమ్ముకో. గట్లొచ్చిన లాభంతోటి నీ కుటుంబము ఖుషీగుండొచ్చు అని అంటాడు. ఈ ఆలోచన గంగయ్యకు మస్తు నచ్చుతుంది. పెద్దగా కష్టపడే అవసరం కూడా లేదు అని అనుకొని సరే అని అంటాడు. ఇక అప్పట్నుంచి రామయ్య అడవిలకు ఓడు, తేనె తీసుకొని వచ్చుడు, గట్ల తెచ్చిన తేనెని గంగయ్యకిచ్చుడు, గంగయ్య దాన్ని తీసుకొని పోయి అంగడిలో అమ్ముడు, గిట్ల నడుస్తూ ఉంటుంది. ఇక కొన్ని నెలలు గడిచేటోళ్లకు గంగయ్య ఆ వ్యాపారంలా నిలదొక్కుంటాడు. నిలదొక్కున్న కొద్దీ గంగయ్యలా ఆశ ఎక్కువైతుంది. గా ఆశతోనే రామయ్యకు చెప్పకుండా మామూలుగా అమ్మే ధర కంటే ఎక్క ధరకమ్ముతాడు. కొన్ని రోజులైనాక ఆ విషయం రామయ్య దృష్టికి రానే వస్తుంది. ఇక ఓన్లే ఆడు బతుకుతే అంతే చాలు, ఆడు బాగుపడితే అంతే చాలు అనుకుంటాడు. మెల్లగా అడవికి తీసుకొనెళ్ళి తేనెట్ల వట్టాల్లో నేర్పిద్దామనుకుంటాడు. తర్వాత ఆడు బతికేదో ఆడు బతుకుతాడు అనుకుంటాడు తప్ప దోస్తుని పల్లెత్తు మాట కూడా అనడు. అయితే రామయ్య మనసుల భావం గ్రహించిన గంగయ్యల మరింత ఆశ విరిగిపోయి ఇక ఎక్క లాభాలు గడించాలంటే దురుద్దేశంతోటి తేనెల బెల్లంపాకం కలిపి కల్తీ చేసి అమ్ముతూ ఉంటాడు. ఈ విషయం తెలివని ఆ రాజ్యంలో అమాయక ప్రజలు రామయ్య మీదున్న నమ్మకం కొద్దీ యథావిధిగా తేనెను కొనుక్కుంటూనే ఉంటారు. దాంతోటి గంగయ్య తను చేస్తున్న అక్రమ కల్తీ వ్యాపారంతోటి రోజు రోజుకి ఆర్థికంగా ఎదిగిపోతాడు. రామయ్య మాత్రం తన పని తను చేసుకుంటూ ఎక్కడేసిన గొంగడి అక్కనే అన్నట్టుంటది. అయితే ఆ రాజ్యంకు రాజైన వసంతసేనునికి తేనంటే మస్తిష్టం. పొద్దుగల్లనే అల్పాహారంలా తప్పక తేనె తీసుకుంటాడు. రాజు తినే తేనె కోసం భటులు ప్రతిరోజు సంతకచ్చి రామయ్య దగ్గర తేనె కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటారు. అయితే అది రాజుగారి కోసమన్న విషయం రామయ్యకు తెలియదు. అందరికి అమ్మినట్టే వాళ్ళకు కూడా అమ్ముతాడు. గంగయ్య అమ్మేటప్పుడు కూడా పరిస్థితుల మార్పు లేదు. ఎప్పట్లెక్కనే భటులచ్చి రాజుగారి కోసమని తేనె కొనుక్కోనెళ్తారు. అయితే తేనెలో బెల్లంపాకం కల్తీ విషయం రోజు తేనె తింటున్న రాజుగారి నోటికి తెలివనే తెలిసి గూఢాచారులతోటి రహస్యంగా ఆరాధిస్తాడు. విషయం మొత్తం రాజుగారి దృష్టికి పోతుంది. గంగయ్యను రాజు ఆస్థానానికి పిలిచి సంగతేందో అడుగుతాడు. దానికి గంగయ్య రాజుతోటి, మహారాజా, తేనెను నేను కల్తీ చేస్తలేను, రామయ్య తనకెట్లిస్తున్నాడో గట్లనే అమ్ముతున్నా అంటాడు ఆశ్చర్యాన్ని నటించుకుంటా. అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు అమ్మే తేనెలా కల్తీ జరిగిందని రుజువు చేస్తా, శిరఛేదనానికి సిద్ధమవుతావా అనంగనే గంగయ్య భయపడిపోయి తన తప్పుని రామయ్య మీదికి నెట్టతందుకు చూస్తాడు. నేనే పాపమెరుగను మహారాజా, కల్తీ నాకిస్తున్నాడేమో మహారాజా, నాకిప్పుడు అనుమానమస్తున్నది అనంటాడు. వంక నేర్చినోడు బొంక నేర్వడా అని గంగయ్య మీద ముందే అనుమానమచ్చిన రాజు అప్పటికే రామయ్యను విల్పించుంచిండేమో, గంగయ్య మాటలిన్న మరుక్షణమే ఈ విషయాన్నిప్పుడే తెలిసేద్దాం అనుకుంటా భటులను పిలిచి రామయ్యను ప్రవేశపెడతాడు. అంతకుముందే రాజాజ్ఞ మేరకు అడవి నుంచి మెల్లగా భటులతోటి రాజా ఆస్థానానికచ్చి ఒక పక్కకు నిల్చున్న రామయ్య గంగయ్య తనపై అభియోగాలు మోపడం అప్పటికే స్వయంగా వినున్నడేమో. కోపం బట్టలేక రాజున్నడని కూడా చూడకుండా గబ్బగబ్బ గంగయ్య దగ్గరికచ్చి, మిత్రుడివేగదా, దోస్తువేగదా, సహాయం చేద్దాం అనుకున్నా. మిత్రద్రోహివైతే కొంతదాకా క్షమించుతుంటిని, కన్ నువ్వు తేనెను కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న దేశద్రోహివి అనుకుంటా ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు. దాంతోటి తన తప్పును తాను తెలుసుకున్న గంగయ్య రాజాస్థానంలా పదుగురెదుట రామయ్య కాళ్లమీద పడి తనను క్షమించమని వేడుకుంటాడు. గప్పుడు రాజు గంగయ్యనుద్దేశించి గిట్లంటాడు, నీ మంచి కోరిన దోస్తునే మోసం చేసినావు. నమ్మినోళ్ళను మోసం చేసుడు తప్పు. తెలిసి చేసినా తెలివకు చేసినా తప్పు తప్పే, కాబట్టి శిక్ష అనుభవించబడుతుంది. గదేందంటే, ఇప్పటిదాకా నువ్వు సంపాదించిన అన్యాయపు సొమ్మును మేము స్వాధీనం చేసుకొని ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తాం. అంతేకాదు, నువ్వు తేనె అమ్మతందుకు అనర్హుడివి. ఈరోజు నుంచి నువ్వు అడవికి పోయి తేనె సంపాదించుకొని తీసుకోనరా. దానిని రామయ్య అంగళ్ళమ్ముతాడు. ఇద్దరూ చెరిసగం పంచుకోన్రి. ఇంట్లో ఏమాత్రం తేడా వచ్చినా తప్పు నీదిగా భావించి దేశ బహిష్కరణ విధించబడుతుంది అని అంటాడు మహారాజా. లేదు మహారాజా, తప్పు తెలుసుకున్నా. ఇక నుంచి న్యాయంగా ప్రవర్తించి నా దోస్తు ధర్మాన్ని, రాజ్యం పట్ల నా కర్తవ్యాన్ని కాపాడుకుంటా అనుకుంటా రామయ్యను దోలుకొని సభ నుంచి వెళ్ళిపోతాడు.
1: స్నేహితులు కథల సంపుటి నుండి మారిన దోస్తు కథ విన్నారు కదా. రచన కన్యగంటి అనసూయ, కథ చెప్పింది బి సంధ్యలీల. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: రేపు జమట్లు 5:30 కతిందాం పిల్లల కోసం కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి అమ్మ మాట తేనె మూట కథ వినొచ్చు. రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, కథ చెప్తారు టీ శ్రావంతి. మా తాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుండి శ్రమలో దాగిన స్వర్ణం కథ వినొచ్చు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, కథ చెప్తారు ఎం వాణి.
7: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్ ల్యాండ్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రూపకం, గోదావరి తీరంలో చారిత్రక గ్రామం బాదన్ కురితి రూపకం విందాం. సమర్పణ టీ శ్రావంతి, వ్యాఖ్యానం కేలేనేన్.
8: పవిత్ర గోదావరి నది 2 పాయలుగా చీలిపోయి మధ్యలో ఏర్పడిన దీపంలాంటి భూభాగంలో ఏర్పడిన గ్రామం బాదనకుర్తి. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంతర్భాగమై జిల్లాకు సరిహద్దుగా ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం జిల్లాల పునర్విభజనతో నిర్మల్ జిల్లాలో భాగమైంది. జిల్లా కేంద్రమైన నిర్మల్ పట్టణానికి 40 కిలోమీటర్లు, మండల కేంద్రమైన ఖానాపూర్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం ఘనమైన చరిత్రను కలిగి ఉండటమే కాకుండా భావితరాలకు చూపే చారిత్రక ఆనవాళ్లను తన ఒడిలో భద్రంగా పదిలపరుచుకుని ఉన్నది. గోండురాజుల కాలం నాటి కట్టడాలు, ఒక ఎత్తైన బురుజు, దాని ముందర కోనేరు గ్రామంలో కనువిందు చేస్తాయి.

0: సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్న ఈ బాదనకుర్తి గ్రామ విశిష్టత, ప్రత్యేకతలను గురించి అడిగినప్పుడు ఆ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు, మాజీ సర్పంచ్ అయిన ఎస్ గంగారాం ఇలా చెప్పారు.
1: ఇది బ్రిటిష్ పరిపాలన అప్పటి నుంచే ఉందట మా ఊరు. బ్రిటిష్ పరిపాలన అప్పటి నుండి, తర్వాత కొండాల రాయుడు కొన్ని రోజులు పరిపాలించిండు. కొండాల రాయుడు ఆయన ఒక వెల్మదొర. ఆయన ఇక్కడ షెల్టర్ ఉంది, నాలుగు గురుజులు ఉన్నాయి, ఆయన సేఫ్టీ కోసం కట్టుకున్నాడు. ఇక తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ దొరలు ముస్కాపూర్ నరసింహరావు దొర ఆధ్వర్యంలో మా ఊరు ఆయనకే పట్టా ఇచ్చిండు. పట్టా అంటారు దాన్ని, అది వతన్ ఇచ్చిండు. తర్వాత అలా కొడుకులకు వంచి ఇచ్చిండు. ఇక్కడ ఇంత ముస్కాపూర్ సూర్జాపూర్ మూడు నాలుగు గ్రామాలుగా ఆయన వతందారు ముస్కాపూర్ నరసింహరావు దొర. తర్వాత ఈ దొరలు పాపం చేత కాకుండా కానీ అలా హైదరాబాద్లో ముఖం పెట్టారు. కొన్ని భూములు ఉన్నాయి దొరగారులకు కూడా.
0: ఈ గ్రామం చుట్టూ గోదావరి నది ప్రవహిస్తుండటంతో భారీ వర్షాలు కురిస్తే ఈ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయేవి. గ్రామానికి ఇరువైపులా ఉన్న గోదావరి నదిని దాటి తమ అవసరాలను తీర్చుకునేందుకు, ఇరుగు పొరుగు గ్రామాలకు వెళ్లేందుకు ఇక్కడి ప్రజలు ఎన్నో ప్రయాసాలకు ఓచుకునేవారు. కాని గోదావరి నదిపై ఇరువైపులా వంతెనల నిర్మాణం కావడంతో వారి ప్రయాణం సులభతరమైంది, కష్టాలు తొలగిపోయాయి.
1: అనుకోకుండా నిర్మలో కానాపూర్ వేయినం అనుకుని, అప్పుడు గోదావరి అంటే వర్షాకాలం వచ్చింది అంటే నాలుగైదు గంటల ప్రాంతంలో రావాలి. మా ఊరు కోదమని బాదనకుర్తి కోదమని రావాలి. అత్తి గంగొట్టు కాడ ఉంటేనే పడవలు పడతాయి, లేకుంటే గోదావరి ఎక్కుంటే పడవలు ఊరుకు మర్ర రావు కదా. పసుకాపూర్ సూర్జాపూర్ కానాపూర్లనే వాళ్ళు నన్ను అడుక్కొని తినడు, లేకుంటే హోటల్లో తినడు. ఇటు మెట్పల్లి పోయినా కానీ అంతే, మేము మెట్టుపోయినా కానీ నాలుగైదు గంటలు టైం అవుతుందంటే మేము ఊరికి రావాలా. ఇక దాటే టైంల పడవలు లేనాడు సంకలం వంటి నీళ్లున్నా కూడా మేము నడుచుకుంటూ వస్తుంటే నడుచుకుంటూ పోతుంటే ఒక మందు సంచి కావాలన్నా కానీ ఒక 5 కిలోమీటర్ల దూరం మీదకి వెళ్ళి ఎత్తుకత్తుంటే మాకు చాలా కష్టం ఉండే సార్. దాదాపు ఒక రైతు 100 సంచులు వెళ్ళి అంటే 20 సార్లు ఎడ్ల బండి మీద తాపక 5 సంచులే మాత్రం 70 కిలోల సంచులు 5 సంచులే ఎడ్ల బండిలో వేసుకపోడు 20 సార్లు మర్రాల. ఎంత పెద్ద ఎడ్ల జాత అయినా కానీ పాపం తొందరగా ఖరాబ్ అవుతుండే, తక్కువ ధర కమ్ముడిపోతుండే. ఇప్పుడు మాకు కొంచెం మంచిగానే సార్, మంచిగైంది. బ్రిడ్జ్ అయిన నుంచి మంచిగైంది.
0: గోదావరి నదికి ఆనుకుని ఉన్న ఈ గ్రామంలో తాగు సాగునీటికి చెప్పుకోదగ్గ ఇబ్బందులేమీ లేవు. కాలువలు బోరుబావుల ద్వారా వారి అవసరాలను తీర్చుకుంటున్నారు. ప్రధానంగా పసుపు వరి మొక్కజొన్న పంటలు పండిస్తున్న ఈ గ్రామంలో నీటి వనరులు సమృద్ధిగా ఉంటే ఏడాదికి 3 పంటలైనా తీయవచ్చంటున్నారు గ్రామస్తులు.
1: దాదాపు 13-14 కిలోమీటర్ల దూరంలో పాసింది కలుస్తుంది, 14 కిలోమీటర్లు ఉంటుంది. 490 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. 1600 ఎకరాలు పంటలు చేసుకునే భూములు ఉన్నాయి. ఇక దాదాపు కానాపూర్ మండలనే బాదనకుర్తి అంటే కొంచెం మంచి విలేజ్ అని, పంటలు పండిస్తారు మంచి రైతులు ఉంటారని మాకు మంచి పేరుంది సార్. ఇక ఈ మా అన్ని గ్రామాల కంటే మా ఊర్లో నీళ్ల వసతి మంచిగా ఉంటుంది. దాదాపు 200-300 కరెంటు మోటార్లు ఉన్నాయి గోదావరిలో పంటి. కెనాల్ ఉంది, సపరేట్ కెనాల్ ఉంది. నైజాం ప్రభుత్వంలో మాకు కెనాల్ ఇచ్చిండ్రు. సదర్ మాట్ రైట్ కెనాల్ అంటే బాదనకుర్తి కెనాల్ మాత్రమే. సదర్ మాట్ లెఫ్ట్ కెనాల్ అంటే అటు దాదాపు ఒక 20-30 ఊర్లకు పోతాయి. కడెం సీర్ల దాకా పడతాయి నీళ్లు. ఈ కానాపూర్ మొదలుకొని కడెం దాకా పోతాయి. ఈ లెఫ్ట్ కెనాల్ సదర్ మాట్ ఒక్కటే సదర్ మాట్. ఇక 2 సంవత్సరాలు అవుతుంది వర్షాలు చక్కగా లేక ఒకటే పంట పండుతుంది. వేసంగి పంటలు పండతలేవు. ఈ సంవత్సరం మంచిగానే వండినాయి. ఇక వర్షం ఉంటే మాకు డోకా లేదు సార్. ఈ ఊరుకు డోకా లేదు, మంచి పేరుంది సార్. 2 పంటలు తీస్తాము. పంటలు పెద్ద పంటలు అంటే వరి పసుపు మక్క ఈ 3 మాత్రమే అంతే. ఇక ఎవరన్నా ఒకళ్ళు సందుకు ఒకళ్ళు శనగేస్తారు. కూరగాయలు అయితే అసలే పెట్టరు. బుడుంకాయలు వేస్తారు. కూరగాయలు పెడితే లెక్కలేని కాస్తాయి కానీ అసలు పందులలో ఇంకా పందులలో ఉల్లి కోతులలో ఉల్లి అని ఎవరు వేసుకుంటలేరు. కూరగాయలు అంటే అందరు కావాలి కాసుకుంటే మా దక్కుతాయి కానీ ఎవరు వేస్తలేరు. వర్షాకాలంలో వర్షాలు బాగా పడితే గోదావరి వస్తుంది. గోదావరి వస్తే మాకు కనాల నీళ్ళు ఉంటాయి. బ్యారేజ్ ఫుల్ రెండుతాయి. వర్షాలు వస్తే 3 పంటలకు నీళ్ళు ఇచ్చేంత మాకు ఛాన్సెస్ ఉంది సార్.

0: ఈ బాదనకుర్తి గ్రామంలో బౌద్ధ మతానికి చెందిన ఆనవాళ్లు ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు. గ్రామ శివారులోని గోదావరి ప్రాంతంలో బుద్ధుని శిష్యులు ధ్యానం చేసినట్లు చెప్పుకుంటున్న ప్రాంతం ఇప్పటికీ ఉంది. ఓ ఆంగ్ల పరిశోధకుడు ఇంగ్లీష్లో రాసిన పుస్తకంలోనూ ఈ బాదనకుర్తి ప్రస్తావన ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.
1: నా పేరు పుప్పాల చిన్న నర్సయ్య. బాదనకుర్తి గ్రామం, నిర్మల్ డిస్టిక్, ఖానాపూర్ మండల్. అయితే ఇక్కడ బావరి మహర్షి యొక్క 16 మంది శిష్యులు ఇక్కడ నుంచే బౌద్ధ మతాన్ని ప్రచారం అంటే వేరే ప్రాంతాలకు వెళ్ళి ప్రచారం చేసినారు అనేది చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ అది ఇంగ్లీష్ ద బుద్ధస్ టీచింగ్ సూత్ అని పాత అని ఇంగ్లీష్లో అది ఉంది. అయితే దాంట్లో రాసిన దాని ప్రకారం అట్లా ఇక్కడ పూర్వం కూడా పెద్దలు చెప్పేవాళ్ళు అంటే ఇక్కడ బావరి మహర్షి ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ 16 ఎకరాల ప్లేస్ ఇప్పటికి కూడా ఉంది. దాంట్లో నుంచి అంతా కొంతకాలానికి పోయినా కూడా ఇప్పుడు 3-4 ఎకరాలు ఉంది. అక్కడ దాదాపు పురావస్తు శాఖ వాళ్ళు కూడా తవ్వితే కొన్ని ఇటుకలు వెళ్ళినాయి. ఇది బావరి మహర్షి ఇక్కడ నుంచి అంటే బౌద్ధాన్ని మొట్టమొదలు ప్రపంచానికి అంటే ప్రచారం జరిగింది ఈ బాదనకుర్తి గ్రామం నుంచి అనేది ఉంది ఇది ఇంగ్లీష్ గ్రంథంలో. దాన్ని పట్టుకొని 6 దేశాల వాళ్ళు పత్రిక విలేకరు అండ్ వాళ్ళంతా ఇది టీవీ ఛానల్స్ వాళ్ళు 6 దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. వస్తే వాళ్ళని ట్రాక్టర్లు తీసుకొచ్చి మీదంతా చూపించి వెళ్ళడం జరిగింది అన్నట్టు. అయితే బావరి మహర్షి బుద్ధుని వద్దకు 16 మంది శిష్యులు పంపిండు అన్నట్టు. అయితే ఈ బావరు ఏం చెప్పినట్టంటే అప్పటికి బౌద్ధం ఇంకా పూర్తి వ్యాపించలేదు. అంటే కొంతమంది రాజులు మాత్రమే బుద్ధుని అతని బోధనలకు అంటే బోధనలు నచ్చి ఆయనకు కొంతమంది రాజులు అప్పటికని అంటే బౌద్ధం అప్పటికి ప్రచారం లేదు. అయితే అప్పటికి బావరి ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉన్నాడట. ఇక్కడ ఆయన దగ్గర 16 మంది శిష్యులు ఉంటే మరి బౌద్ధంలో ఏముంది అసలు ఏంటిది అనేది 16 మంది శిష్యులు బుద్ధుని దగ్గరికి పంపిస్తే అక్కడ ఆ బుద్ధుని యొక్క బోధనలు నచ్చి వాళ్ళు దాన్ని ఇక్కడికి బావరి దగ్గరికి తెచ్చిన తర్వాత వాటిని నచ్చిన తర్వాత బావరి బౌద్ధాన్ని ఇక్కడ నుంచి వ్యాప్తి చేసిండు అనేది చెప్పడం జరిగింది అన్నట్టు. పురావస్తు శాఖ వాళ్ళు చూస్తే ఇటుకలు వెళ్ళినాయి. అయితే అది కొంచెం మీద ఉండడం వల్ల దాన్ని వాళ్ళు పూర్తి నమ్మలేకపోయారు. వాళ్ళు ఏదున్నా కానీ ఎవిడెన్స్ కరెక్ట్ ఉంటేనే మేము దాన్ని చేస్తాము, ఎవిడెన్స్ కరెక్ట్ లేకుండా మేము చేయము, కావాలంటే మళ్ళీ వస్తాం కానీ అంటే అవి మీద అంటే ఇట్లా స్టాప్ చేసినప్పుడు కానీ ఇట్లా మనం ఇటుక పేర్చింది అనుకున్న అది పక్కకు తీసిన దానికి డిఫరెంట్ ఉంటుంది. అయితే పక్కకు తీసేసింది దాన్ని తీస్తే వాళ్ళు నమ్మరు అంటే కట్టడం ఉండాలనేది వాళ్ళ ఆలోచన. మధుసూదనాచారి వాళ్ళు వచ్చారు, వేరే వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి కూడా వేరే వాళ్ళు వచ్చారు సార్లు. వేరే 6 దేశాల నుంచి వచ్చారు. ఇది న్యూజిలాండ్ వేరే ఇంకా కరెక్ట్ 6 దేశాల నుంచి, ఇంగ్లీష్ కంట్రీస్ నుంచి 6 దేశాల నుంచి. ఇదేది విలేకరులకు సంబంధించిన వాళ్ళు 6 దేశాల నుంచి వచ్చారు అనేది. ఇక్కడ అదే ప్రభుత్వం ఆలోచన అదే ఉందని ఇక్కడికి ఒకసారి వేరే ఇంజనీర్ని కూడా ఇక్కడికి పంపడం జరిగింది. పంపితే ఇక్కడ ప్లేస్ చూపిస్తే ఈ 5 ఎకరాలు 14 ఎకరాలు సరిపోదు, మొత్తం 150 ఎకరాలు కావాలనేసి ఆయన ఇంజనీరు చెప్పి లాస్ట్కి టూరిజం డెవలప్మెంట్ కొరకు అంటే బుద్ధుని యొక్క ఇక్కడ ఇది ఒక బుద్ధుంది పెద్ద ఏది దాని ధ్యాన మందిర్ హాస్పిటల్ తర్వాత ఇంకో మొత్తం 5 చేస్తామని ఒకటి స్కూల్ ఏదో మొత్తం 5 చేయాలనేది వాళ్ళ ఆలోచన ఉంది అనేది గవర్నమెంట్ ప్రపోజల్స్ ఉందట ఇంజనీరు అట్లా చెప్పడం జరిగింది.
0: బాదనకుర్తి వద్ద గోదావరి నది ఉత్తర దిశగా ప్రవహిస్తుంది, అందుకే ఇక్కడ గోదావరిని ఉత్తరవాహినిగా పిలుస్తారు. ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన భక్తులు ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు చేసి దత్తాత్రేయుడిని దర్శించుకుంటారు. నాటి ఆధ్యాత్మిక ఆనవాళ్లుగా దత్తాత్రేయుని పాదుకలు దర్శనమిస్తాయి. ఈ గ్రామంలో ఉన్న ఆలయాలు, ఇక్కడ జరిగే ఉత్సవాలను గురించి ఆలయ పూజారి చెప్తున్న విషయాలు.
2: నా పేరు రత్నాచారండి. అయితే ఇక్కడ సనాతన నుంచి ఉండే దత్తాత్రేయ స్వామి గుడి, ఇక త్రిమూర్తి స్వరూపుడు. ఇది చరిత్ర అంటే వేల సంవత్సరాల కిందటనే ఉన్నది. మా సనాతన ప్రాచీన బాగా ప్రాచీన ఉంది. ఇది ఒకటి. మళ్ళీ అక్కడ పెద్ద ఊర్లే, ఇదే గ్రామంలోకి అక్కడ వేణుగోపాలస్వామి ఉంది సార్. అది కొన్ని 100 సంవత్సరాల చరిత్ర అది ఉంది సార్. దానికి నేను పూజలు నేను ఏం చేస్తాను, ఇక్కడ వేరే బ్రాహ్మణ చేస్తే ఒక ఇది ఆలయం మొన్న మధ్యన కట్టిన సార్. అది ఆంజనేయ ఆలయం. ఇక అది మధ్యన ఇంకోటి మన గోదావరి తీరాన శివాలయం. ఇక్కడ ఇది దత్త జయంతి అప్పుడు ఇక అన్నదానం జరుగుతుంది, జాతర జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ హనుమాన్ జయంతి అప్పుడు ఇక్కడ

0: అన్నదానము జాతర జరుగుతుంది. అక్కడ వేణుగోపాల స్వామి దగ్గర ఏంటంటే అక్కడ ఏది ఇప్పుడు ధనుర్మాసం నడుస్తుంది సార్, ఈ ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం అప్పుడు అక్కడ అన్నదానము, అక్కడ జాతర కార్యక్రమం. ఇక శివాలయం దగ్గరనేమో మన మహాశివరాత్రి సందర్భాన అక్కడ.
1: పర్యాటకంగా తమ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తే ఇక్కడి ప్రజలకు ఎన్నో అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు ఇక్కడి యువత.
2: సార్, మా బాధన గురిది మాదస్త నాగభూషణ అన్న పేరు. ఇక్కడ మా ముద్రుడు విగ్రహం ఆడటానికి మాకు చాలా మంచి బాగుంటుంది. మాకు ఇప్పుడు మాకు టూరిస్ట్ కూడా అవుతాయని కూడా మాకు ఈయన పడ్డది కాబట్టి టూరిస్ట్ కూడా మాకు కావాలని కోరుకుంటున్నాం మేము బాలకృతి గ్రామం నుంచి. మాకు మీద ఫోన్ కాల్ నుండి డ్యామ్ కూడా అవుతుంది మాకు ఊరు రైతుల కోసం, పంటలకు నష్టం లేకుండా వాటర్ కూడా ఇచ్చడానికి కోసం మీద డ్యామ్. మాకు సాధారణ రిపేరింగ్ కూడా మంచి చాలా మంచిగా అవుతుంది. ఇది ఒకటి కావాలని కోరుకుంటున్నాం సార్. రిపేర్ అయితే మాకు రెండు పంటలకు నిలుస్తాం అని రైతుల కోసం ఒప్పుకున్నారు. ఇది రెండు పంటలకు వాటర్ వస్తే మాకు చాలా బాగుంటుంది సార్. బాధనకృతి గ్రామానికి ఫర్ ప్రాజెక్ట్ అని మాకు స్కూల్స్ హాస్పిటల్ మాకు ఇది ఒకటి కావాలని కోరుకుంటున్నాం అయితే అని చెప్తారు సార్. చాలా బాగా బాగుంటుంది సార్. యూత్ కోసం ఉపాధి కూడా దొరుకుతుంది.
3: గోదావరి తీరంలో చారిత్రక గ్రామం బాధనకుర్తి రూపకం అది. సమర్పణ టి స్రవంతి, వ్యాఖ్యానం కేలేనే.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రేపు జమట్లు 5:45 లలిత సంగీతం డి సురేఖమూర్తి పాడిన లలిత గీతాలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్ల హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం కలిగి ఇందాం.

0: उपलब्ध प्रश्न पत्र आपत्ति पोर्टल के माध्यम से अपनी आपत्तियां प्रस्तुत कर सकती हैं। सर्वोच्च न्यायालय कक्षा 9 के विद्यार्थियों के लिए कम से कम 2 भारतीय भाषाओं सहित 3 भाषाओं का अध्ययन अनिवार्य करने संबंधी केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड की नीति को चुनौती देने वाली याचिका पर विचार करेगा। शीर्ष न्यायालय ने केंद्र सरकार, बोर्ड और राष्ट्रीय शैक्षिक अनुसंधान और प्रशिक्षण परिषद को नोटिस जारी कर 2 सप्ताह के भीतर जवाब मांगा है। केंद्रीय अन्वेषण ब्यूरो सीबीआई ने नीट यूजी पेपर लीक मामले में आज और 3 लोगों को गिरफ्तार किया है। इनमें महाराष्ट्र के लातूर का एक डॉक्टर और पुणे स्थित कोचिंग संस्थान का एक शिक्षक शामिल है। जांच एजेंसी ने पुणे के ही एक अन्य कोचिंग संस्थान के भौतिक विज्ञान शिक्षक को भी गिरफ्तार किया है। इस मामले में अब तक कुल 13 लोगों की गिरफ्तारी हो चुकी है। वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने कनाडा की अपनी यात्रा के दूसरे दिन टोरंटो में कनाडा के वरिष्ठ नेताओं और संस्थागत निवेशकों के साथ कई उच्चस्तरीय बैठकें की। श्री गोयल ने कहा कि इस बैठक का उद्देश्य द्विपक्षीय सहयोग को प्रगाढ़ बनाना और कार्यनीतिक क्षेत्रों में निवेश और तकनीकी साझेदारी को बढ़ावा देना है। मंत्रालय ने बताया कि दोनों देशों ने द्विपक्षीय व्यापार को वर्ष 2030 तक $50 अरब तक बढ़ाने के लक्ष्य की पुष्टि की। कई प्रमुख मानवाधिकार संगठनों और छात्र संस्थाओं ने पाकिस्तान में बलूच नागरिकों के जबरन गायब किए जाने की बढ़ती घटनाओं की कड़ी निंदा की है। आरोप है कि इन घटनाओं को पाकिस्तानी सुरक्षा बलों द्वारा अंजाम दिया जा रहा है। इन संगठनों ने कहा कि कई प्रभावित परिवारों के लिए ईद का त्यौहार शोक, अनिश्चितता और अपनों से बिछड़ने का दर्द में बदल गया है। और खेलों में आईपीएल क्रिकेट के पहले एलिमिनेटर मुकाबले में आज शाम 7:30 बजे न्यू चंडीगढ़ में सनराइजर्स हैदराबाद का सामना राजस्थान रॉयल्स से होगा। इस मैच की विजेता टीम शुक्रवार को दूसरे क्वालिफायर में गुजरात टाइटंस से मुकाबला करेगी, वहीं हारने वाली टीम प्रतियोगिता से बाहर हो जाएगी। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా
2: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇయాల్టి రేపటి కార్యక్రమాలు ఈ పూట ఇంక కొంచెంపట్లో అంటే 6:20 గిరిపదంలో ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన సబ్లే జగ్లీ బై బృందం పాడిన గురుదేవ్ బాబా పాటలు, ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన బసి నానకరామ్ బృందం పాడిన భజనలు నచ్చు. రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయంలో పచ్చిరొట్ట పంటల సాగు ప్రయోజనాలు, ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట, ఇంకా శనగ విత్తన నిల్వలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చటి నచ్చు. రాత్రి 9:30 ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 4వ భాగం నవలతో కార్యక్రమంలో ఇనచ్చు. పాల్ మౌరియట్ స్వరచనలో రాత్రి 9:40 చెవికింపుల. ఇంకా బోధ్ మండలం బాబరతాండ గ్రామానికి చెందిన జాదవ్ కిషన్ బృందం చెప్పిన లింబాజీ మహారాజ్ కథాగానం 2వ భాగం మావా కార్యక్రమంలో రాత్రి 10:00 ఇనచ్చు. వీటితో పాటు రాత్రి 8:00 హుషారులో హుషారైన పాటలు ఉంటాయి. అట్లనే 10:30 మధురిమ హాయైన పాటలు వినొచ్చు. ఇక రేపటి కార్యక్రమాలలో రేపొద్దుగల 7:15 అంబటాల సంగతులలో పానం పదిరం, మెడనొప్పి కారణాలు నివారణ గురించి ఫిజియోథెరపీ వైద్యుడు డాక్టర్ నాగరాజుతో ముచ్చటినచ్చు. ఇంకా న్యాయం చట్టం, ఫోక్సో చట్టం గురించి ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్తో ముచ్చటినచ్చు. ఇంకా తెలంగాణ ఆధునిక యుగ స్వరం సురవరం రచయిత సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా కవి రచయిత చిందమాషన్న ప్రసంగం నచ్చు. 8:30 ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహికపట్నం 40వ భాగం నవలతో కార్యక్రమంలో ఇనచ్చు. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణిల వానాకాలంలో పత్తి సాగు వంగడాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చటినచ్చు. ఇంకా పత్తి కంది పంటల సాగులో అనుభవాల గురించి కొమరమి మాసబాబాద్ జిల్లా జయనూరు మండలం మార్కగూడ గ్రామానికి చెందిన ఆత్రం భీమరావుతో ముచ్చటినచ్చు. 9:30 రాత్రికి బాస రుచులు ప్రముఖ రచయిత సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి వచన రచన నుండి ఓ ఖండిగా ప్రజాకవి కాళోజి నారాయణరావు కవిత పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. హిందుస్థాని శాస్త్రీయ సంగీతం ఆరాధన కరాడే గాత్రమినచ్చు రాత్రి 10:00. రేపు జమట్ల 6:20 పల్లె పదాలల్లో ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్గూడ కొత్తగూడకు చెందిన ఉష్కమల్ నారాయణ బృందం పాడిన జరుకుపు కోలాటం పాటలు, ఇంకా తాంసే మండలం హసనపూర్ గ్రామానికి చెందిన ఏమూర్ల దత్తు బృందం పాడిన శబరిమాత తత్వాలు కూడా వినొచ్చు. వీటితో పాటు సింగిడి మాట చెప్పొన్రి, పాట ఎనున్రి, ఉషారు, మధురిమల, అట్లనే తెలుగు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ ముంబై కేంద్రం కలిగి కూడా వినొచ్చు. ఇవి ఈఎల్ రేపు ప్రసారంగా ఉన్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 6:10 వస్తుంది. మరి కాసేపట్ల ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం కలిసి ఇందాం.
4: సమయం 6:10. తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటనలు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రం ను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా హుషారుమణి. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా పిలుపునివ్వడం చట్ట వ్యతిరేక చర్య అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ శాఖల అధికారులను ప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మొక్కజొన్న సేకరణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన ప్రభుత్వం లక్ష మంది రైతుల బ్యాంక్ ఖాతాలో 2 రోజుల్లో 1173 కోట్ల రూపాయలు జమ చేయనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. హైదరాబాద్ కూకట్పల్లి ఆర్టీసీ బస్ డిపోలో ఈ రోజు 60 ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రాబోయే విద్యా సంవత్సరానికి గురుకులాలను పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈరోజు ఖమ్మం కలెక్టరేట్లో గురుకుల సంక్షేమ వసతి విద్యా సంస్థలపై సమీక్షించారు. జిల్లాలో ప్రతి సంవత్సరం గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు పెరిగేలాగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వేసవికాలంలోనే అవసరమైన మరమ్మతులు, మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలన్నారు. ప్రస్తుత నిర్మాణంలో ఉన్న 5 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనాల పనులు వేగవంతం చేయాలని కూడా పట్టి విక్రమార్క ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్

0: చేస్తామని, చెన్నూరు నియోజకవర్గంలో పాఠశాలల అభివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించిన సందర్బంగా మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ
1: 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక స్కూల్ 200 కోట్లు పెట్టి వాళ్ళు హాస్టల్ ఫెసిలిటీస్ కోర్స్ ఫెసిలిటీస్ తో సహా ఈ స్కూల్స్ అన్ని కూడా స్థాపించడం జరుగుతుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా 2 జూన్ నుంచి ప్రారంభం అవుతుంది. మా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లో కూడా 2,000 రూపాయలు స్టైపెండ్ ఇస్తున్నారు.
0: ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా పిలుపునివ్వడం చట్ట వ్యతిరేక చర్య అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల చెమటతో నిర్మించిన సింగరేణి వంటి సంస్థలను కాలుపెట్టాలని చెప్పడం, రైలు పట్టాలు కోయాలని పిలుపునివ్వడం తెలంగాణ ప్రజలను అగౌరవపరచడమేనని విమర్శించారు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ లో అసహనం పెరిగిపోతుందని, సమాజంలో హింస అరాచక వాతావరణం సృష్టించి రాజకీయ ప్రాధాన్యం పొందాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా విదేశాల్లో భారత్ వ్యతిరేక ప్రసంగాలు చేయడం, కుల మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా దేశంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కళ్లల్లోని ధాన్యం తడవకుండా అవసరమైన టార్పల్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోలు పూర్తయిన కేంద్రాల నుంచి టార్పల్లను తరలించాలన్నారు. బలమైన ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 100,000 ఎల్ఐజీల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. మంత్రులు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి, అజారుద్దీన్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి ఈరోజు నాంపల్లి, మలక్పేట్, బహదూర్పుర నియోజకవర్గాల్లో పలు స్థలాలను పరిశీలించారు. కుల్సుంపుర, అఫ్జల్ సాగర్ ప్రాంతాల్లో కాలాడేరా, గడ్డి అన్నారంలో శిథిరావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాన్ని కూడా పరిశీలించారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, తొలి విడతలో 100,000 ఇళ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మొక్కజొన్న సేకరణలో రికార్డు కొల్పిన తెలంగాణ రాష్ట ప్రభుత్వం 100,000 మంది రైతుల బ్యాంక్ ఖాతాలో 2-3 రోజుల్లోనే 1,173 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రాష్టంలో ఇప్పటివరకు 14,00,000 మెట్రిక్ టన్ల మొక్కజొన్న సేకరణ పూర్తయినట్లు మంత్రి చెప్పారు. రాష్టంలోని గోడౌన్లతో పాటు ఇంతకు ముందెనడి లేని విధంగా పొరుగు రాష్టాల గోదాములను కూడా మొక్కజొన్న తరలింపు చేపట్టినట్లు వెల్లడించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, సేకరణలో పారదర్శకత పాటించేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని కూకట్పల్లి ఆర్టీసీ బస్ డిపోలో ఈరోజు 60 ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ మరో ఢిల్లీ కాకూడదనే సంకల్పంతో కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ బస్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. 2027 నాటికి మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామని, ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 10,000 బస్సుల్లో 1,000 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ పథకం కింద మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో అందుబాటులోకి వస్తాయని మంత్రి వెల్లడించారు. తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, రైతులు ఆందోళన చెందవద్దని పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. ఇప్పటి వరకు 58,00,000 మెట్రిక్ టన్ల వడ్లు కొనుగోలు చేసినట్లు పేర్కొంది. 10,000 కోట్ల రూపాయలకు పైగా ఇంతవరకు విడుదల చేశారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు జరుపుకునే బక్రీద్ పండుగ సందర్బంగా రాష్టంలోని అన్ని వర్గాల ముస్లింలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ పండుగ త్యాగస్ఫూర్తికి, అత్యున్నత భక్తిభావానికి ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు. పంచుకోవడం, దాతృత్వం, భక్తి, నిరుపేదలకు సహాయం చేయడం వంటి విలువలు ఇస్లామిక్ విశ్వాసంలో ఈ పండుగకు విశేష స్థానాన్ని కల్పిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఖాదీ గ్రామోద్యోగ రంగం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 187,105 కోట్ల రూపాయల విక్రయాలతో చారిత్రకమైన మైలురాయిని అధిగమించిందని కేవీఐఎస్ఈ చైర్మన్ మనోజ్ కుమార్ వెల్లడించారు. 2013-14 పోలిస్తే గత 12 సంవత్సరాల్లో ఉత్పత్తిలో 380% వృద్ది, విక్రయాల్లో 501% అసాధారణ వృద్ధి నమోదైందని ఆయన తెలియజేశారు. ఉపాధి

0: రూపకల్పనలో కూడా 56% వృద్ధి సాధించి 2 కోట్ల మందికి ఉపాధి ఇచ్చినట్లు వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో మొదటి నుంచి విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో బొమ్మకల్లు న్యాయకేపీ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ,
1: రైతులు వ్యవసాయం చేయడమే తెలంగాణ రాష్ట్రంలో భయపడే పరిస్థితి. రైతు భరోసా ఇవన్నీ ఫస్ట్ ధాన్యం కొనండి, వాళ్ళ మొత్తం రాత్రి అంతా మొత్తం కుటుంబం సహా పండించిన పంట కావాల్సిన పరిస్థితి. వర్షం వస్తుందా ఎండకెండుడే కొంటరా కొండరా పరిస్థితి నిరాకర వరకు పూర్తి చేసే పరిస్థితి కూడా లేదు. ఇవాళ కనీసం ప్లాన్ లేదు.
0: చిరు వ్యాపారులు నూతనంగా వ్యాపారం ప్రారంభించుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ప్రయోజనకరంగా ఉందని ములుగు జిల్లాకు చెందిన గుండెబోయిన శ్రీకళ ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
2: నేను గ్రూప్ నుంచి ముద్ర లోన్ తీసుకున్నాను 50,000. లేడీస్ ఎంపోరియం పెట్టుకున్నాను. షాప్ ఓకే బాగానే నడుస్తుంది, దాని వల్ల నేను లబ్ది పొందాను. ఇప్పుడు కూడా 5 లక్షల లోన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. లోన్ తీసుకుని షాప్ పెద్ద చేసుకోవాలనుకుంటున్నాను.
0: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కొనుగోలు కేంద్రాల్లో ఒడ్లు తడిశాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ ఆరోపించారు. ఆంక్షలు లేకుండా ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఈరోజు సిద్దిపేట జిల్లాలో పలు వడ్ల కొనుగోలు కేంద్రాలు సందర్శించిన సందర్భంగా హరీష్ చెప్పారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి అమృత్ నగర్ తండాలో పలు అభివృద్ది పనులను ఐటీ మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. 62 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్దిదారులకు అందజేశారు. కోహెడ మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాట్లపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమీక్షా సమాపేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమం ఏర్పాట్ల కోసం వివిధ శాఖల హెచ్ఓడీలు రాష్ట స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించినట్లు మంత్రి తెలియజేశారు. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యానికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ అన్నారు. జనగామ జిల్లా అశ్వరావుపల్లిలో ఇందిరా మహిళా శక్తి సౌర విద్యుత్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పంచాయతీరాజ్ కార్యదర్శి నల్గొండ జిల్లా చిన్నకాపతి గ్రామంలో చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. గిరిపదం గిరిజనుల కార్యక్రమంలో గోండి, బంజారా, కొలామీ భాషల్లో ఇంకా లభానా సమాజం వాళ్ళ భాషల్లో పాటలు కూడా వినిపిస్తుంటాం. ఇయ్యల్లటి గిరిపదంలో ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన సాబ్లే జగ్లీబాయి బృందం పాడిన గురుదేవ్ బాప పాటలు, ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన బస్తీ నానక్రామ్ బృందం పాడిన భజనలు విందాం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన సాబ్లే జగ్లీపై బృందం పాడిన గురుదేవ్ బాబు పాటలు విందాం.

0: వ్యాపార వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత?
6: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
5: అరే అంతేనండి, 60 రూపాయలే.
6: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
5: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
6: మరి రెండోది?
5: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
6: బాబోయ్, బతికించింది యూపీఐ.
5: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
1: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
3: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికనా?
8: చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన బస్తీ నానక్రామ్ బృందం పాడిన భజనలు విందాం.

ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన బస్తీ నానక్రామ్ బృందం పాడిన భజనలవి. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. గిరిపదం కార్యక్రమం ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం పొద్దుమట్ల 6:20 ప్రసారమవుతుంది. రేపు పొద్దుమట్ల 6:20 పల్లె పదాలలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపలగూడ కొత్తగూడకు చెందిన ఉష్కమల్ల నారాయణ బృందం పాడిన జడకొప్ప కోలాటం పాటలు, ఇంకా తాంసి మండలం హసనపూర్ గ్రామానికి చెందిన ఏమూర్ల దత్తు బృందం పాడిన శబరిమాత తత్వాలు నచ్చు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സ് നിണ്ട. വിദ്യാ ഉദ്യോഗ സമാചാരം.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిమ గిరిజన తెగలకు చెందిన పీవీటీజీలకు ఇంటర్ ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసి సిఈఓ హయత్ నగర్ పెద్ద కంజర్ల హైదరాబాద్లోని అడ్మిషన్లు కల్పించనున్నట్లు ఐటీడీఏపీఓ మకరందు తెలిపారు. జూన్ 4న ఉట్నూరులోని బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వాళ్ళు తమ ధృవపత్రాలతో వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరొక సమాచారం, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ మొదటి 3 సప్లిమెంటరీ బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 28న బక్రీద్ సందర్భంగా ఆ రోజు జరగాల్సిన ఆయా పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె రాజేందర్ తెలిపారు. వాయిదా పడిన ఆయా పరీక్షలను మళ్ళీ జూన్ 3న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మిగతా పరీక్షలు టైం టేబుల్ ప్రకారం యథావిధిగానే కొనసాగుతాయని తెలిపారు.

మరొక సమాచారం. కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ఉచిత విద్యకు ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ఎస్పీ సంక్షేమ శాఖాధికారి సిహెచ్ దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఫలితాల్లో 7 GPA 400 మార్కులు ఆపే సాధించిన జిల్లాకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు జూన్ 5లోగా www.teleanganeaepass.gov.in వెబ్సైట్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెరిట్ ఆధారంగా ప్రవేశాలకు అవకాశం ఉంటుందని, ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు. మరొక సమాచారం. యూనివర్సిటీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంహెచ్ఆర్ ఎం సైకాలజీ టూరిజం మేనేజ్మెంట్ ఆఖరి సెమిస్టర్ పరీక్షలను జూన్ 8 నుంచి నిర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణ అధికారులు రీషెడ్యూల్ విడుదల చేశారు. జూన్ 8, 10, 12, 15, 17, 19 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. రెగ్యులర్ ఎక్స్ ఇంప్రూవ్మెంట్ అభ్యర్థులందరూ పరీక్షలకు హాజరు కావాలని వెల్లడించారు. ఇతర వివరాలకు కళాశాల ప్రిన్సిపల్స్ వర్సిటీ వెబ్సైట్లో చూడాలని సూచించారు. విద్యా ఉద్యోగ సమాచారం. అది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్ల తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం కల్లే ఇందాం. ఇంటూనే ఉండండి ఆకాశవాణి ప్రసారాలు.

0: వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని కొనసాగించడానికి కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల రివిజన్ చట్టబద్దతను సుప్రీంకోర్టు ఈరోజు ఆమోదించింది. దేశ ప్రగతికి ఈశాన్య ప్రాంతం అభివృద్ధి ముఖ్యమని రాష్టపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్ లో జరిగే ఎలిమినేటరీ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ తో తలపడుతుంది. రేషన్ రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ రోజు ఆమోదం తెలియజేసింది. స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఇన్కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ పీడీఎస్, సార్థక్ పీడీఎస్ అని పిలిచే ఈ సమగ్ర పథకానికి 16 ఆర్థిక సంఘం కాల పరిమితిలో కేంద్రం వాటగా 25,530 కోట్ల రూపాయల వ్యయంతో ఆమోదం లభించింది. న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ పథకం ఆహార ధాన్యాల అంతర్రాష్ట రవాణాకు రాష్ట సంస్థలకు సహాయం అందిస్తుందని, చౌక ధరల దుకాణాలకు మద్దతిస్తుందని, ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణకు తోడ్పడుతుందని చెప్పారు.
1: ఏ సుధార్ హే పీడీఎస్ కే సిస్టమ్ మే, పూరే డెలివరీ సిస్టమ్ మే, లాజిస్టిక్స్ మే, ట్రాన్స్పోర్టేషన్ మే, మటీరియల్ హ్యాండ్లింగ్ మే, ఆర్ పీడీఎస్ కే బెనిఫిషరీస్ కి గ్రీవెన్స్ కి రిడ్రెసల్ కే లియే బహుత్ బడా యే స్ట్రక్చరల్ రిఫార్మ్ మే. ఆర్ పీడీఎస్ ఏక్ ఐసీ వ్యవస్థ హై జిస్మే కేంద్ర ఆర్ రాజ్య మిల్కర్ హీ సారా కామ్ కర్తే, దూర్ దరాజ్ కే క్షేత్ర హో, మహిళాయే హో, వంచిత్ హో, సబ్కో కవర్ కియా జాతా హై.
0: జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోకి వచ్చే 81 కోట్ల 35 లక్షల మంది ప్రజలకు ప్రభుత్వ నిబద్దత నెరవేర్చడానికి ఈ పథకం కృషి చేస్తుందని మంత్రి తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పీడీఎస్ పథకానికి ఇది ప్రత్యామ్నాయం కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం సార్థక్ పీడీఎస్ ఫేజ్ 2 ఆమోదం తెలియజేయడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఫేజ్ 2 కోసం 25,500 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేబినెట్ కమిటీ ఆమోదించిందని ఆయన తెలియజేశారు. పేదరిక నిర్మూలన పథకాలను మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు ప్రభుత్వం వాటిని సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరిస్తోందని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లబ్దిదారుల రిజిస్టరీ రూపకల్పన, జీపీఎస్ ట్రాకింగ్, క్యూఆర్ కోడ్ ట్యాగింగ్ వంటి హైటెక్ వ్యవస్థల ద్వారా చౌక ధాన్యాలు, ఇతర పథకాల యొక్క 100% ప్రయోజనాలు పేదలకు అందుతాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. రాష్టాలకు పెరుగుతున్న రవాణా ఖర్చులకు ఆర్థిక సహాయం అందించేందుకు రేషన్ దుకాణాల కమిషన్ను పెంచడానికి కూడా ఇందులో నిబంధనలు చేర్చినట్లు ఆయన తెలియజేశారు. భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ ఎస్ఐఆర్ చట్టబద్దతను సుప్రీంకోర్టు ఈరోజు సమర్థించింది. 1950లోని ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 324 అధికరణం, దాని ప్రకారం రూపొందించిన నిబంధనల ప్రకారం ఎస్ఐఆర్ నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కుందని కోర్టు పేర్కొంది.

0: స్వేచ్ఛాయుతమైన నిష్పక్షపాతమైన ఎన్నికల రాజ్యాంగం ఆవశ్యకతను ఎస్ఐఆర్ మరింత ముందుకు తీసుకెళ్తోందని అభిప్రాయపడింది. బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహించేందుకు గత ఏడాది జూన్లో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ సవాల్ చేస్తూ దాఖలైన రెడ్ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. మరో కేసు విచారణ సందర్భంగా 2023లో మణిపూర్లో జరిగిన హింసాకాండకు సంబంధించి కొనసాగుతున్న విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఈరోజు పేర్కొంది. అధికారుల నుంచి తాజా నివేదికను కోరింది. ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక ప్రకారం 400 కంటే ఎక్కువ మంది నిందితులపై 207 కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చేసినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల బాక్చిల్తో కూడిన ధర్మాసనం గమనించింది. ఇంకో కేసులో 9వ తరగతి విద్యార్థుల కోసం కనీసం 2 స్థానిక భారతీయ భాషలతో సహా 3 భాషలను తప్పనిసరిగా చదవాలని సీబీఎస్ఈ విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ ఎన్సీఈఆర్టీలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తూ 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుత వడగాడ్పుల పరిస్థితుల దృష్ట్యా కేసుల విచారణకు ఆన్లైన్ ద్వారా హాజరు కావాలని భారత సుప్రీంకోర్టు ఈరోజు బార్ అసోసియేషన్ సభ్యులను సూచించింది. అయితే ఈ విషయంలో తాము ఎలాంటి చట్టపరమైన ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. దేశ రాజధానిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని అన్ని కోర్టులు ఆన్లైన్ విచారణలు జరిపేలాగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది. పశ్చిమాసియా సంకోభం నేపథ్యంలో అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రస్తుతానికి సోమవారం శుక్రవారాల్లో ఆన్లైన్ ద్వారా విచారణ నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అంతకుముందు అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర పురోగతికి ఈశాన్య రాష్టాల అభివృద్ది ఎంతో కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు అన్నారు. గ్యాంగ్టాక్ లో సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్టపతి ప్రసంగిస్తూ ఆవిష్కరణలు, సరికొత్త ఆలోచనలు, పరస్పర నమ్మకం ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
1: నార్త్ ఈస్ట్ కా వికాస్ దేశ్ కి సమగ్ర వికాస్ కే లియే అనివార్య హే. పూర్వోత్తర క్షేత్ర కా వికాస్ ఔర్ రాష్ట్రీయ వికాస్ కే లక్ష్య ఆపస్ మే జుడే హుయే హే. యహాన్ కే యువాఓ మే అసీమ్ ప్రతిభా హే. సిక్కిం సహిత అన్య రాజ్యో సే ఆయే హుయే విద్యార్థియో సే మే ఆగ్రహ కర్నా చాహుంగి కి ఆప్ సబ్ ఏక్ దూసరే కే సంపర్క్ మే రహే ఔర్ మిల్ జుల్ కర్ రాష్ట్రీయ వికాస్ మే యోగదాన్ దేనే కా భావనా మే ఆగే బఢే.
0: గ్యాంగ్టాక్ లో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ సిటీ రన్నర్ అమా దీదీ బహిని బస్ సేవ అనే ప్రజా రవాణా సేవలను రాష్టపతి ద్రౌపది ముర్ము జెండా ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా దేశవ్యాప్తంగా పౌరులందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, మధ్యాహ్నం వేళలో బయటకు వెళ్లడం వీలైనంత వరకు తగ్గించాలని, ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు మంచినీటిని వెంట తీసుకెళ్లాలని, ఈ కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఇతరులకు కూడా మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. అసోం శాసనసభ ఈరోజు ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ఆమోదించింది. దీంతో ఇటువంటి చట్టాన్ని ఆమోదించిన ఈశాన్య ప్రాంతంలో మొదటి రాష్టంగానూ, దేశంలోని 3 రాష్టంగానూ అసోం నిలిచింది. 16వ అసోం శాసనసభ మొదటి సమావేశాల సందర్భంగా సోమవారం నాడు ప్రవేశపెట్టిన ఈ బిల్లును సమావేశాల ముగింపు రోజైన ఈవేళ సభ ఆమోదించింది. అస్సాం ప్రభుత్వం సోమవారం శాసనసభలో ద యూనిఫామ్ సివిల్ కోడ్ అస్సాం బిల్లు 2026ను అధికారికంగా ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరఫున అస్సాం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అతుల్ బోరా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం వంటి విషయాల్లో రాష్టంలోని నివాసితులందరికీ ఒకే విధమైన చట్టపరమైన విధి విధానాలను ఏర్పాటు చేయడం ఈ చట్టం ముఖ్యోద్దేశం. రాజ్యాంగపరమైన రక్షణలు, సాంప్రదాయ పద్దతులు కాపాడేందుకు ఈ బిల్లు షెడ్యూల్డ్ తెగలను దీని పరిధి నుండి మినహాయించింది. పాకిస్తాన్లో బలూచ్ పౌరుల బలవంతపు అదృశ్యాల ఉధృతిని అనేక మానవ హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈరోజు తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ భద్రతా దళాలు మహిళలతో సహా అనేక మంది బలూచ్ పౌరులను మాయం చేస్తున్నారని వారు ఆరోపించారు.

బాధిత కుటుంబాలందరికీ ఈద్ పండుగ ఒక దుఃఖమైన అనిశ్చితితో కూడుకున్న సందర్భంగా మిగిలిపోయిందని, తమ ప్రియమైన వారి నుండి ఎదురైన బాధాకరమైన వియోగాన్ని వారు అనుభవిస్తున్నారని ఈ సంస్థలు పేర్కొన్నాయి. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్టానికి చెందిన బలూచ్ స్టూడెంట్స్ కౌన్సిల్ అందించిన సమాచారం ప్రకారం పంజాబ్ ఇస్లామాబాద్ విభాగాలకు చెందిన పలువురు విద్యార్థులను పాకిస్తాన్ సైనిక దళాలు అదృశ్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ఈరోజు భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ 5వ ర్యాంకర్ ఇండోనేషియాకు చెందిన జోనథన్ క్రిస్టీపై సంచలన విజయం సాధించారు. అయితే 32వ రౌండ్లో జరిగిన మరొక మ్యాచ్లో కిడాంబి శ్రీకాంత్ సింగపూర్కు చెందిన ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. విజేతగా నిలిచిన జట్టుకు ఫైనల్లో చోటు దక్కించుకోవడం కోసం శుక్రవారం జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడవలసి ఉంటుంది. విశేషాలు మరొకసారి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని కొనసాగించడానికి కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల రివిజన్ చట్టబద్దతను సుప్రీంకోర్టు ఈరోజు ఆమోదించింది. దేశ ప్రగతికి ఈశాన్య ప్రాంతం అభివృద్ది ముఖ్యమని రాష్టపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం. గిన్నెలా రకరకాల పంటల్ని ఎట్లా వండియాలా, పశుపక్షాదుల్ని ఎట్లా పోషించాలా, ఎసటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఇంకా పంటలు పండించే రైతులతోని ముచ్చట, వాళ్ళ అనుభవాలు, గట్లనే శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ప్రతిరోజు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కిసాన్ వన్లా వినిపిస్తుంటాం. ఈ ఇల్లు వ్యవసాయం ఆది సోమ బుధ శుక్రవారాలల్లా, ఇంకా కిసాన్ వాణి మంగళ గురు శనివారాలల్లా ఉంటది. మరి ఎల్లటి ఇల్లు వ్యవసాయంలా? పచ్చిరొట్ట పంటల సాగు ప్రయోజనాలు ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయాధికారి ఈ సంధ్యారాణితో ముచ్చట. ఇంకా శనగ విత్తన నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ తో ముచ్చట. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఎండగా ఉండే వేడి గాలులు వీచినాయి. గడిచిన 24 గంటలలో ఎక్కువ ఉష్ణోగ్రత 41 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా ఉండే. ఇక రాగల 24 గంటల వరకు ఎక్కువ ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదైంది. గాలి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ 26% ఉంటుంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు. ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. నేలకు ఎన్నో రకాల పంటలను ఇచ్చే స్వభావం ఉంటుంది. మనిషి దాన్ని కొన్ని విధానాలను సృష్టించి నేలను ఖరావు చేస్తున్నాడు. ఇట్లా చేయకుండా ఉండదందుకు ఏం చెయ్యాలనో ఈ ముచ్చట్ల ఇప్పుడు ఇందాం. పచ్చిరొట్ట పంటల సాగు ప్రయోజనాలు ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయాధికారి ఈ సంధ్యారాణితో జి జ్యోతి పెట్టిన ముచ్చట ఇందాం.
1: పచ్చిరొట్టె ఎరువుల అవసరం మరియు దాని ప్రాముఖ్యతను తెలపండి వివరంగా.
2: మనందరికీ తెలుసు, ఇప్పుడు మామూలుగా మనము నేల అనగానే దాంట్లో ఏంటి, ఈ సేంద్రియ పదార్థాలు కానివ్వండి, ఖనిజాలు, వాయువులు, ఎన్నో జీవుల మిశ్రమం అయితేనే నేల అవుతుంది. అయితే అంటే ఇప్పుడు మనం ఈ నేల మట్టి లేకపోతే అసలు ఆహారమే లేదు, ఆహారం లేకపోతే జీవం ఉండదు. కాబట్టి మన సర్వ ప్రాణులకు కూడా ఆధారమైంది మట్టి. మరి ఈ మట్టి యొక్క సారవంతం ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది అన్న దానిపైనే మన మానవ మనుగడ కావచ్చు, జీవకోటి మనుగడ అని చెప్పొచ్చు. సో సమస్త జీవకోటి మనుగడ కూడా మనకు ముఖ్యంగా ఈ నేల యొక్క ఆరోగ్యం మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే మనకు ఈ పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకుని మన దేశ ప్రజల యొక్క ఆహార అవసరాలను తీర్చడానికి మనం ఏం చేస్తున్నామంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలి అని చెప్పేసి అంటే కొత్త వంగడాలని సృష్టించడం కావచ్చు, కొత్త కొత్త రసాయన ఎరువుల్ని ఎక్కువగా వేయాలి.

0: పురుగు మందుల్ని కనుక్కోవడము, అన్ని పురుగులకు తగ్గట్టుగా పురుగులు కానివ్వండి, తెగుళ్ళని నివారించడానికి. సో ఈ విధంగా మనము కొన్ని విధానాలు పాటిస్తున్నాము. కానీ దీనివల్ల ఏమైతుంది అంటే, కొన్ని రోజులకి మనకు ఈ రసాయనాల యొక్క వాడకం అనేటువంటిది ఎక్కువైపోయి అనర్థాలు కూడా సంభవిస్తున్నాయి. అది మనందరికీ తెలిసింది. సో దాంతో మెయిన్ గా మనకు అల్టిమేట్ గా ఇక్కడ ప్రాబ్లం ఏమైతుంది అంటే, నేల యొక్క భౌతిక లక్షణాలు దెబ్బతిని మళ్ళీ దాంట్లో నీటిని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం కూడా తుదకి కోల్పోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లే కాకుండా మళ్ళీ మనకు ఈ సూక్ష్మ పోషక లోపాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దాంతో మళ్ళీ మనకు చివరికి ఈ ఉత్పాదకత తగ్గుతూ ఖర్చు కూడా పెరగడం అవుతుంది. అంటే వ్యవసాయంలో ఈ పంట పెంచేటువంటి క్రమంలో మరి ఇట్లాంటి పరిస్థితులలో మనం నేల యొక్క సహజత్వాన్ని కాపాడుతూ అధిక దిగుబడులు సాధించాలి. దానికోసం ఒక మార్గం మనం ఈ పచ్చిరొట్ట పైర్లు అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు పోషక విలువలు, న్యూట్రియంట్స్ కానివ్వండి, మైక్రో న్యూట్రియంట్స్ అయినా మైక్రో న్యూట్రియంట్స్ అయినా కూడా చాలా సమృద్ధిగా సమతుల్య తూకంలో ఉండి వాటిని మనం ఎప్పుడైతే ఈ పచ్చిరొట్ట ఎరువుల్ని వాడతామో నేల చాలా వరకు కూడా మనకు సహజ పద్ధతుల్లోనే ఎరువులను అందించినటువంటి వాళ్ళని అవుతాం. ఏ మొక్కలనైతే మనము ఈ విధంగా అంటే పోషక విలువలు ఉండి మనము ఈ వాడుతూ ఉంటామో వాటిని పచ్చిరొట్ట ఎరువులు అని అంటుంటాము. సో దాన్ని రెండు రకాలుగా వాడతాం. ఒకటి ఏంటంటే మనం కంప్లీట్ గా మొక్కల్ని నేలలో పెంచేసి వాటిని కలియదున్నుతాము. రెండవ రకం ఎట్లా అంటే కేవలం ఆకుల్ని తీసుకొచ్చి వాటిని దాంట్లో వేసి నీళ్లు పెట్టి మురిగించి కలిగేదున్నడం. ఎప్పుడైతే మనకి పొలంలో పంట లేనప్పుడు అంటే ఇప్పుడు రెండు పంటల మధ్య మనకు కొంచెం టైం దొరుకుతుంది కదా, అట్లా నేల అంటే భూమి ఫ్రీ ఉన్నప్పుడు ఇట్లాంటి మొక్కల్ని పెంచి వాటిని నేలలో కలియదున్నడం ద్వారా మనకి ఏమైతుంది అంటే నేలకు పోషకాలు అందించడమే కాకుండా సారవంతత పెరుగుతుంది, మళ్ళీ నేలకు ఈ నీటిని నిలుపుకునే శక్తి కూడా పెరుగుతుంది. సో ఇవి పచ్చిరొట్ట ఎరువుల గురించినటువంటి మనకు బ్రీఫ్ గా.
1: అయితే ఈ పచ్చిరొట్ట పైరుకు ఉండవలసినటువంటి లక్షణాలను గురించి చెప్పండి.
0: ఇప్పుడు పచ్చిరొట్ట ఎరువులు మనం పెంచుకోవాలంటున్నాం, మరి అసలు వేటిని పెంచాలి, ఎట్లా పెంచాలి, వాటికి ఎట్లాంటి లక్షణాలు ఉన్న వాటిని మనము ఈ పచ్చిరొట్ట పైరు అని అంటాము అని అంటే, కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటంటే, ఈ పచ్చిరొట్ట మనం ఏదైతే పెంచుదాం అనుకుంటున్నామో వాటికి అవి తొందరగా పెరగాల్సి ఉంటుంది. త్వరగా ఎదిగి పచ్చి కాండం కలిగి మళ్ళీ అట్ ద సేమ్ టైం శాకీయ ఉత్పత్తి అంటే ఎక్కువ ఆకులను ఉత్పత్తి చేసేటటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. ఎందుకంటే మన యొక్క అల్టిమేట్ గా మన గోల్ ఏంటి, వాటిని నీళ్లలో కలియదున్నడమే కాబట్టి శాకీయ ఉత్పత్తి ఎక్కువ ఉండాలి, ఎక్కువగా ఆకులను ఉత్పత్తి చేయాలి. అట్లనే మొక్క యొక్క భాగాలు ఏవైతే ఉంటే అవి మృదువుగా రసభరితంగా ఉండాలి. మళ్ళీ అవేంటంటే అన్ని రకాల నేలలు, వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా నీటి ఎద్దడిని తట్టుకునేటువంటి సామర్థ్యం కలిగి పప్పుజాతికి చెందిన మొక్కలై ఉండాలి. అంటే పప్పుజాతికి చెందినటువంటి ఈ పచ్చిరొట్ట పంటల వల్ల ఏమైతుందంటే, వాటి వేళ్లలో మనకు ఇదేదైతే రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా సహజీవనం చేస్తుంది కదా, అది గాలిలో ఉన్నటువంటి నత్రజనిని స్థిరీకరించి మన పంటకు అందజేస్తుంది కాబట్టి ఆ విధంగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ పప్పుజాతికి చెందినటువంటి పచ్చిరొట్ట పైర్లు ఎక్కువ మేలు చేస్తాయి. అట్లనే మళ్ళీ మనకి ఈ విత్తనం కూడా తక్కువ ధరకే లభ్యమయ్యేటటువంటిదిగా ఉండాలి, అప్పుడే రైతులకు అది సౌకర్యంగా ఉంటుంది. అట్లనే మనకు తక్కువ రోజుల్లో ఎక్కువగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్ట ఇచ్చేటువంటి లక్షణం కలిగి ఉండాలి. మళ్ళీ పీచు శాతం తక్కువగా ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే నేలలో కలియదున్నుతామో అప్పుడు త్వరగా కుళ్ళి భూమిలో కలవాలి కాబట్టి పీచు శాతం తక్కువ ఉండాలి. మరియు లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉండాలి. అంటే లోతైన వేరు వ్యవస్థ ఉన్నప్పుడు ఏమైతుంది అంటే భూమి లోపల నుండి కూడా పోషకాల్ని తీసుకొని వాడుతుంది, మళ్ళీ మనం దాన్ని నేలకే అందిస్తాం కాబట్టి నేల సారవంతమైతుంది. అంటే వీటి యొక్క లక్షణం ఎట్లుండాలంటే త్వరగా పెరిగి కలుపు పెరుగుదలను అరికట్టేదిగా ఉండాలి. అంటే వీటిలో కలుపు రాకుండా ఇవి తొందర పెరిగినాయంటే కలుపు రాదు ఆటోమేటిక్ గా. సో ఈ విధంగా మనకు పచ్చిరొట్ట పైర్లు ఉండాలి. అంటే మళ్ళీ మనము ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట పైర్లను జనరల్ గా ప్రధాన పంట వేసే కన్నటువంటి 45 నుంచి 60 రోజుల ముందే మనము ప్రధాన పొలంలో వెదజల్లుకోవాలి. అవి పెరిగిన తర్వాత అంటే పూత దశలో వాటిని పొలంలో కలియదున్ని తర్వాత మనం పంటను వేసుకోవాలి. ముఖ్యమైన పచ్చిరొట్ట ఎరువులు తీసుకున్నట్టయితే జీలుగ కానివ్వండి, జనుము, పిల్లి పెసర, అలసంద, ఉలవ ఇట్లాంటి వాటిని మనము పచ్చిరొట్ట పంటలుగా వాడతాము. అయితే కొన్నిసార్లు ఏమైతుంది అంటే మనము టైం లేదు మనకు పచ్చిరొట్ట ఎరువులు పెంచడానికి, ఏదైతే 45 నుంచి 60 రోజులు అనుకున్నామో, సో అట్లాంటి పరిస్థితులలో మనము ఆకులను అంటే వేరే దగ్గర పెరిగినటువంటి ఈ పచ్చిరొట్ట ఎరువుల ఆకులను తీసుకొచ్చి కూడా అంటే బయట నుండి సేకరించి వాటిని పొలంలో వెదజల్లి మళ్ళీ తర్వాత కలియదున్ని అవి కుళ్ళిపోయిన తర్వాత కూడా మనము పంటను వేసుకోవచ్చు. అయితే ఇట్లా ఆకులను వాడేదాటికి ఉదాహరణ మనం తీసుకున్నట్టయితే గ్లైరిసీడియా కానివ్వండి, జిల్లేడు, కానుగ, నేల తంగేడు ఇట్లాంటి వాటిని మనము ఆకుల్ని తీసుకుని పచ్చిరొట్ట ఎరువులుగా వాడుకోవచ్చు.
1: అయితే ముఖ్యమైన పచ్చిరొట్ట పంటల గుణగణాలు, విత్తే సమయం మరియు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి చెప్పండి.
0: అయితే పచ్చి రొట్ట ఎరువులు ఎట్లుండాలి అని అంటే, ఇప్పుడు మనం కొన్ని పేర్లు చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు వాటిలో కొన్నిటి గురించి వివరంగా తీసుకుంటే, ఇప్పుడు జీలుగా కానివ్వండి, సీమ జీలుగా అని అనుకుంటే, వీటిని మనం సాధారణ

0: సాధారణంగా క్షారగుణమున్నటువంటి భూములు అంటే చౌడు భూముల్లో, ఎక్కువగా వరి పండించేటటువంటి భూముల్లో వీటిని వేసుకోవాలి. దీనికి మళ్ళీ మనము అంటే విత్తనం మోత తీసుకున్నట్టయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాన్ని తీసుకుని దాన్ని ఇసుకతో కలిపి పొలమంతా కూడా వెదజల్లుకోవాలి. తర్వాత ఇవి పూత దశకు వచ్చిన తర్వాత దాన్ని కలియదున్నడంతో మనకు ఎకరానికి 1-10 టన్నుల వరకు కూడా పచ్చి రొట్ట లభిస్తుంది. ఇది జీలుగా, సీమ జీలుగా. తర్వాత అదే కట్టె జనుము అంటే ఈ కట్టె జనుమును మనం అన్ని రకాల నీళ్ళల్లో కూడా సాగు చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మనము పశువుల మేతగా కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం మనం 1 ఎకరానికి 12 నుంచి 15 కిలోల వరకు విత్తనాన్ని వెదజల్లుకోవాలి. దీని ద్వారా మనకు 5 నుంచి 6 టన్నుల వరకు పచ్చిరొట్ట లభిస్తుంది. తర్వాత పిల్లి పెసర. ఈ పిల్లి పెసరను ఎక్కువగా మనము తేలిక బరువైన నీళ్ళల్లో కూడా సాగు చేయొచ్చు. అయితే చౌడు భూముల్లో మాత్రం ఇది సాగుకు పనికిరాదు. తర్వాత దీనికోసం 1 ఎకరానికి 6 నుంచి 8 కిలోల వరకు విత్తనం అవసరమైతుంది. ఈ పిల్లి పెసర ద్వారా మనకు 3 నుంచి 4 టన్నుల పచ్చిరొట్ట 1 ఎకరానికి లభిస్తుంది. తర్వాత నీలి, వెంపలి, ఇవేంటంటే చాలా ప్రదేశాల్లో మనకు అసలు కలుపు మొక్కలుగా కూడా కనిపిస్తూ ఉంటాయి. వీటిని మళ్ళీ మనం పచ్చిరొట్ట ఎరువులుగా కూడా వాడుకోవచ్చు. వీటి కోసమైతే 1 ఎకరానికి 8 నుంచి 10 కిలోల విత్తనం సరిపోతుంది. వీటిని మాత్రం అన్ని రకాల నీళ్ళల్లో కూడా వేసుకోవచ్చు. తర్వాత మనము ఈ వివిధ కాలాలకు అనుగుణంగా తీసుకున్నట్టయితే, ఇప్పుడు ఉదాహరణకి వర్షాకాలం అనుకోండి, వర్షాకాలంలో పచ్చిరొట్ట ఎరువులుగా ఉపయోగపడేవి ఏంటి అంటే జనుము, బొబ్బర్లు, అవిసెలు, పెసర్లు, మినుములు, పిల్లి పెసర ఇట్లాంటివి వర్షాకాలం వాడుకోవాలి. అదే శీతాకాలంలోకి అనుకూలమైనటువంటి పచ్చిరొట్ట పంటలు తీసుకున్నట్టయితే ఆవాలు కానివ్వండి, మెంతులు, చిక్కుడు, బఠానీలు, పొగాకు వీటిని మనము శీతాకాలంలో అనువుగా తీసుకోవచ్చు. అట్లనే వేసవి కాలంలో తీసుకున్నట్టయితే తోటకూర, పప్పుకూర, చెమ్మకాయ, జనుము, మెంతులు వీటిని మనము వేసవికాలం పచ్చిరొట్ట పంటలుగా వాడుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని రకాల నేలల్ని బట్టి కూడా మనము కొన్ని పచ్చిరొట్ట ఎరువుల్ని నిర్ణయిస్తాము. ఉదాహరణకి ఇప్పుడు ఇసుక నేలలు అయితే బొబ్బర్లు కానివ్వండి, మినుములు, పెసర్లు, చిక్కుడు వీటిని మనము ఇసుక నేలలో ప్రిఫర్ చేస్తాము. తర్వాత మనము రేగడి నేలలు, బురద నేలలు అనుకుంటే బురద నేలల్లో అయితే ఆవాలు, పిల్లి పెసర, జనుము ఇట్లాంటి వాటిని మనము బురద నేలల్లో వేసుకోవాల్సి ఉంటుంది. అట్లనే అవిసెలు మరియు ఈ తోటకూరను మాత్రం మనం అన్ని రకాల నీళ్ళల్లో కూడా పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగించుకోవచ్చు.
1: ఈ పచ్చిరొట్ట పైర్ల ప్రయోజనాలు, లాభాలను గురించి చెప్పండి.
0: పచ్చిరొట్ట పైర్లను తొలకరి వర్షాల కన్నా ముందు అంటే మే ఎండింగ్ లో, జూన్ మొదట్లో వేసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటిని అంటే వీటి యొక్క దిగుబడి రావడానికి మనకు 45 నుంచి 60 రోజుల సమయం పడుతుంది, అంటే పూత దశ రావడానికి. ఈ విధంగా ఇది పూత దశ వచ్చిన తర్వాత కలియదున్నడం వల్ల మనకు నేలకు చాలా వరకు పోషకాలు లభిస్తాయి. అయితే వీటి యొక్క ప్రయోజనాలు ఇంకా ముఖ్యంగా తీసుకున్నట్టయితే పచ్చిరొట్ట పైర్లు ఎప్పుడైతే అవి నేలలో కుళ్ళుతాయో అప్పుడు జరిగేటటువంటి రసాయన ప్రక్రియల వల్ల భూమిలో ఉండేటువంటి పోషక పదార్థాలు మొక్కలకు సులభంగా లభ్యమవుతాయి. అంటే జనరల్ గా అనవైలబుల్ ఫామ్ లో ఉన్నవి అంటే అందలేని ఫామ్ లో రూపంలో ఉన్నవి కూడా కొన్ని ఈ రసాయన ప్రక్రియ జరుగుతుంది కాబట్టి దానితోని మొక్కలు ఈజీగా గ్రహించగలుగుతాయి పోషకాలని. అట్లనే మళ్ళీ ఈ పచ్చిరొట్ట పైర్ల సాగు వలన నేల యొక్క భౌతిక లక్షణాలు వృద్ధి చెందడమే కాకుండా మనకు ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం ఏదైతే పప్పు జాతి వల్ల నత్రజని స్థిరీకరించబడుతుంది అని, సో ఆ విధంగా అట్లాంటి మనం పచ్చిరొట్ట ఎరువులు వాడడం వల్ల నత్రజని ఎరువుల వాడకాన్ని మనము 25 నుంచి 30% వరకు కూడా తగ్గించవచ్చు. అట్లనే మళ్ళీ నేల యొక్క నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది, నీటిని నిలుపుకునేటువంటి సామర్థ్యం. మళ్ళీ భూమి గుల్లబారి పంట మొక్కల వేర్లకు అవసరమైనటువంటి గాలి నీరు కూడా పుష్కలంగా అందడం జరుగుతుంది. మళ్ళీ కొన్నిసార్లు ఇప్పుడు మనం ఉదాహరణకు జీలుగా గాని సీమ జీలుగా ఇవేంటంటే వీటి వేళ్లు చాలా లోతుకు వెళ్లిపోతాయి. ఎక్కువ లోతుకు వెళ్లడం వల్ల భూమి లోపల పొరలో కూడా నిక్షిప్తమైనటువంటి చాలా వరకు పోషకాలు మనకు లభ్య రూపంలోకి వచ్చి పంటలకు అందుతాయి. అట్లనే కలుపు నివారించడానికి కూడా ఒక విధంగా మనకి పచ్చిరొట్ట పైర్లు ఉపయోగపడతాయి. అట్లే మనకు దీర్ఘకాలిక పంటల్లో, పండ్ల తోటల్లో ఇట్లాంటి వాటిల్లో పచ్చిరొట్ట పైర్లు సాగు చేసి మనము ఎప్పుడైతే ఈ పూత దశలో కలియదున్నుతామో అట్లాంటి పరిస్థితులలో కూడా కొన్ని లభ్యం కాని రూపంలో ఉన్నటువంటి పోషకాలు లభ్యమైతాయి. అంటే మినరలైజేషన్ అనేటువంటి ప్రాసెస్ తోని లభ్యం కాని రూపంలో ఉన్నవి లభ్యమయ్యే రూపంలోకి మారుతాయి. అట్లనే మళ్ళీ మనకు చౌడు సమస్యను తొలగించడానికి కూడా ఈ జీలుగా, సీమ జీలుగా ఇట్లాంటి పచ్చిరొట్ట ఎరువులు చాలా వరకు ఉపయోగపడతాయి. సో చౌడు సమస్య తొలగిపోయి మళ్ళీ భూసార పరిరక్షణ కూడా జరుగుతుంది అక్కడ. ముఖ్యంగా మనం ఈ వరి సాగు చేసే ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే దీనిలో ఇప్పుడు వరి పంట ముందు మనం పచ్చిరొట్ట పైరు సాగు చేయడం వల్ల మనం తినేటువంటి ఈ బియ్యంలో కూడా విటమిన్లు కానివ్వండి, మాంసకృత్తుల శాతం పెరిగినట్టు మనకు ఈ పరిశోధన ఫలితాల్లో కూడా తెలిసింది. సో మళ్ళీ అట్ ద సేమ్ టైం మనకు దిగుబడి కూడా 15 నుంచి 20% వరకు పెరుగుతుంది. అట్లనే మళ్ళీ ఈ పచ్చిరొట్ట పైర్లు ఎరువులుగానే కాకుండా కొన్ని రకాల పచ్చిరొట్ట ఎరువుల్ని మనం మేతగా కూడా అంటే పశువుల మేతగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకి జనుము, పిల్లి పెసర అట్లాంటి వాటిని. తర్వాత రైతులు అంటే సరైన

0: 40-60 రోజుల టైం కూడా వేస్ట్ అవుతుంది అన్న ఫీలింగ్ లో ఉంటారు కాబట్టి. సో అది ఒక అవరోధంగా చెప్పుకోవచ్చు. అంటే టైం అయితే ఖచ్చితంగా మనం 45-60 రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు మనం రసాయనిక ఎరువులు అనుకోండి, ఇమ్మీడియట్ గా తీసుకురావడం వేయడం ఇది అట్లా కాదు, మనం టైం ఇవ్వాలి. సో అదొకటి. కొన్నిసార్లు మనకు ఈ చీడపీడలు కూడా పచ్చిరొట్ట ఎరువుల్ని ఆశించి తర్వాత అవి నెక్స్ట్ ప్రధాన పంటకి కూడా నష్టం కలిగించేటటువంటి అవకాశం ఉంది.
1: పచ్చిరొట్ట ఎరువుల అవసరం, దాని ప్రాముఖ్యతను చాలా చక్కగా చెప్పారు మేడం. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
2: పచ్చిరొట్ట పంటల సాగు ప్రయోజనాలు, ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారాణితో జి జ్యోతి పెట్టిన ముచ్చట అది.
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇది మన బాస్, మన యాస, మన ఎఫ్ఎం, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరింటున్నారు ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమంలో. అనేక రకాల పంటల్ని పండిస్తాడు రైతు. యాసంగి పంటలల్లా అనేక రకాల పంటలనేసి లాభపడతాం. గిన్నెలా శనగ పంటని పండేయదలిగి విత్తనాలని నిల్వ చేసుకుందలిగి ఏం చెయ్యాలనో ఈ ముచ్చట్లేందా. శనగ విత్తన నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో కేలేని పెట్టిన ముచ్చటిందాం.
6: శనగ విత్తన నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి, అట్లాగే రైతు స్థాయిలో విత్తన నిల్వ చేసుకునే అవసరాన్ని గురించి తెలియజేసేందుకు ఈరోజు మన స్టూడియోలో జి అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అనిల్ కుమార్ గారు.
7: నమస్కారం అండి.
6: ముందుగానే చెప్పండి, ఈ రైతు స్థాయిలో విత్తన నిల్వ చేసుకునే అవసరం ఏముంది, ఆ అవసరాన్ని గురించి చెప్పండి.
7: మన జిల్లాలో అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే శనగ పంట అనేది ఎక్కువ మొత్తంలో రబీ అంటే యాసంగిలో సాగు చేస్తారు. అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకున్నట్లయితే సుమారుగా 250,000 ఎకరాలలో ఈ శనగ పంట సాగు చేస్తూ ఉన్నారు. జిల్లా విషయానికి వస్తే సుమారుగా ఆదిలాబాద్ జిల్లాలో 71,000 ఎకరాలలో ఈ శనగ పంట సాగు చేస్తున్నారు. దీని తర్వాత కామారెడ్డి, అలాగే నిర్మల్, తర్వాత సంగారెడ్డి ఇటువంటి జిల్లాలలో శనగ పంట అనేది ప్రధానంగా సాగు చేస్తున్నప్పటికీ ప్రతి సంవత్సరం ప్రతి శనగ పంట విత్తే ముందు రైతులు మార్కెట్లోనే విత్తనం అనేది కొనుగోలు చేస్తున్నారు, కొనుగోలు చేసి విత్తుకుంటున్నారు. దీని ద్వారా ఏమైతుందంటే ఇప్పుడు శనగ విత్తనం చూసుకున్నట్లయితే ఒక కిలోకి సుమారుగా 60 రూపాయల నుంచి 100 రూపాయల దాకా దీని ధర ఉంటున్నది, కేవలం ఒక కిలోకే. అయితే దీనివల్ల ఈ సాగు ఖర్చు అనేది బాగా పెరిగిపోతున్నది. అయితే రైతులు వాళ్ళ స్థాయిలోనే ఈ శనగ పంట విత్తనం యొక్క నిల్వ చేసుకొని వాళ్ళ విత్తనాన్ని వాళ్ళే వాడుకునే అవసరం ఎంతగానో ఉన్నది.
6: అయితే ఇప్పుడు ఈ విత్తన నిల్వ చేసుకునే అవసరాన్ని గురించి చెప్పారు కదా, మరి ఇప్పుడు విత్తన నిల్వ కోసం పంటలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జాగ్రత్తలను వివరిస్తారు?
7: అయితే శనగ పంట చూసుకున్నట్లయితే సుమారుగా 100 నుంచి 105 రోజుల్లో మన కోతకు వస్తుంది. తర్వాత మనం కోసుకొని తర్వాత మంచిగా ఆరబెట్టుకొని విత్తనాన్ని మనం నిల్వ చేసుకోవచ్చు. అయితే ఈ శనగ పంట కోసే ముందే, ఎందుకంటే మన నిల్వలు ఆశించే పురుగులు ఏవైతే ఉంటాయో అవి పంట స్థాయిలోనే వాటి గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ పంట మనం కోసే ఒక 10 రోజుల ముందే మనం ఒక ఎకరానికి క్యునాల్ఫాస్, అంటే లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల క్యునాల్ఫాస్ మనం కలుపుకొని పిచికారీ చేసుకొని తర్వాత 10 రోజుల తర్వాత మనం శనగ పంట కోసినట్లయితే ఈ నిల్వలో వచ్చే పురుగుల బెడద అనేది చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. సో ముఖ్యంగా శనగ పంటలో పంట స్థాయిలోనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మన కోశ 10 రోజుల ముందు క్యునాల్ఫాస్ అనేది పిచికారీ చేసుకోవాలి.
6: అయితే ఇప్పుడు ఈ నిల్వ చేసుకునే విత్తనంలో తేమ శాతం ఎంత వరకు ఉండాలి, ఈ వివరాలు చెప్తారా?
7: సాధారణంగా ఏ పంట యొక్క విత్తనం అయినా మనం సుమారుగా 10-12% మాయిశ్చర్ కి మంచిగా ఆరబెట్టి నిల్వ చేసుకుంటాం. ఈ శనగ పంటల విషయానికి వస్తే మాయిశ్చర్ కంటెంట్ అనేది అంటే తేమ శాతం అనేది ఖచ్చితంగా 9% దాకా ఉండాలి. అంటే 10 కంటే తక్కువ శాతం తేమ ఉంటే అక్కడ దాకా ఆరబెట్టుకొని తర్వాత మనము గోనె సంచులలో గాని వివిధ సంచులలో మనం దాన్ని నిల్వ చేసుకోవచ్చు.
6: ఇప్పుడు ఈ సంచులలో నిల్వ చేసుకోవాలంటున్నారు కదా, మరి ఒకవేళ శనిగని మనం నిల్వ కోసం

0: ఎట్లాంటి సంచుల్ని వాడాలి, ఎట్లాంటి సంచులు వాడితే అవి నాణ్యంగా ఉంటాయి, అంటే నాణ్యత కోల్పోకుండా తేమ విషయంలో కూడా అటు ఇటు కాకుండా ఉంటాయి చెప్తారు?
1: అంటే సుమారుగా మనం 6 నుంచి 7 నెలల దాకా ఈ విత్తనం నిల్వ అనేది చేసుకుంటాం, అంటే వచ్చే పంట విత్తే దాకా. సో ఈ 6-7 నెలల కోసం మనము గోనె సంచులలో విత్తనం నిల్వ చేసుకోవచ్చు. సో ఈ గోనె సంచులలో విత్తనం నిల్వ చేసుకునేటప్పుడు మనం సుమారుగా 5% వేప కషాయంలో వాటిని ముంచి తర్వాత ఆరబెట్టి తర్వాత వాటిలో నిల్వ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 10% మన వేప కషాయం ఈ గోనె సంచుల పైన పిచికారీ చేసి వాటి ఆరిన తర్వాత వాటిలో నిల్వ చేసుకోవచ్చు. లేదు ఈ గోనె సంచుల్లో ఇంకా ఏదైనా కెమికల్ తో స్ప్రే చేసుకోవాలనుకుంటే మనం డెల్టా మెత్రిన్ 1 లీటర్ కి 2 మిల్లీలీటర్లు కలుపుకొని స్ప్రే చేసుకొని ఈ గోనె సంచులను ఆరబెట్టి తర్వాత వాటిలలో విత్తనం నిల్వ చేసుకోవచ్చు. ఈ గోనె సంచులు కాకుండా ఇంకా మంచి విత్తనాన్ని కాపాడే సంచులు ఏమైనా ఉన్నాయంటే మనకు 3-లేయర్ హెర్మాటిక్ బ్యాగ్స్ అని ఈ మధ్య మనకు మార్కెట్ లో దొరుకుతున్నాయి. అంటే అవి 3 లేయర్లు ఉంటాయి, 3 లేయర్లు, వాటిని హెర్మాటిక్ బ్యాగ్స్ అంటాం, అంటే పాలిథీన్ టైప్. సో బాగా మందంగా ఉంటాయి. వాటిలో ఏంటంటే ఈ 3 లేయర్లు ఉంటాయి కాబట్టి లోపలికి తేమ పోదు, అలాగే పొరుగు కూడా పోయి గుడ్లు పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఈ 3-లేయర్ హెర్మాటిక్ బ్యాగ్స్ లలో మనం చాలా రోజుల వరకు, అంటే 9 నుంచి 12 నెలల దాకా కూడా సాధారణమైన టెంపరేచర్లలో, హ్యూమిడిటీలలో ఈ విత్తనాన్ని నిల్వ చేసుకోవచ్చు.
0: అయితే ఇప్పుడు శనగ విత్తనంలో నిల్వ చేసినప్పుడు ఏమైనా పురుగులు ఆశించే అవకాశం ఉంటుందా? మరి అవి ఆశిస్తే వాటి నివారణ కోసం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి?
1: సో మనకు తెలిసిన విషయం, శనగ పంటలో అలాగే మిగతా పప్పు జాతి పంటలలో ఎక్కువగా ఆశించేది బ్రూచిడ్స్. అంటే తల్లి పురుగు ఏం చేస్తుంది అంటే గింజల పైన గుడ్లు పెడుతుంది, ఆ గుడ్ల నుంచి బయటికి వచ్చిన లార్వా గింజ లోపలికి పోయి వాటి గింజను తినేసి తర్వాత ఒక బొక్క చేసుకుని బయటికి వచ్చేస్తాయి. సో ఈ ఆ బొక్క అయితే ఆ పురుగు బయటికి వచ్చిన తర్వాత మనం గమనిస్తాం. సో ఈ ఎక్కువగా ఆశించేది ఈ బ్రూచిడ్స్ పురుగులు కాబట్టి వీటిని ఖచ్చితంగా మనం నివారించుకోవాలి. అంటే మధ్య మధ్యలో మనం సంచులను తెరిచి చూసుకొని ఒకవేళ మనం ఏమైనా గుడ్లు గిట్ల గమనించినట్లయితే ఎంబటే ఆరబెట్టుకోవచ్చు. లేదంటే ఏమైనా కెమికల్ తో, ఇందాక చెప్పినట్టు డెల్టా మెట్రిన్ కెమికల్ తోటి మనం స్ప్రే చేసుకొని ఈ అన్ని గుడ్లు, తర్వాత లార్వాలు, తర్వాత తల్లి పురుగులను కూడా మనం ఈ స్ప్రే ద్వారా నివారించుకోవచ్చు. లేదు అనుకుంటే మన ఏదైనా స్టోరేజ్ రూమ్, అందులో ఎవరు వెళ్లారనుకుంటే మనము ఈ ఫ్యూమిగేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే అల్యూమినియం ఫాస్ఫైడ్ టాబ్లెట్స్ దొరుకుతాయి, వాటితోటి మనం ఫ్యూమిగేషన్ కూడా చేసుకున్నట్లయితే తర్వాత ఆశించి ఏదైనా ఫంగస్ అయినా పురుగు అయినా ఏదైనా చనిపోతుంది అన్నమాట.
0: అయితే ఇప్పుడు ఈ శనగ విత్తనం నాణ్యత ప్రమాణాల గురించి చెప్పండి, అవి నాణ్యత ప్రమాణాలు ఏ రకంగా ఉంటాయి?
1: సాధారణంగా రైతులు ప్రతి సంవత్సరం మార్కెట్ లో విత్తనాన్ని కొనుగోలు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వారి నిల్వలో ఈ విత్తన నాణ్యత అనేది ఉండదని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో విత్తన నాణ్యత ఏంటిది అంటే మనకు మొలక శాతం అనేది ఖచ్చితంగా 85% కంటే ఎక్కువ ఉండాలి. సో ఈ మొలక శాతం ఉన్నట్లయితే మనకు ఆశించిన దిగుబడులు అనేది వస్తాయి. సో ఈ మొలక శాతం తగ్గిపోతుంది నిల్వలో అని భావించి రైతులు ప్రతి సంవత్సరం కొనుగోలు చేస్తారు. కానీ ఈ రైతు స్థాయిలో కూడా నిల్వ చేసుకున్నప్పుడు ఈ మనకు మినిమం సీడ్ స్టాండర్డ్స్, అంటే 85% జర్మినేషన్ పర్సంటేజ్, అలాగే 90% తేమ, భౌతిక ప్యూరిటీ అంటే ఫిజికల్ ప్యూరిటీ 98%, ఇట్లా మనం ఉంచుకున్నట్లయితే మనం రైతు స్థాయిలోనే ఈ విత్తనాన్ని నిల్వ చేసుకుని రైతు తన సొంత విత్తనాన్ని వచ్చే సంవత్సరానికి వాడుకోవచ్చు.
0: అయితే ముఖ్యంగా ఈ విత్తన నిల్వలకు సంబంధించి ప్రధానంగా రైతులు దృష్టి సారించాల్సిన అంశాలు కానీ, ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే వాటి గురించి చెప్తారా?
1: అంటే ఏ పంట నిల్వ చేసుకున్నా గానీ మధ్య మధ్యలో, అంటే ప్రతి 4 రోజులకు లేదా 15 రోజులకు ఒక 100 గింజలు మనము భూమిలో వేసుకొని అటు మొలక శాతం ఎట్లా ఉంటుంది అనేది మనం చూసుకుంటా ఉండాలి. అంటే మనకు తెలుస్తుంది శనగ పంటలో అయితే 85% కంటే మనకు మొలక శాతం తగ్గింది అనుకోండి, అది రైతులు తెలుసుకోవచ్చు. అంటే దీని విత్తన నాణ్యత తగ్గిపోతుంది, మనం దీని విత్తనం లాగా వాడుకోలేము అనేది తెలుస్తూ ఉంటుంది. అలాగే గింజ కూడా ఒకవేళ తేమ ఎక్కువైపోయింది అనుకోండి, ఆ గింజ అనేది మెత్తగా అయిపోతుంది, గట్టి ఉండదు. సో మెత్తగా అయినప్పుడు ఈ పురుగులు తెగుళ్ళు, అంటే తేమ ఎక్కువైంది అన్నట్టు. సో తేమ ఎక్కువైనప్పుడు ఈ పురుగులు తెగుళ్ళు ఖచ్చితంగా ఆశిస్తాయి. కాబట్టి ఈ తేమ తర్వాత ఈ మొలక శాతం మధ్య మధ్యలో చెక్ చేసుకున్నట్లయితే వారి విత్తనాన్ని వాళ్ళు వాడుకోవచ్చు.
0: చాలా సంతోషం అనిల్ కుమార్ గారు. ముఖ్యంగా ఈ శనగ విత్తన నిల్వలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి చక్కగా చెప్పారు. అట్లాగే ఈ శనగ విత్తనాన్ని మనం నిల్వ ఉంచినప్పుడు ఆశించే పురుగులు, వీటికి సంబంధించిన నివారణ చర్యల గురించి కూడా చక్కగా చెప్పారు. కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ శనగ విత్తనాలని నాణ్యత ప్రమాణాలని కోల్పోకుండా దాన్ని నిల్వ చేసుకుని రానున్న రోజుల్లో వాటి ద్వారా మంచి ఉత్పత్తులు సాధిస్తారని ఆశిస్తూ చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: ధన్యవాదాలు.

0: శనగ విత్తన నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ తో కేలినిని పెట్టిన ముచ్చటాది. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్లీ మళ్లీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్లి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. ఇప్పుడు ఒక వ్యవసాయ పాట విందాం.
1: ఒక మరదలు తన బావతో వంక వంక జీడి వంక ఆ చింతకాయ ఉట్ల మీద మనం ఆడుకున్న ఆటలు పాటలు అవి గుర్తుకొస్తున్నాయంటూ తన బావతో చెప్తుంది.

0: టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయ పాట అది. ఇది ఇయ్యల్లటి ఇల్లు వ్యవసం వ్యవసందారుల కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణిలో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలంలో పత్తి సాగు, బంగడాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ తో ముచ్చట, ఇంకా పత్తి కంది పంటల సాగు అనుభవాల గురించి కొమరం భీమ అసబాబు జిల్లా జైనూర్ మండలం మార్కగూడ గ్రామానికి చెందిన ఆత్రం భీమరావుతో ముచ్చటినచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నింట సమయం 7:40 కావస్తుంది. మరి కాసేపట్ల వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం కలి ఇందా.
1: వికసిత భారత్ కార్యక్రమం వింటారు.
2: ప్రధానమంత్రి అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం గురించి మీరందరు వినే ఉంటారు. అసలు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ఏ ఉద్దేశంతో పెట్టబడింది, దీనికి ఎవరు అర్హులు, మరి దీనికి ఏదైనా శిక్షణ ఇస్తారా, అట్లాగే రుణ సదుపాయం ఏమన్నా దొరుకుతుందా మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటువంటి పథకము ఈ చేతి వృత్తుల వారిని, సాంప్రదాయ కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడానికి మరియు వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ పథకాన్ని, అంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా మరి లబ్దిదారులకు ఉచిత శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది, అట్లాగే టూల్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయాలను తెలుసుకోవడానికి ఈ రోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రధానమంత్రి కౌశల కేంద్ర నిజామాబాద్ మేనేజర్ శ్రీ అల్లుల్లా మహేష్ కుమార్ గారు. మహేష్ కుమార్ గారు నమస్కారం.
3: నమస్కారం అండి.
2: మహేష్ కుమార్ గారు, ఇప్పుడు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంకి సంబంధించినటువంటి వివరాలు, అట్లాగే మీ దగ్గర ఎలాంటి శిక్షణ అందుబాటులో ఉంది మొదలైన విషయాలు మా శ్రోతలకు తెలియజేస్తారా?
3: ఓకే అండి. ప్రధానమంత్రి విశ్వకర్మ పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది 17 September 2023 మన ప్రధానమంత్రి చేతుల మీదుగా లాంచ్ చేయబడ్డది. దీనికి 5 years పీరియడ్ అంటే 5 సంవత్సరాల పీరియడ్ దానికి గాను 13,000 crore సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వెచ్చించారు. సో ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, స్కీమ్ ఒక మెయిన్ ఉద్దేశం ఈ ఆర్టిసన్స్ క్రాఫ్ట్స్ ఎవరైతే ఉంటారో, కుల వృత్తులు చేసుకునే వాళ్ళు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఎవరైతే వెనకబడిపోతున్నారో అలాంటి వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకు ఆర్థికంగా కావచ్చు, వస్తు రూపేణా కావచ్చు, ఎలా అయినా సపోర్ట్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో ఇప్పటివరకు చాలా మంది ట్రైన్ అయ్యారు, వాళ్ళకి టూల్ కిట్స్ కూడా వచ్చినాయి, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందింది. సో ఇంకా నడుస్తూనే ఉంది. ఇది 2028 వరకు ఈ స్కీమ్ అనేది ఉంది.
2: బాగుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ మరి చేతి వృత్తులు అంటే ఏ రంగాల వారికి ఈ శిక్షణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది?
3: ముఖ్యంగా చెప్పాలంటే కుల వృత్తులు, చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో మన పిఎం విశ్వకర్మ కింద 18 కులాలు 18 ట్రేడ్స్ ని ఐడెంటిఫై చేశారు. దాంట్లో ముఖ్యంగా చెప్పుకుంటే కార్పెంటర్ వాళ్ళు కావచ్చు, వడ్రంగి వాళ్ళు, దాంతో పాటు మన చాకలి దోబి వాళ్ళు కావచ్చు, మళ్ళా మన విశ్వకర్మ వీళ్ళేమంటారు గోల్డ్ స్మిత్ కావచ్చు, గోల్డ్ స్మిత్ వాళ్ళు సునార్ అంటారు, మళ్ళీ స్కల్ప్టర్లని, స్టోన్ బ్రేకర్లని అంటే రాళ్ళు కొట్టుకునే వాళ్ళని, ఇట్లా 18 కులాలు ఉన్నాయి. ఈ 18 కులాలలో వీళ్ళు ఎవరైనా అర్హులే. దీనికి ఏజ్ లిమిట్ లేదు. వీళ్ళు జస్ట్ ఆధార్ కార్డు తీసుకొని అండ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తీసుకొని, ఆధార్ లో ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ తీసుకొని వెళ్ళి మీ సేవలు అప్లై చేస్తే వాళ్ళకి మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది అండి ప్రాసెస్. ఇంకా చెప్పాలి అని అంటే దీనికి ముఖ్యంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సేవకి వెళ్ళారు, అప్లై చేసుకున్నారు, అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి 3-step verification ఉంటుంది. 3-step verification అంటే 3 సార్లు వెరిఫికేషన్ ఉంటది. వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అదే వెరిఫికేషన్ మొబైల్లోనే అయిపోతుంది. ఒకటి జీపీ లెవెల్లో అయిపోతుంది, గ్రామ పంచాయతీ లెవెల్లో, ఇంకొకటి డిస్టిక్ లెవెల్లో అవుతుంది, ఇంకొకటి స్క్రీనింగ్ కమిటీ అని ఉంది. స్క్రీనింగ్ కమిటీ ద్వారా కంప్లీట్ అయిపోతుంది.

0: ఎవరైతే ఈ 3 సార్లు వెరిఫికేషన్ అయిపోయిందని వాళ్ళకి మెసేజ్ వస్తుంది, ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో లబ్ధిదారు ఉన్నారో వాళ్ళకి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిందని అంటే వాళ్ళు 5 రోజుల ట్రైనింగ్ కి అర్హులు అన్నట్టు.
1: అచ్చా,
0: ఈ 5 రోజుల ట్రైనింగ్ దేని గురించి ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ నే తీసుకుందాం. కార్పెంటర్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే పాతకాలం పద్ధతిలో బాడ్షలు అంటారు అలాంటి చేతితో చేసే
1: పనులు,
0: దూగోడలు ఇవన్నీ చేసే ఉండేవి. కానీ ఇప్పుడు రీసెంట్ గా కొత్తగా తీసుకుంటే ఏమొచ్చింది, అన్ని ఎలక్ట్రికల్ మిషన్స్ అయిపోయినాయి. హ్యాండ్ కట్టర్ కావచ్చు, రూటర్స్ కావచ్చు, ఇలాన్ని కూడా ఎలక్ట్రికల్ వచ్చేసినాయి. పాత పద్ధతులు ఏవైతే వాడుతున్నారో వాళ్ళు ఎక్కువగా సంపాదించలేకపోతున్నారు, అంటే తొందరగా పని ఫినిష్ చేసి ఎక్కువగా సంపాదించలేకపోతున్నారు. దాని కారణంగా ఏంటంటే ఈ 5 డేస్ ట్రైనింగ్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇనిషియల్ గా ఒక రోజు అనేది ఒక చిన్న ఎగ్జామ్ ఉంటది, మళ్ళీ 5 రోజులు ట్రైనింగ్ ఉంటది. అంటే ట్రైనింగ్ దేని గురించి ఉంటది అని అంటే, ఫస్ట్ డే ఓరియంటేషన్ సంథింగ్ అలా ఉండే, అంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఏంటది మొత్తం నేర్పించేసిన తర్వాత, మిగతా 4 డేస్ 5 డేస్ ఏవైతే ఉన్నాయో ఆ డేస్ లో వాళ్ళకి కొత్త పనిముట్లు, ఎలక్ట్రానిక్ పనిముట్లు ఎలా వాడాలి. అండ్ చాలా మందికి ఫోన్ పే జీపేలు అనుకుంటే తెలీదు, సో వాటి గురించి కూడా ఫైనాన్షియల్ లిటరసీ నేర్పిస్తాము. ఫైనాన్షియల్ లిటరసీ అండ్ చాలా మటుకు బయట సైబర్ క్రైమ్స్ అవి ఇవి జరుగుతూ ఉన్నాయి, వాటిలో కూడా ఒక పార్ట్ ఉంది. వీళ్ళకు సపరేట్ ఒక బుక్ ఉన్నది, ప్రతి ట్రేడ్ కి ఒక బుక్ ఉన్నది, ఆ బుక్ లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా ఆ 5 డేస్ అనేది ట్రైనింగ్ ఇస్తాం. చాలా మందికి పిఎం విశ్వకర్మ గురించి డౌట్స్ ఉన్నాయి, మనం ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ లో ఆ డౌట్స్ అని నేను క్లియర్ చేస్తాను.
1: బాగుంది మహేష్ గారు, ఇందాక మీరు ఒక మాట చెప్పినారు అంటే ఇది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 5 రోజుల ట్రైనింగ్ ఇస్తారు అని చెప్పేసి. ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఎక్కడ ఇస్తారు, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఇస్తారా, గ్రామాలలో ఇస్తారా, మండలాల్లో ఇస్తారా, ఎక్కడ ఉంటుంది?
0: యాక్చువల్ గా అయితే ఇనిషియల్ గా 2023లో స్టార్ట్ అయినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్ పార్ట్నర్స్ ఉంటారు, టీపీలు అంటారు వాళ్ళని. ఆ ట్రైనింగ్ పార్ట్నర్స్ మన నిజామాబాద్ లో తీసుకుంటే అప్పుడు 3-4 ఉండే, అంటే 3-4 ప్లేస్ లో ట్రైనింగ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే దాంట్లో ట్రైనింగ్ పార్ట్నర్ గా మేమున్నాము, అంటే పిఎంకేకే సెంటర్ ఉంది, నాక్ సెంటర్ ఉంది అండ్ ఐటీఐస్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే మీకు ఫోన్ చేసి, అంటే బెనిఫిషియర్ కి ఫోన్ వస్తుంది, సో అండ్ సో ప్లేస్ నుంచి మేము కాల్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం, ఇక్కడికి వచ్చి మీరు ట్రైనింగ్ తీసుకోవాలని వాళ్ళకే ఫోన్ వస్తుంది.
1: బాగుంది. అయితే మరి దీనికి రుణ సదుపాయం లేకపోతే వాళ్ళకు పనిముట్లు ఉచితంగా ఏమైనా ఇవ్వబడుతుందా? ట్రైనింగ్ పీరియడ్ లో ఏదైనా భోజన వసతి, ఇంకా ఏమన్నా ఉచిత స్టే ఇవ్వండి, ఏమైనా అరేంజ్ చేస్తున్నారా వాళ్ళకి?
0: వీళ్ళకు ట్రైనింగ్ టైమ్ లో ఏమో ఉంటది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా దూరం నుంచి వచ్చారనుకోండి బెనిఫిషియరీ, వాళ్ళకి హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. హాస్టల్ ఉంటది విత్ ఫుడ్ ఉంటది. మేము ఉండలేము హాస్టల్లో అంటే వాళ్ళు బాక్స్ తెచ్చుకున్నా కూడా ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ కి వచ్చినందుకు గాను డైలీ 500 రూపీస్ చొప్పున వాళ్ళకి అకౌంట్ లో పడితే, 5 డేస్ కి వచ్చినందుకు డైలీ 500 చొప్పున వాళ్ళకి అకౌంట్ లో పడితే టోటల్ 4,000 రూపీస్ పడతాయి. 3,000 రూపీస్ ఏమో వచ్చి అటెండ్ అయినందుకు, 1,000 రూపీస్ ఏమో ట్రావెలింగ్ చార్జెస్ అనేవి 4,000 రూపీస్ పడతాయి. బట్ ఈ టైం గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఈ 5 డేస్ అయిన తర్వాత 1 మంత్ లోపల పడతాయి వాళ్ళకి డబ్బులు. ఎలా పడతాయంటే, వాళ్ళు మీ సేవలు అప్లై చేసేటప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ లో మాత్రమే పడతాయి. మళ్ళీ ఈ 5 డేస్ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికేట్ వస్తుంది, ట్రైనింగ్ సర్టిఫికేట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ అయితే కార్పెంటర్ సర్టిఫికేట్, ధోబీ అయితే ధోబీ సర్టిఫికేట్ అని ఒకటి వస్తుంది. ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఈ లిస్ట్ అంతా, ఏదైతే ట్రైనింగ్ పార్ట్నర్ దగ్గర ఉన్న లిస్ట్ అంతా బ్యాంకు వాళ్ళకు పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, ఒక బెనిఫిషియర్ అనుకుందాం, నాకు బ్యాంక్ అకౌంట్ వినాయక్ నగర్ లో ఉంది SBI బ్రాంచ్ లో. సో అక్కడికి నా లిస్ట్ అనేది పోతుంది, పలానా మహేష్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు, లోన్ కి అర్హుడు, 1,00,000 రూపాయలు లోన్ కి అర్హుడు అని వెళ్తది. అప్పుడు బ్యాంకు వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు, చేసి మీకు పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ కంప్లీట్ అయింది కదండి, మీరు వచ్చి మా దగ్గర లోన్ అప్లై చేస్తారా అని వాళ్ళే ఫోన్ చేస్తారు. మనకు అవసరం ఉంటే వెళ్లి లోన్ తీసుకుంటాం, లేదు అని అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు, రిజెక్ట్ కూడా చేసుకోవచ్చు. అయితే వాళ్ళు అడిగే ప్రూఫ్ ఏంటంటే, ట్రైనింగ్ కంప్లీట్ అయితే మేము సర్టిఫికేట్ ఇస్తామని చెప్పాం కదా, ఆ సర్టిఫికేట్ తీసుకపోయి బ్యాంక్ లో చూపించాలి. ఆ బ్యాంక్ లో చూపిస్తేనే, అంటే ట్రైనింగ్ కంప్లీట్ అయితేనే మీన్స్ లోన్ అనేది వస్తుంది, లేకపోతే రాదు.
1: ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ట్రైనింగ్ కంప్లీట్ చేయాలా, ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది, ఈ సర్టిఫికేట్ ను చూసి మాత్రమే బ్యాంక్ మీకు లోన్
0: ఇస్తుంది. దాంతో పాటు టూల్ కిట్ విషయానికి వస్తే 15,000 రూపాయలు సామాన్ ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ టైలర్ గానే తీసుకుందాం, మనం ఇప్పుడు హెడ్ పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్తే చాలా కుప్పలు కుప్పలు పిఎం

0: విశ్వకర్మ సామాన్యవి టూల్ కిట్స్ ఎలా వస్తాయనంటే, ఎప్పుడైతే మనం ఆధార్ కార్డు పెట్టి మీ సేవలు అప్లై చేస్తామో, అప్లై చేసిన వెంటనే మీరు టూల్ కిట్ కి అర్హులు. మీరు ట్రైనింగ్ కి రాకున్నా పర్లేదు, మీరు ఏం చేయకున్నా పర్లేదు, జస్ట్ అప్లై చేస్తే 15,000 రూపాయలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ టూల్ కిట్ అనేది వస్తుంది. సో దాంట్లో మంచి మిషనరీ ఉన్నది. ఇప్పుడు టైలర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళకి ఐరన్ బాక్స్ వస్తున్నది, ఐరన్ చేసే స్టాండ్ వస్తున్నది, అండ్ టైలర్ మిషన్ వస్తున్నది, కుట్టు మిషన్, ఇవన్నీ వస్తున్నాయి. సో దీనికి మనం ఎలాంటి పైసలు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎలా వస్తుంది అంటే, టూల్ కిట్ మన అడ్రస్ ఏదైతే ఉంటుందో, ఆధార్ కార్డ్ అడ్రస్, మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఫర్మేషన్ అది వస్తుంది. అండ్ మీరు టూల్ కిట్ తీసుకోవాలి అని అనుకుంటే మీకు ఫోన్ వస్తుంది పోస్ట్ ఆఫీస్ నుంచి. పోస్ట్ ఆఫీస్ ఫోన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఓటీపీలు చెప్పడం గానీ లేకపోతే ఫోటోస్ వీడియోస్ అంటే అలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ అయిన తర్వాత మీకు టూల్ కిట్ అనేది ఇచ్చేస్తారు. డైరెక్ట్ పోస్ట్ లోనే వస్తుంది టూల్ కిట్ అనేది, వేరే వాళ్ళు ఎవరు ఇవ్వరు. చాలా మట్టుకు నేను విన్నది ఏంటంటే, బయట ఫ్రాడ్ ఏం జరుగుతున్నది అంటే, మేము మీకు టూల్ కిట్ ఇస్తాం, మాకు 2,000 ఇవ్వండి, మాకు 3,000 ఇవ్వండి టూల్ కిట్ ఇస్తామని. సో ఇలాంటి విషయాలు నమ్మకూడదు. మీకు డైరెక్ట్ గవర్నమెంట్ పోస్ట్ లో మీ అడ్రస్ కి టూల్ కిట్ అనేది పంపిస్తారు,
1: పార్సల్
0: పంపిస్తారు. క్లియర్?
1: బాగుంది. అయితే ఇక ఈ రుణ సదుపాయం తీసుకుని అర్హులైనటువంటి వాళ్ళు రుణం తీసుకుని దాని పేమెంట్ ఎట్లా చేయాల్సి ఉంటది?
0: అయితే రుణ సదుపాయం అంటే లోన్ ఫెసిలిటీ ఎలా ఉంటది అంటే, యాక్చువల్ గా పిఎం విశ్వకర్మ కింద 3 లాక్స్ లోన్ ఇవ్వాలి. దీన్ని 2 ట్రెంచెస్ చేశారు, అంటే 2 ఇన్స్టాల్మెంట్స్ అంటారు కదా అలా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏంటంటే 1 లాక్. ఎలా అంటే, 5 డేస్ ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి 1 లాక్. ఇది 18 మంత్స్ లో కట్టేయాలి ఈఎంఐ రూపంలో. వడ్డీ చాలా తక్కువ, 5%, దాదాపు 30 పైసా కంటే తక్కువ అనుకోండి, ఇంకా 27 పైసా 28 పైసా అలా పడుతుంది. సో 5% అంటే 18 మంత్స్ లో వాళ్ళు 5,000 ఎవ్రీ మంత్ అలా కట్టుకుంటే, 5,000 చేంజ్ అలా కట్టుకుంటే అయిపోతుంది. సో ఈ 1 లాక్ ఎవరిదైతే ఫినిష్ అయిపోతుందో, మళ్ళా వాళ్ళకి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది, మళ్ళా 15 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 15 డేస్ ట్రైనింగ్ లో హెవీ మెషినరీ ఉంటది కదా, హెవీ మెషినరీ. ఇప్పుడు ఒక వుడ్ కట్ చేయాలనుకుంటే కార్పెంటర్ హ్యాండ్ కట్టర్ వాడతాడు, ఇంకా పెద్ద పెద్ద వుడ్స్ కట్ చేయాలంటే పెద్ద పెద్ద మెషినరీ ఉంటుంది. వాటి గురించి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఆ 15 రోజులు ట్రైనింగ్ అటెండ్ అయినందుకు వాళ్ళకి 7,500 రూపీస్ వస్తాయి. మళ్ళీ 36 మంత్స్ గాను 2 లాక్స్ రూపీస్ లోన్ అనేది వస్తుంది. ఈ 15 డేస్ ట్రైనింగ్ కి గాను 7,500 రూపాయలు వస్తాయి, అలాగే 2 లక్షల రూపాయలు లోన్ వస్తుంది. ఈ పిఎం విశ్వకర్మ బెనిఫిట్ ఏంటంటే, ఈ 3 లక్షల లోన్ అనేది వస్తుంది. అప్పుడు కూడా ఇప్పుడు మనం ఏదైతే 5 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నామో దాన్ని బేసిక్ ట్రైనింగ్ అంటాం, ఒకవేళ 15 రోజులు ట్రైనింగ్ ఇస్తే అడ్వాన్స్ ట్రైనింగ్ అంటాం.
1: ఓకే. సో ఇప్పుడు బేసిక్ ట్రైనింగ్ చేసి ఆ తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్ చేస్తే దాదాపు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది
0: అంటారు.
1: బాగుంది.
0: సో ఇవండి. ఇంకా మీరు పర్టికులర్ గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని అంటే, పిఎం విశ్వకర్మ వెబ్సైట్ లోకి వెళ్తే మనకు అక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి, ఈమెయిల్స్ కూడా ఉన్నాయి. గూగుల్లో జస్ట్ పిఎం విశ్వకర్మ అని కొడితే అక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ వస్తాయి, అండ్ ఈమెయిల్ ఐడి కూడా వస్తాయి ఏమైనా డౌట్స్ ఉంటే.
1: సో అక్కడికి మనం టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసి మనం మనకున్న డౌట్స్ ని
0: క్లారిఫై చేసుకోవచ్చు.
1: బాగుంది మహేష్ గారు, ఈరోజు చక్కగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి మా శ్రోతలకు వివరించారు. ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను మన స్టూడియోకి పిలిచి మా పిఎం విశ్వకర్మ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.
2: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి నిజామాబాద్ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం మేనేజర్ అల్లోళ్ళ మహేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మానిటి భూమేశ్వర్ గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ಹುಷಾರು. ಮಸ್ತು ಮಸ್ತು ಮಾಟಲು, ಮನಸ್ಸು ನಿಂಡ ಪಾಟಲು. ಜೋರೈನ ಮಾಟಲು, ಜೋರ್ದಾರೈನ ಪಾಟಲು. ಉಲಿಕ್ಕಿ ಪಡೆ ಮಾಟಲು, ಹುಷಾರೈನ ಪಾಟಲು. వినాలనుకుంటే శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 087-32 ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్. ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబర్ 2950081. ఇప్పుడైతే ఫ్యాషన్ డిజైనర్ చిత్రంలోని ఈ పాట మీకోసం.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరింటున్నారు హుషారులో హుషారైన పాటలు. ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో హలో
1: హలో నమస్కారం మేడం.
0: వినిపిస్తుందా అండి?
1: మీ మాట వినిపడుతున్నాయి మేడం. మాకి నా మాట వినిపడుతుంది.
0: మీ మాట ఇప్పటిదాకా వినిపించలేదు, చెప్పండి.
1: మేడం కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం సంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నామండి.
1: మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్ కూడా నమస్కారాలు మేడం.
0: మీకు కూడా.
1: వర్షాలు మాకేమో 3 వర్షాలు పడినాయి మేడం. చల్లగా ఉంది వాతావరణం కూడా.
0: మాకేమో వేడి వేడిగా ఉన్నది.
1: అవును మేడం, వర్ణ దేవుడు అందరు కర్ణించాలని కూడా కోరుకుందాం మేడం.
0: అవును అవును.
1: ఎందుకంటే ఎండలో నాకు కొద్దిగా కుండ నీళ్లు కొద్దిగా మజ్జిగ ఇట్లా ఎక్కువ తీసుకోవాలి మేడం. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు మేడం. అయినా 10 గంటల నుంచి 5 గంటల వరకు ఇంట్లో ఉండేది మంచిది మేడం.
0: ప్రతి
1: ఒక్కరు కూడా పిల్లలు కూడా బాగా చూసుకోవాలి మేడం. చిన్న పిల్లలు వృద్ధులని మేడం బయట తిరుక్కోకుండా వాళ్ళకు కూడా మంచి నీళ్ళు తాపుతూ. ఇంకా పిల్లలు తెలియదు మేడం, ఫ్రిడ్జ్ వాటర్ తాగుతుంటారు ఎక్కువ చల్ల ఉంటాయని. కుండ నీళ్లు ఇట్లావే తాపాలి మేడం మనం
0: చెప్తూ ఉండాలి.
1: అవును మేడం.
0: సరేనండి.
1: మేడం తోడు నీడ మేడం సినిమా పేరు. శోభన బాబుది నా తోడు నా తోడువై నా నీడవైన పాట మేడం.
0: తప్పకుండా వినిపిస్తాను. వినేసే
1: మా కుటుంబ సభ్యుల కోసం మీకోసం వింటుంది అందరి కోసం మేడం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారులో హుషారైన పాటలు. శ్రోతలకి హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 0873-2 కోన్ నంబర్ని జతేసి 2905-01-2300-01 నంబర్కు ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో,
3: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
2: గుడ్ ఈవినింగ్.
3: అనంతపురం డిస్టిక్ గల్దన మండలం పాదమేపాలు నుంచి సూర్యనారాయణ మాట్లాడతాను.
2: బాగున్నారండి సూర్యనారాయణ గారు?
3: బాగున్నాం మేడం. మన ఆకాశవాణి శ్రోతలంతా సక్రమంగా, మన ఆఫీసర్స్ కూడా అంతా, డైరెక్టర్ గారు, మీరు గాని సక్రమంగా కార్యక్రమాలు బాగున్నారు.
2: ఏమంటున్నారు మరి మీ అనంతపురంలో సూర్య భగవానుడు?
3: వేడైతే తగ్గింది మేడం, ఉష్ణోగ్రత
2: చల్లబడ్డదా?
3: చల్లబడ్డదు మేడం.
2: మమ్మల్ని చంపుతున్నాడు కొట్టి కొట్టి.
3: వాళ్ళు నెల క్రితం బాగా కూర్చుంది మేడం మీకు అక్కడ వర్షాలు. మాకు లేదు మేడం
2: లేదు వర్షాలు.
3: నెల క్రితం 2 వర్షాలు పడినాయి కదా మేడం.
2: అక్కడక్కడ కొంచెం పడ్డాయి కానీ అక్కడక్కడ
3: అక్కడక్కడ పడినాయి.
2: నిన్న కూడా కొన్ని చోట్ల పడ్డది.
3: అవును మేడం. మా బాలుడు ఉన్నాడు మేడం అక్కడ, చెప్తాంటాడు మేడం.
2: వరదలు వచ్చేలాగా ఉన్నది కొన్నిటి దగ్గర, పడ్డ దగ్గర, ఇక పడన దగ్గర సంపుతున్నది అండి.
3: వావలు పోయినాయి మేడం కొంత లెక్క లేదు. ఇంకా వర్షం అయితే బలంగా వంగడం లేదులే మేడం. వర్షాకాలం స్టార్ట్ అయింది కానీ ఇంక ఇంతకాలం అయినా కూడా వాందేవుడు కరణించలేదు మేడం.
2: అదే
3: రైతులంతా దేవుణ్ణి ప్రార్థిస్తానన్నట్టు.
2: వాన రావాలని కోరుకుందాం.
3: వాన రావాలని మేడం
2: చెప్పండి. ఏ పంట కావాలి?
3: అదే కదా మేడం, పంట పెట్టుకుంటేనే కదా మేడం.
2: అంతే కదా
3: రైతుల ఆశలు, బతుకు తెరువులు అవే కదా మేడం ఉండడం.
2: అవును అవును చెప్పండి. ఏ పాట ఏమంటారు?
3: అంతా మన మంచికే మేడం మూవీ, అందులో నవ్వే నా చెల్లి అనే సాంగ్ ఉంటుంది మేడం.
2: తప్పకుండా.
3: ఓకే బాయ్ మేడం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారులో హుషారైన పాటలు. శ్రోతలకి హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 087-3-2 కోర్ నంబర్ నుంచి తీసి 2908-1-2300-0081 నంబర్కు ఫోన్ చేయండి. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో,
3: హలో అమ్మా.
2: అమ్మా ఎవరు, ఎక్కడి నుంచి?
3: హలో అమ్మా,
2: భీంసరి నుంచి. ఏం పేరమ్మా?
3: సింధుబాయ్.
2: సింధుబాయ్ భీంసరి. చెప్పాలమ్మా, ఫోన్ చేసినావు, ఏం సంగతి?
3: ఒక పాట కావాలా.
2: చెప్పు, ఏ పాట? సంక్రాంతి సినిమాలు కలి ఏ పాట ఏమంటావు?
3: సంక్రాంతి వెంకటేశ్వరి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు

0: కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకుకూరలతో లభించే ఉపయోగాలు తెలుసుకుందాం. తోటకూరలో 50 కెలరీల శక్తి లభిస్తుంది. B1 B2 విటమిన్లుంటాయి. కంటి చూపుకు చాలా మంచిది. బచ్చల కూరలో 66% ఐరన్ ఉంటుంది, కాబట్టి మొలలను అరిగడుతుంది. అవిసె కూరలోని ఐరన్ గర్భిణులకు మేలు చేస్తుంది, కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది. పుదీనా నోటి దుర్వాసనను, నోటిలోని పుండ్లను నివారిస్తుంది. కొత్తిమీర రక్త వృద్ధిని, జీర్ణ వృద్ధిని, ఆకలిని పెంచుతుంది. కాబట్టి ఆకుకూరలు తినండి, ఆరోగ్యంగా ఉండండి.

ఇంట్లో అమ్మ తిట్టింది, ఆఫీస్లో ప్రాజెక్టు పూర్తి చేయలేదని బాస్ అరిచిండ్రు. మనసేం బాగాలేదు, మీ ఆలోచనలు ఇలానే ఉన్నాయా? అయితే కొత్త బట్టలు వేసుకోమంటున్నారు సైకాలజీ నిపుణులు.

షాపింగ్ చేయడం వంటివన్నీ మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఇవి కొత్త పద్ధతులేం కాదు, సెల్ఫ్ లవ్లో ఒక భాగమే. అందుకే అప్పుడప్పుడు గిట్లా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఈసారి ఎప్పుడైనా మనసు బాగోకపోతే కొత్త బట్టలు వేసుకుంటారు కదా మరి. శ్రోతలు, మీరు కూడా ఈ హుషారు కార్యక్రమానికి ఫోన్ చేయాలనుకుంటున్నారా? 087-32 కోడ్ నెంబర్ని జత చేసి 2950-81-2300-01 నంబర్కు ఫోన్ చేస్తుండ్రీ.

షుగర్ వ్యాధి దరిచేరకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా కాలీఫ్లవర్ని తీసుకోవాలి. ఇందులో అధికంగా ఉండే ఫైబర్ షుగర్ని నియంత్రణలో ఉంచుతుంది. క్యాన్సర్ రాకుండా దాని కణాలు అడ్డుకుంటాయి. జీర్ణ వ్యవస్థను కాలీఫ్లవర్ మెరుగుపరుస్తుంది. మలబద్ధక సమస్యను కూడా తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. డయాబెటీస్ పేషెంట్లకు డైట్లో తీసుకుంటే చాలా మంచిది.

0: ఈచ్ వన్ టీచ్ వన్ అన్నాడొక కవి. అంటే ప్రతి ఒక్కరూ ఒకరికి చదువు చెప్పాలని. అట్లనే ఈచ్ వన్ ప్లాంట్ వన్ అంటే ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని. ఇట్లా చేస్తే అందరూ అక్షరాస్యత సాధించడమే కాకుండా ఎటు చూసినా హరితహారమే కనిపిస్తుంది.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
0: ఇంతటితోని ఈ ఎలటి హుషారుకు టాటా చెప్పేద్దాం. రేపు రాత్రి 8 గంటలకు హుషారులో హుషారైన పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్తం. ఇంకా ఈ ఎలా రాత్రి 10:30 మధురిమల హాయ్ అయిన పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్ల సమాచార సంధ్య. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం కలిగిందాం.

అప్పుడు వచ్చాడు నూకాలు. దండాలు బాబయ్యా. అక్కడే గొంతు కూర్చున్నాడు ఆప్యాయంగా గౌరవంగా చూస్తూ. నూకాలు బావున్నావా? అంతే గౌరవంగా అడిగాడు రామరాజు లేచి కూర్చుంటూ. అంతా రాములోరి దయ, బావున్నాను స్వామి అన్నాడు భక్తిగా రెండు చేతులు జోడించి. అన్నయ్య గారు అర్ధోక్తిగా ఆపేశాడు రామరాజు. ఊరెళ్ళారు బావయ్యా అన్నాడు నీళ్లు నములుతూ నూకాలు. నూకాలు ముఖంలోకి చూసి చిన్నగా నవ్వాడు రామరాజు. అంటే స్వామి, నేను ఇంతలోనే అంత కొత్త మనిషినైపోయానా? నవ్వుతూనే అడిగాడు రామరాజు. ఈ ఊరిలో అందరినీ చూడాలనుంది, అన్నయ్యగారిని కూడా మళ్ళీ తనే అన్నాడు రామరాజు. చాటింపుతో పరిస్థితి ఒక్కసారి మారిపోయింది. గ్రామ ప్రజలంతా అక్కడికి గుంపులు గుంపులుగా రావడం మొదలుపెట్టారు. మొదటగా అక్కడ ప్రత్యక్షమైనవాడు చింతల అచ్చయ్య నాయుడు. రామరాజు లేచి సాదరంగా చేతులు సాచి ఆలింగనం చేసుకున్నాడు. తరువాత చింతల నారాయణస్వామి వచ్చాడు. ఎలా తెలిసిందో ఏమో, కొంగసింగి నుంచి మర్రి సన్యాసి దొర వచ్చాడు. వెంటనే తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి పథకం ఆరంభించాడు రామరాజు. ఇప్పుడు కృష్ణదేవిపేట ఎస్ఐ ఎవరు? స్టేషన్లో ఎవరుంటారు? కర్రి లక్ష్మీనారాయణ, కాని ఊళ్ళో లేడు. ఏదో ట్రైనింగ్ కోసం విశాఖపట్నం వెళ్లాడని తెలిసింది. హెడ్ కానిస్టేబుల్ రంగనాయకులు, స్టేషన్ రైటర్ గంగుల రాజయ్య, సెంట్రీ కానిస్టేబుల్ చిక్కాల రామస్వామి, సింగని మరో కానిస్టేబుల్ ఉన్నారు. జగన్నాథం అని ఇంకో కానిస్టేబుల్ కూడా ఉండాలి చెప్పాడు అచ్చయ్య నాయుడు. అచ్చయ్య నాయుడు గారు, మీ భావాలు నాకు తెలుసు, మీ ధైర్యము తెలిసిందే, చిన్న రాయబారం చేసిపెట్టండి అన్నాడు రాజు. సంతోషంగా చేస్తాను చెప్పాడు అచ్చయ్య నాయుడు. ఒక నిమిషం తర్వాత మల్లును పిలిచాడు రామరాజు. ఇద్దరిని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆయుధాల కోసం వచ్చిన సంగతి చెప్పి వాటిని తమకు అప్పగించండన్న తన ఆదేశం గురించి చెప్పి పంపాడు. అందరినీ కూర్చోమన్నాడు గంతన్నదొర. ఎంతో ఒద్దికగా కూర్చున్న గ్రామస్తుల దగ్గరగా వచ్చాడు రామరాజు. రెండు చేతులు జోడించి చెప్పడం ఆరంభించాడు. నమస్కారం, మిమ్మల్నందరినీ చూస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక్క నిమిషం తరువాత తన గుండె మీద తన చేత్తోనే నెమ్మదిగా చరుచుకుంటూ అన్నాడు రామరాజు. మీ ముందు నిలబడి ఉన్నది మీ శ్రీరామరాజే. మేం మొదలుపెట్టింది ఫితూరీ కాదు, ఇది ఉద్యమం. ఇప్పుడు హిందూదేశం మొత్తం తెల్లవాడి మీద ఆగ్రహంతో ఉంది. ఊరు వాడ ఉద్యమిస్తోంది. ఇదో కురుక్షేత్ర సంగ్రామం. ఆనాడు పాండవులు తమ వైపు నిలబడే వారి కోసం ఎలా అన్వేషించారో ఇప్పుడు మేము అంతే. మామూలు భారతీయుడు మాకు శత్రువు కాడు. మాకు కావలసింది ఆయుధాలు. నిన్న చింతపల్లి వెళ్ళినా, ఇవాళ ఈ ఊరు వచ్చినా వాటికోసమే. అవి తెల్లవాడి మీద ఎక్కుపెట్టడానికే గాని సాటి భారతీయుణ్ణి బాధించడానికి కాదు. ఇళ్ల మీద పడడం, వెండి బంగారం దోచుకోవడం కలలో కూడా జరగదు. ఈ మన్యంలో ఏ ఇల్లు ఏ గడప దోపిడీకి గురికాదు. ఫితూరీల కాలంలో కొందరు తొందరపాటుతో చేసిన పనే అది. అది మర్చిపోదాం. మేము ఎక్కడికి వెళ్ళినా కోరేది ఒక్కటే, ఒకటి రెండు పూటలకు సరిపోయే భోజన సంబారాలు. అది కూడా మీరు సంతోషంగా ఇస్తేనే తీసుకుంటాం. సత్యం వద ధర్మం చర. అక్కడ అందరి మనసులు బాధపడ్డాయి రామరాజును శంకించినందుకు. 10 నిమిషాల్లో వెనక్కి వచ్చారు మల్లు అచ్చయ్య. స్టేషన్లోకి వస్తే కాల్ చేయగలనన్నాడు స్వామి ఆ కానిస్టేబులు. తమరి ఆజ్ఞ లేదని ఊరుకున్నాను. మా కాడ ఉన్నాయి తుపాకులు అని చెప్పొచ్చేశాను అన్నాడు మల్లు కొంచెం ఆవేశంగా. శ్రీరామరాజు ముందు నడవగా గంతన్న, మల్లు, ఎండు పడాలు, కన్నిగాడు, ఇంకో 4 తుపాకులతో మళ్లీ స్టేషన్ దగ్గరకు వెళ్లారు. వీళ్లను చూసేసరికి స్టేషన్ వదిలి పారిపోయారంతా. 7 దొరికాయి లోపల. కొంత మందుగుండు స్వాధీనమయ్యింది. లోపలనుంచి బయటకు వచ్చాడు రామరాజు. చింతపల్లిలో సేకరించిన 11

0: ఇప్పుడు స్వాధీనం చేసుకున్న 7, మొత్తం 18 తుపాకులు. 18 మంది పట్టుకుని స్టేషన్ బయట వరుసగా నిలబడి గాలిలోకి కాల్చారు. రామరాజు వెంట వచ్చిన 200 మందికి పైగా ఉద్యమకారులు, గ్రామ ప్రజలు అంతా కలిసి 500 మంది అక్కడ గుమిగూడారు. గంతన్న నినాదమిచ్చాడు, గాంధీ గారికి. అంతా స్పందించారు, జై, వందే మాతరం, మనదే రాజ్యం, అల్లూరి శ్రీరామరాజు గారికి జై. అప్పుడే జనాన్ని తప్పించుకుంటూ ముందుకు వచ్చారు కృష్ణదేవిపేట వైశ్యులు, నూతిగట్టు కామరాజు, పూసట్ల లక్ష్మోజీ తమ పనివాళ్లతో కలిసి. రామరాజుగారు, ఉడతాభక్తిగా ఈ సంబారాలు మేము సమర్పించుకుంటున్నాం, మనస్ఫూర్తిగా ఇస్తున్నాం, కాదనకండి అన్నారు. 10 కుంచాల బియ్యం, 4 తవ్వల పప్పు, ఇంకొన్ని సంబారాలు మూటల్లో మోయించుకొచ్చారు. సంతోషం అంటూ సైగ చేశాడు రామరాజు. కొండదలంలో ఎవరో ఇద్దరు వచ్చి ఆ మూటలు తీసుకున్నారు. అచ్చయ్య నాయుడు మళ్లీ రామరాజు దగ్గరగా వచ్చాడు. అచ్చయ్య గారు, రాములవారిని చూశాను, నీలకంఠేశ్వరుని కూడా దర్శనం చేసుకోవాలనుంది, ఒక్కసారి శ్రీరామ విజయనగరం కూడా అన్నాడు రామరాజు. గంతన్న పోతరాజు కూడా వస్తామంటే వద్దని వారించాడు రామరాజు. మల్లు ఒక్కడు ఉంటే చాలునని అటూ ఇటూ చూశాడు. ఆ దరిదాపుల్లో కనిపించలేదు మల్లు. చావడి దగ్గరే వేచి ఉండమని చెప్పి అచ్చయ్యతో కలిసి బయలుదేరాడు రామరాజు. బాగా చీకటి పడిపోయింది. కొన్ని నెలల క్రితం కృష్ణదేవిపేట సంతకు వచ్చినప్పుడు మొదటిసారి ఈ ప్రాంతానికి వచ్చాడు మల్లు. ఊరి చివర ఉంది ఆ దుకాణం. అంతా శ్రీరామరాజును చూసే హడావుడిలో ఉన్నారు. దానితో అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. దలే బెన్నయ్య ఒక్కడే చిన్న ఆముదం దీపం పెట్టుకుని కూర్చునున్నాడు చిన్న గుడిసెలు. అది అతడి సారా దుకాణం. నిజానికి చాలా రహస్యంగా నడుస్తున్న వ్యాపారం అనాలి. ఎవరది? మామూలుగానే అడిగాడు బెన్నయ్య. మనం మల్లుదొర, శ్రీరామరాజుగారికి నమ్మిన బంటులం. అలాగా, ఇటొచ్చావేంటి అన్నాడు బెన్నయ్య ఆశ్చర్యంగా. ఒక డ్రాము సారాయి కావాలన్నట్టు సైగ చేశాడు మల్లు. అయ్యయ్యో స్వామి, ఈటికి దూరంగా ఉండాలనేవారు అన్నాడు బెన్నయ్య. నేను ఈటికి దగ్గరే, ఇంత కష్టపడుతున్నాం, ఇంత దూరం వచ్చాం, జేజేలు కొడుతున్నాం, ఓ సుక్క అన్నాడు మల్లు బతిమాలుతున్నట్టు. సరే ఒక డ్రాము తీసుకో అన్నాడు బెన్నయ్య. చాలు చెప్పాడు మల్లు. చిన్న గాజు గ్లాసులో పోసి ఇచ్చాడు బెన్నయ్య. అది తాగిన 2 నిమిషాలకి అన్నాడు మల్లు, ఇదిగో ఇంకొక డ్రాము, నీకు పుణ్యం ఉంటది. ఇంత క్రితమే పోలీస్ స్టేషన్ను కొట్టిన సంగతి విన్నాడు బెన్నయ్య. ఆ సాహసం అతణ్ణి కదిపింది. అందుకే మరో డ్రామ్ కూడా పోశాడు. 4 నిమిషాలు గడిచాయి. మల్లు అసలు రూపం బయటపడింది.
1: ఏయ్, ఇంకొకటి పోయిరా అన్నాడు గద్దిస్తూ.
2: ఏంట్రో ఈ కొండోడా,
0: ఏదో స్వాములోరి మనిషినన్నావని పోసా, మళ్ళీ మాట్లాడావంటే ఇప్పుడే వెళ్ళి స్వాములారితో చెప్తా, పో ఇక్కడి నుంచి అన్నాడు బెన్నయ్య.
1: వద్దులే, వెళ్ళిపోతన్నా
0: కొద్దిగా తూలుతూ బయలుదేరాడు. ఊళ్ళోకి అడుగుపెట్టగానే మొదట పాడిశెట్టి పెంటయ్య ఇల్లు కనిపించింది. సోమవారం సంతలో బట్టలు అమ్మి మిగిలినవి కొన్ని సందర్భాల్లో పెంటయ్య ఇంట్లో పెడుతూ ఉంటారు షావుకారులు. సంతకొచ్చినప్పుడు ఒకసారి తనే స్వయంగా బట్టలు మోసుకుని ఈ ఇంటికి వచ్చాడు మల్లు. అదే గుర్తుకొచ్చింది. వెంటనే ఇంట్లో జొరబడ్డాడు. పెంటయ్య వారిస్తున్నా అతణ్ణి పక్కకు గెంటేసి లోపలికి వెళ్ళాడు. వసారాలోనే ఉన్నాయి బట్టల మూటలు. అందులో ఒకటి విప్పి ఒక పంచెల చాపు తీసుకున్నాడు. ఒక పంచె కట్టుకుని రెండోది భుజం మీద కప్పుకొని దర్జాగా బయటకు వచ్చాడు మల్లు. నీలకంఠేశ్వరుని చూసి అచ్చయ్య నాయుడుతోనే తిరిగి వస్తున్నాడు రామరాజు. రామాలయం సమీపంలోకి వచ్చాక ఆ ఇద్దరూ గమనించారు. ఆలయం అరుగు మీద ఆ వ్యక్తి నిలబడి ఉన్నాడు. రామరాజు ఆయన దగ్గరగా వెళ్ళి, సూర్యాస్తమయం తరువాత భాస్కర దర్శనం, ఎంత పుణ్యం చేసుకున్నాను అన్నారు. అచ్చయ్యనాయుడు, భాస్కరుడు, రామరాజు నడుస్తున్నారు. తలంచుకునే ఉన్నాడు భాస్కరుడు. మన్నించాలి రాజుగారు, పొరబడ్డాం. 2 నిమిషాల తర్వాత అన్నాడు భాస్కర నాయుడు న్యూనతాభావంతో. ఇప్పుడు నా గుండె నిజంగా తేలికపడింది అన్నయ్య గారు, ఆనందంగా చెప్పాడు రామరాజు. మీమీద మాకెవ్వరికీ దురభిప్రాయం లేదు, రాదు, కాని ఫితూరీల గతం అలాంటిది అన్నారు భాస్కరుడు. నేనైనా ఫితూరీ పేరుతో జరిగిన అరాచకాలను సమర్థించను, కాని తెల్లజాతి మీద ఫితూరీదారుల గుండెమంటను మాత్రం అర్థం చేసుకుంటాను. ఆ ఆగ్రహాన్ని వాళ్లు నిర్మాణాత్మకంగా వ్యక్తం చేయలేకపోయారు అంతే. కాని లోకం వినవలసిన నిజమైన ఒక ఆక్రోశం చెవిటివాని ముందు శంకు ఊదిన రీతిలో ఉండిపోయింది అన్నాడు రామరాజు. తెల్లవాడితో మనం పోరాడగలమా అనుమానంతోనే అడిగాడు భాస్కరుడు. గాంధీగారు పోరాడుతున్నారు కదా అన్నాడు రామరాజు. ఆ మార్గం గురించే నేను చెబుతున్నాను రాజుగారు, అర్థింపుగా చూస్తూ అన్నాడు భాస్కరుడు. ఈ జీవితానికి ఎలాంటి మలుపు ఉంటుందో అనుకునేవాణ్ణి. మాధవ సేవకు పరిమితమవుదామనుకున్న నా ఆలోచన చివరకు ఏ దిశకు సాగుతుందోనని చాలా కాలం నుంచి చూస్తున్నాను. జలియన్వాలా బాగ్, చౌరీ చౌరా వంటి దురాగతాలను నేను మరిచిపోలేకపోతున్నాను. అలాంటి రక్తపాతాలు ఇకపై జరగకుండా ఈ దొరతనానికి సమాధానం ఇవ్వాలి. గాంధీగారు మరిచిపోయినంత సులభంగా నేను వాటిని మరిచిపోలేను. జాత్యహంకారం సాగిస్తున్న పాలనలో నేను హాయిగా ఉండలేను అన్నయ్య గారు. పోరాడతాను, లేదా పోరాడి మరణిస్తాను. ఈ ధ్యేయమే మాతృదేశ సేవ వైపు నడిపింది. ఈ పుట్టుక నిజంగా ధన్యమైంది. ఇంటికి రాలేను, అర్థం చేసుకోగలరు కదా. మళ్ళీ ఎప్పుడు కలుస్తాము, ఎలా కలుస్తాము, సెలవు అన్నాడు రామరాజు చేతులు జోడించి. అప్పటికే గ్రామంలో చాలామంది అక్కడికి చేరుకున్నారు. లాంతర్లు, కాగడాలు పట్టుకుని ఉన్నారు. ఎప్పుడు తీసుకొచ్చారో ఏమో, రామరాజును చూడగానే డప్పుల వాళ్లు వాయించడం మొదలుపెట్టారు. దాదాపు 200 మంది గ్రామస్తులు రామరాజును, కొండదళం సభ్యులను ఊరి చివరిదాకా సాగనంపడానికి వెళ్తున్నారు. కాగడాలు, లాంతర్ల వెలుగు, డప్పుల మోత క్రమంగా దూరమవుతూ ఉంటే ఆ వైపే చూస్తూ ఉండిపోయాడు భాస్కరుడు, ప్రతి నమస్కారం కూడా చేయడం మరచి. ఊరి బయట వేచి ఉన్న మల్లు చడీచప్పుడు లేకుండా కొండదళంలోకి చొచ్చుకుపోయాడు.
3: ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల, ధారావాహిక పఠనం 40వ భాగం. అది రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివినది సుమనస్మృతి రెడ్డి. రేపు రాత్రి 9:30 బాస రుచులు. ప్రముఖ రచయిత, సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి వచనారచన నుండి ఓ ఖండిక, ప్రజాకవి కాళోజీ నారాయణరావు కవితా పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్.
4: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా.

రేపు రాత్రి 9:40 ఫిల్మీ గానే హిందీ సినిమా పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

മാവ బోత్ మండలం బాబరతండ గ్రామానికి చెందిన జాదవ్ కిషన్ బృందం చెప్పిన లింబాజీ మహారాజ్ కథాగానం రెండవ భాగం విద్దాం.

కమింగో చిటువా బరో చావళ లావుకని కొనికో పాంచ రూపాయలు లావుకని కొనికో పడ ఆమ్ దేకే ఓ వక్తే పర్ భండారే టెంపరా 130 క్వింటల్ చావళ ఆగో 20 క్వింటల్ దాళాయి పడ ఎద్ద సారూ ఘీ చావణు కలా ఘీ కచేతీ లాయా లోకుగన్ చటాక్ బరో ఘీ చేని పడ గామ గామ ఖాళీ ఖబర్ కియా కో తో కియా హే తో ఎద్ద చతమ ఆవో ఖాయన ఆవో కాయి మత లావో ఖాతే భయా అరే ఏ తో ఖాయన తో కలా ఏకాదశి పకడ లియా కరణ బాపు అను కే దినో వో సాల్ కాయి వేగో ఏకాదశి

బోత్ మండలం బాబెరతండ గ్రామానికి చెందిన జాదవ్ కిషన్ బృందం చెప్పిన లింబాజీ మహారాజ్ కథాగానం రెండవ భాగం అది. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్.

రేపు రాత్రి 10 గంటలకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం ఆరాధన ఘర్ అడే గాత్రం వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మధురిమ. తెల్లవారుజామున దూరంగా దేవాలయంలో జరిగే మేలుకొలుపు, సేవ నేపథ్యంలో మంద్రంగా వినిపించే నాదస్వరం మనసుకు హాయినిస్తుంది. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 కొట్టేటదాకా హాయైన పాటలింటూ హాయిగా నిద్ర వంగే నేను మీ రేడియో సఖి సురుకుంటి మమత. ఇప్పటి మధురిమలో మంచి మాటలు వింటూ హాయైన పాటలు ఇందాం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ మీరింటున్నారు మధురిమ హాయైన పాటలు. చాలామంది స్పష్టత రాలేదని పని మొదలుపెట్టడానికి సంకోచిస్తారు. నిజానికి ఏ కార్యాన్నైనా మొదలుపెట్టిన తర్వాతే మరింత స్పష్టత వస్తుంది. స్పష్టత లేదని నిష్క్రియగా ఉండే కంటే ఏదో రకంగా పని ప్రారంభించడం ద్వారా అవగాహనతో పాటు పురోగతి సాధ్యమవుతుంది.

ఆకులన్నీ రాలినా చిగురించదా వృక్షం, కొమ్మలన్నీ నరికినా కోలుకుని చూపదా రాజసం, పూలన్నీ కోసినా తిరిగి పూయదా లతికం, నిండు విరులతో విరివిగా నవ్వదా, తీయని తేనీయలు పంచదా ప్రకృతిలో ప్రతి

ఒక్కటి పరీక్షకు గురవుతూనే ఉంది. కష్టం రానిదెవరికి? పడిన చోటే లేచి నిలవాలి, ఓడిన చోటే గెలిచి చూపాలి. సమస్యలోనే సమాధానం వెతుకు. నీ మనసు బాగుంటే ఒంటికి బలం, నువ్వు బాగుంటే ఇంటికి బలం, నీ నవ్వు బాగుంటే ముఖానికి బలం. ఓసారి అద్దం ముందుకెళ్ళి చూడు, మనసు నిండుగా విరిసిన నీ నవ్వు నీల ఆకాశంలో తేలియాడే తెల్లని మేఘంలా, పచ్చికపై మెరిసే మంచు పుష్పంలా ఎంత సుందర సుమాన సుమనోహరంగా ఉందో. నవ్వు నేస్తం, నవ్వు మనసారా నవ్వు. గుండెగూటిలో దాగిన భారం దూది పింజంలా ఎగిరిపోయేలా, కాలం కమ్మిన చీకటి తెరలు కరిగేలా, పుండైన ఈతలో పండు వెన్నెల కురిసేలా, నువ్వేంటో నీకు తెలిసేలా, నీకు నువ్వు నిలిచేలా.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమలో హాయ్ అయిన పాటలు. మీరు ఎలాంటి వారితో గడపాలంటే గొప్ప లక్ష్యం ఉన్నవారితో సన్నిహితంగా మెలిగితే మీలోనూ ఆ స్ఫూర్తి రగులుతుంది. అందుకే ఎల్లప్పుడూ మీకన్నా పెద్ద లక్ష్యాలు ఉన్నవారితోనే ఎక్కువగా గడపండి. మీరు జీవితంలో విజయం సాధిస్తారు.

ఇంతటితో ఈనాటి మధురిమ సమాప్తం. రేపు రాత్రి 10:30 మధురిమలో హాయ్ అనే పాటలు వినొచ్చు. ఇంకా రేపు ఉదయం 8:45 సింగిల్లో సినిమా పాటలు వినిపిస్తారు. మా రేడియో నేస్తాం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఎండగా ఉండే వేడి గాలులు వీచినాయి. గడిచిన 24 గంటలలో ఎక్కువ ఉష్ణోగ్రత 41 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా ఉండే. ఇక రాగల 24 గంటల వరకు ఎక్కువ ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలి గంటకు 19 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ 29% ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకొద్దుకు మార్పేమీ ఉండకపోవచ్చు.

రేపటి కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపొద్దుగల్ల 7:15 అంబటాల సంగతులల్లా పానం పదిలం, మెడనొప్పి కారణాలు నివారణ గురించి ఫిజియోథెరపీ వైద్యుడు డాక్టర్ నాగరాజుతో ముచ్చటినచ్చు. ఇంకా న్యాయం చట్టం, ఫోక్సో చట్టం గురించి ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్తో ముచ్చటినచ్చు. ఇంకా తెలంగాణ ఆధునిక యుగ స్వరం సురవరం రచయిత సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా కవి రచయిత చిన్నమాషన్న ప్రసంగమినచ్చు.

రేపు రాత్రి 7:15 కిసాన్ వానిల. వానాకాలంలో పత్తి సాగు వంగడాల ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చటినచ్చు. ఇంకా రైతు అంతరంగం, పత్తి కంది పంటల సాగు అనుభవాల గురించి కొమరం భీం ఆస్మాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్కగూడ గ్రామానికి చెందిన ఆత్రం భీమరావుతో ముచ్చటినచ్చు.

రేపు పోజామట్లు 6:20 పల్లె పదాలల్లా ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్గూడ కొత్తగూడకు చెందిన ఉష్కమల్ల నారాయణ బృందం పాడిన జడకొప్పు కోలాటం పాటలు, ఇంకా తాంసి మండలం హస్నాపూర్ గ్రామానికి చెందిన ఏమూర్ల దత్తు బృందం పాడిన శబరిమాత తత్వాలు వినొచ్చు. అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి అమ్మ మాట తేనె మూట కథ వినొచ్చు. ఇంకా మా తాత చెప్పిన మా మంచి కథలు సంపుటి నుండి శ్రమలో దాగిన స్వర్ణం కథ వినుడు మరొకరి

ఆకాశవాణి సమయం 11:02 దాటి 4 సెకండ్లు. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 ఎఫ్ఎం బ్యాన్ లో, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ లైవ్ యాప్ లో రేపు ఉదయం 5:55 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.